శ్రోతలందరికీ నమస్కారం. ఆకాశవాణి వివిధ భారతి విజయవాడ ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, జ్యేష్ఠమాసం 9వ రోజు, క్రీస్తుశకం 2026వ సంవత్సరం, మే నెల 30వ తేదీ శనివారం. నిలయంలో సమయం 5 గంటల దాటి 57 నిమిషాల 37 సెకండ్లు కావస్తుంది. శుభోదయం.

వివిధ్ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్వి. రాష్ట్రంలో 18 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీని ప్రధాన గ్రిడ్కు అనుసంధానించేందుకు గ్రీన్ ఎనర్జీ కారిడార్ను 22,000 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. గ్రీన్ ఎనర్జీ కారిడార్ 3 పథకం కింద దీన్ని చేపడుతున్నామని పేర్కొంది. ఈ ప్రాజెక్టు ప్రతిపాదనలు రూపొందించినట్లు తెలిపింది. గ్రీన్ ఎనర్జీ కారిడార్ రాష్ట్రంలో విద్యుత్ సరఫరా పరిస్థితి, వచ్చే 6 నెలల ప్రణాళిక వంటి తదితర అంశాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సచివాలయంలో విద్యుత్ ఉన్నతాధికారులతో సమీక్షించారు. గోదావరి పుష్కరాల్లో భాగంగా 6 జిల్లాల పరిధిలో 262 పంచాయతీలను మురుగురహితంగా తీర్చిదిద్దాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. నదిలో కాలుష్య కారకాలను అడ్డుకునేందుకు నిరంతర పర్యవేక్షణ వ్యవస్థ, ఆర్టీజీఎస్ తరహా కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలని అన్నారు. గోదావరి పుష్కరాలకు నది సమీపంలోని గ్రామాలు, పట్టణాల్లో చేపట్టాల్సిన మురుగు నివారణ చర్యలు, ఇతర ఏర్పాట్లపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది, అటవీ, పర్యావరణ శాఖల అధికారులతో పవన్ కళ్యాణ్ సమావేశం నిర్వహించారు. కమ్యూనిటీ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ కింద 204 మండల సమాఖ్యలకు 50.68 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు సర్పు శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఇందులో ఓసీలు, బీసీలకు 35.08 కోట్లు, ఎస్సీలకు 11.70 కోట్లు, ఎస్టీలకు 3.90 కోట్లు కేటాయించామని ఒక ప్రకటనలో వెల్లడించారు. జూనియర్ కళాశాలలకు వేసవి సెలవులను పొడిగిస్తూ ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యదర్శి రంజిత్ బాషా ఆదేశాలు జారీ చేశారు. మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జూన్ 1వ తేదీ నుంచి కళాశాలలు పునః ప్రారంభం కావలసి ఉండగా దీన్ని 6వ తేదీకి మార్పు చేశారు. ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 5వ తేదీ వరకు ఉన్నందున ఈ మార్పు చేశారు. 6వ తేదీన పునః ప్రారంభించాలని సూచించారు. కోర్టు నుంచి నిందితులు, సాక్షులకు వాట్సాప్, టెలిగ్రామ్, మెయిల్ లాంటి డిజిటల్ పద్దతుల ద్వారా వారెంట్లు, సమన్లు పంపాలని తీసుకున్న నిర్ణయాన్ని పునః సమీక్షించాలని సిపిఐ రాష్ట కార్యదర్శులు వి శ్రీనివాసరావు గుజ్జల ఈశ్వరయ్య కోరారు. కేసులు త్వరగా పరిష్కరించడంలో భాగంగా ఏపీ ఎలక్ట్రానిక్ ప్రక్రియల నిబంధనలు 2025ను అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించినప్పటికీ సైబర్ నేరగాళ్లు దీన్ని ఉపయోగించుకుని దుర్వినియోగం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంపై హైకోర్టు దృష్టి సారించాలని కోరారు. గడిచిన 24 గంటల్లో కృష్ణా జిల్లాలో భారీ వర్షపాతం నమోదు అయి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అత్యధికంగా గుడ్లవల్లేరు మండలంలో 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక రేపు ప్రసారమవుతుంది. వివిధ్ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 8 గంటలకు వింటారు.

గోవింద ఉత్తిష్ట గరుడ ధ్వజ ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడ ధ్వజ.

వత్సచిహ్న శరణాగత పారిజాత శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. కందర్ప దర్పహర సుందర దివ్యమూర్తే కాంతాకుజాంబుర్హ

సుఖాయ మమోఘ శరం అపహాయ రఘుద్వహమన్యమహం న కథంచన కంచన జాతు భజే వినా వెంక

యజ్ఞశక్తనతవత్సల సర్వశేషిన్ స్వామిన్ సుశీల సులభాశ్రుత పారిజాత శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే శ్రీమన్ కృపాజల నిధే కృత సర్వలోక సర్వజ్ఞ శక్తనతవత్సల సర్వశేషిన్.

శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. రేఖామయధ్వజ సుధాకల శాత పద్ర వజ్రాంబుశాంబురుహ కల్పక శంఖ చక్రైః భవ్యైరలంకృత తలౌ పరతత్వ చిహ్నైః శ్రీ వెంకటేశ చరణౌ

పుణ్య సంక్రమణ దక్కిల సాంద్రరాగౌ శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ధ్యానమద్విధి శివాది కిరీట కోటి ప్రత్యుక్త.

ఇద ప్రశంసౌ యౌ మద్ధ ఉత్సహితి భోగ్యతయాప్యుపాతౌ భూయస్తతేతి తవ పాణితల ప్రతిష్టౌ శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే పార్థాయ తశ్శదృశ సారథినా త్వయైవ యౌ దర్శితౌ స్వచరణౌ శరణం వ్రజేతి భూయోపి మహ్యమిఘతౌ

తనావివ శిశోరమృతాయ మానౌ ప్రాప్తౌ పరస్పర తులామ తులాంతరౌ తే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే సత్వోత్తరై సతత సేవ్య పదాంబుజేన సంసార తారక దయార్ద్ర దృగంచలేన సౌమ్యోపయంతృ ముని నామ మదర్శితౌ తే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే సత్వోత్తరై సతత సేవ్య పదాంబుజేన సంసార తారక దయార్ద్ర దృగంచలేన సౌమ్యోపయంతృ ముని నామ మదర్శితౌ తే శ్రీ వెంకటేశ చరణౌ శరణం

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బే. ముఖ్యాంశాలు. రాష్ట్రంలోని నౌకా విమానాశ్రయాల నిర్మాణాలను నిర్దిష్ట గడువులోపు పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే ప్రముఖ టెక్స్టైల్ హబ్గా అభివృద్ది చేయడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ బస్సులను ప్రవేశపెట్టేందుకు చర్యలు చేపట్టినట్లు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. వార్తల వివరాలు. రాష్ట్రంలోని నౌకా విమానాశ్రయాలు హార్బర్ల నిర్మాణాలను నిర్దేశిత గడువులోపు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో పెట్టుబడులు మౌలిక సదుపాయాలు ఆర్టీసీపై నిన్న నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు అనుమతులు టెండర్లు నిర్మాణ పనులను వేగవంతం చేయాలని సూచించారు. ఆర్టీసీ ఆస్తులను సమర్థవంతంగా వినియోగించి సంస్థను బలోపేతం చేసే ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. దగదర్తి కుప్పం శ్రీకాకుళం విమానాశ్రయాల నిర్మాణం భూసేకరణ నిధుల సమీకరణ కేంద్ర అనుమతులపై అధికారులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే ప్రముఖ టెక్స్టైల్ హబ్గా అభివృద్ది చేయడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ వెల్లడించారు. 2030 నాటికి దేశం నుంచి 350 బిలియన్ డాలర్ల టెక్స్టైల్ ఉత్పత్తుల ఎగుమతులను లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. విజయవాడలో నిన్న నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో చేనేత హస్తకళల అభివృద్దికి కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రశంసించారు. చేనేత హస్తకళాకారులకు ఏడాది పొడవునా ఉపాధి కల్పిస్తూనే పర్యావరణ పరిరక్షణకు నార ఉత్పత్తుల తయారీని ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 20 నెలల్లో వెలిగొండ ప్రాజెక్టు టన్నెల్2లో క్లిష్టమైన 5.2 కిలోమీటర్ల మేర లైనింగ్ పనులు పూర్తి చేశామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. వివిధ ప్రాజెక్టుల పురోగతిపై అధికారులతో దృశ్య మాధ్యమ సమావేశాన్ని ఆయన నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ
1: వెలిగొండకు సంబంధించినటువంటి టన్నెల్లోకి నీరు పోవాలంటే ఈ కొల్లం వాగు దగ్గర ఒక 4 లక్షల మెట్రిక్ టన్నులు అక్కడ మక్కుంటే రేపు జూలై ఎండింగ్ కల్లా కృష్ణా వాటర్ వచ్చే లోపల ఇది కంప్లీట్ చేయాలి. కాబట్టి ఈ మక్కను తొలగించేటువంటి ప్రక్రియను వేగవంతం చేయమని చెప్పేసి కూడా ఈ రోజు ఆదేశాలు ఇచ్చామని చెప్పి జూన్ 10 కల్లా ఆ టన్నెల్2లో ఉన్నటువంటి బెంచింగ్ బ్యాలెన్స్ పనులు కూడా పూర్తి చేయాలని
0: రాష్ట్రంలో ప్రజా రవాణా వ్యవస్థను మరింత ఆధునికీకరించే లక్ష్యంతో విద్యుత్ బస్సులను ప్రవేశపెట్టేందుకు చర్యలు చేపట్టినట్లు కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఈ అంశంపై ఆర్టీసీ ట్రాన్స్కో తదితర శాఖల అధికారులతో గుంటూరులోని క్యాంపు కార్యాలయంలో సమీక్షా సమావేశాన్ని నిన్న నిర్వహించారు. రాష్ట్రానికి 750 విద్యుత్ బస్సులు మంజూరయ్యాయని ఈ బస్సుల కొనుగోలుతో పాటు మౌలిక సదుపాయాల అభివృద్దికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు సంయుక్తంగా నిధులు సమకూరుస్తున్నాయని అన్నారు. అన్ని ప్రక్రియలను త్వరితగతిన పూర్తి చేసి ఈ ఏడాది చివరి నాటికి విద్యుత్ బస్సులను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఉద్యాన పంటల నుంచి ఉత్పత్తి అవుతున్న పీచు నారకు ప్రోత్సాహకం కల్పించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ను కోరారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రితో కేంద్ర మంత్రి నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ అరటి వెదురు పోకచెక్క ఆకులు కొబ్బరి పీచు వంటి వనరులతో పర్యావరణ అనుకూల నార ఉత్పత్తుల తయారీకి విస్తృత అవకాశాలు ఉన్నాయని వివరించారు. అరటి సాగవుతున్న జిల్లాల్లో నార ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేయాలని స్వయం సహాయక సంఘాల కోసం క్లస్టర్ ఆధారిత యూనిట్లకు సహకారం అందించాలని ముఖ్యమంత్రి కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థ పటిష్టతకు ఆరోగ్యకరమైన ఓటరు జాబితా కీలకమని భారత ఎన్నికల సంఘం కార్యదర్శి సంతోష్ కుమార్ దుబే పేర్కొన్నారు. దోషరహిత ఓటరు జాబితా లక్ష్యంగా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. విజయవాడలో నిన్న నిర్వహించిన సన్నాహక సమావేశంలో సంఘ మరో కార్యదర్శి నవీన్ కుమార్తో కలిసి ఆయన పాల్గొన్నారు. అర్హులైన వారిని ఓటరు జాబితాలో చేర్చడంతో పాటు అనర్హులు, మృతులు, శాశ్వతంగా వలస వెళ్లిన వారు, ఒకటి కంటే ఎక్కువ చోట్ల పేర్లు ఉన్నవారి వివరాలను తొలగించి స్వచ్ఛమైన ఓటరు జాబితా తయారు చేయడమే ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ లక్ష్యమని తెలిపారు. రాష్ట్రంలో సేంద్రీయ వ్యవసాయాన్ని మరింతగా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. హైదరాబాద్లో ఒక సంస్థ నిర్వహించిన ఆర్గానిక్ మేళాలో పాల్గొన్న ఆయన, రైతులు సేంద్రీయ వ్యవసాయం వైపు మళ్లాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రస్తుతం మనం వినియోగిస్తున్న ఆహార పదార్థాలు రసాయనాల ప్రభావంతో కలుషితమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అధిక దిగుబడుల కోసం అవసరానికి మించి రసాయన ఎరువులు, పురుగుమందులు వినియోగించడం వల్ల భూసారం దెబ్బతింటోందని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134 సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ తెలుగు అనువాదం ప్రధాని ప్రసంగం అయిన వెంటనే ఒకసారి, రాత్రి 8 గంటలకు మరొకసారి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆకాశవాణి కేంద్రాల ద్వారా ప్రసారమవుతుంది. గత 12 సంవత్సరాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రజాహిత పరిపాలన అందిస్తూ అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన ఉజ్వల యోజనలో లబ్ది పొందిన ప్రకాశం జిల్లా ఒంగోలులో నివాసముండే స్వయం సహాయక సంఘం సభ్యురాలైన జానకి మాట్లాడుతూ,
2: నేను డ్వాక్రా గ్రూప్ సభ్యురాలిని. మన ప్రధానమంత్రి మోడీ గారు 12 సంవత్సరాల నుంచి సంక్షేమ పథకాలు చాలా పెట్టారు. అందులో ఒకటి నాకు చాలా ఉపయోగకరంగా ఉన్నది, అది ఉజ్వల గ్యాస్ గురించి. ఇంత ముందు పొయ్యి మీద వండుకుంటూ, కిరసన స్టవ్ మీద వండుకుంటూ అట్లా ఇబ్బంది పడేదాన్ని. ఆ పథకం వచ్చిన తర్వాత దాని మీద నేను సక్రమంగా అన్ని వంటలు చేసుకుంటూ టయానికి నేను ఏదో ఒక ఉపాధి కోసం వెళ్ళడం జరుగుతుంది.
0: ప్రైవేటు ఉద్యోగం చేసుకునే ఒంగోలు నగరవాసి పొన్నూరు వెంకట శ్రీనివాసులు, ప్రధానమంత్రి మోదీ పాలనలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల్లో ఆయుష్మాన్ భారత్ పథకం సామాన్యులకు ఎంతో ఉపయోగపడిందని వివరిస్తూ,
3: ఈరోజు వైద్యం చాలా ఖరీదైపోయింది. కార్పొరేట్ వైద్యం చేయించుకోవాలంటే సామాన్యులకి అందేటటువంటి పరిస్థితి కాదు. అటువంటిది ఈ ఆయుష్మాన్ భారత్ అన్నటువంటి పథకం ద్వారా ప్రతి ఒక్కరికి 5 లక్షల రూపాయలని ఏర్పాటు చేసి కార్పొరేట్ వైద్యం చేయించుకునేటటువంటి ఒక అద్భుతమైనటువంటి పథకం. కాబట్టి ఇటువంటి మంచి పథకాన్ని తీసుకొచ్చి ఈ మోడీ గారు కూడా ఇటువంటి ఆయుష్మాన్ భారత్ అన్నటువంటి పథకాన్ని తీసుకొచ్చి సగటు మానవుల యొక్క ఆరోగ్యాన్ని పరిరక్షిస్తున్నందుకు వారికి మరొకమారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
0: వాతావరణం. రాష్ట్రంలో ఎండల తీవ్రత, పిడుగులతో కూడిన వర్షాలతో విభిన్న వాతావరణ పరిస్థితులు మరో 2 రోజులు నెలకొంటాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. రేపటి నుంచి ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గే అవకాశముందని తెలిపింది. ఈరోజు 11 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 64 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశముందని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మరోవైపు నైరుతి బంగాళాఖాతం, దానిని ఆనుకొని ఉన్న తమిళనాడు తీరంపై ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈరోజు రేపు రాయలసీమలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణలో ఈరోజు ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ వడగాలులు వీచే అవకాశముందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే నల్గొండ, సూర్యాపేట, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్రంలోని నౌకా, విమానాశ్రయాల నిర్మాణాలను

0: జ్యోతి ఎఫ్ఎం 101.3.
1: కాలగర్భంలో పుట్టిన స్వరం, కాలాన్ని దాటి తరాలను తాకిన నాదం,
2: పల్లె పొలిమేరల నుంచి పట్టణ ప్రాంగణాల వరకు ప్రతి హృదయంలో ప్రతిధ్వనించిన ఆత్మీయ పలుకు
1: ఆకాశవాణి. తొంభై ఏళ్ల ఈ ప్రస్థానం కేవలం ప్రసారాల పరంపర కాదు, దేశపు జ్ఞాపకాలను మోసుకొచ్చిన కాల సాక్ష్యం.
2: వార్తగా విజ్ఞానాన్ని వెలిగించి, సంగీతంగా మనసుల్ని మురిపించి,
1: సాహిత్యంగా సంస్కృతిని పరిరక్షించి, జాతి స్వరంగా నిలిచిన మహోన్నత వేదిక.
2: అనేక భాషల హారంలో భారత ఆత్మను మోగించిన నాద బ్రహ్మ
1: ఆకాశవాణి. తరాలు మారినా, కాలం మారినా ప్రజల గుండెల్లో నిలిచే ఆ స్వరం చిరంజీవి.
2: భాషల్ని, భావాల్ని, సంస్కృతుల్ని కలిపి జీవనధార
1: ఆకాశవాణి. తొంభై ఏళ్ల ఈ మహాప్రస్థానం కాలపుటల్లో చెరిగిపోని చరిత్ర,
2: ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే జ్ఞాపకం.
1: స్వరం వినిపించిన ప్రతిసారి దేశం ఒక్కటై పలికిన పేరు ఆకాశవాణి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. బీఎస్ఎఫ్ జవాన్లతో పాటు ప్రజలు, పౌర పరిపాలనా యంత్రాంగం, స్థానిక పోలీసులు, సైన్యం సమిష్టిగా భద్రతకు సంబంధించిన బాధ్యతలు పంచుకునేలాగా కొత్త విధానం రూపొందిస్తున్నామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. మయన్మార్ అధ్యక్షుడు యుమిన్ ఆంగ్ లైంగ్ 5 రోజుల భారత పర్యటన నిమిత్తం ఈ ఉదయం బీహార్లోని గయాకు చేరుకుంటారు. మన దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల నిల్వలు తగు మొత్తంలో ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న న్యూ చండీగఢ్లో జరిగిన క్వాలిఫైర్ 2 మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి గుజరాత్ టైటన్స్ ఫైనల్లోకి ప్రవేశించింది. కొత్తగా ఆవిర్భవిస్తున్న భద్రతా సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వీలుగా సరిహద్దు భద్రతా దళం బీఎస్ఎఫ్కు అదనపు బాధ్యతలను అప్పగించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. గుజరాత్లోని భుజ్ పరిధిలో గల భారత్ పాకిస్తాన్ సరిహద్దు వెంబడి వ్యూహాత్మకంగా కీలకమైన 2 కొత్త బార్డర్ అవుట్పోస్టులను ప్రారంభించిన అనంతరం నిన్న అక్కడ బీఎస్ఎఫ్ జవాన్లతో ముచ్చటించిన సందర్భంగా అమిత్ షా ఈ విషయం చెప్పారు. బీఎస్ఎఫ్ స్థాపించిన 60వ సంవత్సరంలో సరిహద్దు భద్రతకు సంబంధించిన బీఎస్ఎఫ్ భావనను పూర్తిగా మార్చాలని నిర్ణయం తీసుకున్నట్లు అమిత్ షా చెప్పారు. కేవలం సరిహద్దు భద్రత అనే సంప్రదాయ పద్దతి స్థానంలో ప్రాంతీయ భద్రత టెరిటోరియల్ సెక్యూరిటీ అనే కొత్త విధానాన్ని ప్రవేశపెడుతూ చతుర్భుజ భద్రత గ్రిడ్ క్వాడ్రాంగ్యులర్ సెక్యూరిటీ గ్రిడ్ ఏర్పాటు చేయనున్నట్లు కూడా అమిత్ షా చెప్పారు.
1: बीएसएफ की सीमा सुरक्षा के कंसेप्ट को पूर्णतया बदलने का निर्णय किया है कि चतुष्कोणीय कंसेप्ट के साथ एक सुरक्षा ग्रिड हम आने वाले दिनों में बनाएंगे और बॉर्डर सुरक्षा की जगह टेरिटोरियल सुरक्षा का एक नया कंसेप्ट भी लॉन्च करेंगे और बीएसएफ के जवानों की तो प्रमुख जिम्मेदारी ही रहेगी.
0: ఈ విధానం ద్వారా బీఎస్ఎఫ్ జవాన్లతో పాటు ప్రజలు, పౌర పరిపాలనా యంత్రాంగం, స్థానిక పోలీసులు, సైన్యం సమిష్టిగా ప్రాథమిక భద్రతా బాధ్యతలు పంచుకుంటారని అమిత్ షా చెప్పారు. స్మార్ట్ బార్డర్ సెక్యూరిటీ ప్రాజెక్ట్ కింద సరిహద్దు వెంబడి భద్రతా గ్రిడ్లను బలోపేతం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని కేంద్ర హోంమంత్రి చెప్పారు. ఈ ప్రయత్నం కోసం 1000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నామని, డ్రోన్లు, రాడార్లు, వాచ్ టవర్లు, అత్యాధునిక సాంకేతికత, భద్రతా సిబ్బంది మోహరింపు ద్వారా అత్యంత పటిష్టమైన భద్రతా గ్రిడ్ ఏర్పడుతుందని నమ్మకం ఉందని ఆయన చెప్పారు. ఇది పూర్తయిన తర్వాత దేశ సరిహద్దులను ఉల్లంఘించేందుకు ఎవరూ సహకరించలేరని అమిత్ షా స్పష్టం చేశారు. అన్ని విధాలుగా చొరబాట్లకు ఆస్కారం లేని లీక్ ప్రూఫ్ భద్రతా గ్రిడ్ను స్థాపించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించిందని అమిత్ షా పేర్కొన్నారు. మన సరిహద్దులను సురక్షితంగా ఉంచడం, అక్రమ వలసలను నిర్మూలించడం ద్వారా దేశ జనాభా తామాషాను స్వరూపాన్ని రక్షించడం సాధ్యపడుతుందని ఆయన పునరుద్ఘాటించారు. 6 దశాబ్దాలుగా దేశానికి మొదటి శ్రేణిలో రక్షణగా అందిస్తున్న శక్తిగా నిరుపమానయమైన సేవలు అందిస్తున్నందుకు సరిహద్దు భద్రతా దళాన్ని అమిత్ షా ప్రశంసించారు. పశ్చిమ బెంగాల్తో ఉన్న బంగ్లాదేశ్ సరిహద్దు గురించి ప్రస్తావిస్తూ ఆ రాష్ట్రంలో సరిహద్దు వెంబడి ఫెన్సింగ్ పూర్తి కాకపోవడమే దేశ భద్రతా గ్రిడ్లో ఉన్న అతిపెద్ద లోపాల్లో ఒకటిగా ఉండేదన్నారు. అయితే అక్కడ కొత్త రాష్ట ప్రభుత్వం ఏర్పడడంతో చాలా కాలంగా ఉన్న ఈ ప్రతిష్టంభన తొలగిపోయిందని, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కేవలం 1 వారం రోజుల్లోనే సరిహద్దు ఫెన్సింగ్ కోసం భూమిని కేటాయించిందని ఆయన చెప్పారు. మయన్మార్ అధ్యక్షుడు యుమిన్ ఆంగ్ లైంగ్ 5 రోజుల భారత పర్యటన నిమిత్తం ఈ ఉదయం బీహార్లోని గయాకు చేరుకుంటారు. ఆయనతో పాటు పలువురు కేబినెట్ మంత్రులు, ఉన్నతాధికారులు, వ్యాపార ప్రముఖులతో కూడిన ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం కూడా ఉంది. ప్రస్తుత హోదాలో అధ్యక్షుడు యుమిన్ ఆంగ్ లైంగ్ మన దేశంలో పర్యటించడం ఇదే మొదటిసారి. గయాలో మయన్మార్ అధ్యక్షుడు మహాబోధి ఆలయం, సుజాత ఆలయాల్లో ప్రత్యేక ప్రార్థన చేస్తారు. అనంతరం ఆయన ఈరోజు న్యూఢిల్లీ చేరుకుంటారు. రేపు మయన్మార్ అధ్యక్షుడు భారత మయన్మార్ బిజినెస్ ఫోరంలో పాల్గొనే అవకాశం ఉంది. సోమవారం నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చర్చలు జరుపుతారు. ఇరు దేశాల మధ్య ఉన్న చారిత్రక సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై వీరిద్దరూ చర్చిస్తారని న్యూఢిల్లీలో విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ నిన్న మీడియాకు తెలియజేశారు. రైతులకు విత్తనాల లభ్యత ఉండేలా చూసేందుకు 174,000 క్వింటాళ్ల జాతీయ విత్తన నిల్వను ఏర్పాటు చేసినట్లు కేంద్ర

0: వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. న్యూఢిల్లీలో నిన్న నిర్వహించిన జాతీయ వ్యవసాయ సదస్సు రెండో రోజున ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇప్పటి వరకు 9,76,000 ఫార్మర్ ఐడీలు సృష్టించినట్లు పేర్కొన్నారు. ఇకపై వివిధ ప్రభుత్వ పథకాలను పొందేందుకు రైతులకు విడివిడిగా పత్రాలు సమర్పించవలసిన అవసరం ఉండదని ఆయన చెప్పారు. ఎరువుల పంపిణీలో పారదర్శకత, నల్లబజారు అరికట్టడం, అసలైన రైతులకు సరైన సరఫరా నిర్ధారించవలసిన అవసరాన్ని ఈ సందర్భంగా శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రముఖంగా పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా ప్రపంచ ఇంధన సరఫరాకు ఆటంకం ఏర్పడుతున్న నేపథ్యంలో కనీసం 30 రోజులకు సరిపడా ఎల్పీజీ నిల్వలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలను ప్రభుత్వం కోరింది. పశ్చిమాసియా సంక్షోభంపై నిన్న జరిగిన అంతర్ మంత్రిత్వ శాఖల పత్రిక సమావేశంలో పెట్రోలియం ఖనిజవాయు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ ఈ విషయం వెల్లడించారు. సరఫరాలో తలెత్తే ఆటంకాల నుంచి రక్షణ పొందేందుకు తీసుకున్న ముందస్తు చర్యలను వివరిస్తూ, మన దేశం ముడి చమురు నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు కూడా కృషి చేస్తుందని సుజాత శర్మ చెప్పారు.
1: सरकार सभी पेट्रोल पंप पर पेट्रोल और डीजल की आपूर्ति सुनिश्चित करने के लिए भी प्रयासरत है और अपने दैनिक उपयोग में ऊर्जा को बचाने का हर संभव प्रयत्न करें. बल्क और इंडस्ट्रियल कंज्यूमर्स से अपील है कि वो ऑथराइज्ड प्रोक्योरमेंट चैनल से ही डीजल की खरीद करें.
0: దేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ, ముడి చమురు, ఖనిజ వాయువు సరిపడా నిల్వలు ఉన్నాయని సుజాత శర్మ తెలియజేశారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి అసిమ్ మహాజన్ మాట్లాడుతూ, గల్ఫ్ పశ్చిమాసియా ప్రాంతంలో జరుగుతున్న పరిణామాలను ప్రభుత్వం నిశితంగా గమనిస్తోందని చెప్పారు. భారతీయ పౌరులకు సకాలంలో సహాయం అందించేందుకు ఆ ప్రాంతంలోని భారత రాయబార కార్యాలయాలు, కాన్సులేట్లు 24 గంటల పాటు పనిచేసే హెల్ప్ లైన్ నడుపుతున్నాయని కూడా ఆయన తెలియజేశారు.
2: Our embassies and consulates in the region are operating round-the-clock helplines. Advisories are being issued, including information related to local government guidelines, flight and travel situation, consular services, and the various welfare measures being undertaken for the community. Our missions are actively engaged with the resident Indian community. We are regularly interacting with the Indian community associations, organizations, professional groups, and Indian companies to address their concerns.
0: సమగ్ర శిక్ష అభియాన్ కింద నిధుల విడుదల, వాటి వినియోగంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఒక సమగ్ర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో సమగ్ర శిక్ష 3.0ను మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా మార్చడంపై ప్రధానంగా దృష్టి సారించారు. ఈ ఏడాది నుంచి సమగ్ర శిక్ష అభియాన్, పీఎం పోషణ్, ఉల్లాస్, పీఎం శ్రీ, ఇతర ప్రతిష్టాత్మక కార్యక్రమాల వంటి కీలక పథకాలను అనుసంధానం చేస్తూ ఒక సమగ్ర విధానాన్ని రూపొందించనున్నట్లు కూడా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సోషల్ మీడియా పోస్టులో తెలియజేశారు. తీర్పులను రిజర్వ్ చేసిన 3 నెలల్లోపే వాటిని వెలువరించాలని దేశవ్యాప్తంగా ఉన్న అన్ని హైకోర్టులను సుప్రీంకోర్టు నిన్న ఆదేశించింది. తీర్పుల ప్రకటనలో జరిగే ఆలస్యం వల్ల లిటిగెంట్లు పూడ్చలే నష్టం జరుగుతోందని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ముఖ్యంగా వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన కేసుల్లో వేగవంతమైన నిర్ణయాలు తీసుకోవడం అవసరమని చెబుతూ, ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జయమాల్యా బాక్చీలతో కూడిన ధర్మాసనం బెయిల్ దరఖాస్తులపై ఆదేశాలను అదే రోజున వెలువరించాలని స్పష్టం చేసింది. ఒకవేళ వాటిని రిజర్వ్ చేసినట్లయితే మరుసటి రోజే తీర్పును ప్రకటించి అన్లోడ్ చేయాలని ఆదేశించింది. పలు మార్గదర్శకాలను జారీ చేస్తూ బెయిల్ లేదా శిక్షల నిలిపివేత ఉత్తర్వులు వెలువడిన వెంటనే వాటిని అప్లోడ్ చేసి జైలు అధికారులకు చేరవేయాలని, విచారణ ఎదుర్కొంటున్న ఖైదీలను ప్రాధాన్యత ప్రకారం అదే రోజున లేదా గరిష్టంగా మరుసటి రోజు కల్లా విడుదల చేయాలని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న న్యూ చండీగఢ్లో జరిగిన క్వాలిఫైడ్ 2 మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి గుజరాత్ టైటన్స్ ఫైనల్లోకి దూసుకువెళ్లింది. 215 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 2022 ఛాంపియన్ అయిన గుజరాత్ కేవలం 18.4 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసింది. కెప్టెన్ శుభ్మన్ గిల్ 53 పంతుల్లో 104 పరుగులు చేశారు. అంతకుముందు బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 214 పరుగుల భారీ స్కోర్ నమోదు చేయగా వైభవ్ సూర్యవంశీ 96 పరుగులు చేశారు. ఫైనల్ మ్యాచ్ రేపు రాత్రి 7:30 అహ్మదాబాద్ లో ప్రారంభమవుతుంది. విశేషాలు మరొకసారి. బీఎస్ఎఫ్ జవాన్లతో పాటు ప్రజలు కూడా భద్రతా బాధ్యతలు పంచుకునేలా కొత్త విధానాన్ని రూపొందిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. మయన్మార్ అధ్యక్షుడు యుమిన్ ఆంగ్ లైంగ్ మన దేశంలో భారత పర్యటనను ఈరోజు ప్రారంభిస్తారు. ఐపీఎల్ క్రికెట్ లో గుజరాత్ టైటన్స్ ఫైనల్లోకి ప్రవేశించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: భగవద్గీత పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగము 26వ శ్లోకం.

ముక్త సంగః ఫలాసక్తిని వదిలిపెట్టినవాడును. అనహంవాది నేను కర్తనని గొప్పలు చెప్పుకోనివాడును. ధృతి కార్యదీక్షతోనూ, ఉత్సాహ శ్రమను సహించే శక్తితోనూ, సమన్విత కూడినవాడును. సిద్ధ్యసిద్ధో కార్యం సఫలమైనా నిష్ఫలమైనా కూడా. నిర్వికార సంతోషంగాని విషాదంగాని లేనివాడును అయిన. కర్త క్రియానిర్వాహకుడు. సాత్విక సత్వగుణప్రధానుడని ఉచ్యతే చెప్పబడుతున్నాడు. ముక్తసంగోనఘవాది ధృత్యుత్సాహ సమన్వితః.

అర్జున, కర్మలను నిర్వర్తించే వ్యక్తి సత్వగుణ ప్రధానుడైతే అతడికి కర్మఫలాల మీద ఆసక్తి కానీ నేనే కర్తననే గొప్పలు చెప్పుకోవడం కానీ ఉండవు. ఎన్ని కష్టాలు వచ్చినా చేపట్టిన కార్యాన్ని మధ్యలో వదిలిపెట్టకుండా కొనసాగించే పట్టుదల ఉంటుంది. దాంతోపాటు ఎన్ని కష్టాలు వచ్చినా ఓర్చుకునే సామర్థ్యమూ ఉంటుంది. అయినా సరే కార్యం సఫలమైనప్పుడు అతడు విజయానందాన్ని ఆస్వాదించడు, కార్యం నిష్ఫలమైనప్పుడు మనస్సులో కుంగిపోడు. ఇతడే సాత్విక కర్త.

భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామ ప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్.

వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యూర్ ఆర్జే దీపు. మన స్టూడియోలో టైం చూస్తే 7 గంటలు దాటి 21:11 అవుతుంది అండ్ మనం ఎంటర్ అయిపోయాం కాఫీ టైంలోకి. అండ్ ముందుగా అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండ్ హ్యాపీ వీకెండ్ అనమాట. సో ఈరోజు కాఫీ లోయలో బోల్డన్ని డే స్పెషల్స్ అయితే మాట్లాడుకుందాం. చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ డే స్పెషల్స్ అయితే ఉన్నాయన్నమాట. సో వాటన్నిటి గురించి మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. సో ఈ సాంగ్ తర్వాత ఆ డే స్పెషల్స్ ఏంటో నేను మీతో షేర్ చేస్తాను. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యూర్ ఆర్జే దీపు.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యూర్ ఆర్జే దీపు. అండ్ ఈరోజు డే స్పెషల్స్ లో ముఖ్యంగా చెప్పుకుంటున్నాం గోవా స్టేట్హుడ్ డే గురించి అనమాట. సో గోవా అంటే అందరికి ఇష్టం కదా. అసలు గోవా అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. గోవా అంటేనే సంగీతం, సంస్కృతి, సముద్ర తీరాల అందం. సో గోవా స్టేట్హుడ్ గురించి చెప్పుకోవాలి అంటే గనక 1987 మే 30 గోవా భారతదేశంలో 25వ రాష్ట్రంగా ఏర్పడింది. అండ్ గోవా గురించి చెప్పుకుంటే అందరికీ తెలిసిందే కదా, బీచెస్, మ్యూజిక్, ఫుడ్, నైట్ లైఫ్, ఇలా గోవా అంటే ప్రతి ఒక్కరికి కూడా ఫేవరెట్ ప్లేసే. అయితే గోవా రాజధాని పనాజీ అనమాట. అలాగే గోవా అధికార భాష కొంకణి. అండ్ అక్కడ ప్రసిద్ధి వంటకాలు గోవా ఫిష్ కర్రీ, అలాగే బిబింకా. అండ్ అక్కడ ప్రసిద్ధి బీచెస్ ఏంటి అంటే గోవాలో బాగా బీచ్, కలంగుటే బీచ్, అంజునా బీచ్ అనమాట. గోవా చిన్న రాష్ట్రం అయినా కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా పర్యాటకులను ఆకర్షించే అద్భుతమైన ప్రదేశం అనమాట. సో ఈరోజు గోవా గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే మనం మాట్లాడుకుందాం. అందుకంటే ముందు మీ అందరికోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యూర్ ఆర్జే దీపు.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యూర్ ఆర్జే దీపు. అండ్ మనం మాట్లాడుకున్నాం కదా గోవా స్టేట్ హుడ్ డే గురించి. సో గోవా సంస్కృతి అండ్ సంగీతం గురించి మాట్లాడుకున్నట్లయితే కనుక, సో గోవా సంస్కృతిలో భారతీయ సాంప్రదాయాలు అలాగే పోర్చుగీస్ ప్రభావం రెండూ కనిపిస్తాయి అన్నమాట. సో ఇక్కడి సంగీతం చాలా ఉత్సాహంగా ఉంటుంది. అండ్ కార్నివాల్ ఫెస్టివల్ సమయంలో అయితే గోవా మొత్తం సంగీతంతో కళకళలాడుతుందన్నమాట. సో ఒక్కసారి ఊహించండి, సాయంత్రం సముద్ర తీరంలో సన్సెట్, చల్లని గాలి, బ్యాక్గ్రౌండ్లో ఒక మంచి మ్యూజిక్, మీ చేతిలో కాఫీ. సో నిజంగా అనుకుంటుంటేనే ఆ ఫీలే చాలా బాగుంది కదా. సో ఇలాంటి ఒక ప్రశాంతమైన అనుభూతినిస్తుంది గోవా. సో జీవితంలో కొన్నిసార్లు మనసుకి విశ్రాంతి కూడా చాలా అవసరం అన్నమాట. సో అలాంటప్పుడే మనం ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళి విశ్రాంతి తీసుకుంటూ ఉండాలన్నమాట. ఇంకా బోల్డ్ అని విషయాలు అయితే మాట్లాడుకుందాం గోవా గురించి. అంతకంటే ముందు మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు. సో నెంబర్ వన్ నేను ఒక్కడి నే మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదా. సో ఈ పాట పాడిన వారు నేహా బాషిన్, అలాగే మ్యూజిక్ అందించిన వారు దేవిశ్రీ ప్రసాద్, అలాగే లిరిసిస్ట్ చంద్రబోస్ గారు. అండ్ కమింగ్ టు గోవా గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సో గోవా అంటే కేవలం టూరిస్ట్ ప్లేస్ మాత్రమే కాదనమాట. సో అది అక్కడ చాలా సంగీతం కానివ్వండి, సంస్కృతి కానివ్వండి, ఇవన్నీ కలిసిన ఒక అందమైన అనుభూతి అని చెప్పుకోవచ్చు అన్నమాట. సో గోవా రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా అక్కడి ప్రజలందరికీ కూడా మనందరి తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు అయితే తెలియచేసేస్తున్నాను. సో ఇది గోవా గురించి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ డే స్పెషల్ కూడా ఉందన్నమాట, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. బట్ అంతకంటే ముందు మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, వింటూ ఉండండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యూర్ ఆర్జే దీపు.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడు అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

0: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చెయ్యాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: हर उड़ान से पहले एक फैसला होता है, हर फैसले से पहले एक सवाल, क्या मैं तैयार हूँ? अगर जवाब है हाँ, तो भारतीय वायुसेना आपका इंतजार कर रही है. AFCAT 1 of 2026 के आवेदन 10 नवंबर से 9 दिसंबर तक खुले हैं. अधिक जानकारी के लिए विजिट करें careerairforce.gov.in या afcat.edcil.go.in पर.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యూర్ ఆర్జీ దీపు అండ్ మనమున్నాం కాఫీ టైంలో. సో ఈ రోజు ఇంకొక ఇంపార్టెంట్ డే స్పెషల్ ఉంది అని చెప్పాను కదా. ఇంతకీ ఆ డే స్పెషల్ ఏంటి అంటే ఈ రోజు హిందీ జర్నలిజం దినోత్సవం అనమాట. సో 1986 May 30 పండిట్ జుగల్ కిషోర్ శుక్లా భారతదేశపు మొట్టమొదటి హిందీ వార్తాపత్రిక అయిన ఉదంత మార్తాండ్ను స్థాపించారు. అందుకే మనం ప్రతి సంవత్సరం కూడా May 30 హిందీ జర్నలిజం దినోత్సవాన్ని జరుపుకుంటామన్నమాట. భారతదేశంలో ప్రజాస్వామ్యానికి మీడియా 4వ స్తంభం. ఇది దేశ సమకాలీన విషయాల గురించి పౌరులకు చురుకుగా తెలియచేసే మాధ్యమంగా పనిచేస్తుంది. భారతదేశ చరిత్రను తీర్చిదిద్దడంలో హిందీ లేదా మాతృభాష జర్నలిజానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. దేశవ్యాప్తంగా ప్రజలకు సుపరిచితమైన భాషలో విస్తృతమైన సమాచారాన్ని పొందడంలో ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. దీని చరిత్ర 1826 నాటిది. ఆ సమయంలో బ్రిటిష్ వలస పాలనలో భారత మీడియాలో బెంగాలీ, పర్షియన్ మరియు ఆంగ్ల భాష ప్రచురణలు ఆధిపత్యం చెలాయించాయన్నమాట. ఇంకా బోల్డ్ అని విషయాలు అయితే మాట్లాడుకుందాం హిందీ జర్నలిజం దినోత్సవం గురించి. అంతకంటే ముందు మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యూర్ ఆర్జే దీపు.
5: ఏ బ్రదర్ అప్పమ్మా, ఈ డిక్చిక్ డిక్చిక్ కాకుండా మన మ్యూజిక్ ఏమైనా ఉందా?
6: అబ్బా, కడుపు నిండిపోయింది బంగారం.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీప్. సో మనం మాట్లాడుకుంటున్నాం కదా హిందీ జర్నలిజం దినోత్సవం గురించి. సో మీడియాలో భారతీయ భాషల ప్రాముఖ్యతను గుర్తించి 1986 మే 30 పండిట్ జుగల్ కిషోర్ శుక్లా భారతదేశపు మొట్టమొదటి హిందీ వార్తాపత్రిక అయిన ఉదంత మార్తాండ్ను స్థాపించారు. పరిమిత పంపిణీ మరియు ఆర్థిక ఇబ్బందులు వంటి ప్రారంభ సవాళ్లు ఉన్నప్పటికీ కూడా ఉదంత మార్తాండ్ ఒక గొప్ప మార్పును తీసుకువచ్చి 79 సంచికల తర్వాత కూడా ప్రచురణను కొనసాగించింది. హిందీ జర్నలిజం దినోత్సవం భారతదేశంలో దాదాపు 2 శతాబ్దాలుగా వర్ధిల్లుతున్న హిందీ మరియు స్థానిక భాషా జర్నలిజం యొక్క నిరంతర సాంప్రదాయాన్ని స్మరించుకుంటోంది. ఈ రోజున సెమినార్లు, చర్చలు, అవార్డులు, ప్రధానోత్సవాలు వంటి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇవన్నీ కూడా హిందీ మరియు మాతృభాష పాత్రికేయులు ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు పాత్రికేయ రంగంపై కూడా వెలుగునిస్తాయన్నమాట. ఎండలోనూ వర్షంలోనూ పనిచేస్తూ ప్రజలకు సమాచారం అందించే ప్రతి జర్నలిస్టుకి మన అభినందనలు. ఇదండి ఈరోజు మరి డే స్పెషల్ బోల్డన్ విషయాలైతే తెలుసుకున్నాం కదా. ఇంకా బోల్డన్ విషయాలైతే మాట్లాడుకుందాం గుడ్ మార్నింగ్ విజయవాడ ప్రోగ్రాంలో. అందుకంటే ముందు మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు.

0: స్వాతంత్ర కాంక్ష నుంచి నవభారత నిర్మాణం వరకు 90 ఏళ్ల ఆకాశవాణి చరిత్రకి పునాది పడింది జూన్ 1923. మొట్టమొదటి రేడియో ప్రసారం బాంబే ఇంకా చెన్నై రేడియో క్లబ్ ద్వారా జరిగింది. 1927 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ జూలై 23న స్థాపించగా, అదే సంవత్సరంలో మొదటి రేడియో స్టేషన్ ముంబైలో తన ప్రసారాన్ని ప్రారంభించింది. అందుకే ప్రతి సంవత్సరం జూలై 23న జాతీయ ప్రసార దినోత్సవంగా జరుపుకుంటాం. 1930లో ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ప్రభుత్వం ఆధీనం చేసుకోగా, జూన్ 8న 1936 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ కాస్త ఆల్ ఇండియా రేడియోగా మారింది. 1957 ఆల్ ఇండియా రేడియో పేరును ఆకాశవాణిగా మార్చారు. అలా విశ్వసనీయతకు నిలువుటద్దంగా బహుజనుల హితం కోరుతూ, బహుజనుల సుఖం కోరుతూ నాటి నేటి తరాలకి స్వర వారధిగా నిలిచింది ఆకాశవాణి. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3
1: మన్ కీ బాత్. గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈ నెల 31వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం, రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని కేంద్రాలు వెనువెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం అదే రోజు రాత్రి 8 గంటలకు పునఃప్రసారమవుతుంది.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తోమస్ తన్వి. మహిళలకు 33% రిజర్వేషన్లు అమలు చేయడం టీడీపీలో మహిళా సాధికారతకు నిదర్శనమని చిన్న మధ్యతరహా పరిశ్రమల గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయనగరంలో నిన్న ఆయన మాట్లాడుతూ, మహానాడు లాంటి పెద్ద పండుగలో భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందని అన్నారు. జూన్1 నుంచి విశాఖ రైల్వే జోన్ అమల్లోకి వస్తోందని, జూన్ 30 నాటికి భోగాపురం విమానాశ్రయం యాక్సెస్

రోడ్స్ భూములిచ్చిన రైతుల సమస్యలు పూర్తి చేస్తామని చెప్పారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం దూర ప్రాంతాలకు వెళ్లి సమయం డబ్బు వృధా చేసుకోకుండా ప్రభుత్వమే వారి వద్దకు వచ్చి సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు ప్రత్యేక పీజీఆర్ఎస్ కార్యక్రమాలు చేపట్టిందని పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి చెప్పారు. రాష్ట ప్రభుత్వం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న ఒక్క నెల ఒక గ్రామం నాలుగు సందర్శనల కార్యక్రమంలో భాగంగా ఆచండ నియోజకవర్గంలోని వాసవి పెనుగొండలో నిన్న ప్రత్యేక పీజీఆర్ఎస్ కార్యక్రమం జరిగింది. నైరుతి బంగాళాఖాతం దానిని ఆనుకుని ఉన్న తమిళనాడు తీరంపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతూ ప్రస్తుతం సగటు సముద్ర మట్టానికి 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు పేర్కొన్నారు. వీటి ఫలితంగా రాష్ట్రంలోని ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానమ్మల్లో ఈరోజు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1-2 చోట్ల కురిసే అవకాశముందని అన్నారు. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశముందని, బలమైన గాలులు గరిష్టంగా గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముందని వివరించారు. మహిళలు బాలలపై నేరాలకు పాల్పడేవారికి త్వరితగతిన శిక్షలు పడేలా చేయడమే లక్ష్యంగా రాష్ట్ర పోలీస్ శాఖ ఆపరేషన్ దండయాన్ పేరుతో ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా ఇలాంటి కేసులన్నింటినీ అధికారులు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తారు. దర్యాప్తు చేపట్టి అన్ని రకాల సాంకేతిక శాస్త్రీయ ఆధారాలతో అభియోగ పత్రాలు దాఖలు చేసేలా చర్యలు తీసుకుంటారు. తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి రద్దీ కొనసాగుతుండటంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు స్వామివారి అభిషేక సేవ అనంతరం జరిగిన తోమాల సేవ సమయంలో నిన్న సామాన్య భక్తులకు దర్శనానికి అనుమతినిచ్చారు. ఎస్సీ 2025లో క్రీడా కోటా నియామకాలు పారదర్శకంగా బహుళస్థాయి ధృవీకరణల తర్వాతే చేపట్టామని రాష్ట క్రీడా ప్రాధికార సంస్థ వెల్లడించింది. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 9 గంటలకు వింటారు.

0: City FM 101.3.
1: ధరణీతలం నుంచి దిగంతాలకేగిన ధ్వనులు,
2: శబ్ద తరంగాలై మదిదోచిన సవ్వడులు,
1: కమనీయ కార్యక్రమాల కరవేణి అయి కాలగమనంలో జీవనవాహిని అయి
2: తరం తరం నిరంతరం పల్లవిస్తూ ప్రభవిస్తూ
1: బహుజన హితాయ బహుజన సుఖాయ అంటూ సర్వ జగత్తును ఒలలాడిస్తోంది ఆకాశవాణి.
2: 90 ఏళ్ల ఆ ప్రస్థానం అద్వితీయం, అపురూపం.
1: 9 పదుల ఆ తరంగ జీవనం ఆకాశవాణి స్వరాల విరిబోణీ.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జీ దీపు. మరి స్టూడియోలో టైం చూస్తే 8 గంటలు దాటి 4:50 కావస్తుంది. అండ్ మనం ఎంటర్ అయిపోయాం గుడ్ మార్నింగ్ విజయవాడ ప్రోగ్రాంలోకి. సో ఇవాళ గుడ్ మార్నింగ్ విజయవాడ ప్రోగ్రాంలో సో గోల్డ్ అలాగే సిల్వర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తున్నాను. సో ఇవాళ గోల్డ్ వచ్చేసి 24K గ్రామ్ 15,765 రూపాయలుగా ఉంది. అలాగే 22K గోల్డ్ 14,451 రూపాయలుగా ఉంది. అండ్ అలాగే సిల్వర్ గ్రామ్ 290.10 రూపాయలు చూపిస్తుంది. అండ్ కేజీ 290,100 రూపాయలు చూపిస్తుంది అనమాట. సో ఈ రేట్స్ అన్నీ కూడా సో మీ నగరాలను బట్టి స్లైట్లీ డిఫరెన్సియేషన్ అయితే ఉంటుందన్నమాట. ఎగ్జాక్ట్గా ఏవే ప్రైసెస్ ఉండవు, కొంచెం అటు ఇటుగా మారుతూ ఉంటాయన్నమాట. సో ఇంకా బోల్డన్ అప్డేట్స్ అయితే తెలుసుకుందాం. అందుకంటే ముందు మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, వింటూ ఉండండి వివిధ

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.

0: చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యూర్ ఆర్జీ దీపు. మరి నెక్స్ట్ మనం పెట్రోల్ అండ్ డీజిల్ రేట్స్ ఎలా ఉన్నాయో చూసేద్దాం. సో పెట్రోల్ వచ్చేసి లీటర్ 117.42 రూపాయలుగా చూపిస్తుంది, అండ్ అలాగే డీజిల్ వచ్చేసి లీటర్ 105.11 రూపాయలుగా చూపిస్తుంది అనమాట. సో ఇందాక నేను చెప్పినట్లు, సో ఈ రేట్స్ కూడా మీ నగరాలను బట్టి స్లైట్గా డిఫరెన్సేషన్ అయితే ఉంటుందన్నమాట ప్రైజెస్లో. ఇంకా బోల్డ్ అయిన విషయాలు అయితే మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, వింటూ ఉండండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యూర్ ఆర్జే దీపు.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం ఇఫ్ యువర్ ఆర్జే దీపు. సో కలర్ ఫోటో మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదా, అండ్ మనమున్నాం గుడ్ మార్నింగ్ విజయ్.

విజయవాడ ప్రోగ్రామ్ లో, ఇవాళ గుడ్ మార్నింగ్ విజయవాడ ప్రోగ్రామ్ లో ఒక మంచి అందరికి కూడా యూస్ఫుల్ అయ్యే టాపిక్ గురించి అయితే మాట్లాడుకుందాం. అవే మనం డైలీ లైఫ్ లో పాటించే కొన్ని చిన్న చిన్న మంచి అలవాట్లు అనమాట. సో బేసిక్గా చాలా మంది ఏమనుకుంటూ ఉంటారంటే కనుక, చాలా పెద్ద పెద్ద మార్పులు జరిగిపోవాలి, జీవితం అంతా హ్యాపీగా ఉండాలంటే, లేదంటే జీవితం అంతా ఒకసారి ఇలా టర్న్ అయిపోవాలి అంటే అనుకుంటూ ఉంటారనమాట. అయితే నిజంగా మన జీవితాన్ని మార్చేది పెద్ద పెద్ద విషయాలు కాదనమాట, రోజు మనం చేసే చిన్న చిన్న మంచి అలవాట్లే అనమాట. సో మన జీవితాన్ని ఆనందంగా ఆరోగ్యంగా మార్చే అలవాట్ల గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. సో ఇంతకీ అలవాట్లు ఏంటి అవి చెప్పే ముందు మీ అందరికోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, వింటూ ఉండండి వివిధ భారతి 101.3 FM విత్ యువర్ ఆర్జే దీపు.

దీపు అండ్ మనమున్నాం గుడ్ మార్నింగ్ విజయవాడ ప్రోగ్రామ్ లో. సో మన జీవితంలో రోజు ఒక చిన్న చిన్న మంచి అలవాట్లని ఆచరిస్తే గనక చాలా హ్యాపీగా ఉంటామని చెప్తున్నాను కదా. అందులో ముందుగా ఉదయం ఎలాంటి అలవాటు పాటించాలి అంటే, సో బేసిక్గా రోజు ఎలా ప్రారంభమవుతుందో మిగతా రోజులన్నీ కూడా చాలాసార్లు అలాగే ఉంటాయి. సో కాబట్టి రోజు కూడా ఉదయం త్వరగా లేవడం, కొద్దిసేపు ప్రశాంతంగా ఉండడం, నీళ్లు తాగడం, ఇవి చాలా చిన్న చిన్న విషయాలే, కానీ ఇవి మన శరీరానికి మనసుకి మంచి శక్తినిస్తాయి అన్నమాట. అండ్ ఆ డే అంతా కూడా చాలా హ్యాపీగా, ఎనర్జెటిక్గా అండ్ పీస్గా ఉండడానికి హెల్ప్ చేస్తాయి అన్నమాట. ఇంకా ఇలాంటి కొన్ని మంచి అలవాట్ల గురించి అయితే మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మీ అందరికోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 FM విత్ యువర్ ఆర్జే దీపు.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యూర్ ఆర్జే దీపు. మనం ఉన్నాం గుడ్ మార్నింగ్ విజయవాడ ప్రోగ్రామ్ లో. సో డైలీ కనుక చిన్న చిన్న అలవాట్లు చేసుకుంటే లైఫ్ అంతా హ్యాపీగా ఉంటుంది అని మాట్లాడుకున్నాం కదా. సో నెక్స్ట్ చాలా చాలా ఇంపార్టెంట్, ఇప్పటికీ చాలా సార్లు చెప్పే ఉంటాను, అందరికీ తెలిసిన విషయమే కానీ ఎవరూ చెయ్యకూడదు అనమాట. ఇంతకీ ఏంటి అంటే అది మొబైల్కి కొంచెం దూరంగా ఉండడం. సో ఈ రోజుల్లో చాలా మంది లేవగానే ముందుగా మొబైల్ చూసుకుంటున్నారనమాట. సో కొద్దిసేపు ఫోన్కి దూరంగా ఉంటే మనసు ప్రశాంతంగా

శాంతంగా ఉంటుంది. కుటుంబంతో మాట్లాడడానికి కూడా మనకి సమయం దొరుకుతుంది. సో నిజంగా టెక్నాలజీ చాలా చాలా ఇంపార్టెంటే, కానీ బ్యాలెన్స్ కూడా అంతకంటే ఇంపార్టెంట్ అన్నమాట. సో టెక్నాలజీని వాడుకోవచ్చు, కానీ కొంచెం బ్యాలెన్స్డ్గా వాడుకుంటే బాగుంటుంది అన్నమాట. సో మొబైల్ని అవసరమైనప్పుడు పనులకు తగ్గట్టు మాత్రమే వాడుకుంటే బాగుంటుంది అన్నమాట. ఇంకా ఇలాంటి మంచి అలవాట్ల గురించి అయితే మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మీ అందరికోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, వింటూ ఉండండి వివిధ భారతి 101.3 FM with your RJ Deepu.

వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మన్ కీ బాత్. గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈ నెల 31వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు ఎఫ్ఎం, రెయిన్బో, డిటి

హెచ్ వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని అన్ని కేంద్రాలు వెనువెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం అదే రోజు రాత్రి 8 గంటలకు పునఃప్రసారమవుతుంది.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు అండ్ మాస్ట్రో మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదా. సో నెక్స్ట్ మంచి అలవాట్లు అంటే చిన్న చిన్న అలవాట్ల గురించి అయితే మాట్లాడుకుంటున్నాం కదా. నెక్స్ట్ అలవాటు ఏంటి అంటే కనుక సో ఇట్స్ హెల్త్ రిలేటెడ్ అలవాట్లు అన్నమాట. సో ఆరోగ్యం బాగుంటేనే మనం ఆనందంగా ఉంటాం. సో రోజు కొద్దిసేపు నడవడం, సరైన సమయానికి భోజనం చేయడం, తగినంత నిద్రపోవడం, ఇవన్నీ కూడా చాలా చిన్న చిన్న అలవాట్లే కానీ చాలా అంటే చాలా ఉపయోగపడతాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా మీరు క్రమం తప్పకుండా అలవాటు చేసుకొని ఈ అలవాట్లన్నింటినీ కూడా పాటిస్తే కనుక చాలా మంచి ఉపయోగాలు అయితే ఉంటాయి అన్నమాట. ఇంకా ఇలాంటి బోల్డ్ని విషయాల గురించి అయితే మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, వింటూ ఉండండి వివిధ భారతి 101.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యూర్ ఆర్జే దీపు అండ్ మనమున్నాం గుడ్ మార్నింగ్ విజయవాడ ప్రోగ్రామ్ లో. సో డైలీ మనం చిన్న చిన్న అలవాట్లు కనుక అలవాటు చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటాం అని చెప్తున్నాను కదా, అందులో ఇంకొక అలవాటు మంచి మాటలు మంచి మనసు అన్నమాట. సో ఒక మంచి మాట, ఒక చిన్న సహాయం, ఒక నవ్వు, ఇవి కూడా మంచి అలవాట్లే. సో మన వల్ల ఎవరికైనా ఆనందం కలిగితే మన రోజు కూడా అందంగా ఆనందంగా మారుతుందన్నమాట. సో ఎవరితోనైనా కొంచెం మంచిగా మాట్లాడడం కానివ్వండి, సో కొంచెం మంచిగా ఉండడం, ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటే మనకి కూడా చాలా హ్యాపీగా ఉంటుంది అన్నమాట. సో ఇంకా ఇలాంటి మంచి చిన్న చిన్న అలవాట్ల గురించి అయితే తెలుసుకుందాం. అందుకంటే ముందు మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, వింటూ ఉండండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యూర్ ఆర్జే దీపు.

0: నీ స్వర సంతకంతో ఎందరినో మేడ్కొల్పి మదిని హృదిని పులకరింపజేసే నీకు ఇవే మా హృదయపూర్వక నమస్సుమాంజలులు.
1: సంగీత సాహిత్య నాటకాలకు నెలవు నీవే.
0: అదృశ్య తరంగాల ఆకాశవాణి, లోకానికి వెలుగునింపే జ్ఞానవాణి,
1: స్వరాలతో మైమర్పించే వీణాపాణి, విశ్వకీర్తి నొందిన విమలావాణి,
0: మానవులను సృష్టించేది బ్రహ్మ,
1: విభిన్న కార్యక్రమాల రూపకల్పనకు అపరబ్రహ్మ నీవు.
2: భగవద్గీత పారాయణం.
3: శ్రీమద్ భగవద్గీత.

0: మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీప్ అండ్ మనమున్న గుడ్ మార్నింగ్ విజయవాడ ప్రోగ్రామ్ లో. సో నెక్స్ట్ అలవాటు ఏంటి అంటే గనక చదివే అలవాటు అనమాట. సో రోజుకి కొద్దిసేపు అయినా చదివే అలవాటు ఉంటే మన ఆలోచనలు మారుతాయన్నమాట. పుస్తకాలు, వార్తలు, మంచి కథలు ఇలా ఏదైనా కూడా చదవడం అనేటువంటిది మనకు కొత్త విషయాలని నేర్పుతుందన్నమాట. సో అలాగే మనం చదువుతూ ఉంటే గనక ఆటోమేటిక్గా మన ఇంట్లో ఉన్న పిల్లలు కూడా మనల్ని చూసి నేర్చుకుంటారన్నమాట. సో అట్లీస్ట్ రోజు మొత్తంలో కుదరకపోయినా కనీసం పడుకునే ముందు అట్లీస్ట్ కొంచెం సేపు అయినా ఒక పుస్తకం కానివ్వండి, ఏదో ఒకటి ఒక మంచి కథలు కానివ్వండి, ఇలా చదివే అలవాటు చేసుకుంటే గనక చాలా కొత్త విషయాలు నేర్చుకుంటారన్నమాట. ఇంకా ఇలాంటి మంచి అలవాట్ల గురించి అయితే తెలుసుకుందాం. అంతకంటే ముందు మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
4: హలో
5: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
4: మళ్ళీ
5: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
6: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
4: సార్ అంత డబ్బు?
6: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
4: సార్ 2 లక్షలు?
7: ఏమైంది నాన్న?
4: అమ్మా ఇతను అంటున్నాడు నా పార్సల్ లో డ్రగ్స్ దొరికాయట.
5: అరే
4: కట్ చేసావా?
7: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
4: మోసమా?
7: పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
4: డబ్బుని పోగొట్టుకుంటారు.
8: ఆర్బీఐ అంటుంది
9: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
10: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
11: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
10: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
11: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
12: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

కూడా ఆనందంగా స్వీకరించాలి. మనల్ని మనం ప్రోత్సహించుకోవాలి. జీవితాన్ని మార్చడానికి ఒక్కరోజు చాలదు, కానీ ఒక మంచి అలవాటు మాత్రం సరిపోతుంది. సో ఈ రోజు నుంచి ఒక చిన్న మంచి అలవాటు మొదలు పెట్టండి, అది మీ జీవితంలో మంచి మార్పుని తీసుకొస్తుంది. మరి ఇదండి గుడ్ మార్నింగ్ విజయవాడ ప్రోగ్రామ్. ఇంకా బోల్డన్ విషయాలు అయితే మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 FM విత్ యువర్ RJ రిపో.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్వి. కొత్తగా ఆవిర్భవిస్తున్న భద్రతా సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వీలుగా సరిహద్దు భద్రతా దళానికి అదనపు బాధ్యతలు అప్పగించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. గుజరాత్లోని భుజ్ పరిధిలో గల భారత్ పాకిస్తాన్ సరిహద్దు వెంబడి వ్యూహాత్మకంగా కీలకమైన రెండు కొత్త బోర్డర్ అవుట్పోస్టులను ప్రారంభించిన అనంతరం ఆయన అక్కడ బీఎస్ఎఫ్ జవాన్లతో ముచ్చటించారు. రాష్టంలో సైబర్ నేరాలను అరికట్టేందుకు తక్షణ ఫిర్యాదు నమోదు విధానాన్ని అమల్లోకి తేవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో సైబర్ నేరాలపై నిన్న నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ బాధితులు సహాయ కేంద్రానికి సమాచారం ఇచ్చిన వెంటనే ఫిర్యాదు నమోదు చేసి బ్యాంకులను అప్రమత్తం చేయడం ద్వారా ఖాతాల నుంచి డబ్బు బదిలీ కాకుండా చూడాలని అన్నారు. సైబర్ నేరాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని, ముఖ్యంగా విశ్రాంతి ఉద్యోగులను లక్ష్యంగా

జరుగుతున్న మోసాలపై అవగాహన పెంచాలని సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ తెలుగు అనువాదం ప్రధాని ప్రసంగమైన వెంటనే ఒకసారి, రాత్రి 8 గంటలకు మరొకసారి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆకాశవాణి కేంద్రాల ద్వారా ప్రసారమవుతుంది. రాజధాని అమరావతిలో ఇప్పటి వరకు 114 సంస్థలకు 1269 ఎకరాల భూములు కేటాయించినట్లు పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. వీటిలో 70 ప్రభుత్వ, 44 ప్రైవేటు సంస్థలు ఉన్నాయని చెప్పారు. భూముల కేటాయింపుపై మంత్రివర్గ ఉపసంఘం సమావేశం దృశ్య మాధ్యమ విధానంలో నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు పయ్యావుల కేశవ్, టీజీ భరత్, కందుల దుర్గేష్, కొల్లు రవీంద్ర, గుమ్మడి సంధ్యారాణి హాజరయ్యారు. గత 12 సంవత్సరాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రజాహిత పరిపాలన అందిస్తూ అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన ఉజ్వల యోజనలో లబ్ది పొందిన ప్రకాశం జిల్లా ఒంగోలులో నివాసముండే స్వయం సహాయక సంఘం సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జూనియర్ కళాశాలలకు వేసవి సెలవులను పొడిగిస్తూ ఇంటర్మీడియట్ విద్యా మండలి కార్యదర్శి రంజిత్ భాష ఆదేశాలు జారీ చేశారు. మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జూన్ 1వ తేదీ నుంచి కళాశాలలు పునః ప్రారంభం కావలసి ఉండగా దీన్ని 6వ తేదీకి మార్పు చేశారు. ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 5వ తేదీ వరకు ఉన్నందున ఈ మార్పు చేశారు. గడిచిన 24 గంటల్లో కృష్ణా జిల్లాలో భారీ వర్షపాతం నమోదయ్యి లోతుట ప్రాంతాలు జలమయమయ్యాయి. అత్యధికంగా గుడ్లవల్లేరు మండలంలో 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ 3:10 గంటలకు వింటారు.

బహుజన హితాయ, బహుజన సుఖాయ. మన ఆకాశవాణి ఒక స్వరం, 90 ఏళ్ల ప్రయాణం, కోట్ల హృదయాల అనుబంధం. మన ఆకాశవాణి వార్తల్లో నిజం, సమాచారంలో విశ్వాసం, సంగీతంలో మాధుర్యం, పాటల్లో పరిమళం, కళాకారుల్లో ఆత్మవిశ్వాసం, సంస్కృతిలో భారతీయత. మన ఆకాశవాణి మన జ్ఞాపకం, మన గర్వం, మన భావోద్వేగం, మన ఆకాశవాణి. సగర్వంగా, ఘనంగా 90 వసంతాల విజయోత్సాహంతో, 100 వసంతాల మహోత్సవాల వైపు అప్రతిహతంగా కొనసాగుతున్న స్వర ప్రస్థానం మన ఆకాశవాణి.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యూర్ ఆర్జే దీపు. అండ్ స్టూడియోలో టైం చూస్తే 9 గంటలు దాటి 5:06 కా వస్తుంది. అండ్ మనం ఎంటర్ అయిపోయాం జోరుగా హుషారుగా ప్రోగ్రాంలోకి. సో ఇవాళ జోరుగా హుషారుగా ప్రోగ్రాంలో సో మనం మాట్లాడుకోబోయే విషయం ఏంటి అంటే గనక ఏఐ అన్నమాట. సో అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి అనమాట. సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాక అసలు మన జీవితం ఎలా మారింది, అసలు ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ మన డైలీ లైఫ్ని ఎలా ఇంపాక్ట్ చేస్తుంది, సో చాలా పెద్ద పెద్ద మార్పులు తీసుకొచ్చిన ఈ టెక్నాలజీ ఏఐ గురించి బోల్డ్ ఎన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే తెలుసుకుందాం. అంతకంటే ముందు మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యూర్ ఆర్జే దీపు.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యూర్ ఆర్జే దీపు అండ్ మనం ఉన్నాం జోరుగా హుషారుగా ప్రోగ్రాంలో. సో ఈ రోజు ప్రోగ్రాంలో ఏఏ గురించి అయితే తెలుసుకున్నాం కదా. అసలు ఏ అంటే ఏమిటి అంటే, ఏఐ అంటే మనుషులలో ఆలోచించగల టెక్నాలజీ అనమాట. అంటే మనలాగా ఆలోచిస్తుంది అన్నమాట. సో ఇది ఇప్పుడు మన రోజువారీ జీవితంలో చాలా వేగంగా భాగమైపోయిందని చెప్పుకోవచ్చు. సో ఏఐ వల్ల మన జీవితం అసలు ఎలా మారిందో సింపుల్గా చెప్పాలి అంటే, మనిషి చేసే పనులను కంప్యూటర్ లేదా మొబైల్ చేయగలిగే టెక్నాలజీయే ఈ ఏఐ టెక్నాలజీ అనమాట. సో ఉదాహరణకి లైక్ కొన్ని ప్లాట్ఫామ్స్ ఉంటాయి సోషల్ మీడియాలో, మీరు ఏదైనా ఒక క్వశ్చన్ ఇలా టైప్ చేయగానే మీకు దానికి సంబంధించినటువంటి ఫుల్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి, సమాధానం కానివ్వండి, వాట్ ఎవర్ మీరు ఏది కావాలనుకుంటున్నారు

ఉంటే దానికి రిప్లై వెంటనే ఇచ్చేస్తుంది అనమాట. అలాగే కొన్ని ప్లాట్ఫామ్స్ లో మీరు ఏదైనా వీడియోలు చూడాలి అనుకుంటే గనక మీరు ఆ వీడియోలు రిలేటెడ్ సంబంధించినవి టైప్ చేస్తే వెంటనే మీకు వాటి రిలేటెడ్ వీడియోలను కూడా మీకు ఇచ్చేస్తూ ఉంటుంది. అండ్ అలాగే మనం రోజు యూజ్ చేసే మొబైల్స్ లో ఫేస్ అన్లాక్ చేసుకోవడం, సో ఇది అందరికీ తెలిసిన విషయమే. సో ఇవన్నీ కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్లే జరుగుతాయన్నమాట. సో మనకి తెలియకుండానే మనం ప్రతిరోజు కూడా ఈ ఏఐని వాడుతున్నాం అనమాట. ఇంకా ఇలాంటి బోల్డెని విషయాలు అయితే తెలుసుకుందాం ఏఐ గురించి. అంతకంటే ముందు మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 FM విత్ యూర్ ఆర్జే దీపు.

0: హలో
1: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
0: మళ్ళీ
1: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
2: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
0: సార్, అంత డబ్బా?
2: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
0: సార్, 2 లక్షలు
3: ఏమైంది నాన్న?
0: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్ డ్రగ్స్ దొరికాయట.
1: అరే,
0: కట్ చేసావా?
3: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
0: మోసమా?
3: పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
4: డబ్బుని పోగొట్టుకుంటారు.
5: ఆర్బీఐ అంటుంది,
6: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
7: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
8: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
7: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
8: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
9: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
10: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
11: మన్ కీ బాత్. గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈ నెల 31వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం, రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని అన్ని కేంద్రాలు వెనువెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం అదే రోజు రాత్రి 8 గంటలకు పునఃప్రసారమవుతుంది.

మీరు వింటున్నారు వివిధ భారతీయ 101.3 ఎఫ్ఎం విత్ యూర్ ఆర్జే దీపు. అండ్ మనమున్న జోరుగా హుషారుగా ప్రోగ్రామ్ లో, ఇవాళ జోరుగా హుషారుగా ప్రోగ్రామ్ లో ఏఐ గురించి అయితే తెలుసుకుంటున్నాం కదా. సో చదువులో ఈ ఏఐ ప్రభావం ఎలా ఉంది అంటే గనక, ఇప్పుడు విద్యార్థుల జీవితంలో ఏఐ చాలా పెద్ద పాత్ర పోషిస్తుంది అని చెప్పుకోవచ్చు. సో హోంవర్క్ విషయంలో హెల్ప్ కానివ్వండి, నోట్స్ కానివ్వండి, ఏదైనా టాపిక్ రిలేటెడ్ ఎక్స్ప్లెనేషన్స్ కానివ్వండి, ఒకే ఒక క్లిక్ లో అన్ని కూడా లభిస్తున్నాయి అన్నమాట విద్యార్థులకి. సో ఇంకా ఇలాంటి బోల్డ్ అని విషయాలు అయితే ఉన్నాయి ఏఐ గురించి తెలుసుకోగలిగినవి, అసలు అవన్నీ కూడా తెలుసుకుందాం. అంతకంటే ముందు మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, వింటూ ఉండండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యూ ఆర్జే దీపు. అనుమానం ఉన్నాం జోరుగా హుషారుగా ప్రోగ్రామ్ లో. అండ్ ఏఐ గురించి అయితే తెలుసుకుంటున్నాం కదా. నిజంగా ఏఐ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. అయితే ఒకవైపు చాలా ఉపయోగాలు ఉన్నా కూడా ఒక చిన్న సమస్య కూడా ఉందన్నమాట. సో మనం పూర్తిగా ఏఐ మీద ఆధారపడితే మనం ఆలోచించే శక్తి అనేటువంటిది తగ్గిపోవచ్చు. అందుకే ఏఐని అసిస్టెంట్గా మాత్రమే వాడాలి, రీప్లేస్మెంట్గా కాదనమాట. సో ఈ రెండింటికి కూడా ఒక వేరియేషన్ అయితే ఉందన్నమాట. సో ఏఐ వల్ల ఉద్యోగ ప్రపంచంలో కూడా చాలా పెద్ద మార్పులే వస్తున్నాయి. కొన్ని పనులు ఆటోమేటేషన్ వల్ల వేగంగా అవుతున్నాయి. ఉదాహరణకి డేటా ఎంట్రీ, కస్టమర్ సపోర్ట్, బేసిక్ ఎడిటింగ్ లాంటి పనులు. అయితే ఇదే సమయంలో కొన్ని కొత్త ఉద్యోగాలు కూడా వస్తున్నాయి ఏఐ వల్ల. సో ఇంతకీ ఆ ఉద్యోగాలు ఏంటి, ఇంకా బోల్డన్ విషయాలైతే తెలుసుకుందాం ఏఐ గురించి. అంతకంటే ముందు మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యూర్ ఆర్జే దీపు.

ఈ స్వరం కేవలం ఒక ట్యూన్ కాదు, కోట్ల మంది భారతీయుల ఉదయపు పలకరింపు. 1936లో మొదలైన ఒక మధుర ప్రయాణం నేటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అరచేతిలో స్మార్ట్ ఫోన్ లేని కాలం నుండి అరచేతిలో ప్రపంచం ఉన్న నేటి డిజిటల్ కాలం వరకు అలుపెరగని మీ నేస్తం మీ ఆకాశవాణి. వార్తలు, విజ్ఞానం, వినోదం, మన భాష, మన సంస్కృతి, 90 ఏళ్ల మీ నమ్మకానికి నిదర్శనం ఈ విశ్వసనీయ స్వరం ఆకాశవాణి. బహుజన హితాయ, బహుజన సుఖాయ.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు అండ్ మనమున్న జోరుగా హుషారుగా ప్రోగ్రాంలో. ఈ రోజు ప్రోగ్రాంలో ఏఐ గురించి అయితే మాట్లాడుకుంటున్నాం కదా. సో దీనివల్ల చాలా ఉద్యోగాలకి అయితే ఎసరు పడుతుంది అని చాలా మంది అనుకుంటూ ఉంటారు కదా. అదే సమయంలో దీనివల్ల ఏఐ వల్ల కొన్ని ఉద్యోగాలు కూడా సృష్టించబడుతున్నాయి అన్నమాట. సో ఎలాంటి ఉద్యోగాలు అంటే ఏఐ డెవలపర్, డేటా అనాలిసిస్ ప్రమోట్ ఇంజనీర్. సో అంటే ఏఐ ఒకవైపు అవకాశాలు తీసుకువస్తూనే మరొక వైపు కొత్త స్కిల్స్ నేర్చుకోవాలి అని చెప్తుంది. ఏఐ ఇప్పుడు మన ఎవ్రీడే లైఫ్లో భాగమైపోయింది. అండ్ ఫోన్ అన్లాక్ కానివ్వండి, మ్యాప్స్ నేవిగేషన్ కానివ్వండి, ఆన్లైన్ షాపింగ్ సజెషన్స్ కానీ, ఇవన్నీ కూడా ఏఐ ఆధారంగానే పనిచేస్తున్నాయన్నమాట. అండ్ దీనివల్ల కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. సో వాటి గురించి తెలుసుకుందాం. అంతకంటే ముందు మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది అనమాట. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్,
2: అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యూర్ ఆర్జే దీపు, అండ్ మనమున్నాం జోరుగా హుషారుగా ప్రోగ్రామ్ లో. సో ఈ ఏఐ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయన్నమాట. అవి ఏంటి అంటే, మనకి తెలియకుండానే ఏఐ మన చాయిసెస్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదైనా సోషల్ మీడియాలో మీకు ఇంట్రెస్టింగ్ ఏదైనా టాపిక్స్ మాట్లాడుకున్నా కానివ్వండి, ఏదైనా మీకు నచ్చిన ఒక వస్తువుని మీరు అందులో సెర్చ్ చేసినా కానివ్వండి, సో దానికి సంబంధించినటువంటి న్యూస్ ఫీడ్ని మీకు ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటుందన్నమాట. సో బేసిక్గా చాలామంది కూడా అట్రాక్ట్ అయ్యేది కొన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి షాపింగ్స్కి అనమాట. సో ఎక్కడ లేని షాపింగ్స్ అన్నీ ఆ ప్రొడక్ట్స్ రిలేటెడ్ అన్నీ, సో ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి మనకి చూపిస్తూనే ఉంటుంది మన న్యూస్ ఫీడ్ లో, మనం వద్దు అనుకున్నా కూడా. సో అందులో కొంతమంది అలా అట్రాక్ట్ అయిపోయి కూడా అవసరం లేనివి కూడా తీసుకుంటూ ఉంటారు అనమాట. అది కూడా ఈ ఏఐ వల్లే అనమాట. సో అయితే చాలా మందికి ఒక ప్రశ్న ఉంటుంది, అసలు ఈ ఏఐ గురించి అంటే ఇది మంచిదా చెడ్డదా అని చెప్పేసి అనమాట. సో నిజం చెప్పాలంటే ఏఐ ఒక టూల్ మాత్రమే, మనం ఎలా వాడతామో దాని మీద ఆధారపడి ఉంటుందన్నమాట. అంటే మంచి కోసం వాడితే మంచిగా ఉంటుంది, చెడు కోసం వాడితే చెడుగా ఉంటుంది అనమాట. అంటే మంచిగా ఎలా వాడాలి, అంటే చెడు కోసం ఎలా వాడుతూ ఉంటారు అంటే కనుక చెప్తాను. అంతకంటే ముందు మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది అనమాట. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యూర్ ఆర్జే దీపు.
1: పాపన్రో పాపాయిరో కోపమద్దు బాసు, ఈస్ట్ కి వెస్ట్ కి తేడా తెలియని ఇన్నోసెంట్ ఫేసు, తప్పదుగా నెమ్మదిగా తీసుకోర్ర క్లాసు, ఒకటా రెండా

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యూర్ ఆర్జే దీపు. అండ్ మనమున్న జోరుగా హుషారుగా ప్రోగ్రాంలో. సో ఏఐ గురించి తెలుసుకుంటున్నాం కదా, నిజంగా దీన్ని మంచి కోసం వాడితే మంచిగానే ఉంటుంది. అంటే చదువు విషయంలో కానివ్వండి, ఆరోగ్యం కానివ్వండి, సులభమైన జీవితం కోసం చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ అలాగే తప్పుగా వాడితే లైక్ మిస్ఇన్ఫర్మేషన్ కానివ్వండి, ఎక్కువ డిపెండెన్సీ ఉంటుంది. సో అందుకే దీంట్లో ఎప్పుడూ కూడా బ్యాలెన్స్ అనేటువంటిది చాలా ముఖ్యమన్నమాట. అండ్ ఈ రోజుల్లో ఈ ఏఐని చాలా వరకు స్కూల్స్ నుండి పిల్లలకి నేర్పించేస్తున్నారన్నమాట. సో చాలా స్కూల్స్లో కూడా 6th క్లాస్ నుంచే వీళ్ళ ఈ కంప్యూటర్స్ దాంట్లో ఏఐని పిల్లలకి నేర్పిస్తున్నారు. ఏఐ ఎంత స్మార్ట్ అయినా మనిషి భావాలను పూర్తిగా అర్థం చేసుకోలేదు. ప్రేమ, బాధ, ఆనందం, అనుభూతులు ఇవి మనిషికి ప్రత్యేకం. సో ఏఐ ఆన్సర్ మాత్రమే ఇస్తుంది, కానీ మనం ఎలా ఫీల్ అవుతున్నామో అది అర్థం చేసుకోలేదు. అలా అర్థం చేసుకోవడం మనిషికే సాధ్యం. అందుకే మనిషి ఇంటెలిజెన్స్ ఫైనల్లీ ఇంకా చాలా చాలా ముఖ్యం అన్నమాట. సో ఏఐ మన జీవితాన్ని సులభం చేస్తుంది, కానీ మన ఆలోచనలను అది తగ్గించకూడదు. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటి అంటే, టెక్నాలజీని ఉపయోగించాలి, కానీ మన మానవత్వాన్ని కోల్పోకూడదు. సో ఇదండి ఈరోజు జోరుగా హుషారుగాలో ఏఐ గురించి అయితే బోల్డ్ని విషయాలు తెలుసుకున్నాం కదా. ఇంకా బోల్డ్ని విషయాలు అయితే మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్బి. గోదావరి పుష్కరాల్లో భాగంగా 6 జిల్లాల పరిధిలో 262 పంచాయతీలను మురుగురహితంగా తీర్చిదిద్దాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. నదిలో కాలుష్య కారకాలను అడ్డుకునేందుకు నిరంతర పర్యవేక్షణ వ్యవస్థ, ఆర్టీజీఎస్ తరహా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని అన్నారు. గోదావరి పుష్కరాలకు నది సమీపంలోని గ్రామాలు, పట్టణాల్లో చేపట్టాల్సిన మురుగు నివారణ చర్యలు, ఇతర ఏర్పాట్లపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది, అటవీ, పర్యావరణ శాఖల అధికారులతో పవన్ కళ్యాణ్ సమావేశం నిర్వహించారు. కమ్యూనిటీ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ కింద 204 మండల సమైక్యలకు 50.68 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు సర్పశాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఇందులో ఓసీలు, బీసీలకు 35.08 కోట్లు, ఎస్సీలకు 11.70 కోట్లు, ఎస్టీలకు 3.90 కోట్లు కేటాయించామని ఒక ప్రకటనలో వెల్లడించారు. జూనియర్ కళాశాలలకు వేసవి సెలవులు పొడిగిస్తూ ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యదర్శి రంజిత్ బాషా ఆదేశాలు జారీ చేశారు. మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జూన్1 తేదీ నుంచి కళాశాలలు పునః ప్రారంభం కావలసి ఉండగా దీన్ని 6 తేదీకి మార్పు చేశారు. కోర్టు నుంచి నిందితులు, సాక్షులకు వాట్సాప్, టెలిగ్రామ్, మెయిల్ లాంటి డిజిటల్ పద్దతుల ద్వారా వారెంట్లు, సమన్లు పంపాలని తీసుకున్న నిర్ణయాన్ని పునః సమీక్షించాలని సిపిఎం, సిపిఐ రాష్ట్ర కార్యదర్శులు వి శ్రీనివాసరావు, గుజ్జల ఈశ్వరయ్య కోరారు. కేసులు త్వరగా పరిష్కరించడంలో భాగంగా ఏపీ ఎలక్ట్రానిక్ ప్రక్రియల నిబంధనలు 2025ను అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించినప్పటికీ సైబర్ నేరగాళ్లు దీన్ని ఉపయోగించుకుని దుర్వినియోగం చేసే అవకాశాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంపై హైకోర్టు దృష్టి సారించాలని కోరారు.

నైరుతి బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న తమిళనాడు తీరంపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతూ ప్రస్తుతం సగటు సముద్ర మట్టానికి 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు పేర్కొన్నారు. దీని ఫలితంగా రాష్టంలోని ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానమల్లో ఈరోజు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉందని అన్నారు. మహిళలు బాలలపై నేరాలకు పాల్పడే వారికి త్వరితగతిన శిక్షలు పడేలా చేయడమే లక్ష్యంగా రాష్ట పోలీస్ శాఖ ఆపరేషన్ దండయాన్ పేరుతో ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా ఇలాంటి కేసులన్నింటినీ అధికారులు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తారు. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 11 గంటలకు వింటారు.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
4: గుర్తుకొస్తున్నాయి ఆకాశవాణికి 90 వసంతాలట. నానమ్మకి కూడా 90 వసంతాలు. ఆకాశవాణి ఆవిర్భావం రోజే నానమ్మ పుట్టిందట, అందుకే వాణి అని పేరు పెట్టారు. నానమ్మంటే నాకిష్టం, ఆమెకి రేడియో ప్రోగ్రామ్స్ అంటే ఇష్టం. ఈ మధ్య చూపు మందగిస్తోంది, లేటెస్ట్ రేడియో సెట్ ఇద్దామనే ఆలోచన. మళ్లీ అలనాటి మధుర జ్ఞాపకాలతో కాలం సాగుతుంది కదా. నానమ్మ ఎప్పుడూ అంటూ ఉంటుంది, నా కుటుంబం ఇంత ఆనందంగా ఉండటానికి సాధనాలు లేని రోజుల్లో ఆకాశవాణి రేడియో కార్యక్రమాలే అట. మీ తాతయ్య వ్యవసాయంలో అవార్డులు సాధించినా, అత్త హిందీ పండిటైనా, మీ నాన్నకి సంస్కృతం నేర్చుకోవాలన్న మక్కువ కలిగినా, చిన్నాన్న కళాకారుడైనా, ఆఖరికి నువ్వు కూడా ఉద్యోగ వార్తలు వినే కదా ఉద్యోగం సాధించావు అంటుంది. నిజమే కదా. అందుకే నానమ్మ దగ్గరికెళ్లి గిఫ్ట్గా రేడియో ఇచ్చి ఆకాశవాణి 90 వసంతాల స్వరసంధ్య కార్యక్రమానికి తీసుకెళ్తాను.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు. మన స్టూడియోలో టైం చూస్తే 10 గంటల దాటి 5:31 కావస్తుంది. మనం ఎంటర్ అయిపోయాం హరివిల్లు ప్రోగ్రామ్ లోకి. సో హరివిల్లు ప్రోగ్రామ్ గురించి అందరికీ తెలిసిందే కదా, నేనైతే కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. సో ఈ క్వశ్చన్స్ కి మీకు ఆన్సర్స్ తెలిస్తే కనుక నాకు వెంటనే వాట్సాప్ చేసేయండి. వాట్సాప్ చేయాల్సిన నెంబర్ 0866-24-888-14. సో ఫస్ట్ క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను హరివిల్లు ప్రోగ్రామ్ లో. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, 2026 G20 శిఖరాగ్ర సమావేశం ఎక్కడ జరిగింది? సో క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, 2026 G20 శిఖరాగ్ర సమావేశం ఎక్కడ జరిగింది? సో దీనికి కనుక మీకు ఆన్సర్ తెలిస్తే వెంటనే నాకు వాట్సాప్ చేసేయండి. వాట్సాప్ చేయాల్సిన నెంబర్ 0866-24-888-14. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, వింటూ ఉండండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు.

0: ప్రజలకు సంబంధించిన హక్కులు 1987 Section 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: हर उड़ान से पहले एक फैसला होता है, हर फैसले से पहले एक सवाल, क्या मैं तैयार हूँ? अगर जवाब है हाँ, तो भारतीय वायुसेना आपका इंतजार कर रही है. AFCAT 1 of 2026 के आवेदन 10 नवंबर से 9 दिसंबर तक खुले हैं. अधिक जानकारी के लिए विजिट करें careerairforce.gov.in या afcat.edcil.co.in पर.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యూర్ ఆర్జే దీపు అండ్ మనం ఉన్నాం హర్వెల్లో ప్రోగ్రామ్ లో. సో క్వశ్చన్ అయితే అడిగేశాను కదా, 2026లో G20 శిఖరాగ్ర సమావేశం ఎక్కడ జరిగింది అని. సో చాలా మంది అయితే మెసేజ్లు పంపించేశారు. సో చాలా మంది జస్ట్ గుడ్ మార్నింగ్ దీపు అంటూ విషెస్ మాత్రమే చెప్తున్నారు అనమాట. ఎనీవే మరి ఫస్ట్ మెసేజ్ ఎవరు చేశారో చూద్దాం. కనకారావు గారు పెడన్ నుంచి పంపించారు బట్ రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు పంపిస్తున్నారు, భాస్కర్ గారు పెడన్ నుంచి పంపిస్తున్నారు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ప్రభాకర్ స్వరూప రెబెన కొమరం భీమ్ డిస్టిక్ నుంచి పంపిస్తున్నారు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పల్ రాజు గారు హాయ్ దీపు గారు ఎలా ఉన్నారు అంటూ పంపించేస్తున్నారు బట్ రాంగ్ ఆన్సర్ అయితే పంపించేశారు. అండ్ అలాగే అనంతపురం నుంచి అనురాధ గారు పంపిస్తున్నారు రాంగ్ ఆన్సర్. అండ్ అలాగే హాయ్ దీపు గారు అంటూ పంపించేస్తున్నారు సత్య భార్గవి తాడిపత్రి అనంతపురం డిస్టిక్ నుంచి రాంగ్ ఆన్సర్. అండ్ అలాగే మీ మాటల్లో స్పష్టత కూల్ రిలాక్స్గా ఉండే మాటలను బట్టి దీపు గారు అని గెస్ చేశాను. ఈరోజు మార్నింగ్ నుంచి మంచి పాటలు వేస్తున్నారు థ్యాంక్ యూ అంటూ పంపించేశారు. రాజేష్ హిందూపూర్ గారు పంపిస్తున్నారు హిందూపూర్ నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే లంకా శ్రీనివాస్ గారు రొయ్యూరు నుంచి పంపిస్తున్నారు ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు మీరు. అండ్ అలాగే మహాలక్ష్మి అండ్ నారాయణరావు గారు విజయవాడ మధుర నగర్ నుంచి పంపిస్తున్నారు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఎనివే మరి ఇందుకీ రైట్ ఆన్సర్ ఏంటి అంటే గనక దక్షిణ ఆఫ్రికా అనమాట. సో సౌత్ ఆఫ్రికా ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, సో ఇవాళ ఆల్రెడీ మనం మాట్లాడుకున్న ఒక టాపిక్లో నుంచి అనమాట, అదే ఏఐ రిలేటెడ్ అనమాట. సో ఏఐలో జీపీటీ ఫుల్ ఫామ్ ఏంటి? సో క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఏఐలో జీపీటీ ఫుల్ ఫామ్ ఏమిటి? సో దీనికి ఆన్సర్ తెలిస్తే వెంటనే నాకు వాట్సాప్ చేసింది. వాట్సాప్ చేయాల్సిన నెంబర్ 0866244814. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ ఉన్నాను వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యూర్ ఆర్జే దీపు.

0: అమరావతి ఎఫ్ఎం 101.3.
1: మన్ కీ బాత్. గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈ నెల 31వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం, రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని కేంద్రాలు వెనువెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం అదే రోజు రాత్రి 8 గంటలకు పునఃప్రసారమవుతుంది.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విట్యూడ్ ఆర్జే దీపు అండ్ మనమున్న మార్వెల్లో ప్రోగ్రామ్ లో. సో ఆల్రెడీ క్వశ్చన్ అయితే అడిగేశాను ఏఐలో జీపీటీ ఫుల్ ఫామ్ ఏంటి అని చెప్పి. సో చాలా మంది అయితే ఆన్సర్లు పంపించారు. సో ఎవరెవరు కరెక్ట్ ఆన్సర్ పంపించారో చూద్దాం. సో కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించేశారు ఎవరు అంటే విశ్వజ్ఞ విజయవాడ నుంచి. బట్ మీరు ఇప్పుడు పంపించిన ఆన్సర్కి మీ పేరు ఊరు అయితే పంపించలేదు. నేను ప్రీవియస్ మీరు పంపించిన మెసేజ్ నుంచి చదువుతున్నాను. సో ప్రతి క్వశ్చన్కి కూడా మీ ఆన్సర్తో పాటు మీ పేరు ఊరును కూడా తప్పకుండా మెసేజ్ చేయండి. సో అప్పుడే నేను మీ పేరును చదవగలుగుతాను. అలాగే నెక్స్ట్ ఎవరు పంపిస్తున్నారు అంటే భాస్కర్ గారు పెడన నుంచి పంపిస్తున్నారు. ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ రాజేష్ హిందూపూర్ నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే కనకారావు గారు పెడన నుంచి పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ దిస్ ఈజ్ మహాలక్ష్మి అండ్ నారాయణ రావు ఫ్రమ్ విజయవాడ మధురా నగర్ అంటూ పంపించేస్తున్నారు. ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే గుడ్ మార్నింగ్ దీపు గారు ఎలా ఉన్నారు అంటూ పంపిస్తున్నారు. ఎవరు అంటే కనుక రజియా ఫ్రమ్ నెరవేడ నుంచి. బట్ నేను అడిగిన క్వశ్చన్కి అయితే ఆన్సర్ చెప్పలేదు మీరు. ఎనీవే నెక్స్ట్ హాయ్ దీపు గారు ఏఐలో జీపీటీ ఫుల్ ఫామ్ అంటూ పంపించేశారు. ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు, సత్య భార్గవి తాడిపత్రి అనంతపూర్ డిస్టిక్ నుంచి. అలాగే పెడన నుండి జోగానందరావు కాలనీ నుంచి అప్పల్ రాజు గారు పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు పంపిస్తున్నారు అంటే సాయి శిరీష బ్యాంక్ కాలనీ తిరుపతి నుండి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే

అనంతపురం నుంచి అనురాధ గారు ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే గుడ్ మార్నింగ్ అంటూ పంపిస్తున్నారు, బట్ నేను అడిగిన క్వశ్చన్కి అయితే ఆన్సర్ పంపించలేదు అండ్ మీ పేరు కూడా పంపించలేదు. ఎనీవే నెక్స్ట్ గుడ్ మార్నింగ్ అండి అంటూ టిఎల్ఎం సిద్దిపేట నుంచి పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ అయితే పంపించేశారు. సో ఇంతకీ రైట్ ఆన్సర్ ఏంటి అంటే ఏఐలో జీపీటీ ఫుల్ ఫామ్ ఏంటి అంటే జనరేటివ్ ప్రీ ట్రైన్డ్ ట్రాన్స్ఫార్మర్. సో నెక్స్ట్ క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను. సో హరివిల్లులో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే భారతదేశంలో యూపీఐ ద్వారా డిజిటల్ పేమెంట్స్ ఎవరు నిర్వహిస్తారు? క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, భారతదేశంలో యూపీఐ ద్వారా డిజిటల్ పేమెంట్స్ ఎవరు నిర్వహిస్తారు? సో దీనికి కనుక మీకు ఆన్సర్ తెలిస్తే వెంటనే నాకు వాట్సాప్ చేసేయండి. వాట్సాప్ చేయాల్సిన నెంబర్ 0866243814 అండి. ఇప్పుడైతే మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 FM విత్ యువర్ ఆర్జే దీపు.

మీరుంటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్యువర్ ఆర్జే దీపు. అండ్ మనం ఉన్న మార్వెల్ ప్రోగ్రామ్ లో సో క్వశ్చన్ కూడా ఆల్రెడీ అడిగేశాను కదా, భారతదేశంలో యూపీఐ ద్వారా డిజిటల్ పేమెంట్స్ ఎవరు నిర్వహిస్తారు అని. సో చాలా మంది మెసేజ్లు పంపించారు, ఎవరు పంపించారు చూద్దాం. ఎస్వి ప్రకాష్ చింతమని కర్ణాటక నుంచి పంపిస్తున్నారు. సో ఇందాక నేను అడిగిన జీపీటీకి ఆన్సర్ పంపించారనమాట, ఎనివే కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించేశారు. నెక్స్ట్ విశ్వజ్ఞ విజయవాడ నుంచి పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ అయితే పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ గుడ్ మార్నింగ్ అంటూ పంపించేస్తున్నారు, మీ పేరు ఊరు అయితే పంపించలేదు పుల్లారావు గారు. ఎనివే మీ ప్రొఫైల్లో నేమ్ చూసి చెప్పానన్నమాట. సో మెసేజ్ చేసే వాళ్ళు ఎప్పుడు కూడా ఆన్సర్తో పాటు మీ పేరు ఊరు కూడా పంపించండి. నెక్స్ట్ గుడ్ మార్నింగ్ మేడం బాగున్నారా అంటూ పంపిస్తున్నారు బందర్ నుంచి అరుణకృష్ణ అమ్మలు బాజీ బుజ్జీ గారు. నేను బాగున్నానండి, బట్ మీరు నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ పంపించలేదు. ఎనీవే నెక్స్ట్ కనకారావు గారు పెడన్ నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేస్తున్నారు. అండ్ అలాగే రాజేష్ హిందూపూర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పల్ రాజు గారు పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ అయితే పంపించేశారు. అండ్ అలాగే హాయ్ దీపు గారు, భారతదేశంలో యూపీఐ డిజిటల్ పేమెంట్లను అంటూ పంపించేస్తున్నారు, రైట్ ఆన్సర్. సత్య భార్గవి తాడిపత్రి అనంతపురం డిస్టిక్ నుంచి పంపిస్తున్నారు. అండ్ అలాగే అనంతపురం నుంచి అనురాధ గారు పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే శోభ రేణిగుంట నుంచి తెలీదమ్మా అంటూ పంపించేశారు. సో చక్కగా జెన్యున్గా ఆన్సర్ తెలియదు అంటే చక్కగా పంపించారండి. ఎనివే మీకు తెలియకపోయినా పర్వాలేదు, ఆల్మోస్ట్ మెసేజెస్ అన్ని అయిపోయాక నేను ఎలాగో ఆన్సర్ రివీల్ చేస్తాను కాబట్టి. నెక్స్ట్ ఎవరు అంటే గనక శివప్రియ గారు తిరుపతి నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే భాస్కర్ గారు పెడన్ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే హాయ్ మేడం గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అంటూ బంగారు పాళ్యం నుండి నాగరాజు సంధ్య పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే గుడ్ మార్నింగ్ దీపు గారు అంటూ పంపించేస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. ఎవరు అంటే వివి లక్ష్మీ గారు కొల్లిపాట నుండి పంపిస్తున్నారు. అండ్ అలాగే గుడ్ మార్నింగ్ అంటూ పంపించారు ద్వారక అంటూ, బట్ ఆన్సర్ అయితే పంపించలేదు. ఎనివే నెక్స్ట్ ఎవరు పంపిస్తున్నారు అంటే సిద్దిపేట నుంచి ఎల్లమ్ గారు పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ అయితే పంపించేశారు. సో ఆన్సర్ ఏంటి అంటే భారతదేశంలో యూపీఐ ద్వారా డిజిటల్ పేమెంట్స్ ఎవరు నిర్వహిస్తారు అంటే ఎన్పిసిఐ అన్నమాట. సో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఆన్సర్ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సో హర్విల్లు ప్రోగ్రామ్ లో ఇంకొక క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే యూపీఐ ఫుల్ ఫామ్ ఏంటి. సో మళ్ళీ క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను, యూపీఐ ఫుల్ ఫామ్ ఏంటి. సో దీనికి గనక మీకు ఆన్సర్ తెలిస్తే వెంటనే నాకు వాట్సాప్ చేసేయండి. వాట్సాప్ చేయాల్సిన నెంబర్ 0866243814. ఇప్పుడైతే మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, వింటూ ఉండండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు. Thank you.

0: పోలీస్?
1: మిస్ సీమా
0: చెప్పండి.
1: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తాం.
0: కానీ నేను ఎందుకు?
1: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు, ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
0: డిజిటల్ అరెస్ట్?
1: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
0: ఇంత డబ్బా?
1: సరే ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకు వెళ్తాడు.
0: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి, ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
2: హలో మమ్మా.
0: హాయ్.
3: ఆర్బీఐ అంటుంది.
0: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
5: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
4: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
5: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
6: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
7: నవపదులు నిండి నూతన సబుగులతో, నిత్యోత్సాహంతో, ప్రతి తరానికి నూతనోత్తేజాన్ని నింపుతూ, మునుపటి కళలను పరిచయం చేస్తూ
8: అలరిస్తున్న పలుకుల రాణి 90 ఏళ్లు కాదు, 90 కోట్ల గుండె చప్పుళ్లుగా మారిపోయి 100 ఏళ్లకు సిద్ధమవుతున్న పసిడి వన్నెల వాణి
7: మన ఆకాశవాణి,
8: భరతావనికే
7: ప్రసారవాణి. పరిచయమే లేని ఎన్నో వేల గొంతుకులన్నింటినీ మిళితం చేసి ఒక్క గొంతుకులా కోటి గుండెల్ని కదిలించింది.
8: కదిలిస్తూనే ఉంది. ఇంతే అందంగా 100 వసంతాలకు చేరుకోవడానికి సిద్ధంగా ఉంది.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యూర్ ఆర్జే దీపు. సో క్వశ్చన్ అయితే అడిగేశాను కదా, యూపీఐ ఫుల్ ఫామ్ ఏంటి అని చెప్పి. సో చాలా మంది ఆన్సర్లు అయితే పంపించేశారు. ఫస్ట్ ఎవరు పంపిస్తున్నారంటే విశ్వజ్ఞ విజయవాడ నుంచి పంపిస్తున్నారు. ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే కనకారావు గారు పెడన నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు పంపిస్తున్నారు. ఎస్ కొంచెం రాంగ్ ఆన్సర్ పంపించారనమాట, అంటే సగం కరెక్ట్ ఆన్సర్ సగం రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఎనీవే నెక్స్ట్ భాస్కర్ గారు పెడన్ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే రాజేష్ గారు హిందూపూర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే శ్రీచరణ్ ఫ్రమ్ పుల్లూరు నుంచి పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ అయితే పంపించేశారు. అలాగే కొల్లిపార నుండి వివి లక్ష్మీ గారు పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ రైట్ ఆన్సర్ పంపించేశారు బందర్ నుంచి అరుణ కృష్ణ అమ్మలు బాజీ బుజ్జి. అలాగే వేటపాలెం రామానగర్ బొడ్డుబాల సుబ్రహ్మణ్యం గారు పంపించేస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే ద్వారకా గారు ఏలూరు నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే లలిత మురళి బాను కామకూరు తిరుపతి డిస్టిక్ నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే గుడ్ మార్నింగ్ మేడం అంటూ బంగారు పాళ్యం నుండి నాగరాజు సంధ్య పంపించేస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే అగస్య ఫ్రమ్ తిరుపతి నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. నెక్స్ట్ రఘువీర్ సింగ్ సుగుణాబాయి గారు ఏలూరు నుంచి పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ రైట్ ఆన్సర్ పంపించేశారు కానీ బట్ మీ పేరైతే పంపించలేదు. నెక్స్ట్ ఎవరు అంటే కడప నుంచి వినయ్ దీపు సౌజన్య పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే కర్నూలు జిల్లా కోడుమూరు మండలం అల్లీ నగరం నుండి సురేంద్రబాబు గారు పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు అనమాట. ఎనివే ఇంతకీ ఆన్సర్ ఏంటి అంటే యూపీఐ ఫుల్ ఫామ్ ఏంటి అంటే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ అనమాట. సో యూపీఐ ఫుల్ ఫామ్ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ అనమాట. సో ఇప్పుడే పంపించేశారు. ఓకే, ఇందక్కడ రాంగ్ సగం రాంగ్ సగం రైట్ అన్నాను కదా, పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు, దాన్ని కొంచెం మోడిఫై చేసి ఆన్సర్ పంపించారు అనమాట. ఎస్, ఇప్పుడు సరిపోయింది, కరెక్ట్గా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఎనివే మరి స్టూడియోలో టైం చూస్తే 10:39:49 కావస్తుంది. మరి ఇక హ్యాలీవిల్లు ప్రోగ్రామ్కి టాటా బాబే చెప్పేసే టైం అయితే వచ్చేసింది. అండ్ అలాగే మీ ఆర్జే దీపు కూడా సైనింగ్ ఆఫ్ చెప్పేసే టైం అయితే వచ్చేసింది అనమాట. బోల్డ్ అని ఇంట్రెస్టింగ్ విషయాలైతే నేను మీతో షేర్ చేశాను అని అనుకుంటున్నాను ఈరోజు. ఇంకొక రోజు ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలతో మళ్ళీ మీ ముందుంటానమాట. అంటిల్ అండ్ టేక్ కేర్ అందరూ కూడా, ఎండలు కాబట్టి చక్కగా మంచి మంచి జాగ్రత్తలు అయితే తీసుకుంటూ ఉండండి. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం ఇంకొన్ని బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వచ్చేస్తున్నాయి. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎం.

0: సమయం 10:45 కావస్తుంది. ఇప్పుడు షుగర్ వ్యాధి గురించి అవగాహన ప్రాయోజిత కార్యక్రమం వింటారు. నిర్వహణ డాక్టర్ ఆర్ఎల్వి ఫణికుమార్, జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్. స్పాన్సర్డ్ బై బాలాజీ హాస్పిటల్స్ అండ్ డయాబెటీస్ సెంటర్, భవానీపురం, విజయవాడ.
1: షుగర్, బీపీ, థైరాయిడ్ అదుపులో లేని వారికి అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ బాలాజీ హాస్పిటల్, భవానీపురం, విజయవాడ. జనరల్ ఫిజీషియన్స్, డయాబెటాలజిస్టుల పర్యవేక్షణలో షుగర్, బీపీ, థైరాయిడ్ సమస్యలున్న వారికి సమగ్రమైన వైద్య సేవలు అందిస్తోంది బాలాజీ హాస్పిటల్, స్వాతి సెంటర్, భవానీపురం, విజయవాడ. ఫోన్ నంబర్ 9154064744, 9154064744.
2: డాక్టర్ ఆర్ఎల్వి ఫణికుమార్ గారు, నమస్కారం అండి. మీరు విజయవాడలో ప్రముఖ జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్గా వైద్య సేవలు అందిస్తున్నారు కదా. ముఖ్యంగా షుగర్ ఉంది అని అనుమానం వచ్చి, డౌట్ వచ్చి మిమ్మల్ని సంప్రదించారనుకోండి షుగర్ స్పెషలిస్టుల దగ్గరికి, వెంటనే ఎలాంటి జాగ్రత్తలు అతను తీసుకోవాలనేటువంటిది ముందు చెప్పండి డాక్టర్ గారు.
3: ముఖ్యంగా మనం షుగర్ పేషెంట్స్ ఎవరన్నా వచ్చినప్పుడు, ఎవరన్నా మనకి షుగర్ రిపోర్ట్స్ వచ్చినప్పుడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూడాల్సింది టెస్ట్లు వచ్చేసి 3 నెలల యావరేజ్ చూస్తామండి. 3 నెలల యావరేజ్ అనేది, అది కూడా చాలా మెథడ్స్లో చేస్తారు, కాకపోతే యాక్యురేట్గా రావడానికి మనం హెచ్పిఎల్సీ మెథడ్లోనే ఎంచుకుంటాము. హెచ్పిఎవన్సీ గురించి మనం క్లుప్తంగా చెప్పినప్పుడు ఏంటంటే, ఎవరైనా సరే షుగర్ వచ్చే అవకాశం ఉందా, షుగర్ వచ్చిందా అని తెలుసుకోవడానికి మనం హెచ్పిఎవన్సీ అనేది చేస్తాము. సో హెచ్పిఎవన్సీ చేసినప్పుడు అది 5.6 లోపల ఉంటే మందులు ఏమి అవసరం లేదు, మీరు నార్మల్ పర్సన్ అని చెప్తాము. 5.7 నుంచి 6.4 దాకా ఉంటే అది ప్రీ డయాబెటిక్ కింద మనం కన్సిడర్ చేసి, అతనికి ఆహార నియమాలు, తర్వాత శారీరక వ్యాయామము, తర్వాత వెయిట్ రిడక్షన్ ద్వారా తను షుగర్ తగ్గించుకునే అవకాశం గురించి మన పేషెంట్కి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుందండి. అలా కాకుండా

0: ఎవరికైనా సరే 6.5 అబవ్ ఉన్నప్పుడు ఆ పేషెంట్ యొక్క కాంప్లికేషన్ రిస్క్ బట్టి మనం ట్రీట్మెంట్ అడ్వైజ్ చేయడం జరుగుతుందండి. సో ఎవరికైనా సరే షుగర్ పేషెంట్స్కి హెచ్పిఏ1సి ఐడియల్గా 7 లోపల మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఎవరికైనా సరే మనం డైరెక్ట్గా చూసినప్పుడు 10-12 అలా చూసినప్పుడు పేషెంట్కి ఇంకేదైనా కాంప్లికేషన్స్ లైక్ డయాబెటిక్ కీటోసిరోసిస్, డయాబెటిక్ కీటోసిస్, తర్వాత కొన్ని కొన్ని సందర్భాల్లో కిడ్నీ ప్రాబ్లమ్స్తో కూడా పేషెంట్ వస్తూ ఉంటారు. సో అలాంటి పేషెంట్స్కి మనం ఖచ్చితంగా ఇన్సులిన్ అనేది అడ్వైజ్ చేస్తూ ఉంటాము. సో ఇది ఏంటంటే ఒక ఫార్ములా ప్రకారం కాదండి, పేషెంట్ యొక్క ప్రతి పేషెంట్ ప్రతి పర్సన్ డిఫరెంట్ కాబట్టి, సో పేషెంట్ యొక్క ఏజ్, పేషెంట్కి వచ్చిన రకమైన డయాబెటీస్, ఏ రకమైన డయాబెటీస్ అనేది మనం ఫస్ట్ నిర్ధారణ చేసి, అంటే టైప్1 డయాబెటీసా, టైప్2 డయాబెటీసా, జెస్టేషనల్ డయాబెటీస్ అనేది మనం, ఈ మూడు కామన్గా ఉంటాయి కాబట్టి ఈ మూడు చూసుకుని మనం పేషెంట్కి ట్రీట్మెంట్ అడ్వైస్ చేస్తూ ఉంటాము. సో ఇది కాకుండా మనం చూసే వేరే పారామీటర్స్ వచ్చేసి ముఖ్యంగా కిడ్నీ అనేది ఫస్ట్ చూస్తామండి. సో షుగర్ పేషెంట్ వచ్చినప్పుడు ఏంటంటే బేసిక్ టెస్ట్ వచ్చేసి సీరం క్రియాటిన్ ప్లస్ ఈజీఎఫ్ఆర్ చూస్తాము. అలాగే ఇయర్లీ ఒకసారి పేషెంట్కి డయాబెటీస్ వచ్చిన తర్వాత ఒక 1-2 ఇయర్స్ తర్వాత ఇయర్లీ ఒకసారి ఆల్బిన్ క్రియాటిన్ రేషియో అనేది, అంటే యూరిన్లో ఏమైనా మైక్రో ప్రోటీన్స్ పోతున్నాయి అనేది ఒకసారి చెక్ చేసుకుంటాము. అలాగే కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా ఖచ్చితంగా చూస్తాము, ఎందుకంటే షుగర్ పేషెంట్స్ చాలామందికి తెలుసు, షుగర్ పేషెంట్స్కి చాలామందికి కొలెస్ట్రాల్ కూడా పెరిగి ఉంటుంది, ఎస్పెషల్లీ ట్రైగ్లిజరైడ్స్ పెరుగుతూ ఉంటాయి. సో ఈ లిపిడ్ ప్రొఫైల్ చూసుకుని మనం ఆ కొలెస్ట్రాల్ ఒకవేళ ఎక్కువగా ఉంటే దానికి తీసుకోవాల్సిన ఆహార నియమాలతో పాటు మెడిసిన్స్ అడ్వైజ్ చేస్తూ ఉంటాము. దీంతో పాటుగా ఏమన్నా లివర్ ఫంక్షన్లో చాలామంది మీరు వినుంటారు, ఫ్యాటీ లివర్ అనేది కామన్గా చూస్తుంటాము. సో ఆ లివర్ ఫంక్షన్ కూడా ఒకసారి మనం టెస్ట్ చేస్తాము, అంటే లివర్ బ్లడ్ టెస్ట్తో పాటు లివర్ ఫంక్షన్ టెస్ట్తో పాటు ఒకసారి ఆ ఫైబ్రో స్కాన్ అనేది ఒకటి అడ్వైజ్ చేస్తాము. దాంతోపాటు కొంతమందికి షుగర్ వచ్చిన 2 ఇయర్స్ తర్వాత, 1 ఇయర్ తర్వాత, డిపెండింగ్ అప్ ఆన్ ది పేషెంట్ షుగర్ లెవెల్స్ బట్టి ఇయర్లీ ఒకసారి ఫండస్ ఎగ్జామినేషన్, ఏమైనా రెటినోపతి చేంజెస్ అనేది ఇయర్లీ ఒకసారి మనం అడ్వైస్ చేస్తూ ఉంటాము. ఫ్యామిలీ హిస్టరీలో ఏమన్నా, అంటే ఇయర్లీ అంటే చిన్న వయసులో గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉండే ఫ్యామిలీ వాళ్ళకి ఉంటే కనుక పేషెంట్కి కూడా ఇయర్లీ మనం ఒక్కసారి హెచ్ఎస్సిఆర్పితో పాటు ఈసీజీ అండ్ బేసిక్ కార్డియాక్ ఎవాల్యుయేషన్ అడ్వైస్ చేస్తూ ఉంటాము. అది కాకుండా మెట్ఫార్మిన్ వాడే షుగర్ పేషెంట్స్కి విటమిన్ B12 కూడా అప్పుడప్పుడు మనం సప్లిమెంట్ చేస్తూ లెవెల్స్ చూసుకుంటూ ఉంటాము. పేషెంట్ రెగ్యులర్గా మనం అసలు ఎవ్రీ 3 మంత్స్ షుగర్ ఎలా ఉందో చూసుకోవడానికి మనం ఎప్పుడు హెచ్బిఏ1సి అనేది అడ్వైస్ చేస్తాం. హెచ్బిఏ1సి మెయింటైన్ చేసుకుంటూ ఉంటే కాంప్లికేషన్స్ రిస్క్ అనేది చాలా తక్కువగా మెయింటైన్ చేయొచ్చు. కాబట్టి ఇవి బేసిక్ టెస్ట్లు అనేది మనం డయాబెటిక్ పేషెంట్కి అడ్వైస్ చేస్తూ ఉంటాము.
1: డాక్టర్ ఆర్ఎల్వి ఫణికుమార్ గారు చెప్పినంతలో హెచ్బిఏ1సి చాలా ముఖ్యమైన పరీక్ష అనేటువంటిది అర్థం అవుతుందండి. మరి పరగడుపును చేయించుకోండి, అలాగే పరగడుపును పరీక్ష చేయించుకున్న తర్వాత టిఫిన్ చేసో లేకపోతే తిన్న తర్వాత ఒక గంటన్నరకు రండి, 2 గంటలకు రండి అని అంటుంటారు. సరే అప్పుడు కూడా చేయిస్తారు. ఇప్పుడు మీరు చెప్పిన పారామీటర్స్ ప్రకారము హెచ్బిఏ1సి ఒక 7-8 ఈ మధ్యలో ఉందనుకోండి, ఉండి పరగడుపునదేమో 150-160, తిన్న తర్వాత 200, అంటే ఆ రోజుకి అయ్యో బాబా ఏంటి ఇంత ఉంది, హెచ్బిఏ1సి చూస్తే 7 ఉంది కదా అని ఇలా అంటుంటారు, మీరు ఏం చెప్తారు ఈ విషయాన్ని?
0: కొన్నిసార్లు ఏమవుతుందంటే తెలుసో తెలియక పేషెంట్స్ వచ్చేసి వచ్చే ముందు రోజు టాబ్లెట్స్ మర్చిపోవడం జరుగుతూ ఉంటుంది, లేకపోతే వచ్చే ముందు రోజు ఏమైనా హెవీ కార్బోహైడ్రేట్ అంటే ఎక్కువ స్వీట్ కానీ రైస్ ఎక్కువగా తినడం జరుగుతూ ఉంటుంది. దానివల్ల టెంపరీగా షుగర్ లెవెల్స్ అప్ అండ్ డౌన్ అయ్యే అవకాశం ఉన్నా కూడా హెచ్బిఏ1సి అంత తొందరగా అప్ అండ్ డౌన్ అవ్వదు. కాబట్టి మనం హెచ్బిఏ1సిని రిలే చేసుకుని ట్రీట్మెంట్ అనేది మనం అడ్వైజ్ చేస్తూ ఉంటాం. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు హెచ్బిఏ1సి నార్మల్ వచ్చి షుగర్ బాగా ఎక్కువ వచ్చినంత మాత్రాన మనం టాబ్లెట్స్ మార్చేసి పేషెంట్కి ఇబ్బంది కలిగించేటట్టు కాకుండా, ఒకవేళ హెచ్బిఏ1సి ఎక్కువ వచ్చి షుగర్ నార్మల్ ఉన్నా కూడా అది పేషెంట్కి ఇబ్బంది అవుతుంది. ఈ ఒకరోజు నార్మల్ కనిపిస్తున్నాయి, ఎందుకంటే అతను మేబీ బహుశా కొన్నిసార్లు టాబ్లెట్స్ మధ్య మధ్యలో స్కిప్ అవుతూ ఉండొచ్చు, ఆ 2 రోజులు రెగ్యులర్గా వేసి ఉండొచ్చు, లేకపోతే డైలీ ఆహారం పాటించకుండా టెస్ట్కి వచ్చే ముందు 3 రోజులు ఆహారం పాటించినా కూడా మీకు హెచ్బిఏ1సి చేంజ్ అయ్యే అవకాశం లేదు. సో షుగర్ వాల్యూస్ మట్టికి నార్మల్ కనిపిస్తాయి. సో హెచ్బిఏ1సి చేసుకునే మనం ట్రీట్మెంట్ అనేది డిసైడ్ చేస్తూ ఉంటాం. దీంతో పాటుగా ఇప్పుడు మనం లేటెస్ట్గా ఏం చేస్తామంటే బాగా ఫ్లక్చుయేషన్స్ అవుతున్నప్పుడు కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ అనేది మనం ఆల్మోస్ట్ 10 ఇయర్స్ నుంచి వాడుతున్నాం. సో కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ చిప్ పెట్టేసి పేషెంట్కి 24 అవర్స్ అసలు గ్లూకోజ్ ఎలా ఉంటుంది అనేది మనం పేషెంటే సెల్ఫ్గా అతను ఫోన్లో ఆ గ్లూకోజ్ మానిటరింగ్ చేసుకుంటూ ఆ వాల్యూస్ అనేది మనకి తెచ్చి ఫాలో అప్ చేసుకునే అవకాశం ఉంటుంది.
1: బిగినింగ్లో అంటే ఒక మోస్తరుగానే ఉంది అనుకోండి షుగర్ లెవెల్స్, ఓ హై షుగర్ కాకుండా మోస్తరుగా అంటే ప్రీ డయాబెటిక్ అని కాకుండా డయాబెటిక్ అని రక్త పరీక్షల్లో నిర్ధారణ పరీక్షలో తేలింది. ఇన్సులిన్ వాడకం అనేటువంటి దాని ముందు

0: మందులు ఎట్లా వాడాలో చెప్పండి. అసలు
1: ఏమండి, అది యాక్చువల్లీ ఇది ఫార్ములా బేస్డ్గా మనం ఎప్పుడు చెప్పము. ఇన్సులిన్ అనేది అవసరమైనప్పుడు ఇవ్వాల్సిన సందర్భాలు ఉన్నప్పుడు, నార్మల్గా షుగర్ పేషెంట్ టాబ్లెట్స్ మీద కంట్రోల్ ఉన్న పేషెంట్కి సడన్గా ఎమర్జెన్సీ సర్జరీ చేయాల్సి వస్తే ఇన్సులినే వాడతాం టెంపరీగా. అది మళ్ళీ మనం ఆపేసి టాబ్లెట్లోకి షిఫ్ట్ చేసేస్తాము. కొంతమంది ఏమనుకుంటారంటే ఇన్సులిన్ అనేది పెద్ద అపోహ ఏంటంటే ఇన్సులిన్ అనేది అలవాటు అయిపోతుంది బాడీకి, సో ఇన్సులిన్ స్టేజ్కి వచ్చేసావు ఇంకా అది చివరి దశ. సో అలాంటి మాటలన్నీ రాంగ్ అండి. బేసికల్గా ఏంటంటే ఆ పేషెంట్ యొక్క సపోజ్ ఏదైనా ట్రీట్మెంట్ అవసరమైనప్పుడు అతనికి టెంపరీగా టాబ్లెట్స్ ఆపేసి నార్మల్గా కంట్రోల్ అయిన పేషెంట్ కూడా ఇన్సులిన్ ఒక వారము ఒక 15 రోజులు వాడి మళ్ళీ బ్యాక్ టు టాబ్లెట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో కొంతమందికి ఇంకేదో కాంప్లికేషన్స్ ఉన్నాయి, సో అది ఇన్ఫెక్షన్ ఉంది, ఏదో లంగ్ ఇన్ఫెక్షన్ కాల్ ఇన్ఫెక్షన్ ఉంది, ఆ టైంలో టాబ్లెట్స్ ఇస్తూ షుగర్ లెవెల్ ఫ్లక్చువేట్ అవుతూ మనం వదిలిపెట్టేస్తే ఆ కాల్ ఇన్ఫెక్షన్ పెరిగిపోయి ఆంపుటేషన్ దాకా వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి సో అడ్మిటెడ్ పేషెంట్స్కి ఇన్సులిన్ సేఫ్, డిపెండింగ్ అపాన్ ద పేషెంట్ కండిషన్ బట్టి మనం ఇన్సులిన్ అడ్వైజ్ చేస్తూ ఉంటాం. సో కొంతమందికి ఏదైనా కిడ్నీ ప్రాబ్లం టెంపరీగా అక్యూట్ కిడ్నీ ఇంజరీ ఉన్నప్పుడు టాబ్లెట్స్ ఇవ్వకూడదు, అది ప్రాబ్లం రికవర్ అయ్యేదాకా మనం ఇన్సులినే వాడాల్సి వస్తుంది. బట్ సందర్భం బట్టి మనం ట్రీట్మెంట్ చేంజ్ చేస్తూ ఉంటాము. హెచ్బిఏ1సి తక్కువ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ డైట్, వెయిట్ రిడక్షన్, దాంతోపాటు టాబ్లెట్స్లో కూడా సెలెక్షన్ ఏంటంటే ఎక్కువగా మనం ఎలాంటి టాబ్లెట్స్ సెలెక్ట్ చేయాలంటే రెండు రకాలుగా చెప్పాలి. బేసికల్గా ప్యాంక్రియాస్ మీద పనిచేసే టాబ్లెట్ కాకుండా ఇండైరెక్ట్గా షుగర్ కంట్రోల్ చేసే టాబ్లెట్స్ మనం అడ్వైజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ప్యాంక్రియాస్ మీద పనిచేసే టాబ్లెట్స్ అనేది అవసరమైనప్పుడు ఇవ్వాల్సింది తప్పదు. ఎందుకంటే సో ఎప్పుడు ఒక ఫార్ములా లాగా మనం చెప్పేసి ఇది అందరూ 10 మంది వాడేయండి అని ఎప్పుడు చెప్పలేము. ఎందుకంటే మనం చూసిన 10 మందిలో 10 మంది డిఫరెంట్గా రెస్పాండ్ అవుతారు. ముఖ్యంగా షుగర్ అనేది ఒకసారి చూపించుకుని మళ్ళీ 1 ఇయర్ దాకా చూపించుకోకుండా సడన్గా సర్ప్రైజ్ లాగా వెళ్ళిన తర్వాత 1 ఇయర్ బ్యాక్ బేసిక్ క్రియాటిన్ టెస్ట్ లేకుండా నేను అసలు ఏ పేషెంట్ని చెక్ చేయను. ఎందుకంటే క్రియాటిన్ లేకుండా మనం టాబ్లెట్స్ రాయం అసలు. సో ఇదేంటంటే ఫార్ములా బేస్డ్ కాకుండా ఒక బేసిక్ సెట్ ఆఫ్ టెస్ట్ చేసుకుని పేషెంట్ ఒక కండిషన్, పేషెంట్ ఒక గ్లూకోజ్ కంట్రోల్ బట్టి మనం మెడిసిన్స్ డిసైడ్ చేస్తాం, పేషెంట్ ఒక ఏజ్ బట్టి కూడా డిసైడ్ చేస్తాం, పేషెంట్ ఒక కన్వీనియన్స్ బట్టి కూడా డిసైడ్ చేస్తాం. సో మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ప్లే అవుతూ ఉంటాయి ఇక్కడ. ఇది కాకుండా బేసికల్గా ఇన్సులిన్ వచ్చేసి అవసరమైనప్పుడు, అంటే ఇంకా కొంతమందికి ఏమవుతుందంటే ఆల్మోస్ట్ లైక్ డయాబెటీస్ వచ్చేసి 20-25 ఇయర్స్ అయిపోయిన తర్వాత వాళ్ళ బాడీలో ప్యాంక్రియాస్ సరిగ్గా స్పందించినప్పుడు టాబ్లెట్స్ ఎన్ని వేసినా కూడా వాళ్ళకి ఇన్సులిన్ రెస్పాన్స్ రానప్పుడు, అంటే ఇప్పుడు సపోజ్ వాళ్ళు మ్యాక్సిమం మెట్ఫార్మినే ఉంది, మ్యాక్సిమం డోస్ బుక్ లిమిట్ 2500 నుంచి 3000 వేసినా కూడా కొంతమంది అంత అడ్వైస్ చేయము అసలు, ఎవరికి 2000 కూడా అడ్వైస్ చేయము యాక్చువల్లీ. సో 2000 మ్యాక్సిమం పెట్టుకుంటారు, కానీ అది వేసిన తర్వాత వాళ్ళ హెచ్బిఏ1సి కంట్రోల్ అవ్వనప్పుడు. సో డెఫినెట్గా వాళ్ళకి డైట్, ఎక్సర్సైజ్, విల్ పవర్ ఇవన్నీ మెయిన్ అండి. సో బేసికల్గా ఏంటంటే పేషెంట్కి ఫస్ట్ విల్ పవర్ కావాలి, మెయిన్ ఏంటంటే డిసిప్లైన్ కావాలి, విల్ పవర్ కావాలి, డైట్ కావాలి, ఎక్సర్సైజ్ కావాలి, ఆ తర్వాత మెడిసిన్స్ అన్నమాట. సో ఈ 4 స్టేజ్ల తర్వాత మెడిసిన్స్ వస్తాయి. సో ఇదన్నీ ఫాలో అప్ చేస్తున్నప్పుడు మెడిసిన్స్ అన్ని వాడినా కూడా అతను హెచ్బిఏ1సి 12 ఉందంటే దాని ఇంకా నో పాయింట్, వాళ్ళకి మనం ఖచ్చితంగా ఇన్సులిన్ ఇవ్వాల్సిందే. సో ఇన్సులిన్కి ఏదో అయిపోతుంది అనుకుని 12 హెచ్బిఏ1సిలు ఉన్న పేషెంట్కి ఆ హెచ్బిఏ1సి 12 మెయింటైన్ అవ్వడం వల్లే అన్ని కాంప్లికేషన్స్ వచ్చేస్తాయి. ఫార్ములా ప్రకారం అందరికి ఈ పలానా వాళ్ళకి ఇన్సులిన్ ఇచ్చాలి పలానా వాళ్ళకి అనేది ఉండదన్నమాట. అది ఒక రెగ్యులర్ ఫాలోఅప్ చేస్తున్న డాక్టర్కి, ఆ ఫిజిషియన్కి మాత్రమే ఆ పేషెంట్ ఒక స్థితి తెలుస్తుంది, దానికి ఎలాగ కరెక్ట్ పెట్టాలనేది డాక్టర్కి తెలుస్తుంది.
0: ఎంత షుగర్ లెవెల్ వరకు ఇన్సులిన్ వాడాలండి?
1: బేసికల్గా ఎవరికైనా కొత్తగా వచ్చే పేషెంట్ హెచ్బిఏ1సి అబౌ 9 ఉంటే మనం యాజ్ పర్ గైడ్ లైన్స్ ఇన్సులిన్ అడ్వైజ్ చేసి టాబ్లెట్తో పాటు మనం దాన్ని టైట్రేట్ చేసుకుని కంట్రోల్ చేసిన తర్వాత ఇన్సులిన్ ఆపేస్తాము. అలా కాకుండా 20-30 ఇయర్స్ డయాబెటిక్ పేషెంట్, అన్ని రకాల మందులు వాడేసిన పేషెంట్కి ఇంకా ఏ మందులు వాడినా కూడా ఇన్సులిన్ రెస్పాన్స్ లేనప్పుడు, హెచ్బిఏ1సి కంట్రోల్ అవ్వనప్పుడు ఆబ్వియస్గా ఇన్సులిన్ అనేది అడ్వైజ్ చేస్తూ ఉండాలి. లేకపోతే వచ్చే మేజర్ ఆర్గను కాంప్లికేషన్స్ అన్నీ మీకు తెలిసినవే, లైక్ కార్డియాక్, రెయినల్, కిడ్నీ ఇవన్నీ. సో పేషెంట్ బట్టి మారుతూ ఉంటుంది. సో ఇన్సులిన్ అనేది కంపల్సరీగా అందరికీ అడ్వైజ్ చేయాల్సిన అవసరం లేదు. పరిస్థితి బట్టి, పేషెంట్ అవసరం బట్టి, పేషెంట్కి ఉండే అవకాశాలు బట్టి పేషెంట్కి టాబ్లెట్స్, ఇప్పుడు 3 రకాల టాబ్లెట్స్, 6 రకాల టాబ్లెట్స్ కూడా వేసి వస్తూ ఉంటారు. సో అప్పుడు ఆబ్వియస్గా హెచ్బిఏ1సి 12 ఉంటుంది, అప్పుడు మనం టాబ్లెట్స్ తగ్గించేసి బాబు ఈ టాబ్లెట్స్ కంటే ఇన్సులినే బెటర్ అని అడ్వైజ్ చేస్తుంటాం. సో ఇన్సులిన్ అనేది కంపల్సరీ కాదంటే అందరికీ కాదు, పేషెంట్ బట్టి అది మారుతూ ఉంటుంది. షుగర్ మెడిసిన్స్ రెగ్యులర్గా డాక్టర్ గారు చెప్పిన విధంగా వాడుకుంటూ హెచ్బిఏ1సి మెయింటైన్ అవుతుంటే సో మనం ఆ టాబ్లెట్సే కంటిన్యూ చేస్తాం ఇన్సులిన్ కాకుండా. ముఖ్యంగా నేను ఇన్సులిన్ వాడేవారికి నేను చెప్పదలుచుకున్న 4 మెయిన్ పాయింట్స్ ఏంటంటే, చాలా మందికి అవగాహన ఉన్నా సరే కొన్ని పల్లెటూరులో కొంతమంది మన పేషెంట్స్ ఏంటంటే బేసికల్గా మిస్టేక్ ఎక్కడ జరుగుతుందంటే, ఇన్సులిన్ అనేది మనకి అవైలబిలిటీలో 2 రకాల బాటిల్స్లో వస్తుంది, అంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఇన్సులిన్ ఒకటి వచ్చేసి 40 యూనిట్స్ పర్ ఎంఎల్, ఒకటి వచ్చేసి 100 యూనిట్స్ పర్ ఎంఎల్, అంటే

0: అవకాశం ఉంది. సో ఇన్సులిన్ వాడే వాళ్ళు ఖచ్చితంగా అది ఏ కాన్సన్ట్రేషన్ బాటిల్ అనేది చూసుకుని 40 యూనిట్ల బాటిల్, 100 యూనిట్ల బాటిల్ చూసుకుని, 40 యూనిట్ల బాటిల్ అయితే 40 యూనిట్ల సిరంజ్ వస్తుంది, రెడ్ కలర్ మూతతో వస్తుంది. అదే 100 యూనిట్ల బాటిల్ అయితే కనుక 100 యూనిట్ల సిరంజ్ వస్తుంది, 100 IU సిరంజ్ అనేది ఆరెంజ్ క్యాప్తో ఉంటుంది. సో ఏ బాటిల్కి ఆ సిరంజే వాడాలి. సో పేషెంట్ అపోహ ఏంటంటే 100 యూనిట్స్ బాటిల్ అంటే పవర్ ఎక్కువ, 40 యూనిట్ల బాటిల్ అంటే పవర్ తక్కువ అని ఉంటుంది. కానీ అది కాదు. ఇక్కడ ఏంటంటే యూనిట్స్ ఎప్పుడు మారవు. 100 యూనిట్స్ బాటిల్ వచ్చేసి 1000 యూనిట్లు వస్తుంది, 40 యూనిట్ల బాటిల్ 400 యూనిట్లు వస్తుంది. ఎందుకంటే ఇది 2 10ml. కాకపోతే కాన్సన్ట్రేషన్ మారుతున్నప్పుడు దానికి డిజైన్ చేసిన సూదులతోనే వాళ్ళు ఇన్సులిన్ చేసుకోవాలి. సో పొరపాటున ఇంట్లో 100 బాటిల్ 2 ఉండి ర్యాండమ్గా ఏదో మెడికల్ షాప్కి వెళ్ళిపోయి ఇన్సులిన్ సూదులు అడగగానే వాళ్ళకి చెప్పాలి, బాబు మెడికల్ షాప్ వాళ్ళకి, బాబు నువ్వు ఇంట్లో 100 బాటిల్ ఉంది, నువ్వు 100 సిరంజ్ ఇవ్వు, అంటే ఆరెంజ్ క్యాప్ ఉండే సిరంజ్, 100 యూనిట్స్ పర్ ml కాన్సన్ట్రేటెడ్ సిరంజ్ అని అడగాలి. అడగకుండా బై మిస్టేక్ ఇన్సులిన్ సిరంజ్ అడిగి వాళ్ళు వీళ్ళకి ఏమి అడగకుండా సిరంజ్లు ఇచ్చేసి రెడ్ క్యాప్తో కనిపిస్తే వీళ్ళు చేసుకుంటే ఖచ్చితంగా 2-3 డేస్లో షుగర్ డౌన్ అయిపోతుంది. ఎందుకంటే కాన్సన్ట్రేషన్ వేరీ అవ్వడం వల్ల వీళ్ళు 10 పాయింట్లు చేసుకున్నా వీళ్ళ బాడీలోకి 2.5 టైమ్స్ ఎక్కువ వెళ్ళి డౌన్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇన్సులిన్ వాడేవాళ్ళు, అంటే ఇన్సులిన్ పెన్ను వాడే వాళ్ళకి ఏ కాంప్లికేషన్ లేదు. ఎందుకంటే పెన్ను అనేది ప్రీఫిక్స్ కార్ట్రేజెస్ వస్తాయి, వాళ్ళకి ఈజీగా ఉంటుంది. అంటే జస్ట్ ఆ డైల్ తిప్పేసి ఎన్ని యూనిట్లో చేసుకునే అవకాశం ఉంది కాబట్టి పెన్ను వాళ్ళకి కాంప్లికేషన్స్ ఇలాంటి కన్ఫ్యూజన్ ఉండదు. అదే బాటిల్ వాడే వాళ్ళు మాత్రం కంపల్సరీ 100 బాటిల్ వాడేవాళ్ళు 100 సిరంజ్ వాడాలి, 40 బాటిల్ వాడేవాళ్ళు 40 సిరంజ్ వాడాలి. అది మాత్రం ఇన్సులిన్ వాడే పేషెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.
1: ధన్యవాదాలు డాక్టర్ ఆర్ఎల్వి ఫణికుమార్ గారు. నమస్కారం అండి.
0: నమస్కారం అండి.
2: షుగర్, బీపీ, థైరాయిడ్, అదుపులో లేని వారికి అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ బాలాజీ హాస్పిటల్, భవానీపురం, విజయవాడ. జనరల్ ఫిజీషియన్స్, డయాబెటాలజిస్టుల పర్యవేక్షణలో షుగర్, బీపీ, థైరాయిడ్ సమస్యలున్న వారికి సమగ్రమైన వైద్య సేవలు అందిస్తోంది బాలాజీ హాస్పిటల్, స్వాతి సెంటర్, భవానీపురం, విజయవాడ. ఫోన్ నంబర్ 9154064744, 9154064744.
3: ఇప్పటిదాకా ప్రకటించిన కార్యక్రమం విన్నారు.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్తో మస్తాన్వి. ప్రజాస్వామ్య వ్యవస్థ పటిష్టతకు ఆరోగ్యకరమైన ఓటరు జాబితా కీలకమని భారత ఎన్నికల సంఘం కార్యదర్శి సంతోష్ కుమార్ దుబే పేర్కొన్నారు. దోషరహిత ఓటరు జాబితా లక్ష్యంగా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అర్హులైన వారిని ఓటరు జాబితాలో చేర్చడంతో పాటు అనర్హులు, మృతులు, శాశ్వతంగా వలస వెళ్లిన వారు, ఒకటి కంటే ఎక్కువ చోట్ల పేర్లు ఉన్న వారి వివరాలను తొలగించి స్వచ్ఛమైన ఓటరు జాబితా తయారు చేయడమే ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ లక్ష్యమని తెలిపారు. రాష్ట్రంలో ప్రజా రవాణా వ్యవస్థను మరింత ఆధునికీకరించే లక్ష్యంతో విద్యుత్ బస్సులను ప్రవేశపెట్టేందుకు చర్యలు చేపట్టినట్లు కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. అధికారులతో గుంటూరులోని క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించి మాట్లాడుతూ రాష్ట్రానికి 750 విద్యుత్ బస్సులు మంజూరయ్యాయని, ఈ బస్సుల కొనుగోలు, మౌలిక సదుపాయాల అభివృద్దికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిధులు సమకూరుస్తున్నాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే ప్రముఖ టెక్స్టైల్ హబ్గా అభివృద్ది చేయడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తోందని కేంద్ర జౌళిశాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ వెల్లడించారు. 2030 నాటికి దేశం నుంచి 350 బిలియన్ డాలర్ల టెక్స్టైల్ ఉత్పత్తుల ఎగుమతులు లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. విజయవాడలో నిన్న నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో చేనేత హస్తకళల అభివృద్దికి కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రశంసించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ తెలుగు అనువాదం ప్రధాని ప్రసంగమైన వెంటనే ఒకసారి, రాత్రి 8 గంటలకు మరొకసారి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆకాశవాణి కేంద్రాల ద్వారా ప్రసారమవుతుంది. తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి రద్దీ కొనసాగుతుండటంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు స్వామివారి అభిషేక సేవ అనంతరం జరిగే తోమాల సేవ సమయంలో సామాన్య భక్తులను దర్శనానికి అనుమతినిచ్చారు. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

0: ఏంటిట్లా వచ్చావు?
1: ఏం లేదు చిన్నమ్మాయ్, నీకు విషయం చెప్పాలని వచ్చాను.
0: ఏంటో విషయం?
1: నీకు తెలుసా, మన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుని పండుగ చేసుకుంటోంది.
0: అవునా?
1: అవును చిన్నమ్మాయ్.
0: అయితే మన రైతు సోదరులందరూ కూడా ఈ పండుగ తప్పనిసరిగా చేసుకోవాలమ్మడు.
1: అవును చిన్నమ్మాయ్, ఎందుకంటే విత్తనం వేసిన దగ్గర నుండి పంట మార్కెట్ లో అమ్మే వరకు కావలసిన సలహాలను శాస్త్రవేత్తల వ్యవసాయ సూచనలతో పల్లె సీమల్లో పొలం పనులు చేసి పసిడి పంటలు పండించే మన రైతు సోదరుల ప్రియ నేస్తం ఆకాశవాణి కదా.
0: అందుకే కదా మన ఆకాశవాణి శ్రవణానందం శాశ్వతానుబంధం అయింది మనందరికి.
1: అవును చిన్నమ్మాయ్, ఇప్పటికీ ఇక ముందు రైతు బావుంటే దేశం బావుంటుంది అనే నమ్మకంతో రైతులతో పాటే ముందుకు సాగుతోంది ఆకాశవాణి.
0: అవునమ్మడు, కాబట్టి మనం ఈ పండుగను తప్పనిసరిగా చేసుకోవాలి.
1: అవునవును.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
3: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
4: ఏమైందమ్మా అలా ఉంటే?
3: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
4: ఆ కావాలి.
3: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చెయ్యాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
4: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

హాయ్ హలో, వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 11:06:25. నేను మీ క్రిష్. ఈరోజు ఫుల్గా ఎంటర్టైన్ చేయడానికి నేనైతే రెడీగా ఉన్నాను. ఈవినింగ్ 5 o'clock వరకు అండ్ ఎస్పెషల్లీ ఈ టైంలో 11 to 12 మధ్యలో సినిమా కబుర్లు, లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్తో బ్యూటిఫుల్ సాంగ్స్ మీ అందరి కోసం ప్లే చేస్తూ ఉంటాను. వింటూ స్టే ట్యూన్డ్.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3.
1: సాంగ్ విన్నారు ఫ్రమ్ ద మూవీ ఐ మనోహరుడు నుంచి ప్లే చేశాను, అండ్ ఈ సాంగ్ ని కంపోజ్ చేసింది ఏఆర్ రెహమాన్. అండ్ మనం సినిమా

సినిమా కబుర్లలో ఫస్ట్ న్యూస్ ఏంటి అంటే ఫిల్మ్ న్యూస్ ఏంటి అని అంటే మెగాస్టార్ మూవీ విశ్వంభర చాలా మందికి గుర్తుండే ఉంటుంది. ఆల్మోస్ట్ 2 ఇయర్స్ పైనే షూటింగ్ అయితే స్టార్ట్ అయింది. యాక్చువల్లీ ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయినప్పుడు ఎంత బజ్ క్రియేట్ చేసిందో అంతే లేట్ అవుతూ వచ్చింది అనమాట ఈ మూవీ. అండ్ యాక్చువల్గా ఈ జూలైకి రిలీజ్ అవ్వాలి ఈ మూవీ, బట్ డిలే అవుతూ అవుతూ అవుతూ మొత్తానికి ఆగస్ట్ అంటున్నారు, సెప్టెంబర్ అంటున్నారు, అండ్ నెక్స్ట్ ఇయర్ కూడా పోస్ట్పోన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అంటున్నారు. మరి ఏంటి ఆ రీజన్స్ అనేది ఇంకొక సాంగ్ తర్వాత మాట్లాడుకుందాం. వింటూ స్టే ట్యూన్డ్.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్,
2: అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
4: మిస్ సీమా,
5: చెప్పండి.
4: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తాం.
5: కానీ నేను ఎందుకు?
4: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు, ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
5: డిజిటల్ అరెస్ట్?
4: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
5: ఇంత డబ్బా?
4: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకు వెళ్తాడు.
5: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి, ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
6: హలో మమ్మా.
5: హాయ్.
7: ఆర్బీఐ అంటుంది.
5: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.

సూపర్ సాంగ్ విన్నారు ఫ్రమ్ ద మూవీ సైనికుడు నుంచి ప్లే చేశాను. అండ్ ఈ సాంగ్ ని కంపోజ్ చేసింది హ్యారీ జయరాజ్. అండ్ ఈ పాటను పాడింది ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అండ్ ఉన్ని కృష్ణన్ అండ్ కవితా సుబ్రహ్మణ్యం. సో ఈ పాటకు లిరిక్స్ అందించింది కులశేఖర్. అండ్ మనమున్నాం సినిమా కబుర్లు. మూవీ అప్డేట్స్ మాట్లాడుకుంటున్నాం. ఫస్ట్ అప్డేట్ చెప్తున్నాను మెగాస్టార్ మూవీ విశ్వంభర గురించి. అంటే లేట్ అవుతూ వస్తుందని చెప్పాను, నెక్స్ట్ ఇయర్ రిలీజ్ ఉండొచ్చు అని కూడా చెప్తున్నాను. అండ్ అది కూడా డౌట్, ఐ మీన్ ఈ ఇయర్ రిలీజ్ కూడా డౌటే అనమాట, ఎందుకంటే విఎఫ్ఎక్స్ వర్క్ అనేది ఇంకా పెండింగ్ లోనే ఉంది కాబట్టి. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఓటీటీ డీల్ కంప్లీట్ అయితే గానీ థియేటికల్ రిలీజ్ ఉండదు ఈ మూవీకి. ఈ మూవీకే కాదు, ఇప్పుడు రీసెంట్ గా వచ్చే ఏ మూవీస్కి అయినా సరే ఓటీటీ డీల్ అనేది లాక్ చేస్తే తప్ప థియేటర్లో రిలీజ్ చేయడానికి ఛాన్స్ ఉండదన్నమాట. అండ్ అది జరగాలి అని అంటే ముందు విఎఫ్ఎక్స్ వర్క్ కంప్లీట్ చేసి ఫైనల్ ఎడిటింగ్ లాక్ చేసి అండ్ టాప్ డిజిటల్ కంపెనీస్ కు స్పెషల్ స్క్రీన్

0: స్క్రీనింగ్ కూడా చేయాలి. సో అదనమాట సంగతి. అండ్ రీసెంట్గా ఇంకొక రూమర్ కూడా చక్కెర్లు పడుతుంది ఫిల్మ్ ఇండస్ట్రీలో, ఏంటంటే మ్యూజిక్ కంపోజింగ్ గురించి. ఎంఎం కీరవాణి గారు యాక్చువల్గా ఈ మూవీకి మ్యూజిక్ అందిస్తున్నారు, అండ్ ఒక సాంగ్ కూడా రిలీజ్ అయింది. బట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయానికి వస్తే వేరే కంపోజర్ చెయ్యొచ్చు అని టాక్ అయితే వినిపిస్తుంది, మరి ఆ కంపోజర్ ఎవరనేది వెయిటెన్సీ చూద్దాం. అది కూడా అవునా కాదా, అసలు కరెక్టా కాదా, ఇన్ కేస్ అయితే ఆ కంపోజర్ ఎవరు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. ఆల్రెడీ లేట్ అవుతుంది కాబట్టి మేబీ నెక్స్ట్ ఇయర్ రిలీజ్ ఉండొచ్చు ఈ విశ్వంభర. అయితే ఇంకొక లవ్లీ సాంగ్ మీ అందరి కోసం ప్లే చేస్తాను, దాని తర్వాత మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ మాట్లాడుకుందాం. వింటూ స్టే ట్యూన్.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1 పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2 ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

సూపర్ సాంగ్ విన్నారు ఫ్రమ్ ద మూవీ సుబ్బు నుంచి ప్లే చేశాను. ఎంఎం కీరవాణి అండ్ కవిత సుబ్రహ్మణ్యం పాడిన ఈ సాంగ్ ని కంపోజ్ చేసింది మెలోడీ బ్రహ్మ మణిశర్మ. అండ్ మనం ఉన్నాం సినిమా కబుర్లలో. గమ్యం, వేదం, కంచే లాంటి మూవీస్ తో ఒక సెన్సిబుల్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్నారు డైరెక్టర్ క్రిష్ అనమాట. బట్ రీసెంట్ గా లాస్ట్ ఫ్యూ మూవీస్ మాత్రం కొంచెం డిసప్పాయింట్ చేశాయని చెప్పాలి కమర్షియల్ సక్సెస్ పరంగా. అయితే కొంచెం గ్యాప్ తర్వాత తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని ట్రాక్ లోకి తీసుకొచ్చారు క్రిష్. అయితే అది కూడా కొంతమంది యంగ్ యాక్టర్స్ తో ఏ హడావుడి లేకుండా ఒక కంటెంట్ బేస్డ్ ఎమోషనల్ ఎంటర్టైనింగ్ డ్రామాను సైలెంట్ గా షూటింగ్ స్టార్ట్ చేశారంట ఈ మూవీ. సో హోప్ మళ్ళీ ఆయన బ్యాక్ అవుతారని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఒక మంచి డైరెక్టర్ ఆయన కంటెంట్ కానీ ఆయన కాన్సెప్ట్స్ కానీ అన్ని కూడా యూనిక్ గా ఉంటాయి. ఆయన మూవీస్ టేకింగ్ కూడా చాలా చాలా యూనిక్ గా ఉంటుంది. సో ఆయన మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వాలని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను. అండ్ బ్యాక్ టు బ్యాక్ బ్యూటిఫుల్ సాంగ్స్ తో బై బై చెప్పేద్దాం సినిమా కబుర్లకు మాత్రమే. అండ్ ఎగ్జాక్ట్ గా 12 o'clock న్యూస్ తర్వాత మళ్ళీ కలుద్దాం. మీకు తెలుసాలో విన్ టు స్టే ట్యూన్డ్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

జోష్ఫుల్గా ఉండాలి అంటే జోరుగా హుషారుగా వినాల్సిందే. మీరందరూ తెలుసుకోవాల్సిన కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి అంటే మీకు తెలుసా వినాల్సిందే. ధైర్యాన్ని తెచ్చుకోవాలి అంటే ధీరా వినాల్సిందే. రోజంతా ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఏది చేయకుండా ఉంటూ ఫైనల్గా రిఫ్రెష్ అయ్యి మీరు అనుకున్నదని చేసేయాలి అంటే సందడే సందడే వినాల్సిందే. అసలు ఇవన్నీ వినాలి అంటే ఏం చేయాలి? 101.3 వివిధ భారతీయ సం చూయించాలి. ఆకాశవాణి 90 వసంతాల నుండి ఇలాంటి ఎన్నో వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తూ శ్రోతల మనసులో తనదైన స్థానాన్ని సంపాదించుకున్న సంగీత ప్రియులందరి స్నేహమై మన ఆకాశవాణి. ఇది మనందరి మనోవాణి.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్వి. రాష్ట్రంలో 18 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీని ప్రధాన గ్రిడ్కు అనుసంధానించేందుకు గ్రీన్ ఎనర్జీ కారిడార్ను 22,000 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. గ్రీన్ ఎనర్జీ కారిడార్ 3 పథకం కింద దీన్ని చేపడుతున్నట్లు పేర్కొంది. ఈ ప్రాజెక్టు ప్రతిపాదనలు రూపొందించినట్లు తెలిపింది. గ్రీన్ ఎనర్జీ కారిడార్ రాష్ట్రంలో విద్యుత్ సరఫరా పరిస్థితి, వచ్చే 6 నెలల ప్రణాళిక వంటి తదితర అంశాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సచివాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. గోదావరి పుష్కరాల్లో భాగంగా 6 జిల్లాల పరిధిలో 262 పంచాయతీలను మురుగురహితంగా తీర్చిదిద్దాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. నదిలో కాలుష్య కారకాలను అడ్డుకునేందుకు నిరంతర పర్యవేక్షణ వ్యవస్థ, ఆర్టీజీఎస్ తరహా కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలని అన్నారు. గోదావరి పుష్కరాలకు నదీ సమీపంలోని గ్రామాలు, పట్టణాల్లో చేపట్టాల్సిన మురుగు నివారణ చర్యలు, ఇతర ఏర్పాట్లపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది, అటవీ, పర్యావరణ శాఖ అధికారులతో పవన్ కళ్యాణ్ సమావేశం నిర్వహించారు. మహిళలకు 33% రిజర్వేషన్లు అమలు చేయడం మహిళా సాధికారతకు నిదర్శనమని చిన్న మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయనగరంలో నిన్న ఆయన మాట్లాడుతూ జూన్1 నుంచి విశాఖ రైల్వే జోన్ అమల్లోకి వస్తోందని, జూన్30 నాటికి భోగాపురం విమానాశ్రయం, యాక్సెస్ రోడ్స్, భూములిచ్చిన రైతుల సమస్యలు పూర్తి చేస్తామని చెప్పారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం దూర ప్రాంతాలకు వెళ్లి సమయం, డబ్బు వృధా చేసుకోకుండా ప్రభుత్వమే వారి వద్దకు వచ్చి సమస్యను తెలుసుకుని పరిష్కరించేందుకు ప్రత్యేక పీజీఆర్ఎస్ కార్యక్రమాలు చేపట్టిందని పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి చెప్పారు. రాష్ట ప్రభుత్వం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న 1 నెల 1 గ్రామం 4 సందర్శనలు కార్యక్రమంలో భాగంగా ఆచంట నియోజకవర్గంలోని వాసవి పెనుగొండలో ప్రత్యేక పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహించారు. రాష్టంలో ఎండల తీవ్రత, పిడుగులతో కూడిన వర్షాలతో విభిన్న వాతావరణ పరిస్థితులు మరో 2 రోజుల పాటు నెలకొంటాయని రాష్ట విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. రేపటి నుంచి ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గే అవకాశముందని తెలిపింది. ఈరోజు 11 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 64 మండలాల్లో వడగాల్పుల ప్రభావం చూపే అవకాశముందని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ఒక ప్రకటనలో తెలిపారు.

0: సుప్రభాత వేళ శుభోదయం పలుకుతూ
1: మంగళ ధ్వనితో మేలుకొలుపుతూ
0: భక్తి గీతాలతో మనసును పరవశింపచేస్తూ
1: సూక్తులతో సుధలు పంచుతూ
0: ప్రతి ఒక్కరి మదిలో ఉదయ రాగాలను పలికిస్తూ
1: అలనాటి సినీ సాహిత్య సంగీత ప్రముఖుల పరిచయాలను నేటి తరానికి అందిస్తూ
0: సినీ గీతాలతో మనసును మైమరిపిస్తూ
1: వనితల వికాసానికి సమవాణిని వినిపిస్తూ
0: కర్షక కార్మికులకు వెన్నుముకగా నిలుస్తూ
1: ఆరోగ్య పరంగా వయోధికులకు సూచనలు ఇస్తూ
0: ప్రపంచ వార్తా సమాచారాన్ని ప్రజలకు చేరువ చేస్తూ
2: నాటి ఇంటి రేడియో నుండి నేటి చరవాణి వరకు శ్రవణానందాన్ని కలిగిస్తోంది 97 ఘన చరిత్ర కలిగిన ప్రజావాణి మన ఆకాశవాణి.
3: వివిధ భారతి FM 101.3.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు యూత్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 12:54 అండ్ వెల్కమ్ టు మీకు తెలుసా. మీకు తెలుసాలో సో మీకు తెలుసాలో మీకు తెలియని అమేజింగ్ విషయాలు చాలా మాట్లాడుకుందాం, బట్ ఒక బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత వింటూ స్టే ట్యూన్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: వివిధ్ భారతి FM 101.3.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు విత్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 12:17. మీకు తెలుసాలో మీకు తెలియని అమేజింగ్ విషయాలు చాలా చెప్తానని చెప్పాను. దేని గురించి మాట్లాడుకుందాం ఈ రోజు అంటే ప్రపంచంలో ఎన్నో నగరాలు ఉన్నాయి, అవునా? వాటిల్లో హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ ఉన్న నగరాలు ఉన్నాయి, ఆధ్యాత్మిక ప్రాధాన్యం గల నగరాలు ఉన్నాయి, అండ్ టూరిస్ట్ అట్రాక్షన్ ఉన్న సిటీస్ ఇంకొన్ని ఉన్నాయి. అయితే ఇలాంటి వాటి గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది, చాలాసార్లు వినే ఉంటారు. బట్ వీటికి భిన్నంగా ప్రపంచంలో అక్కడక్కడ కొన్ని రహస్య నగరాలు కూడా ఉన్నాయన్నమాట. కానీ వీటి గురించి బయట ప్రపంచానికి ఏమీ తెలియదు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మ్యాప్స్ లో కూడా ఈ సిటీస్ కి సంబంధించి ఎక్కడ సిటీస్ ఎక్కడ కూడా మ్యాప్స్ లో కనిపించవు. అలాంటి కొన్ని రహస్య నగరాలలో ఒక దాని గురించి ఈరోజు చెప్తాను. బట్ ఈ సాంగ్ తర్వాత మాట్లాడుకుందాం. విన్ టూ స్టేడియం టూ విత్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ క్రేష్.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్. అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
1: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వ్యూ భారతీయ ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 12:24:58. మనమున్నా మీకు తెలిసాలో మీకు తెలియని అమేజింగ్ విషయాలు చాలా చెప్తానని చెప్పాను. అందులో ఈ రోజు మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే, అంటే ప్రపంచంలో చాలా నగరాలు ఉంటాయి, లైక్ హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ ఉన్న నగరాలు ఉంటాయి, ఆధ్యాత్మిక ప్రాధాన్యం గల నగరాలు ఉంటాయి, అండ్ టూరిస్ట్ అట్రాక్షన్ ఉండే నగరాలు కూడా చాలా ఉంటాయి. బట్ నేను చెప్పబోయే ఈ సిటీ ఏంటంటే, అసలు బయట ప్రపంచానికి ఎవరికీ కూడా ఈ సిటీ అనేది ఒకటి ఉందని ఎవరికీ తెలియదు అన్నమాట. అంటే కొన్ని రహస్య నగరాలు ఉన్నాయి ప్రపంచంలో, అలాంటి రహస్య నగరాలు చాలా ఉన్నాయి. అందులో ఈరోజు మనం ఒక రహస్య నగరం గురించి మాట్లాడుకుందాం. దాని పేరు బర్లింగ్టన్ బంకర్ అనమాట. సో ఇది ఇంగ్లాండ్లో ఉంది. యాక్చువల్గా సిటీ కాదు, నిజంగా చెప్పాలి అంటే ఒక పెద్ద సువిశాలమైన భూగర్భ స్థావరం అని చెప్పొచ్చు అనమాట. బట్ మ్యాటర్ ఏంటంటే, ఇందులో డెవలప్ అయిన సిటీస్లో ఉండే సమస్త సౌకర్యాలన్నీ కూడా చక్కగా పుష్కలంగా ఉంటాయి. అసలు దీన్ని ఎందుకు ఇలా కన్స్ట్రక్ట్ చేశారు అనేది మాట్లాడుకుందాం ఇంకొక లవ్లీ సాంగ్ తర్వాత. వింటూ స్టేడియం

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: స్టూడియోలో సమయం 12:29:47. మరికొద్ది సేపట్లో అంటే 12:30 తెలుగులో వార్తలు వింటారు హైదరాబాద్ నుండి.

0: ఆకాశవాణి తెలుగులో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. బీఎస్ఎఫ్ జవాన్లతో పాటు ప్రజలు, పౌర పరిపాలన యంత్రాంగం, స్థానిక పోలీసులు, సైన్యం సమిష్టిగా భద్రతకు సంబంధించిన బాధ్యతలు పంచుకునేలాగా కొత్త విధానం రూపొందిస్తున్నామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. మయన్మార్ అధ్యక్షుడు యుమి నాంగ్ లైంగ్ 5 రోజుల భారత పర్యటనలో మొదటి రోజున ఈవేళ మహాబోధి ఆలయాన్ని సందర్శించారు. కర్ణాటకలో కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకునేందుకు శాసనసభాపక్ష సమావేశం ఈరోజు జరుగుతుంది. ఐపీఎల్ క్రికెట్లో గుజరాత్ టైటన్స్ ఫైనల్కి ప్రవేశించింది. కొత్తగా ఆవిర్భవిస్తున్న భద్రతా సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వీలుగా సరిహద్దు భద్రతా దళం బీఎస్ఎఫ్కు అదనపు బాధ్యతలను అప్పగించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. గుజరాత్లోని భుజ్ పరిధిలో కల భారత్ పాకిస్తాన్ సరిహద్దు వెంబడి వ్యూహాత్మకంగా కీలకమైన 2 కొత్త బార్డర్ అవుట్పోస్టులను ప్రారంభించిన అనంతరం అక్కడ బీఎస్ఎఫ్ జవాన్లతో ముచ్చటించిన సందర్భంగా అమిత్ షా ఈ విషయం చెప్పారు. బీఎస్ఎఫ్ స్థాపించిన 60వ సంవత్సరంలో సరిహద్దు భద్రతకు సంబంధించిన భావనను పూర్తిగా మార్చాలని నిర్ణయం తీసుకున్నట్లు అమిత్ షా చెప్పారు. కేవలం సరిహద్దు భద్రత అనే సాంప్రదాయ పద్దతి స్థానంలో ప్రాంతీయ భద్రత టెరిటోరియల్ సెక్యూరిటీ అనే కొత్త విధానాన్ని ప్రవేశపెడుతూ చతుర్భుజ భద్రత గ్రిడ్ క్వాడ్రాంగులర్ సెక్యూరిటీ గ్రిడ్ ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర హోంమంత్రి ప్రకటించారు. ఈ విధానం ద్వారా బీఎస్ఎఫ్ జవాన్లతో పాటు ప్రజలు, పౌర పరిపాలనా యంత్రాంగం, స్థానిక పోలీసులు, సైన్యం సమిష్టిగా భద్రత బాధ్యతలు పంచుకుంటారని ఆయన చెప్పారు. స్మార్ట్ బార్డర్ సెక్యూరిటీ ప్రాజెక్టు కింద సరిహద్దు వెంబడి భద్రతా గ్రిడ్లను బలోపేతం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని హోంమంత్రి చెప్పారు. దీనికోసం 1,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెడుతున్నామని, డ్రోన్లు, రాడార్లు, వాచ్ టవర్లు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలు, భద్రతా సిబ్బంది మోహరింపు ద్వారా పటిష్టమైన భద్రతా గ్రిడ్ ఏర్పడుతుందనే నమ్మకం ఉందని ఆయన చెప్పారు. ఇది పూర్తయిన తర్వాత దేశ సరిహద్దులను ఉల్లంఘించేందుకు ఎవరూ సాహసించలేరని అమిత్ షా స్పష్టం చేశారు. అన్ని విధాలుగా చొరబాట్లకు ఆస్కారం లేని లీక్ ప్రూఫ్ భద్రతా గ్రిడ్ను స్థాపించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించిందని ఆయన చెప్పారు. సరిహద్దులను సురక్షితంగా ఉంచడం, అక్రమ వలసలు నిర్మూలించడం దేశ జనాభా స్వరూపాన్ని రక్షించడానికి కీలకమని ఆయన పునరుద్ఘాటించారు. కర్ణాటకలో రాజీనామా చేసిన ముఖ్యమంత్రి సిద్దరామయ్య వారసుడిగా కొత్త నాయకుడిని ఎన్నుకునేందుకు కర్ణాటక కాంగ్రెస్ శాసనసభాపక్షం ఈరోజు సాయంత్రం 4 గంటలకు బెంగళూరులో సమావేశమవుతుంది. ముఖ్యమంత్రి సిద్దరామయ్య రాజీనామాను గవర్నర్ తవర్చంద్ గెహ్లోట్ ఇప్పటికే ఆమోదించారు. అలాగే కొత్త నాయకుడిని ఎన్నుకునే వరకు ఆయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగవలసిందిగా కోరారు. కాంగ్రెస్ శాసనసభాపక్ష నూతన నాయకుడిగా డీకే శివకుమార్ అధికారికంగా ఎన్నికయ్యే అవకాశం ఉందని ఆకాశవాణి విలేకరి తెలియజేస్తున్నారు. ఈ సీఎల్పీ సమావేశానికి తప్పనిసరిగా హాజరు కావాలని కాంగ్రెస్ కు చెందిన 136 మంది ఎమ్మెల్యేలను కోరారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, కర్ణాటక ఇన్ఛార్జ్ రణ్దీప్ సింగ్ సూర్జేవాలా ఈ సమావేశానికి పరిశీలకుడిగా వ్యవహరిస్తారు. సీఎల్పీ తన కొత్త నాయకుడిని ఎన్నుకున్న తర్వాత ఆయన గవర్నర్ను కలిసి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అనుమతి కోరడంతో పాటు మంత్రిమండలి ప్రమాణ స్వీకారం తేదీని కూడా ఖరారు చేస్తారు. భారత్లో 5 రోజుల పర్యటనలో భాగంగా మయన్మార్ అధ్యక్షుడు యుమి నాంగ్ లైంగ్ ఈరోజు బోధ్గయా చేరుకున్నారు. ఈ పర్యటనలో ఆయన ప్రపంచ ప్రసిద్దిగాంచిన మహాబోధి ఆలయం, చారిత్రాత్మక సుజాత ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక ప్రార్థన చేశారు. అనంతరం బోధ్గయాలోని పలు మయన్మార్ బౌద్ద మఠాలను కూడా అధ్యక్షుడు సందర్శిస్తారు. అంతకుముందు గయా విమానాశ్రయానికి చేరుకున్న అధ్యక్షుడికి బీహార్ వ్యవసాయ శాఖ మంత్రి విజయ్ కుమార్ సిన్హా ఘన స్వాగతం పలికారు. మయన్మార్ అధ్యక్షుడితో పాటు ఉన్నతాధికారులు, బౌద్ద ప్రతినిధులతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం కూడా ఈ పర్యటనలో పాల్గొంటోంది. అధ్యక్షుడు యుమి నాంగ్ లైంగ్ పర్యటన భారత మయన్మార్ దేశాల మధ్య చారిత్రక, సాంస్కృతిక, బౌద్ద వారసత్వ సంబంధాలను మరింత బలోపేతం చేయడంలో ఒక ముఖ్యమైన భాగమని భావిస్తున్నారు. అలాగే ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారానికి ఈ పర్యటన కొత్త ఉత్తేజం ఇస్తుందని కూడా భావిస్తున్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు గోవా రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట ప్రజలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుభాకాంక్షలు తెలియజేశారు. సోషల్ మీడియా పోస్టులో రాష్ట్రపతి గోవా కేవలం తన సుసంపన్న సాంస్కృతిక వారసత్వానికి ఆత్మీయ ఆతిథ్యానికే కాకుండా విద్యా సాంకేతికత, స్టార్టప్లు, సుస్థిర అభివృద్ధి రంగాల్లో సాధించిన విశేషమైన పురోగతికి కూడా ఎంతో ప్రసిద్ది చెందిందని ప్రశంసించారు. ఆవిష్కరణలు, పర్యావరణ పరిరక్షణ, సమగ్ర వృద్ధి పట్ల ఉన్న నిబద్దతతో వికసిత్ భారత్ వైపు సాగే ప్రయాణంలో గోవా ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని రాష్ట్రపతి పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా గోవా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ గోవా తన సజీవ సంస్కృతికి, గొప్ప వారసత్వానికి, ప్రకృతి అందాలకు దయాహృదయులైన ప్రజలకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ది చెందిందని చెప్పారు. రాష్ట్ర ప్రగతి గుర్తింపు కోసం అవిశ్రాంతంగా శ్రమించిన వారందరినీ గుర్తు చేసుకోవడానికి ఈ సందర్భం ఒక గొప్ప అవకాశమని నరేంద్ర మోదీ తన సందేశంలో పేర్కొన్నారు. రక్షణ సిబ్బంది ప్రధానాధికారి జనరల్ అనిల్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలోని జాతీయ యుద్ద చిహ్నం వద్ద త్రివిధ దళాల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం తన సైనిక సేవకు వీడ్కోలు పలికారు. దేశ అత్యున్నత సైనికాధికారిగా ఆయన విశిష్ట పదవీకాలం ముగింపునకు ఈ వేడుక ప్రతీకగా నిలిచింది. యుద్ద స్మారకం వద్ద పుష్పగుచ్చం ఉంచి నివాళులర్పించిన అనంతరం జనరల్ చౌహాన్ మాట్లాడుతూ త్రిదళాల గౌరవ వందనంతో పదవీ విరమణ చేయడం తనకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు.
2: It's a matter of great honor for me to suffer and wait with the tri-services guard of honor. I thank the three services and headquarter IDS for it. With the conclusion of the guard of honor, I bid farewell to my colleagues in uniform, comrades in arms forever. I laid the wreath at the war memorial for the last time in uniform as a humble tribute to those who laid down their lives in the line of duty. This is symbolic of my transiting from uniform to a civilian life. I had a very satisfying and an excellent tenure.
1: 1981లో భారత సైన్యంలో చేరిన జనరల్ చౌహాన్ 40 ఏళ్లకు పైగా దేశానికి సేవలందించారు. తన విశిష్ట సైనిక జీవితంలో అనేక కీలకమైన కమాండ్ స్టాఫ్ బాధ్యతలు నిర్వహించారు. పరమ విశిష్ట సేవా మెడల్, ఉత్తమ యుద్ద సేవా మెడల్, అతి విశిష్ట సేవా మెడల్, సేనా మెడల్, విశిష్ట సేవా మెడల్స్ ను అందుకున్నారు. జనరల్ చౌహాన్ తర్వాత లెఫ్టినెంట్ జనరల్ ఎన్ఎస్ రాజా సుబ్రహ్మణి ఈ బాధ్యతలను స్వీకరిస్తారు. దేశంలో మాతా శిశు ఆరోగ్యం, పోషకాహారం, ఆర్థిక రక్షణ రంగాల్లో సాధించిన వేగవంతమైన ప్రగతిని ప్రతిబింబించే డేటాతో కూడిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 6వ నివేదికను కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. ఎన్ఎఫ్హెచ్ఎస్ 6 సర్వేను ఆరోగ్య మంత్రిత్వ శాఖ 2023-24 కాలంలో నిర్వహించింది. దేశవ్యాప్తంగా 715 జిల్లాల్లోని 6,79,000 గృహాలను కవర్ చేసింది. నిన్న విడుదల చేసిన ఈ సర్వే నివేదిక

0: ప్రకారం మన దేశంలో ఆసుపత్రి ప్రసవాలు ఇన్స్టిట్యూషనల్ డెలివరీలు 2019-21లో 88.6% ఉండగా అది 2023-24 నాటికి 90.6% పెరిగినట్లు తెలుస్తోంది. గర్భిణీ స్త్రీల్లో 95.9% మంది ప్రసవ పూర్వ సంరక్షణ యాంటీనాటల్ కేర్ పొందారని, అలాగే మొదటి త్రైమాసికంలోనే ఈ సంరక్షణను పొందుతున్న తల్లుల సంఖ్య 70% నుంచి 76.2% పెరిగిందని సర్వే చూపించింది. ఐపీఎల్ క్రికెట్ లో న్యూ చండీగఢ్ లో జరిగిన క్వాలిఫైర్ 2 మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి గుజరాత్ టైటన్స్ ఫైనల్లోకి దూసుకువెళ్లింది. 215 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 2022 ఛాంపియన్ అయిన గుజరాత్ జట్టు కేవలం 18.4 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసింది. ఫైనల్ మ్యాచ్ రేపు రాత్రి 7:30 గంటలకు అహ్మదాబాద్ లో నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతుంది. విశేషాలు మరొకసారి. బీఎస్ఎఫ్ జవాన్లతో పాటు ప్రజలు, పౌర పరిపాలనా యంత్రాంగం, స్థానిక పోలీసులు, సైన్యం సమిష్టిగా భద్రతకి సంబంధించిన బాధ్యతలు పంచుకునేలాగా కొత్త విధానం రూపొందిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. మయన్మార్ అధ్యక్షుడు యుమిన్ ఆంగ్ హైంగ్ 5 రోజుల భారత పర్యటనలో మొదటి రోజున ఈవేళ మహాబోధి ఆలయాన్ని సందర్శించారు. కర్ణాటకలో కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకునేందుకు శాసనసభాపక్ష సమావేశం ఈరోజు జరుగుతుంది. ఐపీఎల్ క్రికెట్ లో గుజరాత్ టైటన్స్ జట్టు ఫైనల్లోకి ప్రవేశించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈ నెల 31వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని కేంద్రాలు వెనువెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం అదే రోజు రాత్రి 8 గంటలకు పునఃప్రసారమవుతుంది.

సాంగ్ విన్నారు ఫ్రమ్ ద మూవీ సెవెన్ సెన్స్ నుంచి ప్లే చేసినటువంటి సాంగ్ ని పాడింది కార్తీక్, విజయ ప్రకాష్, రీట అండ్ శాలిని. అండ్ పాటను కంపోజ్ చేసింది హరీష్ జయరాజ్. అండ్ పాటకు లిరిక్స్ అందించింది భువన చంద్ర. మనమున్న మీకు తెలుసాలో మీకు తెలియని ఒక రహస్య నగరం గురించి చెప్తానని చెప్పాను. ఈ మ్యాటర్ ఏంటంటే, ఇందులో డెవలప్ అయిన సిటీస్ లో ఎంతైతే అంటే ఎన్ని సమస్త సౌకర్యాలు అయితే ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ కూడా కన్స్ట్రక్ట్ చేశారనమాట. బట్ ఎందుకు అనే క్వశ్చన్ రైజ్ అయింది కదా. సో వీళ్ళు చెప్పేది ఏంటంటే, ఎప్పుడైనా అణుయుద్ధం అనేది వస్తే గవర్నమెంట్లో ఉన్నత స్థానాల్లో ఉన్న వాళ్ళకి అలాగే సెక్యూరిటీ కల్పించడానికి యునైటెడ్ కింగ్డమ్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ భూగర్భ నగరాన్ని 1950s నిర్మించిందనమాట. సో 1950 ఆ దశకంలో నిర్మించింది. బ్రిటిష్ రాజకుటుంబం సభ్యులతో సహా గవర్నమెంట్లోని కొన్ని కీలక పదవుల్లో ఉండే 4000 మెంబర్స్ వరకు కూడా ఈ సిటీలో సురక్షితంగా, క్షేమంగా, హాయిగా ఆశ్రయం పొందడానికి అన్ని ఏర్పాట్లు ఇక్కడ చేసుంచారనమాట. అంటే ఎప్పుడైనా చెప్పాను కదా, అణుయుద్ధం లాంటి విపత్తులు వస్తే వాళ్ళందరూ కూడా అంటే గవర్నమెంట్ ఆఫీషియల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ ఒక 4000 మెంబర్స్ వరకు ఏ హ్యాపీగా సెక్యూర్డ్గా ఇక్కడ ఉండొచ్చు అనమాట. అందుకని దీన్ని కన్స్ట్రక్ట్ చేశారు. మొత్తానికి ఈ స్థావరాన్ని ఎన్నో కష్టాలతో ఓర్చి నిర్మించి దాచారు అలాగా. అయితే దశాబ్దాలు గడిచినా సరే దీనిని యూజ్ చేసుకునే అవసరమే ఏర్పడలేదంట. అది సంగతి. అండ్ ఇంకొక విషయం ఉంది, అది కూడా మాట్లాడుకుందాం ఇంకొక లవ్లీ సాంగ్ తర్వాత. వింటూ స్టడీ వింటూ విత్ భారతీ FM 101.3. మనమున్నాం మీకు తెలుసాలు.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: వింటూ ఎంజాయ్ చేస్తున్నారు యూత్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 12:53. ఇందాక చెప్పాను కదా, యునైటెడ్ కింగ్డమ్ గవర్నమెంట్ ఏదైతే ఉందో అది ఈ నగరాన్ని

చేసిందని చెప్పిన ఈ రహస్య నగరాన్ని. అండ్ ఇప్పటి వరకు విషయం ఏంటంటే అసలు అవసరమే రాలేదు ఈ నగరానికి సంబంధించి. అండ్ ఈ నిర్మాణానికి ఎవ్రీ ఇయర్ దాని మెయింటెనెన్స్ కోసం చాలా ఎక్స్పెన్సెస్ అవుతూ పెరుగుతూ రావడంతో గవర్నమెంట్ ఏం చేసిందంటే 2016లో అంటే 2016వ సంవత్సరంలో దీన్ని చాలా చీప్ గా అంటే 1.5 మిలియన్ పౌండ్స్ కు అంటే దాదాపు 17.42 కోట్లకి అమ్మకానికి పెట్టింది. అయినా సరే ఇప్పటి వరకు దీన్ని కొనుక్కోవడానికి ఎవ్వరూ ముందుకు రాలేదన్నమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే గవర్నమెంట్ దీన్ని అమ్మకానికి పెట్టేంత వరకు కూడా జనాలకి అసలు ఇలాంటి ఒక రహస్య నగరం ఉంది అని చెప్పి కూడా ఎవరికీ తెలియదు అనమాట. సో ఎప్పుడైతే గవర్నమెంట్ అనౌన్స్ చేసిందో అప్పుడే తెలిసింది ఓకే ఇట్లాంటి సిటీ ఒకటి ఉంది, ఇందుకు కన్స్ట్రక్ట్ చేశారనమాట, దీని పర్పస్ కన్స్ట్రక్ట్ చేశారనమాట అని అప్పుడు జనాలకి తెలిసింది. అది సంగతి. అండ్ ఈ రహస్య నగరం గురించి ఇది ఈరోజు మీకు తెలుసా, మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను. ఒక బ్యూటిఫుల్ సాంగ్ తో బై బై చెప్పేస్తున్నాను మీకు తెలిసాక మాత్రమే. అండ్ ఎగ్జాక్ట్ గా 1 o'clock న్యూస్ తర్వాత మళ్ళీ కలుద్దాం. ధీరాలో ఒక ధీర గురించి మాట్లాడుకుందాం. వింటూ స్టే ట్యూన్డ్.

0: 90 సంవత్సరాలుగా పల్లె నుంచి పట్టణం వరకు ప్రతి ఇంటిలో పలికిన ఆప్యాయగానం ఆకాశవాణి. సుప్రభాతం నుండి సంగీత విభావరి వరకు ప్రతి తరంగం ఒక అనుభూతిగా భారతదేశ మనసులో మాటయింది. రాగాల మధురిమ, నమ్మకమైన వార్తలు, మనసును తాకే కథలు, నాటకాలు, కాలం మారిన మధుర స్వరంగా అమర గాథగా సంతోషంలోనూ అవసరంలోనూ మీ వెన్నంటి ఉండే నేస్తం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్వే. కొత్తగా ఆవిర్భవిస్తున్న భద్రతా సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వీలుగా సరిహద్దు భద్రతా దళానికి అదనపు బాధ్యతలు అప్పగించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. పోలవరం జిల్లా సరిహద్దు అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచారంపై ప్రజలు అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. పులి కదలికలపై ఆధునిక సాంకేతికతతో నిరంతర పర్యవేక్షణ వ్యవస్థలను అందుబాటులో ఉంచాలని అన్నారు. పోలవరం జిల్లా చిక్కిలింత పంచాయతీలో పులిదాడిలో 9 దూడలు మృతి చెందడం పట్ల పవన్ విచారం వ్యక్తం చేశారు. స్వచ్ఛమైన పరిసరాలు, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణమే రాష్ట ప్రభుత్వ లక్ష్యమని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. ఈరోజు సాలూరు పట్టణంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి స్వయంగా చీపురుపల్లి రోడ్లు, కాలువలు శుభ్రం చేసి ప్రజలకు ఆదర్శంగా నిలిచారు. ప్రజల భాగస్వామ్యంతోనే స్వచ్ఛాంధ్ర సాధ్యమవుతుందని పేర్కొన్నామె, పరిశుభ్రత ప్రతి పౌరుడి బాధ్యతని అన్నారు. విశాఖపట్నం, మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ల వార్డుల పునర్విభజన ప్రక్రియను నిలువరించాలని కోరుతూ వేర్వేరుగా దాఖలైన 2 పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపింది. వేసవి సెలవుల తర్వాత ఈ వ్యాజ్యాలపై రెగ్యులర్ బెంచ్ విచారణ జరుపుతుందని పేర్కొంటూ వార్డుల పునర్విభజన ప్రక్రియపై అప్పటి వరకు స్టే విధించింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించింది. ప్రజలకు నిత్యావసర సరుకులు అందుబాటు ధరల్లో లభించేలా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. బహిరంగ మార్కెట్లో ధరల పెరుగుదల తీరును నిరంతరం సమీక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకునేలా అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. గత 12 సంవత్సరాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రజాహిత పరిపాలన అందిస్తూ అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన ఉజ్వల యోజనలో లబ్ది పొందిన ప్రకాశం జిల్లా ఒంగోలులో నివాసముండే స్వయం సహాయక సంఘ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తిరుపతిలోని గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టం రథోత్సవం ఈరోజు ఉదయం అత్యంత వైభవంగా జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

0: క్లాసిక్ మెలో డ్రామా,
1: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
0: క్వాలిటీ క్రియేటివిటీ టెక్నాలజీల మేళవింపు.
1: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
0: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
1: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు,
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక
2: యాక్షన్ క్లాసిక్ కల్.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్,
2: అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 types. Type 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. Type 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను Type 2, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు భారతీ ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 1:12 అండ్ వెల్కమ్ టు ధీరా చెప్పేద్దాం. సో ఈ రోజు అంటే ఒక ధీర గురించి మాట్లాడుకుందాం. ఆ ధీర ఎవరు ఏంటనేది చాలా విషయాలు మాట్లాడుకుందాం, బట్ ఒక బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత వింటూ స్టే ట్యూన్డ్.

0: ஆர்த்தி எஃப்எம் 101.3.
1: வீண வேணுவைன சரிகம வின்னாவா.
2: தெலுகு பாட்டே அமிர்தம் தாகினந்த அனுபூதி மன தெலுகு வாரிக்கு.
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
4: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
3: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
4: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
2: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
4: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
3: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
2: విండో ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 1:13:05. సో మనం మనం ధీరాలో ధీర గురించి మాట్లాడుకుందామని చెప్పాను. ఎవరు అని అంటే శీతల్ దేవి అనమాట. ఎక్కడైనా సరే అసాధ్యాన్ని సాధ్యంగా మరిచిన కొంతమంది మహానుభావులు ఉంటారు. అయితే అందులో ధీరలు కూడా చాలా మంది ఉంటారు అండ్ ఆ ధీరల్లో ఒకరే శీతల్ దేవి. ఆవిడ గురించి మాట్లాడుకుందాం. 2024 అంటే 2024 పారాలింపిక్స్ మిక్స్డ్ టీమ్ కాంపౌండ్ ఈవెంట్లో బ్రాంజ్ పతకాన్ని గెలుచుకున్న శీతల్ దేవి అతి చిన్న వయస్కురాలైన ఇండియన్ పారాలింపియన్ పతాక విజేతగా నిలిచిన పారా ఆర్చర్ అనమాట యాక్చువల్గా. సో ఈరోజు ఆ ధీర గురించి మాట్లాడుకుందాం. చాలా విషయాలు ఉన్నాయి బట్ ఒక లవ్లీ సాంగ్ తర్వాత మాట్లాడుకుందాం. వింటూ స్టేట్యూ

అనురాగ్ కుల్కర్ణి పాడిన బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ శ్యామ్ సింగర్ నుంచి ప్లే చేశాను అండి. సాంగ్ ని కంపోజ్ చేసింది మికీ జమేయర్. మనమున్నాం ధీరాలో. శీతల్ దేవి గురించి మాట్లాడుకుందామని చెప్పాను, పారా ఆర్చర్ ఆవిడ. సో జనవరి 10, 2007 లో జన్మించారు శీతల్ దేవి, జమ్మూ కాశ్మీర్ లోని లోయిధర్ లో. ఫోకోమెలియా అనే ఒక అరుదైన మెడికల్ కండిషన్ వల్ల రెండు చేతులు లేకుండా జన్మించారనమాట శీతల్ దేవి. అయితే 2019 సంవత్సరంలో కిస్ట్వర్ డిస్టిక్ లో జరిగిన ఒక యువజన ప్రోగ్రామ్ కి వెళ్లారు శీతల్ దేవి. సో ఆవిడ్ని చూసిన భారత సైన్య రాష్ట్రీయ రైఫిల్స్ యూనిట్ గమనించి ఎడ్యుకేషన్ కి అలాగే మెడికల్ కి సంబంధించి హెల్ప్ చేయడానికి సిద్ధపడిందన్నమాట. అండ్ ఆ తర్వాత ఏం జరిగింది, భారత సైన్యం నిర్వహించిన ఒక యువ కార్యక్రమంలో తన కోచ్లు అయిన అభిలాష చౌదరి అలాగే కుల్దీప్ వాధ్వాన్ల దృష్టిని అట్రాక్ట్ చేశారు శీతలైతే. అండ్ అప్పుడు వాళ్ళు

అంటే ఆ కోచెస్ తన ఆత్మవిశ్వాసాన్ని చూసి తనకు ట్రైనింగ్ స్టార్ట్ చేయాలని చెప్పి డెసిషన్ కూడా తీసుకున్నారు. అయితే అంతకుముందు ఈ కోచ్లు చేతులు లేని వాళ్ళు ఎవరికి కూడా విలువిద్య శిక్షణ అనేది ఇవ్వలేదన్నమాట. అయితే తన కాళ్లను యూజ్ చేసే ఆర్చర్ అయిన మాథ్యూస్ ట్రుజ్మెన్ అనే ఆయన గురించి పరిశోధించి తెలుసుకున్న తర్వాత వాళ్ళు ఆమెకి ట్రైనింగ్ ఇవ్వడానికి సిద్ధపడ్డారు అండ్ ట్రైనింగ్ కూడా స్టార్ట్ చేశారన్నమాట. అండ్ ఆ తర్వాత ఏం జరిగింది, ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ఏం జరిగింది, అసలు శీతల్ దేవి ఎలా పార్టిసిపేట్ చేశారు, ఏ ఏ పథకాలు గెలిచారు అనేది బ్యాక్ టు బ్యాక్ కాదు, మరి కొద్దిసేపట్లో ప్రాంతీయ వార్తల తర్వాత మాట్లాడుకుందాం. 1:30 మళ్ళీ కలుద్దాం ధీరాలో. సో 1:20 ఎగ్జాక్ట్గా ప్రాంతీయ వార్తలు వింటారు, వింటూ స్టే ట్యూన్డ్.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు. ప్రజాదర్బారులో ఈరోజు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. స్వచ్ఛగోదావరి పవిత్ర పుష్కరాలు పేరుతో సమగ్ర కార్యాచరణ ప్రణాళికను ప్రకటించిన ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. గోదావరి పుష్కరాల నాటికి రాష్ట వ్యాప్తంగా ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వస్తాయని వెల్లడించిన రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం 134వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారం. వార్తల వివరాలు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజల నుంచి అర్జీలు ఈరోజు స్వీకరించారు. అనంతరం ఆయన పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణపై చర్చించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ సాయంత్రం ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఆర్డీఏ సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొంటారని అధికారులు తెలిపారు. రాష్టంలో సైబర్ నేరాలను అరికట్టేందుకు తక్షణ ఫిర్యాదు నమోదు విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో సైబర్ నేరాలపై నిన్న నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ బాధితులు సహాయ కేంద్రానికి సమాచారం ఇచ్చిన వెంటనే ఫిర్యాదు నమోదు చేసి బ్యాంకులను అప్రమత్తం చేయడం ద్వారా ఖాతాల నుంచి డబ్బు బదిలీ కాకుండా చూడాలన్నారు. సైబర్ నేరాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని, ముఖ్యంగా విశ్రాంత ఉద్యోగులే లక్ష్యంగా జరుగుతున్న మోసాలపై అవగాహన పెంచాలని సూచించారు. సైబర్ నేరాల నియంత్రణకు రూపొందిస్తున్న కార్యాచరణను డీసీపీ ముఖ్యమంత్రికి వివరించారు. గోదావరి పుష్కరాలను కాలుష్యరహితంగా పవిత్రంగా నిర్వహించేందుకు రాష్ట ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ స్వచ్ఛగోదావరి పవిత్ర పుష్కరాలు పేరుతో సమగ్ర కార్యాచరణ ప్రణాళికను నిన్న ప్రకటించారు. గోదావరి పరీవాహక ప్రాంతంలోని 6 జిల్లాల్లో 262 నదీతీర పంచాయతీలను మురుగునీటి రహితంగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. ఈ గ్రామాల నుంచి గోదావరిలోకి చేరుతున్న మురుగునీటిని అరికట్టేందుకు మ్యాజిక్ డ్రెయిన్లు, సామూహిక ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలని సూచించారు. పట్టణ ప్రాంతాల నుంచి వచ్చే మురుగునీటిని ప్లాంట్లలో శుద్ది చేసి విడుదల చేయాలన్నారు. మురుగునీరు, పారిశ్రామిక వ్యర్థాలు నేరుగా గోదావరిలో కలవకుండా ప్రత్యేక పర్యవేక్షణ బృందాలను ఏర్పాటు చేయాలని, గోదావరి పరివాహక ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వ్యర్థ జలాలు గోదావరిలో కలవకుండా నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. గత 12 సంవత్సరాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రజాహిత పరిపాలన అందిస్తూ అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన పథకాల ద్వారా ప్రజలకు ఎంతో ఆర్థికంగా లబ్ది చేకూరిందని తూర్పుగోదావరి జిల్లా నరేంద్రపురం గ్రామంలో నివాసముండే శివనాగరాజు తెలియజేస్తూ,
1: మోడీ గారు ప్రధానమంత్రి అయినేటికి ప్రమాణ స్వీకారం చేసి 12 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది. ఆయన ప్రమాణ స్వీకారం చేసిన కాడి నుంచి భారతదేశం దశ కూడా మారాయి. ప్రతి ఇంటికి మరుగుదొడ్డి ఉండాలన్న సంకల్పంతో ఆయన వచ్చినట్టు మరుగుదొడ్డి నిర్మించి, అలాగే ప్రతి ఇంటికి రేషన్, ఇప్పటికి కూడా కరోనా వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఉచిత రేషన్ ఇస్తున్నారు. అంటే ఆయన సామాన్య కుటుంబం నుంచి వచ్చాడు కాబట్టి సామాన్యుల బాధలు తెలుసు. ఆ బాధలు తీర్చాలని మొక్కువని దీక్షతో ఈరోజు ప్రధానమంత్రిగా కొనసాగుతున్నారు.

0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలనలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల్లో పీఎం కిసాన్ పథకం తనకు ఎంతో ఉపయోగపడిందని నరేంద్రపురం గ్రామానికి చెందిన రైతు విష్ణువు వివరిస్తూ,
1: ఈ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత పీఎం కిసాన్ సంఘం, పీఎం కిసాన్ డబ్బులు మాకు 3 విడతలుగా పడుతున్నాయి. నేను రైతుగా చాలా ఆహ్వానించడానికి ఇవాళ మనకి మన దేశంలో నరేంద్ర మోడీ గారు ఇంకా 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఏకగ్రీవంగా చేస్తే మేము అందరం సత్యశ్యామలం ఉంటామని మేము కోరుతున్నాం.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ తెలుగు అనువాదం ప్రధాని ప్రసంగమైన వెంటనే ఒకసారి, రాత్రి 8 గంటలకు మరోసారి ఉభయ తెలుగు రాష్ట్రాలలోని అన్ని ఆకాశవాణి కేంద్రాల ద్వారా ప్రసారమవుతుంది. గోదావరి పుష్కరాల నాటికి రాష్ట వ్యాప్తంగా ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వస్తాయని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. విజయవాడలో ఆయన పాత్రికేయులతో ఈరోజు మాట్లాడారు. స్త్రీశక్తి పథకాన్ని ప్రభుత్వం బాధ్యతగా అమలు చేస్తుందని చెప్పారు. బస్సులు మారినా స్త్రీశక్తి పథకంలో మార్పులు ఉండవని మంత్రి స్పష్టం చేశారు. 2029 నాటికి 3000 CNG ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి తీసుకురానున్నట్లు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలియజేస్తూ,
2: రాష్ట్రంలో APSRTC బస్సుల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా రేపు రాబోయే తరంలో వచ్చే ప్రతి ఒక్క బస్సు ఈ బస్సుగా ఉంటుంది. వచ్చే 2-3 నెలల్లోనే 700 ఈ బస్సులను APSRTCలోకి తీసుకొని రావస్తున్నాం. కాలుష్యం నియంత్రణ ఆంధ్ర రాష్ట్రంలో రేపు రాబోయే తరానికి, రాబోయే కాలానికి టోటల్ ఫ్లీట్ అంతా, APSRTC ఫ్లీట్ అంతా ఈ ఎలక్ట్రికల్ బస్సులే ఉంటాయని తెలియజేసుకుంటున్నా.
0: రాజధాని అమరావతిలో ఇప్పటి వరకు 114 సంస్థలకు 1,269 ఎకరాల భూములు కేటాయించినట్లు పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. వీటిలో 70 ప్రభుత్వ, 44 ప్రైవేటు సంస్థలు ఉన్నాయని చెప్పారు. భూముల కేటాయింపుపై మంత్రివర్గ ఉప సంఘం సమావేశం దృశ్య మాధ్యమ విధానంలో నిన్న నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు పయ్యావుల కేశవ్, టీజీ భరత్, కందుల దుర్గేష్, కొల్లు రవీంద్ర, గుమ్మిడి సంధ్యారాణి హాజరయ్యారు. అనంతరం మంత్రి నారాయణ పాత్రికేయులతో మాట్లాడుతూ,
3: కొత్తగా ఏదైనా ఇచ్చామంటే తెలుగు కల్చర్ దానికి మాత్రం యాక్చువల్ గా అడిషనల్ ల్యాండ్ ఇచ్చాం. మిగతా అన్ని కొద్దిగా ప్లేసులు మార్చడం, అంటే ల్యాండ్ అక్విజిషన్ వల్ల ఇబ్బంది లేకుండా ఉండేది. ఈ యొక్క హోటల్స్ కి, స్కూల్స్ కి వాటికి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ RFP పిలవటానికి CRDA పర్మిషన్ అడగటం జరిగింది. అయితే ఆల్రెడీ ఉన్నవి కన్స్ట్రక్షన్ అయిపోయి ఒక స్టేజ్కి వచ్చేస్తుండే, అందువల్ల 29,000 మంది అరీతులు సఫర్ కాకూడదని దీన్ని ముందుకు చేయడానికి నిర్ణయం.
0: పరిసరాల పరిశుభ్రత, పారిశుద్ధ్యం ప్రజలందరి బాధ్యత అని విజయనగరం జిల్లా కలెక్టర్ కార్పొరేషన్ ప్రత్యేక అధికారి ఎస్ రామసుందర్ రెడ్డి అన్నారు. ఆపరేషన్ క్లీన్ స్వీప్లో భాగంగా స్థానిక కణపాక వద్ద ఆయన ఈరోజు పనులను పరిశీలించారు. కాలువల్లో పూడిక తొలగించే ప్రక్రియలో ఆయన సిబ్బందితో కలిసి పాల్గొన్నారు. అంతకుముందు రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పరిశుభ్రమైన నగరంగా విజయనగరాన్ని తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. మరోవైపు పార్వతీపురం మన్యం జిల్లాలో చెరువుల పరిరక్షణ, మురుగునీటి కాలువల ఆధునీకరణ, ప్రజారోగ్య రక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఈరోజు పార్వతీపురంలోని శివాలయం చెరువు వద్ద ఆపరేషన్ క్లీన్ స్వీప్ పనులను పరిశీలించిన ఆయన ప్రజల కోసం నూతనంగా అందుబాటులోకి వచ్చిన వాకింగ్ ట్రాక్ను సందర్శించారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2026 తుది దశకు చేరుకుంది. రేపు రాలీ అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ తుది పోటీలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు పోటీ పడనున్నాయి. నిన్న జరిగిన క్వాలిఫైయర్ 2 మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ జట్టుపై గుజరాత్ టైటాన్స్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇప్పటి వరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 5 సార్లు ఫైనల్కు చేరగా గుజరాత్ టైటాన్స్ 3 సార్లు ఫైనల్కు చేరింది. వాతావరణం. నైరుతి బంగాళాఖాతం, దాని ఆనుకుని ఉన్న తమిళనాడు తీరంపై ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈరోజు, రేపు రాయలసీమలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. జూనియర్ కళాశాలలకు వేసవి సెలవులను పొడిగిస్తూ ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యదర్శి రంజిత్ భాషా ఆదేశాలు జారీ చేశారు. మొదట ప్రకటించిన ప్రణాళిక ప్రకారం జూన్ 1వ తేదీ నుంచి కళాశాలలు పునఃప్రారంభం కావాల్సి ఉండగా దీన్ని 6వ తేదీకి మార్పు చేసినట్లు ఉత్తర్వుల్లో ఆయన పేర్కొన్నారు. ప్రజాదర్బారులో ఈరోజు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. స్వచ్ఛ గోదావరి పవిత్ర పుష్కరాలు పేరుతో సమగ్ర కార్యాచరణ ప్రణాళికను ప్రకటించిన ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. గోదావరి పుష్కరాల నాటికి రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వస్తాయని వెల్లడించిన రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం 134వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారం. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.
4: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
5: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
6: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
5: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
6: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
5: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
7: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాత్.
8: గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే మన్ కీ బాత్ ఈ నెల 31వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని కేంద్రాలు వెనువెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం అదే రోజు రాత్రి 8 గంటలకు పునఃప్రసారమవుతుంది.

లియోన్ జోన్స్ కంపోజ్ చేసిన సూపర్ సాంగ్ ఉన్నారు ఫ్రమ్ ద మూవీ ఓరిదేవుడు నుంచి ప్లే చేశాను అండ్ ఈ సాంగ్ ని పాడింది సిద్ శ్రీరామ్. అండ్ మనమున్నాం ధీరాలో, మాట్లాడుకుంటున్నాం శీతల్ దేవి గురించి. సో పారా ఆర్చర్ అని చెప్పాను అండ్ పుట్టినప్పుడు ఒక మెడికల్ కండిషన్ వల్ల చేతులు కూడా లేవని చెప్పాను. అండ్ ఇందాక చెప్పాను కదా వాళ్ళ కోచెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వడం స్టార్ట్ చేశారు శీతల్కి. అలా 11 మంత్స్ ట్రైనింగ్లోనే 2022 ఏషియన్ పారా గేమ్స్ అండ్ ఉమెన్స్ కాంపౌండ్ బోవింగ్ ఈవెంట్లో పోటీ పడి పార్టిసిపేట్ చేసి మన భారతదేశం తరఫున 2 బంగారు పతకాలను గెలుచుకున్నారు శీతల్. అంతేకాదు ఉమెన్స్ డబుల్ కాంపౌండ్ ఈవెంట్లో సిల్వర్ మెడల్ సాధించారు అండ్ మిక్స్డ్ డబుల్స్ అండ్ ఉమెన్స్ ఇండివిజువల్లో గోల్డ్ కూడా సాధించారు శీతల్ దేవి. అలా ఉమెన్స్ కాంపౌండ్ ఓపెన్ కేటగిరీలో పారా వరల్డ్ ఆర్చరీ ర్యాంకింగ్స్లో టాప్కి చేరుకున్నారు శీతల్ దేవి. అండ్ ఇంకా మాట్లాడుకుందాం ఇంకొక లవ్లీ సాంగ్ తర్వాత. వింటూ స్టడీ ఉంటూ వివిధ భారతి FM 101.3 అండ్ మనము నామ్ ధీరాలో.

సూపర్ సాంగ్ విన్నారు ఫ్రమ్ ద మూవీ శ్రీకారం నుంచి ప్లే చేశాను. పృథ్వీ చంద్రపాండి సాంగ్ ని కంపోజ్ చేసింది మిక్కీ జే మేయర్. మన్మనాం ధీరాలో మాట్లాడుకుంటున్నాం శీతల్ దేవి గురించి, పారా ఆర్చర్ ఆవిడ. సో జనవరి 9, 2024 శీతల్ దేవి మన రాష్ట్రపతి భవన్ లో భారత రాష్ట్రపతి గౌరవనీయ ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా అర్జున్ అవార్డు 2023 కూడా అందుకున్నారు. అండ్ అంతేకాదు, తర్వాత 2024 సమ్మర్ పారాలింపిక్స్ లో ఉమెన్స్ పారా ఆర్చరీలో పోటీ చేసిన యంగెస్ట్ అథ్లెట్ గా ఆమె నిలిచారన్నమాట. అలాగే 2024 సమ్మర్ పారాలింపిక్స్ లో రాకేష్ కుమార్ తో కలిసి మిక్స్డ్ టీమ్ కాంపౌండ్ ఓపెన్ కేటగిరీలో బ్రాంజ్ మెడల్ కూడా గెలుచుకున్నారు. అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో బెస్ట్ యూత్ అథ్లెట్ ఆఫ్ ద ఇయర్ 2023 బై ఏషియన్ పారాలింపిక్ కమిటీతో పాటు బెస్ట్ ఉమెన్ పారా ఆర్చర్ ఆఫ్ ద ఇయర్ 2023 బై వరల్డ్ ఆర్చరీ అవార్డ్స్, ఈ రెండు అవార్డ్స్ కూడా అందుకున్నారు శీతల్ దేవి. దీన్ని బట్టి ఏమర్థమైంది మనకి, లక్ష్యం ఒక్కటే ఉండాలి, నేను కూడా సాధించగలను అని. అదే ప్రపంచానికి నిరూపించి చూపించారు శీతల్ దేవి. శరీరంలో లోపం ఉన్నా సరే మనసులో ధైర్యం ఉంటే అసాధ్యం అనేది ఉండదని నిరూపించారు శీతల్ దేవి. సో బీ బ్రేవ్ అండ్ కీప్ మూవింగ్ ఫార్వర్డ్, అదే జరుగుతూ ఉంటుంది. మనకే ఈ ప్రకృతి అంతా కూడా తోడై మనకి విజయాన్ని అందిస్తుంది అన్నమాట. ధీరాస్ కాబట్టి ఎప్పుడు కూడా నిరుత్సాహపడద్దు, డిసప్పాయింట్ అవ్వద్దు. అంటే లైఫ్లో కష్ట సుఖాలు అనేవి కామన్గా వస్తూ ఉంటాయి. కష్టాలు అంటే సుఖం వచ్చినప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామో, కష్టం వచ్చినప్పుడు అంతే బాధపడతాం. బట్ దానిలో నుంచి మనల్ని మనమే మోటివేట్ చేసుకోవాలి. మనల్ని ఎవరూ మోటివేట్ చేయరు, మన పక్కన ఎవరు ఉండరని అనుకొని మనకు మనమే మనల్ని మనమే భుజం తట్టుకొని మోటివేట్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉండాలన్నమాట. అది సంగతి. 1:48:32 స్టూడియోలో టైం. ఇది ఈరోజు ధీరా మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. బ్యాక్ టు బ్యాక్ సూపర్ సాంగ్స్ మీ అందరి కోసం ప్లే చేస్తున్నాను. అండ్ ఎగ్జాక్ట్గా 2 గంటలకు న్యూస్ కూడా ఉంటుంది ఇంగ్లీష్లో ఢిల్లీ నుంచి. అండ్ 2:15 కలుద్దాం మన ఫేవరెట్ ప్రోగ్రామ్ సందడి సందడిలో. సందడి చేయడానికి గెట్ రెడీ, విన్ టు స్టే ట్యూన్ టు వి విత్ భారతీయ FM 101.3. నేను మీ క్రిష్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మ వాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్ళని పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
1: ఏం పర్లేదక్కా, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంకా నువ్వేం టెన్షన్ పడకు.
0: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
1: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3కి.
0: ట్యూన్ చేసావా?
1: అవునక్క, వివిధ భారతి 101.3లో పొద్దున్నే 7-8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
0: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ, ఆ కాఫీ కప్ నాదిరా?
1: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు భారత ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 2:30 ఈ టైం మన ఫేవరెట్ టైం సండేస్ అందరికి వెల్కమ్ చెప్పేస్తూ నేనైతే క్వశ్చన్స్ తో రెడీగా ఉన్నాను. ఆన్సర్స్ తెలిస్తే తెలుసు కదా 08662488114 ఈ నెంబర్ కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. సో ఎప్పట్లానే ఫస్ట్ క్వశ్చన్ చాలా ఈజీ క్వశ్చన్ అడుగుతాను. ఏంటంటే సామెత ఇది, నీరు పల్లెమెరుగు ఇదేమో దేవుడెరుగు అని సామెత ఏంటది? తెలిస్తే 08662488114 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. నీరు పల్లెమెరుగు ఇదేమో దేవుడెరుగు అని సామెత ఏంటది? తెలిస్తే 08662488114 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. వీ లవ్లీ సాంగ్ మీ అందరి కోసం వింటూ స్టే ట్యూన్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: వింటూ ఎంజాయ్ చేస్తున్నారు భారతీయ ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 2:35 అని మనం సందడే సందడిలో సందడి చేస్తూ నేను ఒక క్వశ్చన్ అడిగాను. ఫస్ట్ క్వశ్చన్ ఎప్పట్లానే చాలా ఈజీ క్వశ్చన్ అడిగాను. నీరు పల్లమెరుగు, ఇదేమో దేవుడెరుగు అని సామెత అని చెప్పాను. ఏంటది తెలిస్తే 0866-2-4888-14 ఈ నెంబర్ కు వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. హాయ్ గిరిజీ, నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్, హ్యాపీ సాటర్డే అని అంటూ పంపించారు. హైదరాబాద్ కాదు, రోజ్ ఫ్రమ్ గుంటూరు నుంచి సూపర్ సాంగ్స్ ప్లే చేస్తున్నారు అని అంటూ థ్యాంక్ యూ సో మచ్ రోజ్. అలాగే గుడ్ మార్నింగ్ సులోచన గారు కరీంనగర్ నుంచి, వెరీ గుడ్ మార్నింగ్ మీకు కూడా. అండ్ హాయ్ క్రిష్జీ అని అంటూ పంపించారు. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి, చాలా రోజులైంది మీ వాయిస్ విని, చల్లని వాతావరణం మా మచిలీపట్నంలో మీరు చెప్పే మంచి విషయాలు పాటలు వింటూ పనులు చూసుకుంటా అంటూ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆన్సర్ కూడా పంపించండి క్వశ్చన్ వినుంటే. అండ్ బ్రేకింగ్ న్యూస్, ఇదేదో ఫార్వర్డెడ్ మెసేజ్, నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ పంపించకుండా ఫార్వర్డెడ్ మెసేజెస్ కూడా పంపిస్తున్నారు అనమాట. అండ్ గుడ్ మార్నింగ్ ఆర్జే గారు ఫ్రమ్ కొడుమూరు వీరేష్ ఊర్మిళ, ఆర్జే క్రిష్ గారు బాగున్నారా, శ్యామ్ సింగరాజ్ సాంగ్ వేసినందుకు చాలా థ్యాంక్ యూ. కొడుమూరు నుంచి వీరేష్ ఊర్మిళ పంపించారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ విజయవాడ వివిధ భారతి కేంద్రానికి నమస్కారం అని అంటూ, నిజామాబాద్ జిల్లా ఉమ్మేడ నుంచి మమ్మోజ్ జనిదిన్, స్నేహబాణి జనిదిన్ నమస్కారం. ఆన్సర్ కూడా పంపించండి. అండ్ విశ్వజ్ఞ విజయవాడ నుంచి రైట్ ఆన్సర్, అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒకడు రైట్ ఆన్సర్, శ్యామ్ కల్లూరు నుంచి రైట్ ఆన్సర్. అలాగే హాయ్ నమస్తే విజయవాడ ట్రైన్స్ ఓకే స్టేషన్ డైరెక్టర్ గారికి మరియు ఆర్జీలకు మా హృదయపూర్వక నమస్కారాలు అని అంటూ సందడే సందడికి వెల్కమ్ మీకు కూడా. ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేశ్ శ్యామల, ఆన్సర్ కూడా పంపించండి. అండ్ వివి రెడ్డి గారు, హలో క్రిష్ గారు, ఈ మధ్య జరిగిన సో లేదనుకుంటా, నాకు కూడా ఎగ్జాక్ట్గా తెలీదు, తెలిస్తే డెఫినెట్గా షేర్ చేసుకుంటాను. అండ్ రైట్ ఆన్సర్ కూడా పంపించారు. అండ్ ఇంకొక రైట్ ఆన్సర్ ఫ్రమ్ తరాలపల్లి గ్రామం నుంచి పంపించారు, ఎవరు సహస్రోతలకు సమర్పకులకు ఓకే నమస్కారం అని అంటూ జేరుపతులు బుచ్చయ్య గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి, రామచరణ్, హేమ వీళ్ళందరూ రైట్ ఆన్సర్. అండ్ భాస్కర్ పెడన నుంచి రైట్ ఆన్సర్. అండ్ తిరువీధుల వెంకట సుబ్బారావు గారు, శ్రీదేవి, కృష్ణా జిల్లా కాజగ్రామం నుంచి, రైట్ కాదు, రాంగ్ ఆన్సర్. అండ్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అని అంటూ ఖమ్మం డిస్ట్రిక్ట్ నుంచి రబ్బవరం విలేజ్ నుంచి పంపించారు, నాగులమీరా అమిత బేగం వీళ్ళందరూ రైట్ ఆన్సర్. అలాగే చిన్నమ్మాయి గారు, హలో కిషోర్ బాబు అని అంటూ, నేను చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు. అండ్ ఈరోజు నా స్పెషల్ సేవలో మీ స్పెషల్ సేవలు ఉంటే షేర్ చేసుకున్న అందరూ కూడా. అండ్ జమలయ్య దొడదేవరపాడు నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు, ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ ఎక్స్ప్రెస్ కిషోర్ గారు అంటూ కుసుమ అంబట్ నగర్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్ అంటూ కొత్తగూడెం నుంచి అకుపాష, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ రైట్ కాదు, ఆన్సర్ లేదు. అండ్ కాళ్ళ శ్రీనివాసరావు గారు కొదాడ నుంచి రైట్ ఆన్సర్. అండ్ గౌతమి కార్తీక్ అనంతపూర్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ సూర్యరమ హైదరాబాద్ నుండి మీ ప్రశ్నకు సమాధానం అని అంటూ రైట్ ఆన్సర్. అలాగే చందూ రావిరాల నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ కువ్వకూల్ నుంచి ఈశ్వరయ్య గారు, ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అండ్ గణేష్ రాజు శ్రీవత్స కోనపూర్ నుండి రైట్ ఆన్సర్. అండ్ పాలెంపోలే గారు ఆలగడ్డ నుంచి రైట్ ఆన్సర్. అండ్ హాయ్ అంటూ అంకయ్య గడ్డం పంపించారు బందారుపల్లి నుంచి నెల్లూరు డిస్టిక్ రైట్ ఆన్సర్. అండ్ నాగశంకర్ ఏ పంపించారు కర్నూలు నుండి నిజం అని అంటూ ఓకే రైట్ ఆన్సర్. అండ్ ఎం మురహరి యశోద జానకి రాజు నిజామాబాద్ జిల్లా వీక్లీ బజార్ నుండి రైట్ ఆన్సర్. అలాగే అన్నయ్య ఓకే సంధ్యా వరలక్ష్మి ఫ్రమ్ నాగల్దిన్న నుంచి, ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అలాగే శ్వేత హైదరాబాద్ నుండి పంపించారు లక్ష్మీ నిష్కాండ్ హనీ. శుభ మధ్యాహ్నం మిత్రమా, హాయ్ కృషి, బాగున్నారా? సో కొంచెం గొంతు తేడా ఉందంట, సమ్మర్ కదా, కూల్ కూల్ మజ్జిగ తాగండి. డెఫినెట్గా థ్యాంక్ యూ సో మచ్ మీ అంటే మీరు అవన్నీ చెప్పారు, కొబ్బరి నీళ్లు చాలా పెద్దలు ఇస్తే పంపించారు, అవన్నీ కూడా చదువుతాను. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఎ లాట్. అండ్ ఆన్సర్ కూడా పంపించండి. అండ్ మీ స్పెషల్స్ ఏంటో, లంచ్ స్పెషల్స్ ఏంటో నాతో కూడా షేర్ చేసుకోండి. అండ్ రాజులంటి జయన్న గారు రైట్ ఆన్సర్. అండ్ కనకరావు గారు పెడన నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అలాగే శంకరపల్లి ప్రొద్దుటూరు నుంచి కృష్ణ, సంతోష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ కిషోర్ గారు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అని అంటూ ఉమ్మేట నుంచి మమ్మ జనిదిన్, స్నేహబాణి జనిదిన్ రైట్ ఆన్సర్. అండ్ ఇంకొక ఆన్సర్ ఫ్రమ్ బిజిలీ వెంకటేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ మైదుకూర్ జాఫర్ హుస్సేన్ వీళ్ళందరూ ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ కిషోర్ సార్ అని అంటూ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. అండ్ వివి రెడ్డి గారు థ్యాంక్ యూ అని అంటూ ఓకే అండ్ అలాగే రైట్ ఆన్సర్. అండ్ ప్రియా శ్రీనివాస రెడ్డి గారు సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ మోరంపూడి నుండి తుమ్మకూరు యశ్వంత్ వీళ్ళందరూ రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే తిరువేదల వెంకట సుబ్బారావు గారు ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్ ఈసారి. అండ్ హాయ్ అన్న, నా పేరు కాత్యాయని, మా అక్క పేరు నందివర్ధిని ఫ్రమ్

తీరాల బాపట్ల నుంచి పంపించారు, సూపర్. అండ్ హాయ్ హాయ్ మీకు కూడా వెల్కమ్ అండ్ రైట్ ఆన్సర్. అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒకడు రైట్ ఆన్సర్. అండ్ నెమ్మకొండారెడ్డి గారు సిద్ధార్థం మండలం కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్. అలాగే మీరు అడిగిన సామెత అని అంటూ ఆకివీడు నుంచి కిషోర్ అండ్ లక్ష్మణ్ రావు గారు రైట్ ఆన్సర్. అండ్ కానూరు నుంచి తాతారావు గారు గుడ్ ఆఫ్టర్నూన్ మీకు కూడా అండ్ ఆన్సర్ రైట్ ఆన్సర్. అండ్ పెడన జోగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్. అండ్ కొత్తగూడెం నుంచి యాకూబ్ పాషా రైట్ ఆన్సర్. సో నీరు పల్లమెరుగు ఇదేమో దేవుడెరుగు అని సామెత అని చెప్పాను, ఎగ్జాక్ట్లీ నిజం అనేది రైట్ ఆన్సర్. ఇందాక బై మిస్టేక్ ఆఫ్లోలో చెప్పేశాను అనమాట. ఎనీవే రైట్ ఆన్సర్ నిజం. అండ్ సెకండ్ క్వశ్చన్ అడుగుతున్నాను, గెట్ రెడీ. పెన్ పేపర్ రెడీ పెట్టుకున్నారు కదా, పెన్ పేపర్ క్వశ్చన్స్ అడుగుతాను డెఫినెట్ గా. సో 5 లెటర్ ఇంగ్లీష్ వర్డ్ ఇది, 5 అక్షరాల ఇంగ్లీష్ పదం ఇది. ఇందులో 2, 1, 3 కలిపితే కొవ్వు అని అర్థం వస్తుంది. అండ్ 5, 1, 3 కలిపితే ఎలుక అని అర్థం వస్తుంది. అండ్ 1, 3, 4 కలిపితే తిన్నారు అని అర్థం వస్తుంది. ఏంటది 5 లెటర్ ఇంగ్లీష్ వర్డ్, అందులో 2, 1, 3 కలిపితే కొవ్వు, 5, 1, 3 కలిపితే ఎలుక, అండ్ 1, 3, 4 కలిపితే తిన్నారు అని అర్థం వస్తుంది. ఏంటది? డీకొండ ప్రసాద్ గారు నాగూర్బాయ్ విజయవాడ నుంచి హాయ్, బట్ ఆన్సర్ ఏది? అండ్ అలాగే సో వీళ్ళు మాత్రమే పంపించారు, అది సంగతి. ఈ క్వశ్చన్కి డీకోడ్ చేసి ఆన్సర్ పంపిస్తూ ఉండండి. ఒక లవ్లీ సాంగ్ ప్లే చేస్తాను, వింటూ స్టే ట్యూన్.

లవ్ టుడే మూవీలో నుంచి సూపర్ సాంగ్ విన్నారండి. సాంగ్ ని కంపోజ్ చేసింది యువన్ శంకర్ రాజా. అండ్ మనమున్నాం సందడే సందడిలో. సందడి చేస్తూ నేను ఒక క్వశ్చన్ అడిగాను, ఫైవ్ లెటర్ ఇంగ్లీష్ వర్డ్ అని చెప్పాను, దానికి సంబంధించి కొన్ని క్లూస్ కూడా ఇచ్చాను. ఏంటా ఆన్సర్ తెలిస్తే 0866243814 నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. వివి రెడ్డి గారు ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్, శాంతి నగర్ నుంచి ఒకే ఒకడు రైట్ ఆన్సర్, అండ్ ఫణి సత్యశ్రీ తెనాల నుండి రైట్ ఆన్సర్, అండ్ చింతకుంట విలేజ్ వనపర్తి డిస్టిక్ నుంచి పంపించారు ఉమాలత, దివ్య అండ్ ఫ్యామిలీ మెంబర్స్. సో హాయ్ నీకు కూడా, బట్ ఆన్సర్ ఏది? అండ్ తిరుగుతురు వెంకట సుబ్బారావు గారు, శ్రీదేవి వీళ్ళందరూ కాజా నుండి పంపించారు రాంగ్ ఆన్సర్, అండ్ ప్రసూన గచ్చిబౌలి నుంచి రైట్ ఆన్సర్, అండ్ కాళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి రైట్ ఆన్సర్, అండ్ అనంతపురం నుండి అనురాధ గారు రైట్ ఆన్సర్, అండ్ సిహెచ్ వేణు జయంపు రైట్ ఆన్సర్, అండ్ భాస్కర్ పెడన నుంచి రైట్ ఆన్సర్, అండ్ కనకారావు గారు పెడన నుంచి రైట్ ఆన్సర్, అలాగే వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుండి ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్, అండ్ కిషోర్ గారు మీరు అడిగిన ప్రశ్నకు మా సమాధానం అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మేడ నుంచి మమో జనిదిన్ స్నేహబాణి జనిదిన్ రైట్ ఆన్సర్, అండ్ అక్కరపాక నుండి పంపించారు సుధాకర్ రైట్ ఆన్సర్, అండ్ పాలెం పోలయ్య గారు ఆలగడ్డ నుంచి పంపించారు వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ మీకు కూడా అండ్ రైట్ ఆన్సర్, అండ్ సులోచన గారు కరీంనగర్ నుండి రైట్ ఆన్సర్, అండ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి ట్రీట్ కాదు కదా ఇంకొక ఆన్సర్ ఉంది, అండ్ హాయ్ క్రిష్జీ థ్యాంక్ యూ మార్నింగ్ నుండి సూపర్ సాంగ్స్ వేస్తున్నారు మా లంచ్ లోపు. ఓకే, మా లంచ్లో పప్పు చామదంపులు పులుసు అంట, కొత్తిమీర చట్నీ, ఇవన్నీ చెప్పి నన్ను టెంప్ట్ చేస్తారనమాట. బట్ ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ షేర్ చేసుకున్నందుకు. అండ్ మీ ప్రశ్నకు జవాబు అంటూ హైదరాబాద్ నుండి శ్వేతాలక్ష్మి నిష్కాణ్ హని ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్, అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫణి సత్యశ్రీ తెనాల నుండి రైట్ ఆన్సర్, అండ్ ఆర్ వెంకట సుబ్బయ్య గారు ఆర్ లక్ష్మీదేవి కందికాయపల్లి గ్రామం నుంచి రైట్ ఆన్సర్, అలాగే హాయ్ నమస్తే కిషోర్ బాబు భోజనం అయిందా? అవలేదు కదా. అండ్ అలాగే ఏకలవ్య నగర్ నుంచి బిజ్లీ వెంకటేష్ శ్యామల ఆన్సర్ ఆన్సర్ ఆన్సర్ ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్, అలాగే రంగారెడ్డి జిల్లా శంకరపల్లి నుంచి స్పందన వీళ్ళందరూ పంపించారు రైట్ ఆన్సర్, అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్, అండ్ పూజారి ధనంజయ్ అనంతపురం జిల్లా నుంచి పంపించారు రైట్ ఆన్సర్, అండ్ పెడన జోగనేంద్రరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్, అండ్ నల్గొండ జిల్లా చందంపేట మండలం నుంచి దమ్మోజ్ వెంకటాచారి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్, అండ్ లక్ష్మీనాగార్జున గారు ఒడియంపేట నుంచి కూడా రైట్ ఆన్సర్. అండ్ 247 ఎగ్జాక్ట్ గా స్టూడియోలో టైం, మనమున్నాం సందడే సందడిలో. నేను అడిగిన క్వశ్చన్ ఫైవ్ లెటర్ ఇంగ్లీష్ వర్డ్ అని చెప్పాను, దానికి సంబంధించి కొన్ని క్లూస్ కూడా ఇచ్చాను, చాలా మంది ఈజీగా డీకోడ్ చేశారు. ఈరోజు క్వశ్చన్స్ అన్ని ఈజీగానే ప్రిపేర్ చేశాను, చూద్దాం మరి ఎంతమంది ఆన్సర్ చేస్తారు. ఆల్మోస్ట్ అందరూ ఆన్సర్ చేసేలాగే కనిపిస్తున్నారు. సో ఆ ఫైవ్ లెటర్ వర్డ్ ఏంటి అంటే నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ ఆఫ్టర్ అనమాట, AFTER ఆఫ్టర్ రైట్ ఆన్సర్. కొత్తగూడెం నుండి యాకూబ్ పాషా నూర్జహాన్ పంపించారు రైట్ ఆన్సర్, బట్ ఇప్పుడు నేను ఆన్సర్ చెప్పేశాను కాబట్టి ఎవరు కూడా చకచకా టైప్ చేసి పంపించొద్దు, నేను ఆన్సర్ రివీల్ చేసేసాను. థర్డ్ క్వశ్చన్ అడుగుతున్నాను, గెట్ రెడీ. ఇప్పుడైతే ఒక సాంగ్ ప్లే చేస్తానో, సాంగ్ ఏ సినిమాలో చెప్పండి, చాలా చాలా సింపులే. సాంగ్ ప్లే చేస్తానో, సాంగ్ ఏ సినిమాలో చెప్పండి.

సో అంతకన్నా అవసరం లేదనుకుంటా సాంగ్ ఏంటో అంటే ఐ మీన్ ఏ సినిమాలోదో చెప్పడానికి ఆ సాంగ్ విన్నట్టుందా. బ్యూటిఫుల్ సాంగ్ ఇది యాక్చువల్ గా ఏఆర్ రహమాన్ కంపోజ్ చేసిన సాంగ్. అండ్ ఈ సాంగ్ ఏ సినిమాలోదో తెలిస్తే 08662438144 నెంబర్ కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. ఇంకొక లవ్లీ సాంగ్ మీ అందరి కోసం ప్లే చేస్తూ ఉంటాను, వింటూ స్టే ట్యూన్.

సో అదనమాట సంగతి, రంభ ఫ్యాన్స్ అలాగా ఎంజాయ్ చేస్తున్నారు పాటలతో. ఎనీవే, ఫ్రమ్ ద మూవీ మహాసముద్రం నుంచి ప్లే చేశాను బ్యూటిఫుల్ సాంగ్, అండ్ ఈ సాంగ్ ని కంపోజ్ చేసింది పాడింది చైతన్య భరద్వాజ్. అండ్ 252 దాటి 28 సెకండ్స్ మనమున్నాం సందడే సందడిలో. సందడి చేస్తూ నేను అడిగిన థర్డ్ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పే ముందు ముందు క్వశ్చన్ రిపీట్ చేస్తాను. క్వశ్చన్ ఏముంది, నేను సాంగ్ ప్లే చేసిన సాంగ్ ఏ సినిమా లేదో చెప్పమని చెప్పాను. చాలా మందికి తెలుసు అనుకుంటా, చూద్దాం మరి రైటో రాంగ్ అసలు ఏం పంపించారో. శ్యామ్ కల్లూరు నుంచి రాంగ్ ఆన్సర్, అలాగే కేదర్ వీరేష్ రాజుల మండలం నుంచి రైట్ ఆన్సర్, అండ్ కాళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి రైట్ ఆన్సర్, అండ్ కనకరావు గారు పెడన నుంచి రైట్ ఆన్సర్, అండ్ అక్కరపాక నుండి సుధాకర్ హీరో స్పెషల్స్ వంకాయ బెండకాయ పులుసు అంట, అండ్ రైట్ ఆన్సర్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ షేర్ చేసుకున్నందుకు. అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒకడు బాయ్స్ కాదు కదా రాంగ్ ఆన్సర్, అండ్ దిస్ ఇస్ రాజీ ఫ్రమ్ కర్నూలు నుండి రైట్ ఆన్సర్ రాజీ, అండ్ కానూరు నుంచి తాతారావు గారు రైట్ ఆన్సర్, అలాగే ఇంకొక రైట్ ఆన్సర్ ఫ్రమ్ ఊరు పేరు ఏమీ లేదు, అండ్ నల్గొండ జిల్లా చిత్రాల గ్రామం నుంచి దమ్మోజ్ వెంకటాచారి వరలక్ష్మి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ వివి రెడ్డి గారు, అబ్బా నేను సినిమాలో వీక్ అండి అని అంటూ నేను చెప్తాను ఆన్సర్ అయితే, అండ్ ఈ సాంగ్ అని అంటూ శంకర్పల్లి ప్రొద్దుటూరు నుంచి కృష్ణ సంతోష రైట్ ఆన్సర్, అండ్ రాజుల నుంచి బోరెల్లి జయన్న గారు రాంగ్ ఆన్సర్ బాయ్స్ కాదు కదా, అండ్ ఆర్ వెంకట సుబ్బయ్య గారు ఆర్ లక్ష్మీదేవి కందికాయపల్లి గ్రామం నుంచి రైట్ ఆన్సర్, అండ్ హాయ్ కిషోర్ బాబు మీరు అడిగిన ప్రశ్నకు పాట వినిపించారు. మన పాట ఎన్ని సినిమాల్లో అడిగారు సార్, మరి ఇది వచ్చేసరికి ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్ మొత్తానికి ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్ శ్యామల గారు, అండ్ లాస్ట్ ఇయర్ శ్రీ జయశ్రీ వీరభద్రపురం నుంచి పంపించారు రైట్ ఆన్సర్, అండ్ పాలెం పోలయ్య గారు ఆలగడ్డ నుంచి పంపించారు రైట్ ఆన్సర్, అండ్ నాగశంకర్ అలాగే కర్నూలు నుంచి పంపించారు రైట్ ఆన్సర్, అండ్ భాస్కర్ పెడన నుంచి రైట్ ఆన్సర్, అండ్ ప్రసూన గచ్చిబౌలి నుంచి రైట్ ఆన్సర్, అండ్ కిషోర్ గారు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అని అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మేడ నుంచి మొహమ్మద్ జనీద్దీన్ స్నేహబాను జనీద్దీన్ రైట్ ఆన్సర్, అండ్ రామలకోట నుండి దుబాయ్ బాషా అబ్దుల్ మన్నాన్ వీళ్ళందరూ పంపించారు రైట్ ఆన్సర్, అండ్ నెక్స్ట్ కొల్లాపూర్ నుండి సోనీ రైట్ ఆన్సర్, అండ్ ప్రేమదేశం సినిమా అనుకుంటున్నాను అని అంటూ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రాంగ్ ఆన్సర్, అండ్ లక్ష్మీ నాగార్జున ఒడియంపేట నుండి రైట్ ఆన్సర్, అలాగే కొత్తగూడెం నుంచి యాకూబ్ పాషా నూర్జహాన్ ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్, అండ్ నిజామాబాద్ జిల్లా వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్, అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్, అండ్ అలాగే అమర్నాథ్ మహబూబ్ బాషా గుట్టపాలెం గ్రామం నుంచి పంపించారు రైట్ ఆన్సర్, అలాగే నా పేరు పూజారి ధనంజయ్ అంటూ అనంతపురం నుంచి రైట్ ఆన్సర్, అండ్ హాయ్ సార్.

మైదుకూర్ జాఫర్ పంపించారు. ఎగ్జాక్ట్లీ ఓకే, లోపల మా అమ్మ ముద్దపప్పులో నెయ్యి వేసేసరికి నా మతి పోయింది అనుకున్నా, మతి పోయిందంట. సూపర్ కదా, ఆవకాయ పచ్చడితోనే కదా సూపర్. మొత్తానికి ఆన్సర్ మాత్రం పంపించలేదు. అండ్ పెడని జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్, అండ్ రెండవ జవాబు మూడవ జవాబు అని అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. తరాలపల్లి నుండి జీరుపతులు బుచ్చే గారు. అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి, సాంగ్ మూవీ తెలీదు ఒక్కసారే వినిపించారు. నేను చెప్తాను ఆన్సర్ అయితే, యు ఆర్ రైట్ ఆన్సర్ అనమాట. దేహం తిరి సాంగ్, సూపర్ సాంగ్ ఇది. అసలు అప్పట్లో మామూలు కాదు, హెడ్ ఫోన్స్లో వింటే వేరే ప్రపంచంలో ఉన్నట్టుండేది. ఇప్పటికీ కూడా ఎనీవే యువా మూవీల నుంచి ప్లే చేశాను. అండ్ ఫోర్త్ క్వశ్చన్ అడుగుతున్నాను, గెట్ రెడీ. ఈసారి కూడా మూవీస్కి సంబంధించిన క్వశ్చన్ అడుగుతాను. అల్లర్ నరేష్ అండ్ మోహన్ బాబు గారు కాంబినేషన్లో సినిమా వచ్చింది, ఏంటా సినిమా తెలిస్తే 0866243814 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. అల్లరి నరేష్ అండ్ మోహన్ బాబు గారు కాంబినేషన్లో సినిమా వచ్చింది, ఏంటా సినిమా తెలిస్తే 0866243814 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. ఈ లవ్లీ సాంగ్ మీ అందరి కోసం వింటూ స్టేడియం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. భారతదేశ ఎన్నికల నిర్వహణ అత్యంత పారదర్శకంగా జరుగుతుందని ప్రధాన ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తెలిపారు. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, లోక్సభ ఎన్నికల నిర్వహణ కోసం 1.8 కోట్ల మంది సిబ్బంది జవాబుదారీతనంతో పనిచేస్తూ స్వేచ్ఛాయుత పారదర్శక ఎన్నికలు నిర్వహించడంలో కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. ఏపీఎస్ఆర్టీసీ ప్రైవేటీకరణ, డీజిల్ ధరల కారణంగా టికెట్ రేట్లు పెరుగుతాయనే వార్తలను మంత్రి మన్నిపల్లి రామప్రసాద్ రెడ్డి ఖండించారు. టికెట్ ధరలను పెంచే ఆలోచన లేదని, ప్రైవేటీకరణ కూడా జరగదని స్పష్టం చేశారు. ఖరీఫ్ 2026 సీజన్లో రైతులకు నాణ్యమైన విత్తనాలు, పచ్చిరొట్ట ఎరువుల విత్తనాలు, వ్యవసాయ పరికరాలు సకాలంలో అందించి సాగుకు పూర్తి సహకారం అందించేందుకు రాష్ట ప్రభుత్వం చర్యలు చేపట్టిందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు ఈరోజు కాకినాడ కలెక్టర్ హరేందర్ ప్రసాద్ ను మర్యాదపూర్వకంగా కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తుని పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై చర్చించినట్లు ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ రాష్టంలో బీఈడీ కోర్సుల ప్రవేశాల కోసం నిర్వహించిన తెలంగాణ ఎడ్సెట్ 2026 పరీక్షా ఫలితాలు ఈరోజు విడుదలయ్యాయి. అభ్యర్థులు ఫలితాలను ఎడ్సెట్ వెబ్సైట్లో చూడవచ్చు. గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలో విద్యుత్ అంతరాయాలను నివారించడానికి మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశాల మేరకు నియోజకవర్గం అంతటా 74 కొత్త ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేశామని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఆపరేషన్ దండాయన కార్యక్రమం కృష్ణా జిల్లాలో విశేష ఫలితాలను ఇస్తోందని, మహిళలు బాలల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ కృష్ణా జిల్లా పోలీసు శాఖ కట్టుదిట్టమైన చర్యలు చేపడుతుందని జిల్లా ఎస్పీవి విద్యాశాఖర్ నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. తీవ్రమైన ఈదురుగాలుల కారణంగా హంసలదేవి బీచ్ వద్ద రక్షణ చర్యల్లో భాగంగా పాలకాయ తిప్ప కరకట్ట వద్ద బీచ్ గేట్లను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఎస్వీకే కుమార్ తెలిపారు. పర్యాటకులు తమ పర్యటనను వాయిదా వేసుకోవాలని ఆయన సూచించారు. పెడన నియోజకవర్గంలోని 4 మండలాల్లో పెడన బంటుమిల్లి సబ్స్టేషన్లు త్వరలో అందుబాటులోకి వస్తాయని ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. మండవల్లి రైల్వే స్టేషన్ వద్ద ఎక్స్ప్రెస్ రైళ్లను నిలుపుదల చేయాలని, రిజర్వేషన్ కౌంటర్ను ఏర్పాటు చేయాలని మండల బీజేపీ నాయకులు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మకు వినతి పత్రం సమర్పించారు. దేశవ్యాప్తంగా రైతులు తమ పంటలకు అవసరమైన ఎరువులను ఇకపై ఏపీ ఎయిమ్స్ యాప్ ద్వారా కొనుగోలు చేసేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. దీనిలో భాగంగా రాష్టంలోని కాకినాడ, కృష్ణా జిల్లాలను పైలట్ ప్రాజెక్టులుగా ఎన్నుకున్నట్లు పెద్దపూడి మండల వ్యవసాయ అధికారి సత్యప్రసాద్ తెలిపారు. కాకినాడ జిల్లాలోని గండేపల్లి వద్ద ఈరోజు 216వ జాతీయ నంబరు రహదారిపై ఒక కారు అదుపు తప్పి పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లింది. అక్కడ ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న 5 యువకులలో ఇద్దరికి తీవ్ర గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. రాజమండ్రి సిటీలో 45 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఈరోజు శంకుస్థాపన చేశారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

0: ఏమండో భోజనానికి వస్తారా? మళ్ళీ ఒకటిన్నర అయితే నేను ఆకాశవాణి వనితావాణిలో ఉమెన్ ఎంటర్ప్రినర్స్ తో ఇంటర్వ్యూ వినాలండి. టైం 4 అయిపోతుంది, నేను ఆకాశవాణి యువలయంలో పార్టిసిపేట్ చేయాలి.
1: అమ్మా ఇంకా పడుకోలేదా?
2: లేదురా అబ్బాయి, 10 గంటలకు ఆకాశవాణిలో హరికథ గానం వింటే కాని నిద్ర పట్టదాయే నాకు.
1: ఏంటో, ఇంట్లో ఉన్న 3 తరాల వాళ్ళు ఆకాశవాణికి ఫ్యాన్ అయిపోయారు, ఇక నన్ను పట్టించుకునేది ఎవరు?
0: అవును మరి, అన్ని తరాల వాళ్ళని అలరించే శ్రోతల హృదయ స్పందన శబ్దవాణి మన 90 సంవత్సరాల ఆకాశవాణి.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు యూత్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 3:28:28. మనమున్నాం సందడే సందడిలో. సందడి చేస్తూ నేను ఒక క్వశ్చన్ అడిగాను, అల్లర్ నరేష్ అలాగే మోహన్ బాబు గారు కాంబినేషన్లో వచ్చిన సినిమా ఏంటి అని చెప్పి చాలా మంది ఆన్సర్స్ పంపించారు. చూద్దాం. అల్మాజ్గూడ నుండి దమ్మోజ్ మధుసూదనాచారి శ్రీవాణి పంపించారు ప్రీవియస్ క్వశ్చన్కి యువ అంటూ రైట్ ఆన్సర్. అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒకడు, రాజుల నుండి బోరెళ్ల జయన్ గారు అండ్ కనకారావు గారు పెడన నుంచి, అలాగే అక్రపాక నుండి సుధాకర్ అండ్ అలాగే కర్నూలు జిల్లా గోనగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి వీళ్ళందరూ అండ్ ప్రసూన గచ్చిబౌలి హైదరాబాద్ నుండి అండ్ బెడన జోగనందరావు కాలనీ చప్పలరాజు గారు అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు అండ్ ఇంకొక రైట్ ఆన్సర్ ఫ్రమ్ కందికాయపల్లి గ్రామం నుంచి వెంకట సుబ్బయ్య గారు లక్ష్మీదేవి అండ్ సిహెచ్ వేణు జయంపు నుంచి పంపించారు రైట్ ఆన్సర్. సో వీళ్ళందరూ రైట్ ఆన్సర్స్. అలాగే మణిశంకర్ ఫ్రమ్ కర్నూలు నుండి అండ్ ఇంకొక రైట్ ఆన్సర్ ఫ్రమ్ లలిత మురళి భాను వీళ్ళందరూ తిరుపతి డిస్టిక్ నుండి అండ్ కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి అండ్ కానూరు నుంచి తాతారావు గారు అండ్ ఇంకొక రైట్ ఆన్సర్ ఫ్రమ్ పాలంపోలే గారు ఆలగడ్డ నుండి. అలాగే ఇంకొక రైట్ ఆన్సర్ ఫ్రమ్ నాగశంకర్ ఘట్టం కర్నూలు నుండి అండ్ ఇంకొక రైట్ ఆన్సర్ ఫ్రమ్ వీరభద్రాపురం నుండి లాస్యశ్రీ జయశ్రీ అండ్ రైట్ ఆన్సర్ గణేష్ రాజు శ్రీవత్స కోనపూర్ నుండి పంపించారు అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్ అండ్ ఎంకొండారెడ్డి గారు సిద్ధార్థ మండలం కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్ అండ్ మామయ్యని ఫణి సత్యశ్రీ తెనాల నుండి బట్ రాంగ్ ఆన్సర్ ఇది అండ్ అలాగే కేదర్ వీరేష్ రాజుల మండలం నుంచి రైట్ ఆన్సర్ అండ్ భాస్కర్ పడన నుంచి రైట్ ఆన్సర్ అండ్ హలో క్రిష్ మీరు అడిగిన క్వశ్చన్కి అని అంటూ మంగళగిరి నుంచి మల్లీశ్వరి గారు రైట్ ఆన్సర్. అలాగే మీరు అడిగిన ప్రశ్నకు జవాబు అని అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జనిదిన్ స్నేహమాను జనిదిన్ రైట్ ఆన్సర్ అండ్ హైదరాబాద్ నుండి శ్వేతాలక్ష్మి నిష్కాన్ హనీ రైట్ ఆన్సర్ అండ్ తులసీరామ్ రాజేశ్వరి బాబు తిరుపతి నుంచి పంపించారు బట్ ఆన్సర్ ఏది అండ్ కుసుమ అంబట్ నగర్ నుంచి రైట్ ఆన్సర్ అండ్ ఇంకొక రైట్ ఆన్సర్ ఫ్రమ్ ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్ శ్యామల అండ్ వివి రెడ్డి గారు ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్ అండ్ ప్రతాప్ నెల్లూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అలాగే ఇంకొక రైట్ ఆన్సర్ ఫ్రమ్ రామకృష్ణ కర్నూలు నుండి అండ్ మానవరపు కాదు మా ఊరపు సతీష్ రామకృష్ణ కాలనీ నుంచి పంపించారు రైట్ ఆన్సర్ అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ క్రిష్ గారు అని అంటూ లత ఫ్రమ్ హియర్ నుండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ రైట్ ఆన్సర్ అండ్ ఆన్సర్ అని అంటూ అనంతపురం జిల్లా నుంచి నర్సాపురం గ్రామం నుంచి నాగేష్ లావణ్య హర్షవర్ధన్ వీళ్ళందరూ అండ్ గోర్లకాండ్ దొడ్డి నుంచి పంపించారు పాతింటి ఎల్లప్ప జయమ్మ రమేష్ బాబు వీళ్ళందరూ రైట్ ఆన్సర్ అండ్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అంటూ నాగుల్ మీరా అమితా బేగం వీళ్ళందరూ ఖమ్మం డిస్టిక్ నుంచి రైట్ ఆన్సర్ అండ్ అమర్నాథ మహబూబ్ బాషా గుట్టపాలెం నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అలాగే ఎం మురారి యశోద జానకి రాజు నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి రైట్ ఆన్సర్ అండ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ అండ్ నున్న నుంచి శోభారాణి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ అండ్ హాయ్ కిషోర్ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎలా ఉన్నారు ఐఎమ్ భాస్కర్ రెడ్డి ఫ్రమ్ ఒడిశా నుంచి. హాయ్ భాస్కర్ రెడ్డి నేను చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు అండ్ అలాగే హాయ్ ఎలా ఉన్నారు అని అంటూ పంపించారు. ఓకే లక్ష్మీ నాగార్జున ఒడియంపేట నుంచి పంపించారు రైట్ ఆన్సర్ అండ్ అలాగే మంగళగిరి నుంచి దామర్ల చిన్నమస్తానరావు గారు దామర్ల పెద్దమస్తానరావు గారు రైట్ ఆన్సర్ అండ్ అన్నయ్య అని అంటూ సంధ్య ఫ్రమ్ నాగల్దిలా నుంచి రైట్ ఆన్సర్ అండ్ రంగారెడ్డి జిల్లా శంకరపల్లి నుంచి కృష్ణ సంతోష అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అలాగే ఇంకొక రైట్ ఆన్సర్ ఫ్రమ్ తరాలపల్లి నుండి జేరుపోతులు బుచ్చయ్య గారు అండ్ హాయ్ క్రిష్ అల్లర్ నరేష్ మోహన్ బాబు గారు నటించిన చిత్రం అని అంటూ సత్యభార్గవి తాడిపత్రి హైదరాబాద్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్ అండ్ అలాగే చిన్నమ్మాయి మిర్యాలగూడ నుంచి రైట్ ఆన్సర్ అండ్ ఇంకొక రైట్ ఆన్సర్ ఫ్రమ్ బెలగల్ మండలం కర్నూలు జిల్లా నుంచి ఎం బాలగణేష్ రైట్ ఆన్సర్ అండ్ మలన్బి కర్నూలు బాలాజీనగర్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్ అండ్ తిరుపతి నుంచి దేవసేన రైట్ ఆన్సర్ అండ్ రామల్కోట నుంచి దుబాయ్ భాష అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ అండ్ ఇంకొక రైట్ ఆన్సర్ ఫ్రమ్ రాజేష్ అంబికా ప్రేమ్ సాయి సోలాపూర్ మహారాష్ట్ర నుంచి పంపించారు అండ్ తిరుపతి నుంచి సాయి శిరీష రైట్ ఆన్సర్ అండ్ రాజుల నుండి బోరెళ్ళ సంధ్య రైట్ ఆన్సర్ అలాగే ఫణి సత్యశ్రీ తెనాల నుంచి సార్ రైట్ ఆన్సర్. అల్ల నరేష్ మోహన్ బాబు గారి కాంబినేషన్లో వచ్చిన సినిమా ఏంటి అని చెప్పి క్వశ్చన్ అడిగాను. చాలా మంది ఆన్సర్స్ రైట్ ఆన్సర్ పంపించారు. మామ మంచు అల్లుడు కంచు అనమాట. ఇది యాక్చువల్గా అల్ల నరేష్ 50th మూవీ అనుకుంటా. ఐ థింక్ సో, ఎగ్జాక్ట్గా గుర్తులేదు నాకు. అది సంగతి నేను 5th క్వశ్చన్ అడుగుతున్నాను. సందడే సందడిలో గెట్ రెడీ. నూరు కొరడా దెబ్బలైనా సరే ఒకే ఒక్క దీనికి సరిరావు అని సామెత అంట. ఏంటా దీనికి, ఏంటి దేనికి సరిరావు, నూరు కొరడా దెబ్బలైనా సరే దీనికి సరిరావు అని సామెత అంట. ఏంటది తెలిస్తే 0866-2488-14 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. సో నేను క్లూ ఇస్తాను ఏంటంటే ఇదొక తినే పదార్థం అనమాట. ఇప్పుడు నేను పదార్థం అన్నానని చెప్పి అందరూ జాంగ్రీలు జిలేబీలు అవన్నీ అంటే పంపించండి, బట్ ఆన్సర్ మాత్రం గెస్ చేసి క్లియర్గా ఆన్సర్ మ్యాక్సిమం ఆన్సర్ పంపించడానికి ట్రై చేయండి. నూరు కొరడా దెబ్బలైనా సరే దీనికి సరిరావు అని సామెత. దేనికి తెలిస్తే 0866-2488-14.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: వింటూ ఎంజాయ్ చేస్తున్నారు భారత ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 3:14:20 అని మనము ఉన్నాం సందడే సదల్లో. సో నేను అడిగిన ఫిఫ్త్ క్వశ్చన్ ఏంటి అని అంటే, 100 కొరడా దెబ్బలైనా సరే దీనికి సరి రావు అని సామెత అని చెప్పాను. దేనికి సరి రావు, యాక్చువల్గా ఇది తినే పదార్థం అని చెప్పాను. చాలా మందికి ఇష్టం ఉండే ఉంటుంది ఇది. కేదరి వీరేష్ రాజల మండలం నుంచి రైట్ ఆన్సర్ అండ్ గౌతమి కార్తీక్ అనంతపూర్ నుంచి పంపించారు ప్రీవియస్ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు రైట్ ఆన్సర్ ఇప్పుడు అడిగిన క్వశ్చన్కి. అండ్ రాజుల నుంచి బోరెల్లి జయన్న రాంగ్ ఆన్సర్, నేను తినే వస్తువు అని చెప్పాను. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్, ప్రోగ్రామ్ సూపర్ అని అంటూ సి బలగల్ మండలం నుంచి ఎం శివశంకర్ థ్యాంక్ యూ సో మచ్. అలాగే అనంతపురం నుంచి అనురాధ గారు ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్ అండ్ హాయ్ బ్రో రాబందంట. కొంతమందికి ఎంత చెప్పినా ఎంత శిక్షించినా మార్పు రాదంట, మరి ఇది ఎందుకు పంపించారో నాకు అర్థమో లేదు. తులసీరాం రాజేశ్వరి బాబు తిరుపతి నుంచి పంపించారు, ఏంటండి క్లూ ఇచ్చేశారు, వేదాంతం జానకి.

శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి పంపించారు. ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్, ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతారేమో అనుకున్నాను, చాలా మందికి తెలియదేమో ఈ సామెత, అందుకే తినే పదార్థం అని చెప్తే అట్లీస్ట్ నాకు వచ్చే వాటిల్లో అట్లీస్ట్ ఆ తినే పదార్థాలైనా చూద్దామని చెప్పి నేను క్లూ ఇచ్చాను అనమాట. అండ్ మణి శంకర్ కర్నూలు నుండి, సందీప్ కిషన్ వర్ష అంట, సో ఏంటో మరి ఇది. అండ్ ఆన్సర్ తెలియదు బ్రో అని అంటూ రాజీ ఫ్రమ్ కర్నూలు నుంచి నేను చెప్తాను. అండ్ కొరివికారం, తిరుపతి నుంచి సాయి శిరీష, కొరివికారం అంట, మరి అదేంటో, తినే ఐ మీన్ తినే వస్తువు అంటే కొరివికారం అంట. అండ్ మనుషుల పాపాలకు అని అంటూ భ్రమరా సార్ కర్నూలు నుంచి పంపించారు. నేను అడిగిన క్వశ్చన్ ఏంటి, ఆన్సర్స్ ఏంటి, అండ్ ఒక బొట్టుకు సమానం అంట. సి బెలగల మండలం నుంచి పోలకల నుండి బాలకొండేజ్, బట్ రాంగ్ ఆన్సర్. అండ్ భాస్కర్ పెడన నుంచి, ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్ భాస్కర్. అండ్ తిరుపతి నుంచి సుబ్బరామయ్య గారు, నువ్వే చెప్పు అని అంటూ, సో నేనే చెప్తాను ఆన్సర్ అయితే. అండ్ నాకు ఇష్టమైనవన్నీ పెట్టా. చిన్నమ్మాయి మిర్యాలగూడ నుంచి, పూతరేకలు, జిలేబీ, మడతగాజా, బందర్ లడ్డు, నేతి హల్వా, చెప్పాను కదా తినే పదార్థాలు అంటే అన్ని లిస్టులో వస్తాయి, అన్ని నన్ను ఊరించి మాకండి, అసలే నాకు స్వీట్స్ అంటే ఇష్టం. అండ్ పెడ నుంచి జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్. అండ్ అలాగే రాంగ్ ఆన్సర్ గోల్నేపల్లి నుండి మిర్యాల గోవర్ధన్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ చందంపేట మండలం నుంచి దమ్మోజ్ వెంకటేశ్వరి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గారెలు, రాంగ్ ఆన్సర్. అండ్ నువ్వులుండంట గణేష్ రాజు శ్రీవత్స కోనాపూర్ నుండి, రాంగ్ ఆన్సర్. అండ్ ముజఫర్నగర్ కర్నూలు నుంచి దేవేంద్ర బాబు, హాయ్ క్రిష్ అంటూ పంపించారు, హాయ్ మీకు కూడా, బట్ ఆన్సర్ ఏది. అండ్ రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి నుంచి పంపించారు కృష్ణ, సంతోష అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ నూనె నుంచి శోభారాణి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ లతా ఉయ్యూర్ నుండి రైట్ ఆన్సర్. అండ్ హాయ్ అండి అంటూ మైదుకూర్ జాఫర్, ఇంకా ఏంటండి మనం తిరుపతిలోనే ఉండేది, ఫేమస్ కాదు కదా, రాంగ్ ఆన్సర్. అండ్ కిషోర్ గారు, మీరు అడిగిన ప్రశ్నకు మా సమాధానం అని అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మిడ నుంచి మమ్మ జనిదిన్ స్నేహభావన జనిదిన్ రైట్ ఆన్సర్. అండ్ పాలంపోలయ్య గారు ఆలగడ్డ నుంచి రైట్ ఆన్సర్. అండ్ కనకారావు గారు పెడల నుంచి రైట్ ఆన్సర్. అండ్ కొరివికారం అంటే పండు మిర్చి అంట, బట్ రాంగ్ ఆన్సర్. వివి రెడ్డి గారు, సో కాళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి రైట్ ఆన్సర్. అండ్ ఒక సులోష్ణ గారు కరీంనగర్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ వంకాయ అన్నయ్య గారు అని అంటూ, బట్ కాదు, తులసీరామ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తిరుపతి నుంచి. అండ్ అల్మాజ్గూడ నుంచి దమ్మోజు మధుసూదనాచారి, శ్రీవాణి, వీళ్ళందరూ పంపించారు రైట్ ఆన్సర్. అండ్ అక్కర్బాగ్ నుండి సుధాకర్, రాంగ్ ఆన్సర్. అండ్ లక్ష్మీ నాగార్జున ఒడియంపేట నుంచి రైట్ ఆన్సర్. అలాగే హాయ్ మిస్టర్ కిషోర్, సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, శుభ మధ్యాహ్నం అంటూ ఎంఎంఎస్ నివాస్ నల్లపాడు నుంచి పంపించారు, బట్ రాంగ్ ఆన్సర్, నేను తినే పదార్థం అని చెప్పాను. అండ్ కోనసీమ జిల్లా మోరుపాలెం నుండి పంతాడి శ్రీనివాసరావు గారు, గంగాభవాని రైట్ ఆన్సర్. అలాగే దమ్మోజ్ వెంకటాచారి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ నల్గొండ జిల్లా చిత్రియాల గ్రామం నుంచి రైట్ ఆన్సర్. ఇంకెవరు పంపించొద్దు, నాకు వచ్చిన ఎస్ఎంఎస్లు అయితే ఇవే. నేను అడిగిన ఫిఫ్త్ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పే ముందు ఇంకెవరు కూడా టైప్ చేసి పంపించొద్దు, నేను ఆన్సర్ రివీల్ చేసేస్తున్నాను. 100 కొరడా దెబ్బలైనా సరే ఒక్క బొబ్బట్టుకి సరిరావు అని సామెత అంట. సో బొబ్బట్టుకి సరిరావు అంట, అది సంగతి. నేను తినే పదార్థాలను క్లూ కూడా ఇచ్చాను, చాలామంది ఈజీగా గెస్ చేశారు. అండ్ 6th క్వశ్చన్ అడుగుతున్నాను, గెట్ రెడీ. ఫోర్ లెటర్ ఇంగ్లీష్ వర్డ్ ఇది, 4 అక్షరాల ఇంగ్లీష్ పదం ఇది. ఇందులో 2, 3, 4 కాదు, ఫస్ట్ ఈ క్లూ ఇవ్వను తర్వాత ఆవిస్తాను. 4, 3, 1 కలిపితే కొత్త, 2, 3 కలిపితే అతను, అండ్ 2, 3, 4 కలిపితే కోడి. ఏంటది తెలిస్తే 0866-4888-14 నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. ఫోర్ లెటర్ ఇంగ్లీష్ వర్డ్ ఇది, ఇందులో 4, 3, 1 4, 3, 1 అక్షరాలను కలిపితే కొత్త అని అర్థం వస్తుంది. అండ్ 2, 3 కలిపితే అతను, అండ్ 2, 3, 4 కలిపితే కోడి అని అర్థం వస్తుంది. ఏంటది తెలిస్తే 0866-4888-14 నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. ఈ సాంగ్ మీ అందరి కోసం వింటూ స్టేట్ యూ.

బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ కౌశల్య కృష్ణమూర్తి నుంచి ప్లే చేశారు. అండ్ మనము నాం సందడే సందడిలో సందడి చేస్తూ నేను ఒక క్వశ్చన్ అడిగాను. ఏంటా క్వశ్చన్? ఫోర్ లెటర్ ఇంగ్లీష్ వర్డ్ అని చెప్పాను. చాలా ఈజీ క్వశ్చన్ అడిగాను యాక్చువల్గా. క్యాదర్ వీరేష్ రాజుల మండలం నుంచి రైట్ ఆన్సర్, నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురిహరి యశోధర జానకిరాజు రైట్ ఆన్సర్, అండ్ నమస్కారం కిషోర్ బాబు అని అంటూ ప్రీవియస్ క్వశ్చన్కి బిజిలి వెంకటేష్ శ్యామల గారు రైట్ ఆన్సర్, అండ్ గోర్లకాన్ దొడ్డి విలేజ్ నుంచి పంపించారు పాతింటి ఎల్లప్ప జయమ్మ. మైసూర్ లడ్డు అంట కాదు, నేను ఆన్సర్ చెప్పేశాను. అండ్ శాంతి నగర్ నుంచి ఒకే ఒకటి ఇప్పుడు అడిగిన క్వశ్చన్కి రైట్ ఆన్సర్, అండ్ ప్రసూన గచ్చిబౌలి నుంచి రైట్ ఆన్సర్, అండ్ మణిశంకర్ కర్నూలు నుండి రైట్ ఆన్సర్, అలాగే యూసఫ్ ఫ్రమ్ కొలిపార్ నుండి రైట్ ఆన్సర్, అలాగే కనకారావు గారు పెడల నుంచి రైట్ ఆన్సర్, అండ్ ఇంకొక రైట్ ఆన్సర్ ఫ్రమ్ వివి రెడ్డి గారు, అండ్ ఫణి సత్యశ్రీ తెనాల నుండి రైట్ ఆన్సర్, అండ్ దేవసేన తిరుపతి నుంచి రైట్ ఆన్సర్, అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్, అలాగే నరేష్ ఫ్రమ్ అనంతపురం నుంచి రైట్ ఆన్సర్, అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి సిక్స్త్ క్వశ్చన్ ఆన్సర్ అని అంటూ ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్, అండ్ హైదరాబాద్ నుండి శ్వేత లక్ష్మీ నిష్కాణ్ హనీ ప్రీవియస్ క్వశ్చన్కి అండ్ ఇప్పుడు అడిగిన క్వశ్చన్కి రైట్ ఆన్సర్, అండ్ గన్నవరం ఇంటి పేరు అని అంటూ శ్రీనివాస్ గన్నవరం, ఓకే అందుకని ఊరు పేరు అనుకుంటానని ఇంటి పేరు అని చెప్పి పంపించారు తిరుపతి నుంచి. సో అర్థమైంది అండ్ రైట్ ఆన్సర్, అండ్ మీరు అడిగిన ప్రశ్నకు మా సమాధానం అని అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మొహమ్మద్ జనితిన్ స్నేహబాణి జనితిన్ రైట్ ఆన్సర్, అలాగే కోనేరు విష్ణు అయ్యప్ప నగర్ నుంచి పంపించారు, ఎందుకు మళ్ళీ డిలీట్ చేశారు ఎస్ఎంఎస్, అండ్ కర్నూలు జిల్లా గోరగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి రైట్ ఆన్సర్, అండ్ సిహెచ్ వేణు జయంపు నుంచి పంపించారు రైట్. మీరు మెదడుకి బాగా మేత పెడుతున్నారు సార్ అంట, మరి ఆ మాత్రం పెట్టాలి కదా, ఎట్లా చెప్పండి. అందుకే మూడు నాలుగు ఈ పెన్ పేపర్ క్వశ్చన్స్ తీసుకొస్తాను అనమాట. అండ్ శరత్ వల్లభనేని కానూరు విజయవాడ నుంచి రైట్ ఆన్సర్, అండ్ నల్గొండ జిల్లా చందంపేట మండలం నుంచి దమ్మోజ్ వెంకటాచారి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్, అండ్ రాజీ కర్నూలు నుండి రైట్ ఆన్సర్, అండ్ ఇంకొక రైట్ ఆన్సర్ ఫ్రమ్ వినుకొండ నుంచి ఎస్ సుబ్రహ్మణ్యాచారి విజయలక్ష్మి గారు పంపించారు, అండ్ అల్మాజ్గూడ నుంచి పంపించారు దమ్మోజు మధుసూదనాచారి శ్రీవాణి వీళ్ళందరూ రైట్ ఆన్సర్, అండ్ నూనె నుంచి శోభారాణి గారు రంగారావు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్.

రైట్ ఆన్సర్. అండ్ లలిత, మురళి, భాను వీళ్ళందరూ తిరుపతి డిస్ట్రిక్ట్ నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. అండ్ లత ఉయ్యూర్ నుండి రైట్ ఆన్సర్. అండ్ సులోచన గారు కరీంనగర్ నుండి రైట్ ఆన్సర్. అండ్ నాగార్జున లక్ష్మి ఫ్రమ్ మొడియంపేట నుండి రైట్ ఆన్సర్. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ క్రిష్ గారు అంటూ జయంత్ అల్వాల్ పంపించారు, రైట్ ఆన్సర్. అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానకి రాజు, రైట్ ఆన్సర్. అండ్ చిలుక నారాయణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, రైట్ ఆన్సర్. అండ్ భాస్కర్ పెడన నుంచి రైట్ ఆన్సర్. అండ్ పాలెం పోలయ్య గారు ఆళ్లగడ్డ నుంచి రైట్ ఆన్సర్. అండ్ కర్నూలు నుంచి రామకృష్ణ గారు రైట్ ఆన్సర్. అలాగే ఇంకొక రైట్ ఆన్సర్ ఫ్రమ్ జేరుపోతుల బుచ్చి గారు హన్మకొండ నుంచి పంపించారు. అండ్ నెక్స్ట్ పెడన జోగనేంద్ర కాలనీ చప్పలరాజు గారు, రైట్ ఆన్సర్. సో ఫోర్ లెటర్ ఇంగ్లీష్ వర్డ్ చాలా సింపుల్గా అడిగాను, క్లూస్ కూడా చాలా ఈజీగా ఇచ్చాను, ఒకే ఒక క్లూతో వర్డ్ మొత్తం కూడా ఆల్మోస్ట్ వచ్చేసినట్టే అందరికి. అందుకే ఆ క్లూని లాస్ట్లో చెప్పారనమాట. ఎప్పుడైతే ఏంటి మంచి క్లూ ఇచ్చాను, ఆన్సర్ కూడా చెప్పారు కాబట్టి ఆన్సర్ రివీల్ చేస్తున్నాను. వెన్ రైట్ ఆన్సర్, WHEN వెన్ రైట్ ఆన్సర్. ఒక క్లూ ఇచ్చాను 2-3-4 కోడి అని చెప్పి, హెన్తోనే వెన్ వచ్చేసి ఉంటుంది అందరికి కూడా. అండ్ 3:26 దాటి 7 సెకండ్స్ స్టూడియోలో టైం, మనమున్నాం సందడే సందడిలో. 7th క్వశ్చన్ అడుగుతున్నాను, గెట్ రెడీ. ఇది కూడా మూవీస్ కి సంబంధించిన క్వశ్చన్. అవసరాలు శ్రీనివాస్ తెలుసు కదా, సో అవసరాలు శ్రీనివాస్ చాలా పొడుగ్గా ఉంటారు. ఐ మీన్ మంచి కామెడీ సినిమాలు చేశారు, మంచిగా ఫన్ జనరేట్ చేస్తారు. ఆయన డైరెక్ట్ చేసిన ఫస్ట్ మూవీ ఏంటి మీలో ఎంతమందికి తెలుసు? 0866-244-8814 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. బ్యూటిఫుల్ మూవీ నిజంగా. ఫస్ట్ టైం నేను అంటే ఆయన డైరెక్షన్లో వస్తుందంటే అసలు ఎలా తీస్తారు అని చెప్పి వెళ్ళి చూశాను. నాకు చాలా ప్లెజెంట్గా మంచి మ్యూజిక్, మంచి ఆర్టిస్ట్లు అందరు, ఐ మీన్ కొత్త హీరో హీరోయిన్ అప్పటికి మూవీస్ చేస్తున్నారనుకోండి, కొత్త హీరో ప్లెజెంట్గా ఒక బ్యూటిఫుల్ బ్రీజ్ ఎలా ఉంటుందో అంత మంచి సినిమా అనమాట. సో అవసరాల శ్రీనివాస్ ఎవరు అని అంటే మీలో కొంతమందికి తెలియకపోతే చెప్తున్నాను, అష్టాచమ్మ సినిమాలో నానిగారు పక్కన ఉంటారు కదా పొడుగ్గా, ఆయనే అవసరాల శ్రీనివాస్ అనమాట. సో ఆయన డైరెక్ట్ చేసిన ఫస్ట్ మూవీ ఏంటి తెలిస్తే 0866-244-8814 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. ఈ సాంగ్ మీ అందరి కోసం వింటూ స్టే ట్యూన్డ్.

0: సో అలా ప్రపోజ్ చేశానన్నమాట మన హీరో హీరోయిన్ కి. బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ రెమో నుండి ప్లే చేశారు. అండ్ 3:31:17 స్టూడియోలో టైం. మనమున్న అంశందరే సందడిలో సందడి చేస్తూ నేను ఒక క్వశ్చన్ అడిగాను. అవసరాల శ్రీనివాస్ డైరెక్ట్ చేసిన ఫస్ట్ మూవీ ఏంటి అని చెప్పి చాలా మంది పంపించారు. ఈజీగా అంటే క్లూస్ కూడా ఇచ్చాను కదా, చాలా క్లూస్ ఇచ్చాను నేను. రైట్ ఆర్ రాంగ్ చూద్దాం మరి ఏమేమి పంపించారు. రైట్ ఆన్సర్ ఫ్రమ్ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు, కనకరావు గారు పెడల నుంచి, అండ్ కోనేరు విష్ణు అయ్యప్ప నగర్ నుంచి, అండ్ కాదరి వీరేష్ రాజుల మండలం నుంచి, అలాగే రాజోల నుంచి బోరెల్ల జయన్న, అండ్ మణిశంకర్ అండ్ పూర్ణ ఫ్రమ్ కర్నూలు నుండి, అలాగే పెడన జగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు, అండ్ అక్కర్బాగ్ నుండి రమా పంపించారు, అండ్ ప్రసూన గచ్చిబౌలి నుండి, అండ్ నెక్స్ట్ ఉమ్మేడి నుంచి మమో జనీద్దీన్ స్నేహభాను జనీద్దీన్, అండ్ సిహెచ్ వేణు జయంపు నుంచి పంపించారు రైట్ ఆన్సర్, అండ్ భాస్కర్ పెడన నుంచి రైట్ ఆన్సర్, అండ్ తిరుపతి నుంచి దేవసేన, అండ్ ఎం కొండారెడ్డి గారు సిద్ధవటం మండలం నుంచి పంపించారు, అండ్ అలాగే అన్నగారు అని అంటూ తులసి రాజేశ్వరి తిరుపతి నుంచి, అండ్ పాలెంపోలే గారు ఆలగడ్డ నుంచి, అలాగే కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి, అండ్ కానూరు నుంచి తాతారావు గారు, అండ్ ఇంకొక రైట్ ఆన్సర్ ఫ్రమ్ రాజీ ఫ్రమ్ కర్నూలు నుండి, అండ్ శ్రీనివాస్ తిరుపతి నుండి పంపించారు రైట్ ఆన్సర్, అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి అశోధ జానకిరాజు పంపించారు రైట్ ఆన్సర్, అండ్ హలో కృష్ణ అని అంటూ మంగళగిరి నుంచి మల్లీశ్వరి గారు రైట్ ఆన్సర్, అండ్ నల్గొండ జిల్లా చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజ్ వెంకటాచారి అండ్ ఫ్యామిలీ మెంబర్స్, అండ్ మంగళగిరి నుండి చిన్నమస్తానరావు గారు, పెద్దమస్తానరావు గారు, అండ్ హైదరాబాద్ నుండి శ్వేతాలక్ష్మి నిష్కాన్ హనీ 7th ప్రశ్నకు జవాబు అని అంటూ, అండ్ లతా ఉయ్యూరు నుంచి పంపించారు, అండ్ వేదాంతం దీపిక గీత షాన్విక్ వీళ్ళందరూ పంపించారు మచిలీపట్నం నుంచి రైట్ ఆన్సర్, అండ్ సి బెల్గల్ నుంచి పంపించారు కోమల కొండేష్ రైట్ ఆన్సర్, అలాగే సులోచన గారు కరీంనగర్ నుంచి రైట్ ఆన్సర్, అండ్ ఆల్మస్గూడ నుంచి దమ్మోజు మధుసూదనాచారి గారు పంపించారు, అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్, అండ్ రామకృష్ణ కాలనీ నుంచి పంపించారు మా ఊరపు సతీష్ మహానటి అంట కాదు, అండ్ నూనె నుంచి శోభారాణి గారు రంగారావు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్, అండ్ గణేష్ రాజు శ్రీవత్స కోనపూర్ నుండి రైట్ ఆన్సర్, అండ్ గోలకాందోటి నుంచి పంపించారు పాతింటి ఎల్లప్ప జయమ్మ వీళ్ళందరూ, అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్, అండ్ శరత్ వల్లభనేని ఫ్రమ్ కానూరు విజయవాడ నుంచి, అండ్ రామకృష్ణ గారు కర్నూలు నుండి, అండ్ మై ఫేవరెట్ మూవీ అని అంటూ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, నాకు కూడా చాలా ఇష్టం సినిమా అంటే, అండ్ బిజిలీ వెంకటేష్ శ్యామల వీళ్ళందరూ పంపించారు ఏకలవ్య నగర్ నుంచి రైట్ ఆన్సర్, అండ్ రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి నుంచి ప్రొద్దుటూరు కృష్ణ సంతోష రైట్ ఆన్సర్, అండ్ ఫణిసత్యశ్రీ తెనాల నుండి రైట్ ఆన్సర్, అండ్ హాయ్ కిషోర్ సార్ అండ్ భాస్కర్ రెడ్డి అని అంటూ ఒడిశా నుంచి రైట్ ఆన్సర్, అండ్ కుసుమ అంబట్ నగర్ నుంచి ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్, అండ్ రబ్బవరం విలేజ్ నుంచి పంపించారు నాగుల్ మీరా అమితా బేగం వీళ్ళందరూ రైట్ ఆన్సర్, అలాగే ఇంకొక రైట్ ఆన్సర్ ఫ్రమ్ లలిత మురళి భాను తిరుపతి డిస్టిక్ నుంచి, అలాగే షరీఫ్ గన్నవరం నుంచి రైట్ ఆన్సర్, అండ్ లక్ష్మీ నాగార్జున ఫ్రమ్ ఒడియంపేట నుంచి రైట్ ఆన్సర్, అండ్ మన్హర్ హాయ్ బ్రో అంటూ పంపించారు హాయ్ మన్హర్ రైట్ ఆన్సర్, అలాగే ఇంకొక రైట్ ఆన్సర్ ఫ్రమ్ జేరుపోతులు బుచ్చయ్య గారు హనుమకొండ జిల్లా నుంచి, అలాగే ఇంకొక రైట్ ఆన్సర్ ఫ్రమ్ పాపారావు గారు టీ నర్సాపురం నుండి, అండ్ కోనసీమ జిల్లా మోరుపాలెం నుండి పంతాడి శ్రీనివాసరావు గారు గంగా భవానీ రైట్ ఆన్సర్, అండ్ రాజేష్ అంబిక ఫ్రమ్ సోలాపూర్ మహారాష్ట్ర నుంచి రైట్ ఆన్సర్. సో అది సంగతి, నాకు వచ్చిన ఎస్ఎంఎస్లు అన్ని చదివాను, అందరూ కూడా మాక్సిమం రైట్ ఆన్సర్స్ పంపించారు, ఒక్కళ్ళు తప్ప అనుకుంటా, ఐ థింక్ సో, ఎగ్జాక్ట్గా గుర్తులేదు. ఊహలు గుసగుసలాడే అవసరాల శ్రీనివాస్ గారు డైరెక్ట్ చేసిన ఫస్ట్ మూవీ ఊహలు గుసగుసలాడే, చాలా బ్యూటిఫుల్ మూవీ. ఇందా చెప్పినట్టు అనుకోకుండా వెళ్ళాం, ఫస్ట్ రోజు నూన్ షోకే వెళ్ళాం, బట్ చాలా ఎంజాయ్ చేసి చాలా ప్లెజెంట్గా హ్యాపీగా అనిపించింది నాకైతే సినిమా చూసిన తర్వాత, అండ్ అందులో ఆయన కూడా ఉంటారు, చాలా బాగా మంచి రోల్ ఆయనది కూడా. అది సంగతి, 3:34:40 మనమున్న సందడి సందడిలో సందడి చేస్తూ నేను ఒక 8th క్వశ్చన్ అడుగుతున్నాను. వగలాడి రాణికి వాకిట్లో కాపల, ఎవరా వగలాడి రాణి? తెలిస్తే 0866-2-4888-14 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. వగలాడి రాణికి వాకిట్లో కాపల, ఎవరా వగలాడి రాణి? తెలిస్తే 0866-2-4888-14 ఈ నెంబర్కి ఆన్సర్స్ పంపిస్తూ ఉండొచ్చు. ఇంకొక లవ్లీ సాంగ్ మీ అందరి కోసం చిన్న కమర్షియల్ తర్వాత వింటూ స్టేడియం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. మనమున్నాం సందడే, సందడిలో సందడి చేస్తూ నేను ఒక క్వశ్చన్ అడిగాను, వగలాడి రాణికి వాకిట్లో కాపలా ఎవరా వగలాడి రాణి అని చెప్పి. ఈసారి ఏంటో మరి తక్కువ ఎస్ఎంఎస్లు వచ్చినాయి చూద్దాం. కనకారావు గారు పెడర నుంచి రైట్ ఆన్సర్, సారీ రాంగ్ ఆన్సర్. మలన్ బి కర్నూల్ బాలాజీ నగర్ నుంచి పంపించారు, ఆన్సర్ రాంగ్ ఆన్సర్. ఫణిశక్తి శ్రీ తెలంగాణ నుండి ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అలాగే కోమల్ దొండేష్ కొండేష్ ఫ్రమ్ సీబల్గల్ పంపించారు, సూపర్ సార్ సందడే సందడి ప్రోగ్రామ్ చాలా బాగుంది అని అంటూ థ్యాంక్ యూ సో మచ్. అండ్ హాయ్ అన్న అంటూ కనిరెప్పలు అంటూ పంపించారు, బట్ రాంగ్ ఆన్సర్, తులసీరామ్ రాజేశ్వరి తిరుపతి నుండి. అండ్ పెడన జోగానందరావు కాలనీ చప్పలరాజు గారు, ముక్కు పొడక కాదు. అండ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్. అండ్ అక్కరపాకు నుండి సుధాకర్ రైట్ ఆన్సర్. అండ్ కర్నూలు జిల్లా గోనగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి రైట్ ఆన్సర్. అండ్ ఉల్లిగడ్డ అంట బట్ కాదు, దమ్మోజ్ వెంకటాచారి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ హాయ్ క్రిష్, మీ క్వశ్చన్ కి ఆన్సర్ అని అంటూ మంగళగిరి నుంచి మల్లీశ్వరి గారు ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అండ్ రాముడు పంపించ ఓకే మణిశంకర్ కర్నూలు నుంచి, బట్ రాంగ్ ఆన్సర్. అండ్ లాక్ అండ్ కీ అంట గణేష్ రాజు శ్రీవత్స కోనపూర్ నుండి, బట్ రాంగ్ ఆన్సర్. అండ్ భాస్కర్ పెడన నుంచి రైట్ ఆన్సర్. అండ్ లలిత మురళి భానుఫ్రహ్మ తిరుపతి డిస్టిక్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ ఒక పనిని త్వరగా చేయాలనుకుంటే మరో వ్యక్తి ఆ పనిని ఆపడం అంట, సో ఇదేం కాదు రాంగ్ ఆన్సర్ ఇది. ఎం మురహరేష్ అదజానికి రాజు నిజామాబాద్ నుంచి పంపించారు. అండ్ షరీఫ్ గన్నవరం నుంచి రైట్ ఆన్సర్. అండ్ కనుపాప అని అంటూ ప్రసూన, బట్ రాంగ్ ఆన్సర్. అండ్ రవ్వారావు విలేజ్ నుంచి పంపించారు నాగుల్ మీరా అమితా బేగం, సారీ రాంగ్ ఆన్సర్. అండ్ మీ 8వ ప్రశ్నకు జవాబు అని అంటూ హైదరాబాద్ నుండి శ్వేతాలక్ష్మి నిష్కాన్ హనీ, బట్ కాదు. అండ్ సాయి కుమార్ మునిమామ గూడూరు నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్. అండ్ లతా ఉయ్యూర్ నుండి రాంగ్ ఆన్సర్. అండ్ కిషోర్ గారు అని అంటూ తెలియడం లేదు ఆన్సర్ మీరే చెప్పండి అని అంటూ ఉమ్మడి నుంచి మహమ్మద్ జనీది స్నేహభాను జనీది నేనే చెప్తాను. అండ్ పాలెంపోలే గారు ఆళ్లగడ్డ నుంచి ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అండ్ మన్హర్ పంపించారు రైట్ ఆన్సర్. అండ్ మలన్ బి కర్నూలు నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్. అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒకడు రైట్ ఆన్సర్. అండ్ అంబట్నగర్ నుంచి కుసుమ పంపించారు రైట్ ఆన్సర్. అండ్ నల్గొండ జిల్లా చందంపేట మండలం నుంచి దమ్మోజ్ వెంకటాచారి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ ఈసారి. వగలాడి రాణికి వాకిట్లో కాపలా ఎవరా వగలాడి రాణి అని చెప్పి క్వశ్చన్ అడిగాను. కనకారావు గారు పెడల నుంచి రైట్ ఆన్సర్. ఇంకెవరు కూడా పంపించొద్దు, నేను ఆన్సర్ చెప్పేస్తున్నాను. ఆల్మాజ్గూడ నుంచి దమ్మోజు మధుసూదనాచారి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ నున్ను నుంచి శోభారాణి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్. అండ్ జేరుపుతులు బుచ్చే గారు రైట్ ఆన్సర్. అలాగే నిజామాబాద్ వీక్లీ బస్, సారీ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మమ జనితిని స్నేహవాణి జనితిని రైట్ ఆన్సర్. అండ్ భాస్కర్ రెడ్డి ఒడిశా నుంచి రైట్ ఆన్సర్. అండ్ అప్పలరాజు గారు పెడన నుంచి రైట్ ఆన్సర్. అండ్ నేను ఆన్సర్ చెప్పేస్తున్నాను ఈసారి, అన్ని ఎస్ఎంఎస్లు చదివాను కాబట్టి. నాలుక రైట్ ఆన్సర్ అనమాట. అండ్ లత ఉయ్యూరు నుండి టఫ్ అంట నేను చెప్పేసాను ఆన్సర్ అయితే. అండ్ రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్లవంచ గ్రామం నుంచి పరశురాములు పద్మ వీళ్ళందరూ రైట్ ఆన్సర్. అండ్ పంతాడి శ్రీనివాసరావు గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. ఇంకెవరు పంపించొద్దు, 9th క్వశ్చన్ అడుగుతున్నాను గెట్ రెడీ. వగలాడి రాణికి వాకిట్లో కాపలా ఎవరా వగలాడి రాణి అని అంటే నాలుక రైట్ ఆన్సర్ అనమాట. 9th క్వశ్చన్ గెట్ రెడీ. సో ఇది కూడా 5-letter ఇంగ్లీష్ వర్డే, 5-letter ఇంగ్లీష్ వర్డ్. ఇందులో 3, 1, 2 కలిపితే వేడిగా, అండ్ 3, 4, 5 కలిపితే ఆమె, అండ్ 2, 3, 4, 5, 4 కలిపితే అక్కడ అని అర్థం వస్తుంది. ఏంటది మళ్ళీ జాగ్రత్తగా నోట్ చేసుకోండి క్లూస్ అయితే. 5-letter ఇంగ్లీష్ వర్డ్ ఇది, ఇందులో 3, 1, 2 కలిపితే వేడిగా అని అర్థం వస్తుంది. అండ్ 3, 4, 5 కలిపితే ఆమె అని అర్థం వస్తుంది. అండ్ 2, 3, 4, 5, 4 కలిపితే అక్కడ అని అర్థం వస్తుంది. ఏంటది తెలిస్తే 0866243884 నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. ఈ సాంగ్ మీ అందరి కోసం వింటూ స్టూడియో.

సూపర్ సాంగ్ విన్నారు ఫ్రమ్ ద మూవీ గ్రీక్ వీరుడు నుంచి ప్లే చేసినండి. సాంగ్ ని కంపోజ్ చేసింది తమనసస్ అండ్ ఈ పాటకు లిరిక్స్ అందించింది కృష్ణ చైతన్య అండ్ ఈ పాటను పాడింది నవీన్ మాధవ్ అండ్ రంజిత్. మనమునాం సందడే సందలో నేను అడిగిన క్వశ్చన్ ఒక 5-letter ఇంగ్లీష్ వర్డ్ అని చెప్పాను, కొన్ని క్లూస్ కూడా ఇచ్చాను, చాలా ఈజీ క్లూస్ అండ్ ఈజీ వర్డ్ కూడా. గుమ్మం అంట ప్రీవియస్ క్వశ్చన్ కి, బట్ రాంగ్ ఆన్సర్ ఎవరు, గణేష్ రాజు శ్రీవత్స వీళ్ళందరూ. అండ్ నాలుక అంటూ ఎప్పుడు అడిగిన క్వశ్చన్ కి సత్తుపల్లి నుంచి కృష్ణమూర్తి శకుంతల వీళ్ళందరూ రైట్ ఆన్సర్, బట్ ప్రీవియస్ క్వశ్చన్స్ అవన్నీ. అండ్ గోర్లకందోడి నుంచి పంపించారు పాతింటి ఎల్లప్ప జయమ్మ వీళ్ళందరూ రాంగ్ ఆన్సర్. అండ్ హైదరాబాద్ బౌరంపేట నుంచి నాలుక అంటూ ప్రీవియస్ క్వశ్చన్ కి రైట్ ఆన్సర్. అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒకడు రైట్ ఆన్సర్ ఇప్పుడు అడిగిన క్వశ్చన్ కి. అండ్ లక్ష్మీ నాగార్జున ఒడియంపేట నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ ప్రసూన గచ్చిబౌలి నుంచి రైట్ ఆన్సర్. అండ్ షరీఫ్ గణవరం నుంచి రైట్ ఆన్సర్. అండ్ భాస్కర్ పెడల నుంచి రైట్ ఆన్సర్. అండ్ ఫణి సత్యశ్రీ తెనాల నుండి రైట్ ఆన్సర్. అండ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రాంగ్ ఆన్సర్ కదా. అండ్ కనకారావు గారు పెడల నుంచి రైట్ ఆన్సర్. అండ్ హైదరాబాద్ నుండి శ్వేతాలక్ష్మి నిష్కాన్ హనీ, బట్ రాంగ్ ఆన్సర్. నేను అడిగిన క్లూ ఇచ్చాను నేను, టూ 3 4 5 4 కలిపితే అక్కడ అని అర్థం వస్తుందని చెప్పి క్లూ ఇచ్చాను, ఆన్సర్ అయితే అది కాదు. అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి 9th ఆన్సర్ 8th ఆన్సర్ ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్. అండ్ గోనగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి రైట్ ఆన్సర్. అండ్ రోజ్ గుంటూరు నుండి రైట్ ఆన్సర్. అండ్ మలన్బీ షబానా కర్నూలు నుండి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్లమంచ గ్రామం నుంచి వేములు పరశురాములు పద్మ రైట్ ఆన్సర్. అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్. అండ్ సులోచన గారు కరీంనగర్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ నల్గొండ జిల్లా చందంపేట మండలం నుంచి దమ్మోజ్ వెంకటాచారి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ చిలుకు నారాయణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ ప్రీవియస్ క్వశ్చన్ కి నాలుక అంటూ ఓకే ఇప్పుడు అడిగిన క్వశ్చన్ కూడా పంపించారు. అండ్ కేదరి వీరేష్ రాజుల మండలం నుంచి రైట్ ఆన్సర్. అండ్ పెడని జోగనేంద్రరావు కాలనీ చప్పలరాజు గారు రైట్ ఆన్సర్. అండ్ పాలంపోలే గారు ఆళ్లగడ్డ నుంచి రైట్ ఆన్సర్. అండ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుంచి గట్ల సతీష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ హాయ్ అన్న, నా పేరు కాత్యాయని అండ్ మా అక్క పేరు నందివర్ధిని ఫ్రమ్ రామకృష్ణపురం నుంచి పంపించారు. సో రైట్ ఆన్సర్ హాయ్. అండ్ ఆల్మాజ్గూడెం నుంచి దమ్మోజు మధుసూదనాచారి శ్రీవాణి వీళ్ళందరూ పంపించారు రైట్ ఆన్సర్. అండ్ కిషోర్ గారు అని అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మేడ నుంచి మహమ్మద్ జనీద్దీన్ స్నేహాబాను జనీద్దీన్ రైట్ ఆన్సర్. అండ్ నొన్న నుంచి శోభారాణి గారు రంగారావు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ సత్తుపల్లి నుంచి కృష్ణమూర్తి గారు శ్రీకుంతల వీళ్ళందరూ రైట్ ఆన్సర్. అండ్ కొత్తగూడెం నుంచి రాంపురం ఓకే భద్రాద్రి కొత్తగూడెం నుంచి రాంపురం గ్రామం నుంచి కట్ల సతీష్ సరోజ్ని రైట్ ఆన్సర్. అండ్ లత ఉయ్యూరు నుండి నేను ఇచ్చిన క్లూ ఏది, 2 3 4 5 4 కలిపితే క్లూ అది అక్కడ అని చెప్పి దేర్ ఆన్సర్ కాదు. అండ్ జయంతి అల్వాల్ పంపించారు రైట్ ఆన్సర్, యాక్చువల్గా ఒక్క లెటర్ ఎక్కువైంది అంతే.

0: అండ్ హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష సుప్రియ రైట్ ఆన్సర్. ఏంటా రైట్ ఆన్సర్? సో నేను అడిగిన క్వశ్చన్ 5-letter ఇంగ్లీష్ వర్డ్ అని చెప్పాను, కొన్ని క్లూస్ కూడా ఇచ్చాను. రైట్ ఆన్సర్ అదర్ అన్నమాట, OTHER, అదర్ రైట్ ఆన్సర్. చాలా మంది గెస్ చేశారు. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అడుగుతున్నాను, గెట్ రెడీ. ఇది ఒక సామెతే. ఈ కొండనేమో నేల మీద పెట్టి, ఉత్తి కొండనేమో ఉట్టి మీద పెట్టినట్లని సామెత అంట. సో ఈ కొండనేమో నేల మీద పెట్టారంట, ఉత్తి కొండను మాత్రం ఉట్టి మీద పెట్టారంట. ఏంటది తెలిస్తే 0866-2438-148 నంబర్కి ఆన్సర్స్ పంపిస్తూ ఉండొచ్చు. అండ్ హాయ్ అన్న, అక్కడ క్లైమేట్ ఎలా ఉంది? నాకు ఇంకా తెలీదు, పొద్దున వచ్చినప్పుడు మాత్రం భలే అనిపించింది నాకైతే. తులసీరామ్ గారు పంపించారు. అండ్ హాయ్ క్రిజీ, ఎక్కువ స్మాల్ వర్డ్స్తో అడిగారు పాపం. ఓకే, నిద్ర నుంచి త్యాగం చేసి అందరూ ఆడుతున్నారంట. అండ్ ఈ హాట్ సమ్మర్లో చక్కగా కూల్గా ఆడించి అడిగారు అని అంటూ, హైదరాబాద్ నుండి శ్వేతా లక్ష్మి నిష్కాన్ హనీ, థ్యాంక్ యూ సో మచ్. అందుకే ఈసారి పెద్ద పెద్ద వర్డ్స్ కాకుండా చిన్న చిన్నవి తీసుకొచ్చాను నేను. అండ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రాంగ్ ఆన్సర్ కదా, అండ్ ఇంకొక రైట్ ఆన్సర్ ఫ్రమ్ చేరుపోతుల బుచ్చి గారు. అండ్ అది సంగతి, ఇప్పుడు అడిగిన క్వశ్చన్ గుర్తుంది కదా, ఈ కొండనేమో కొండ కాదు, ఈ కొండనేమో నేల మీద పెట్టి, ఉత్తి కొండను మాత్రం ఉట్టి మీద పెట్టినట్లు అని సామెత. సో అది సంగతి, ఏంటా కొండ, ఏం కొండ అది? తెలిస్తే 0866-2438-148 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. ఆ కొండలో ఏముందో గెస్ చేయండి. ఈ సాంగ్ వింటూ స్టే ట్యూన్డ్.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చులు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

అర్జున్ చండి, హరిశరణ్ అండ్ జునితా గంజి పాడిన సూపర్ సాంగ్ విన్నారు. ఫ్రమ్ ద మూవీ చిలియా నుండి ప్లే చేశాను అండ్ ఈ సాంగ్ ని కంపోజ్ చేసింది ఏఆర్ రెహమాన్. అండ్ మనము నాం సందడే సందడిలో సందడి చేస్తూ నేను ఒక క్వశ్చన్ అడిగాను. యాక్చువల్ గా సామెత ఇది, ఈ కుండనేమో నేలను పెట్టి ఉత్తి కుండని ఉట్టి మీద పెట్టినట్లు అని సామెత. కోనేరు విష్ణు అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి పంపించారు, బట్ రాంగ్ ఆన్సర్. అండ్ శాంతి నగర్ నుంచి ఒకే ఒక్కడు, ఎగ్జాక్ట్ గా ఆన్సర్ కాదు కానీ కొంచెం ఆన్సర్ కింద కన్సిడర్ చేయొచ్చు. అండ్ జయన్న రాజుల నుంచి పంపించారు, ఉత్తికుండ రాంగ్ ఆన్సర్. అండ్ కనకారావు గారు పెడన నుంచి రైట్ ఆన్సర్. అండ్ ఎంఎంఎస్ నివాస్ నల్లపాడు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. అండ్ ఫణి సత్యశ్రీ తెనాల నుండి రాంగ్ ఆన్సర్. అండ్ రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్లమంచ గ్రామం నుంచి వేముల పరిశ్రమలు పద్మ, రాంగ్ ఆన్సర్. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్, ఆన్సర్ ఈజ్ అని అంటూ అదర్ ప్రీవియస్ క్వశ్చన్ అంటూ పంపించారు. అండ్ శరత్ బాబు రవి పెనంలూరు నుంచి విజయవాడ నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ ప్రీవియస్ క్వశ్చన్కి. అండ్ చందూర్ రావిరాల పాలకుండ కాదు, ఎగ్జాక్ట్ నాకు సామెత కావాలి. అండ్ హాయ్ అన్న, నా పేరు కాత్యాయని అని అంటూ పంపించారు, నిండుకొండ అంట కాదు. అండ్ లక్ష్మీ నాగార్జున ఒడియంపేట నుంచి పంపించారు ప్రీవియస్ క్వశ్చన్కి రైట్ ఆన్సర్. అండ్ పాలెంపోలే గారు రాంగ్ ఆన్సర్. అండ్ జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లల నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ నీళ్లకుండ కాదు. అండ్ పెడన జోగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు రాంగ్ ఆన్సర్, నీళ్లకుండ కాదు. అండ్ పాలకుండని అని అంటూ కాదు, లలిత మురళి భాను వీళ్ళందరూ తిరుపతి డిస్ట్రిక్ట్ నుంచి, అది కూడా కాదు. పాలు పెరుగు పంపించారు బట్ అది కూడా కాదు. నిజామాబాద్ జిల్లా వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోధ జానకిరాజు. అండ్ నెక్స్ట్ నిజామాబాద్ నుంచి పంపించారు, ఓకే. ఉమ్మిడి నుంచి మమో జనిదిన్, స్నేహభాను జనిదిన్, నీళ్లకుండ కాదు. అండ్ రబ్బవరం విలేజ్ నుంచి పంపించారు నాగుల మీరా, అమితా బేగం వీళ్ళందరూ, గట్టికొండ అంట కాదు. అండ్ శ్రీరామదాస్ కృపాచార్య, అనిత, సాయి వర్షిత్ వీళ్ళందరూ సికింద్రాబాద్ నుంచి పంపించారు, విజయవాడకు పంపబోయి హైదరాబాద్కు వివిధ భారతికి పంపారంట ప్రీవియస్ క్వశ్చన్స్కి. సో నాలుక అదర్ అని అంటూ పంపించారు రైట్ ఆన్సర్స్. అలాగే మాలన్బి కర్నూలు నుంచి పంపించారు, నీళ్లకుండ కాదు. అండ్ హాయ్ అన్న, కొబ్బరికాయ అంటూ తులసిరామ్ రాజేశ్వరి, బట్ అది కాదు. అండ్ నున్ను నుంచి శోభారాణి గారు, రంగారావు అవినాష్ వీళ్ళందరూ బట్ పంపించారు. సో ఇది ఆన్సర్ కింద తీసుకుందాం. అండ్ కిషోర్ సార్, ఈరోజు ప్రోగ్రామ్ సూపరో సూపరు, క్లూ ఇస్తే ఆనందమే ఆనందం, మెసేజ్లు కూడా నీట్గా చదువుతారు అని అంటూ రామళ్ళకోట నుంచి దుబాయ్ భాష అబ్దుల్ మన్నన్ వీళ్ళందరూ, థ్యాంక్ యూ సో మచ్. బట్ ఆన్సర్ మాత్రం రాంగ్ ఆన్సర్, నీళ్లకొండ కాదు. అండ్ కిషోర్ గారు, ఈ చివరి ప్రశ్న మీరే చెప్పాలి అని అంటూ, నేనే చెప్తున్న సామెత, వినడానికి చాలా బాగుంటుంది. అండ్ దమ్ము వెంకటాచార్య అండ్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుండి, ఖాళీ కుండని బుట్టిలో పెట్టి నీటి కుండని కింద పెట్టినట్లు కాదు. అండ్ సులోచన గారు కరీంనగర్ నుంచి కొంచెం ఆన్సర్ కింద కన్సిడర్ చేయొచ్చు. అండ్ అలాగే హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ సుప్రియ, నీళ్లుండకుండా అంట కాదు. అండ్ హాయ్ గ్రీష్ సార్, ఏం భాస్కర్ రెడ్డి అని అంటూ ఒడిస్సా నుంచి ఆన్సరే. అండ్ భాస్కర్ పెడన నుంచి ఆన్సర్ రైట్ ఆన్సర్. అండ్ హైదరాబాద్ నుండి శ్వేతాలక్ష్మి నిష్కాన్ హనీ పంపించారు, ఓకే రైట్ ఆన్సర్. అండ్ ట్రై చేద్దాం. అలాగే జాఫర్ పంపించారు మైదుకూరు, హాయ్ అండి అని అంటూ రైట్ ఆన్సర్. అండ్ పాలెంపోలే గారు ఆలగడ్డ నుంచి రైట్ ఆన్సర్. అండ్ నిండుకొండ అంట పులిచెర్ల మనోజ్ కుమార్, బట్ రాంగ్ ఆన్సర్. అండ్ ఇంకొక రైట్ ఆన్సర్ రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్లమంచ గ్రామం నుంచి వేముల పరశురాములు పద్మ. అండ్ ఆల్మాస్గూడ నుంచి దమ్మోజు మధుసూదనాచారి శ్రీవాణి వీళ్ళందరూ పంపించారు రైట్ ఆన్సర్. అండ్ ఇంకొక రైట్ ఆన్సర్ ఫ్రమ్ జేరుపొత్తులు బుచ్చయ్య గారు హనుమకొండ జిల్లా నుంచి. అండ్ ఇంకొక రైట్ ఆన్సర్ ఫ్రమ్ పెడన జోగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు. అండ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుంచి కట్ల సతీష్, సుమలత వీళ్ళందరూ రాంగ్ ఆన్సర్. అండ్ దేవసేన తిరుపతి నుంచి రాంగ్ ఆన్సర్. అండ్ కిషోర్ గారు, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అని అంటూ రైట్ ఆన్సర్ నిజామాబాద్ జిల్లా ఉమ్మేడ నుంచి మొహమ్మద్ జనీద్దీన్, స్నేహబాను జనీద్దీన్. అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు రాంగ్, ఓకే రైట్ ఆన్సర్. అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్. సో ఆన్సర్ అయితే అప్పుడే రివీల్ చేయను, మరికొద్దిసేపట్లో న్యూస్ హెడ్లైన్స్ వింటారు. అండ్ ఎగ్జాక్ట్గా 4:02కి కలుద్దాం, అప్పుడు ఆన్సర్ రివీల్ చేస్తాను. వింటూ స్టే ట్యూన్డ్.

విలంబం లేకుండా అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని అమరావతి అభివృద్ది కమిటీ సీఎండీ డి లక్ష్మి పార్థసారథి అధికారులను ఆదేశించారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్లు, కొత్త పింఛన్లు త్వరలో పంపిణీ చేస్తామని శ్రీకాకుళం జిల్లా గ్రామీణాభివృద్ది శాఖ పథక సంచాలకులు పి కిరణ్ కుమార్ చెప్పారు. పెనుగొండ వైసీపీ కార్యాలయంలో మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అర్హతలు ఉండి ఓటు హక్కు లేనివారు అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని, ఎటువంటి అవకతవకలకు తావులేకుండా ఎస్ఐఆర్ పై అవగాహన పెంచుకోవాలని ఉషశ్రీ చరణ్ సూచించారు. సౌత్ కోస్ట్ రైల్వే ప్రధాన ప్రజా సంబంధాల అధికారి సిపిఆర్ఓగా భారతీయ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ ఐఆర్టీఎస్ 2013 బ్యాచ్కు చెందిన అధికారి వై బాలాజీ కిరణ్ అదనపు బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఆయన దక్షిణ కోస్తా రైల్వేలో డిప్యూటీ జనరల్ మేనేజర్ కమ్ సెక్రటరీ టు జనరల్ మేనేజర్గా విధులు నిర్వహిస్తున్నారు. భారతీయ రైల్వేలో ట్రాఫిక్ కమర్షియల్ రంగాల్లో విశేష అనుభవం కలిగిన ఆయన గుంతకల్ డివిజన్లో సీనియర్ డివిజనల్ ఆపరేషన్స్ మేనేజర్గా, సికింద్రాబాద్ మరియు హైదరాబాద్ డివిజన్లో సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్గా సేవలందించారు. తిరువురు మున్సిపాలిటీలో కొనసాగుతున్న ఆపరేషన్ క్లీన్ స్లీవ్ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే కొలికిపూడి పారిశుద్ధ్య పనుల్లో పాల్గొన్నారు. ప్రజలు తడి పొడి చెత్తను వేర్వేరుగా మున్సిపల్ సిబ్బందికి అందించాలని ఎమ్మెల్యే కోరారు. ప్రతి ఒక్కరూ కాలువ పక్కన ప్లాస్టిక్ చెత్త వంటి వ్యర్థాలను పడవేయకుండా డస్ట్బిన్ ఏర్పాటు చేసి అందులో వేసేలా ప్రజలకు అవగాహన కల్పించాలని క్లీన్ స్వీప్ ప్రత్యేక కార్యక్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి అధికారులకు సూచించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం దొమ్మపూడి గ్రామం వద్ద ఇసుక లారీ వెళ్తున్న సమయంలో వంతెన కూలిపోయింది. దీంతో లారీ బోల్తాపడి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. పిఠాపురం నియోజకవర్గంలోని యూ కొత్తపల్లి మండలం ఉప్పాడ గ్రామంలో చేపల విక్రయానికి వెళ్తున్న మహిళలు, ఆటో డ్రైవర్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటనపై ప్రభుత్వం స్పందించి మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించారు. ఆసియా క్రీడల కోసం జరుగుతున్న సెలక్షన్ ట్రయల్లో రెజ్లర్ వినేష్ ఫోగట్ విజయం సాధించారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

0: విత్ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఒక మధురమైన స్వరం 90 ఏళ్లుగా పొద్దున్నే లేచింది మొదలు పడుకునేదాకా ఒక స్వరం మనతోనే ఉంది. అమ్మ లాలిపాట లాంటిది, నాన్న చెప్పే కథ లాంటిది, స్నేహితుడి పలకరింపు లాంటిది. 1936లో మొదలైన ఆ మధురమైన స్వరం 2026 నాటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అవునండి, మన ఆకాశవాణి విజయవాడ కృష్ణమ్మ వడిలో కనకదుర్గమ్మ ఆశీస్సులతో 90 ఏళ్లుగా మీ ఇంట్లో ఒక మనిషిలా, ఇంకా ఎన్నో ఏళ్ళు మీ చెంతనే, మీకోసమే ఎప్పటికీ మీ ఆకాశవాణి.

విండో ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 4:05 అని మనం నామ సందడే సందడిలో ఇందాక వరకు కూడా. సో లాస్ట్ క్వశ్చన్ అడిగాను, దానికి ఆన్సర్స్ కూడా చాలామంది పంపిస్తున్నారు, చూద్దాం. ఏమీ లేని కూడా ఏజింగ్ ఏజ్, నాకు అర్థం అవ్వలేదు. ఎమిగర్ నుంచి వెంకట కుమార్, ఏంటో మరి ఇది.

అండ్ లతా ఫ్రమ్ ఉయ్యూర్ నుండి కవ్వం కాదు, అండ్ సులోచన గారు కరీంనగర్ నుంచి చల్లకొండ కాదు. అండ్ ఈరోజు సందరే సందడి అత్యంత ఉత్సాహంతో, ఆసక్తితో, మంచి మంచి ప్రశ్నలతో, సూపర్ సూపర్ పాటలతో మమ్మల్ని అమితంగా ఆకట్టుకున్నాయి. ఇంతకుమించి కార్యక్రమాన్ని నిర్వహించిన కిషోర్ గారికి మా ప్రత్యేక అభినందనలు అంటూ పంపించారు. థ్యాంక్ యూ సో మచ్, నిజామాబాద్ జిల్లా ఉమ్మేడ నుంచి మమ్మజి నితిన్, స్నేహబాణి నితిన్, థ్యాంక్స్ ఏ లాట్. అండ్ ఉట్టి మీద పాలు పెట్టినట్లంటే ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి బట్ కాదు, అండ్ చందంపేట మండలం నుంచి దమ్మోజ్ వెంకటేశ్వరి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ సికింద్రాబాద్ ఓల్డ్ అల్వాల్ నుంచి పంపించారు శ్రీరామదాస్ కృపాచారి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ చందు రావిరాల రాంగ్ ఆన్సర్. అండ్ షో సూపర్ క్రిష్ కుసుమ పంపించారు అంబట్ నగర్ నుంచి, బట్ లాస్ట్ ఆన్సర్ మీరే చెప్పాలి అని అంటూ నేనే చెప్తాను ఆన్సర్. అండ్ మీరు వచ్చిన దగ్గర నుంచి ఒక నిమిషమైనా బోర్ అనేది కొట్టదు అని అంటూ పంపించారు క్రిష్జీ అని అంటూ. థ్యాంక్ యూ సో మచ్ హైదరాబాద్ నుండి శ్వేత లక్ష్మి నిష్కాన్ హనీ, థ్యాంక్స్ ఏ లాట్ అండ్ మీన్స్ ఏ లాట్. అండ్ జయంతి అల్వాల్, మై ఆన్సర్ ఈజ్ కర్డర్ మిల్క్ అంట జయంతి అల్వాల్. సో నేను చెప్తాను ఆన్సర్ అయితే, అండ్ షరీఫ్ గన్నవరం నుంచి భద్రాచలం ఏరియా నుంచి పంపించారు, ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. నేను చెప్పనా సామెత ఏంటో, నేతికొండనేమో నేలను పెట్టి ఉత్తికొండనేమో ఉట్టి మీద పెట్టినట్లు అని సామెత అనమాట. సో నేతికొండనేమో నేల మీద పెట్టారంట, ఉట్టికొండను మాత్రం తీసుకెళ్లి ఉట్టి మీద పెట్టారంట, అది సంగతి. ఏదైనా మన అంటే మన ఐ మీన్ మన పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో, మన పురాతన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళందరూ కూడా ఈ సామెతలు కానీ ఏదైనా సరే ఒక టెక్నాలజీకి సంబంధించిన కానీ అవన్నీ ఎప్పుడో యూజ్ చేస్తారనమాట. అవన్నీ మనం ఇప్పుడు వెలుగులోకి తీసుకొచ్చి ఇప్పుడు అవన్నీ తెలుసుకొని వాటి మీనింగ్ తెలుసుకొని మనం మళ్ళీ దాన్ని వాటిని రీక్రియేట్ చేస్తున్నాం, అది సంగతి. అండ్ 4:27:27 స్టూడియోలో టైం. హాయ్ కిషోర్, సూపర్ ఎంటర్టైన్మెంట్ అని అంటూ చిత్యాల రామకృష్ణ శ్రీదేవి, తేజస్విని అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వరంగల్ నుంచి పంపించారు, థ్యాంక్స్ ఏ లాట్. అది సంగతి, ఈరోజు సండే సండే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మొత్తానికి ఆన్సర్ అయితే నేతికుండను, నేతికుండనేమో నేలను పెట్టి ఉత్తికుండను ఉట్టి మీద పెట్టినట్లు సామెత, అది సంగతి. హోప్ యు ఆల్ ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను ఈరోజు సండే సండే. అండ్ ఈ టైం వివిధ టైం వివిధలో నేను ఒకే హీరోయిన్ సాంగ్స్ వినిపిస్తాను మీ అందరికీ. అండ్ ఆ హీరోయిన్ ఎవరు అని అంటే త్రిష అనమాట. సో సూపర్ అంటూ పంపించారు సులోచన గారు కరీంనగర్ నుంచి, థ్యాంక్ యూ సో మచ్ సులోచన గారు. సో త్రిష హీరోయిన్గా యాక్ట్ చేసిన మూవీస్లో నుంచి లవ్లీ సాంగ్స్ మీ అందరి కోసం బ్యాక్ టు బ్యాక్ ప్లే చేస్తూ ఉంటాను. వింటూ స్టడీ ఇంటూ వివిధ్ భారతీ FM 101.3, నేను మీ క్రిష్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

సూపర్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. మీరు విన్న సాంగ్ ఫ్రమ్ ద మూవీ ఆడవారి మాటలు అర్థాలి వేర్ల నుంచి ప్లే చేశాను. అండ్ సాంగ్ ని కంపోజ్ చేసింది యువన్ శంకర్ రాజా, అండ్ పాటను పాడింది కార్తిక్ అండ్ గాయత్రి, అండ్ పాటకు లిరిక్స్ అందించింది చంద్రబోస్. అండ్ మనమున్నాం వివిధాలో, ఒకే హీరోయిన్ సాంగ్స్ వినిపిస్తున్నాను. నా హీరోయిన్ త్రిష. నెక్స్ట్ నీ మనసు నాకు తెలుసు మూవీలో నుంచి ఒక లవ్లీ సాంగ్ ప్లే చేస్తున్నాను. వింటూ స్టేట్ యూన్ టు వివిధ భారతి FM 101.3 విత్ మీ యువర్ క్రిష్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

సూపర్ సాంగ్ విన్నారు ఫ్రమ్ ద మూవీ ఎంత వారు గాని నుంచి ప్లే చేశాను అండి. సాంగ్ ని కంపోజ్ చేసింది హ్యారీ జయరాజ్ అండి పాటను పాడింది కార్తీక్ అండ్ మనం ఉన్నాం వివిధాలో. వివిధాలో ఒకే హీరోయిన్ సాంగ్స్ వినిపిస్తున్నాను అండ్ ఆ హీరోయిన్ త్రిష. త్రిష హీరోయిన్ గా యాక్ట్ చేసిన మూవీస్ లో నుంచి లవ్లీ సాంగ్స్ మీ అందరి కోసం వినిపిస్తున్నాను అండ్ ఇంకా టూ బ్యాక్ టు బ్యాక్ బ్యూటిఫుల్ సాంగ్స్ మీ అందరి కోసం ప్లే చేస్తూ ఉంటాను ఫ్రమ్ ద మూవీస్ యువా అండ్ పిఎస్ టూ నుంచి ప్లే చేస్తున్నాను. సో ఈ సాంగ్స్ తో బై బై చెప్పేస్తూ ఎగ్జాక్ట్ గా 4:50 వెన్నెల ప్రోగ్రామ్ కూడా ఉంటుంది. మళ్ళీ మిమ్మల్ని సోమవారం సాయంత్రం 5 గంటలకు కలుస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, బై బై. నేను మీ క్రిష్ సైనింగ్ ఆఫ్.

వెల్కమ్ టు వెనెలా ప్రోగ్రామ్ విత్ మీ యా ఆర్జే చేతన్. ఎస్, ఇవాళ కూడా ఒక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ తో మీ ముందుకు వచ్చాను. పిల్లల పెంపకంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళని ఫ్యూచర్ కి ఎలా రెడీ చేయాలి, ఎలా సిద్ధపరచాలి అంటే చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే వాళ్ళని ఎమోషనల్ గా స్ట్రాంగ్ చేయాలి. ఈ మధ్య ఏంటంటే చాలా ఎక్కువ ఎక్స్టర్నల్ ఇంపాక్ట్స్ ఉన్నాయి పిల్లలపైన. ఆ ప్రభావాలేంటి? ఫ్యామిలీ ప్రెషర్ ఉంటుంది, ఫ్యామిలీలో గొడవలు జరుగుతాయి. అది ఫైనాన్షియల్ కానివ్వండి, ఎమోషనల్ కానివ్వండి, రిలేషన్షిప్ గ్యాప్స్ కానివ్వండి, ఇవన్నిటి గురించి గొడవలు జరిగినా ఏది జరిగినా కూడా ఈ ప్రభావం ఏదైతే ఉందో ఈ ఇంపాక్ట్ పిల్లలపై పడుతుంది. దీస్ కిడ్స్ విల్ బికమ్ ఫ్యూచర్ అడల్ట్స్ అండ్ దే విల్ రన్ దేర్ ఓన్ ఫ్యామిలీస్ అండ్ అట్ ది సేమ్ టైమ్ దే విల్ ఆల్సో రన్ యువర్ ఫ్యామిలీ టు అ లార్జ్ ఎక్స్టెంట్ అనుకుందాం మనం. మగపిల్లలైతే వాళ్ళకి ఏంటంటే బై డిఫాల్ట్ తల్లిదండ్రులను చూసుకునే అవసరం ఉంటుంది, అదొక రెస్పాన్సిబిలిటీ కాబట్టి చూసుకుంటారు. మగపిల్లలు లేని కుటుంబాల్లో ఓన్లీ ఆడవాళ్ళైనా కానీ పేరెంట్స్ని హాయిగా చూసుకుంటున్నారు, లేదా దే ఆర్ గివింగ్ ఆల్ కంఫర్ట్స్, కేర్ గివర్స్ని పెడుతున్నారు, అన్నీ చూసుకుంటున్నారు. అందుకే స్ట్రాంగ్ పిల్లల్ని ముందుకు తేవాలి. జీవితంలో విజయం సాధించిన వ్యక్తులు మానసికంగా దృఢంగా ఉంటారు, ఏదో ఒకటి చేయాలనే స్ఫూర్తి వారిలో ఉంటుంది. అలాంటి వారు కష్టాలకు భయపడరు, రిస్క్ తీసుకునే సామర్థ్యం, ప్రతికూల పరిస్థితులను కూడా చిరునవ్వుతో అధిగమించగల సామర్థ్యం వారిలో ఉంటుంది. ప్రతి తల్లిదండ్రులు తమ బిడ్డ మానసికంగా దృఢంగా ఉండాలని కోరుకుంటారు. అయితే ప్రతి వ్యక్తి ఆరోగ్యం ఒకేలా ఉండదు, అలాగే మానసిక సామర్థ్యం కూడా ఒకేలా ఉండదు. కొంతమంది పిల్లలు మానసికంగా చాలా దృఢంగా ఉంటారు, కాబట్టి కొంతమంది పిల్లలు మానసికంగా బలహీనంగా ఉంటారు. మీ బిడ్డ మానసికంగా దృఢంగా ఉన్నారా లేదా అనే విషయాన్ని నిర్ధారించడానికి కొన్ని సంకేతాలు ఉన్నాయి, అవేంటో తెలుసుకోవాలని ఉంది కదా. సో కీప్ లిస్నింగ్ టు వెన్నెలా ప్రోగ్రామ్ విత్ మీ యా ఆర్జే చేతన్. మీ బిడ్డ కష్ట సమయాల్లో కూడా ధైర్యంగా కనిపిస్తే అతని సంకల్ప శక్తి కూడా బలంగా ఉందని అర్థం చేసుకోండి. సంకల్ప శక్తి బలంగా ఉన్న పిల్లలను మానసికంగా దృఢంగా కనిపిస్తారు. పిల్లలు మంచి సమయం లేనప్పుడు లేదా తను బలహీనంగా ఉన్నప్పుడు మీరు కొన్ని సంకేతాలు చూస్తారు. చిన్నపిల్లలకు ఓపిక ఉంటే వాళ్ళు మానసికంగా బలంగా ఉన్నారని అర్థం చేసుకోవాలి. ఎలాంటి చెడు పరిస్థితుల నుంచి బయటపడేందుకు సహనం ఉపయోగపడుతుంది. చాలామంది పిల్లలు చదువుల్లో వైఫల్యం చెంది నిరుత్సాహానికి గురవుతారు, అయితే కొంతమంది పిల్లలు ఓపిక పట్టి మళ్ళీ ప్రయత్నిస్తారు. ఈ సంకేతాలు మీ పిల్లలు ప్రయత్నించడానికి ఎప్పటికీ భయపడారని చూపుతాయి. అందుకే ఓపిక, పేషెన్స్ అనేవి చాలా ముఖ్యం. మీరు తరచుగా చూస్తూ ఉంటారు, ఏదైనా కానీ బోర్డ్ ఎగ్జామ్ కానివ్వండి, ఇంకో ఏమన్నా ఎగ్జామ్స్ క్రాక్ చేయలేకపోతే పిల్లలు ఏడ్చేస్తారు. రిజల్ట్ వచ్చినప్పుడు కాదు, ఎగ్జామ్ రాసొచ్చి ఇంటికి ఏడ్చే పిల్లలు ఎంతో మంది ఉన్నారు. ఇలా ఎగ్జామ్కి ఏడిస్తే ఇంకా జీవితంలో ఏం సాధిస్తారు అని మీరు చెప్పాలి, వాళ్ళకి నేర్పించాలి. ఎగ్జామ్ ఇస్ నాట్ లైఫ్, రిజల్ట్ ఈజ్ నాట్ లైఫ్, జాబ్ లైఫ్ కాదు, మ్యారేజ్ ఫెయిల్ అయితే అది లైఫ్ కాదు. దేర్ ఇస్ స్టిల్ అ లాట్ టు అచీవ్ అండ్ దేర్ ఇస్ స్టిల్ అ లాట్ టు డూ విత్ దేర్ ఓన్ లైఫ్. వాటిని సరిదిద్దుకునే అవకాశాలు వెతకాలి, బాగా చేసుకోవాలి. మీ బిడ్డ నిర్ణయం తీసుకోవడానికి కొంత సమయం తీసుకుంటే బాధపడకండి. మానసికంగా దృఢంగా ఉండేందుకు ఇవి సంకేతాలు. మెంటలీ స్ట్రాంగ్ ఉన్న పిల్లలకు వారి తదుపరి కదలిక చేస్తుంది. మానసికంగా దృఢంగా ఉన్న పిల్లలు తమ కోసం ఏదైనా ఎంచుకోవడానికి ఫస్ట్ ఆలోచిస్తారు, డిసిషన్ తీసుకునే ముందు ఒకసారి ఆలోచిస్తారు, ప్రోస్ అండ్ కాన్స్ వే చేస్తారు, అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ చూసుకుంటారు. స్ట్రాంగ్ పిల్లలు, మెంటలీ స్ట్రాంగ్ పిల్లలు అనుకుందాం, వారు దేనిపైన పెద్దగా కంప్లైంట్స్ చేయరు, ప్రతి పరిస్థితిని ఎదుర్కొంటారు, మార్గాలు వెతుక్కుంటారు, దాంట్లో లెసన్స్ ఏమన్నా ఉంటే నేర్చుకుంటారు. వీక్ అయిన వాళ్ళు ఏం చేస్తారంటే కంప్లైంట్ చేస్తూ ఉంటారు, పరిస్థితులను కంప్లైంట్ చేసుకుంటారు, వేరే వాళ్ళని బ్లేమ్ చేస్తూ ఉంటారు, మొండిగా తయారవుతారు. దే డోంట్ లుక్ అట్ ద రే ఆఫ్ లైట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది టనల్. ఇలాంటి వాళ్ళు పెద్ద అయ్యాక గాసిప్ చేయడం మొదలు పెడతారు. అందుకే వాళ్ళని ఓన్ డిసిషన్స్ తీసుకునేలా వాళ్ళని ప్రోత్సహించాలి. డిసిషన్ తీసుకున్నట్టయితే ఆ డిసిషన్ కరెక్టా లేదా తెలుస్తుంది. ఒకవేళ తప్పైతే ఎలాంటి డిసిషన్స్ తీసుకోవాలి, దాని ఎఫెక్ట్ ఏంటి, దాని రిజల్ట్ ఏంటి, దాని కాన్సిక్వెన్స్ ఏంటి అని వాళ్ళకు తెలుస్తుంది. యు హ్యావ్ టు ఎన్కరేజ్ యువర్ కిడ్స్ టు టేక్ మైనర్ డిసిషన్స్. వాళ్ళ టాయ్స్ గురించి కానివ్వండి, వాళ్ళు ఏ సబ్జెక్ట్ ఇష్టపడతారో ఏదైనా కానీ అలా చిన్న చిన్న విషయాలను వాళ్ళకు నేర్పిస్తూ ఉంటే పెద్దయ్యాక వాళ్ళు మెంటల్గా స్ట్రాంగ్ అవుతాయి. డియర్ ఫ్రెండ్స్, పిల్లల్ని పెంచడం ప్రతి పేరెంట్స్ జీవితంలో ఎంతో ఆనందమైన అనుభవం. అయితే పిల్లలు పుట్టిన తర్వాత వారి పెంపకం ఒక పెద్ద బాధ్యతగా మారుతుంది. ఇది చాలామంది తల్లిదండ్రులకు కాస్త కష్టసాధ్యమైంది అనిపించవచ్చు. అయితే మీరు పాజిటివ్ పేరెంటింగ్ చేయడం వల్ల మీ పిల్లల అభివృద్ధి, ఆరోగ్యం, భవిష్యత్తు

భవిష్యత్ కోసం ఎంతో ఉపయోగపడుతుంది. పాజిటివ్ పేరెంటింగ్ అనేది పిల్లలతో ప్రేమ, సహకారం, డిసిప్లిన్ మిళితమై దృష్టితో వ్యవహరించడమే. ఇది పిల్లల మానసిక శారీరక ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని వారిని పూర్తి స్వతంత్రంగా, మానసికంగా శక్తివంతంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. ఎన్కరేజ్ యువర్ చిల్డ్రన్, మీ పిల్లల్ని ప్రోత్సహించడం పాజిటివ్ పేరెంటింగ్ లో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ వేగవంతమైన జీవితంలో పని, ఇళ్ల పనులు నిమగ్నమై పిల్లలతో సరైన టైం గడపలేకపోతున్నారు చాలా మంది పేరెంట్స్. ఒకవేళ టైం దొరికినా గానీ ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, ఏముంటుంది టైం దొరికితే ఫస్ట్ చేతిలో ఫోన్ ఉంటుంది. అసలు పిల్లలు ఏమవుతున్నారు, రిలేషన్షిప్స్ ఏమవుతున్నాయి ఆలోచించే ఇది కూడా లేదు. ఆ స్క్రోల్ చేస్తూ ఉంటారు, ఎందుకు స్క్రోల్ చేస్తున్నారో కూడా తెలియదు. దాని నుంచి ఏమన్నా ఆనందం వచ్చిందా అని ఇంకోటితో షేర్ చేసుకుంటున్నారంటే ఒకటి స్క్రోల్ చేయగానే అది మర్చిపోయారు, ఇంకోటి వచ్చింది, ఇంకోటి స్క్రోల్ చేశారు, పైది మర్చిపోయారు. పొద్దున ఏం తిన్నారు అంటే చాలా మంది చెప్పలేరంట, నిన్నేం తిన్నావు అంటే చెప్పలేరంట. అంటే అంత దాకా వచ్చింది వ్యవహారం. అర్థమవుతుందా ద నెగటివ్ ఇంపాక్ట్ ఆఫ్ ఇట్? అందుకే పిల్లల్లో కూడా ఇలాంటివి రాకుండా చూడాలంటే యూ హ్యావ్ టు స్పెండ్ టైమ్ విత్ దెమ్, యూ హ్యావ్ టు బికమ్ అ రోల్ మోడల్. వారితో ప్రతిరోజు లేదా వారంలో కనీసం ఒక్కరోజు సమయం కేటాయించండి. వారికి ఇష్టమైన చోటు తీసుకెళ్ళండి, సినిమాలు చూడడం లేదా పార్క్ తీసుకెళ్ళండి. స్పెండ్ టైమ్ విత్ దెమ్. వయసుకు తగ్గట్టుగా పిల్లలకు స్వతంత్రత ఇవ్వండి. దాని ద్వారా వారు ఇండిపెండెంట్ నిర్ణయాలు తీసుకుంటారు, బాధ్యతలను అర్థం చేసుకోవడం సాధ్యమవుతుంది. తల్లిదండ్రులు వారితో ఎక్కువ సమయం గడిపి మంచి చెడుల గురించి వివరిస్తే పిల్లల భవిష్యత్తు మరింత మెరుగ్గా ఉంటుంది. పిల్లలను మానసికంగా దృఢంగా తయారు చేయడానికి ఫస్ట్ భావోద్వేగ సంబంధం ఉంటుంది. ఈ భావోద్వేగ సంబంధం అనేది పిల్లలకు నేర్పించాల్సిన ముఖ్యమైన జీవిత నైపుణ్యం. దీని ద్వారా వారు ప్రతికూల భావోద్వేగాలను సులభంగా ఎదుర్కొంటారు. మీ పిల్లలని మానసికంగా దృఢంగా తయారు చేయాలంటే చిన్నప్పటి నుంచే చిన్న చిన్న నిర్ణయాలు తీసుకునేలా ప్రోత్సహించండి. దానికి కావలసిన స్వేచ్ఛనివ్వండి. దీని ద్వారా ఏ పరిస్థితినైనా సులభంగా ఎదుర్కొంటారు. వైఫల్యం మనందరి జీవితంలో ఎదుర్కొనే ఒక చేదు నిజం. మీ పిల్లలు విఫలమైనప్పుడు లేదా తిరస్కరించబడినప్పుడు దాన్ని ఎలా ఎదుర్కోవాలో నేర్పండి. ఈ పరిస్థితిలో వారు ఏం చేయాలో తప్పకుండా చెప్పండి. చిన్నప్పటి నుంచే దీన్ని నేర్చుకుంటే భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు నిరాశ చెందకుండా సులభంగా ఎదుర్కొంటారు. మీరు మీ పిల్లల చిన్న ప్రయత్నాలను ప్రోత్సహించినప్పుడు వారు మానసికంగా బలపడతారు. వారికి అపారమైన ప్రేమను కూడా ఇవ్వండి. మీ పిల్లలను మానసికంగా దృఢంగా తయారు చేయాలనుకుంటే ముందుగా వారు ఇష్టపడేది ఏంటి అని తెలుసుకొని చేయండి. మీరు వారిని నియంత్రించడం వల్ల వారు మానసికంగా బలహీనంగా తయారవుతారు. పిల్లలు ఎమోషనల్ గా స్ట్రాంగ్ గా ఉండాలంటే ఫస్ట్ వాళ్ళ ఎమోషన్స్ ఏంటో వాళ్ళు గుర్తించేలా చేసుకోవాలి. వాళ్ళకి చూపండి మీరు, అంటే వాళ్ళని తెలియపరిచేలా చేయండి, వాళ్ళని ఎడ్యుకేట్ చేయండి. పాజిటివ్ యాక్షన్స్ వేటిని అంటారు, నెగటివ్ యాక్షన్స్ వేటిని అంటారు అని. అండ్ మీరే రోల్ మోడల్ లాగా ఉండండి. చిన్న చిన్న గొడవలైనప్పుడు మీరు అరిచేసి కేకలు పెడితే, హస్బెండ్ వైఫ్ మధ్య ప్రతి చిన్నదానికి కంప్లైంట్ చేసినట్టు మాట్లాడితే అది వాళ్ళ చిన్నపిల్లల మైండ్ లో ఇంప్రింట్ అవుతుంది. ఓహో, ఇలా జవాబు చెప్పాలా అని వాళ్ళకి తెలుస్తుంది. మీరు ఏదైనా ప్రశ్న వచ్చినప్పుడు లేదా చిన్నగా ఏదైనా గొడవ వచ్చినప్పుడు దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తారు అనేది కూడా మీ పిల్లలపై ప్రభావం చూపుతుంది. ఒక్కోసారి అన్ని మనం అనుకున్నట్టు జరగవు. ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ వెరీ స్మూత్. ఆ క్రిటికల్ టైంలోనే మీరెలా మేనేజ్ చేసుకుంటున్నారో చూసి పిల్లలు కూడా అది నేర్చుకుంటారు. అది ఒక స్టాండర్డ్ గా, ఒక బెంచ్ మార్క్ లాగా పెట్టుకుంటారు. అందుకే రోల్ మోడల్స్ లాగా ఉండాలి అంటాను. చాలా మంది పేరెంట్స్ ఏంటంటే తెలుసు బిజీ లైఫ్ స్టైల్ ఉంది, అన్ని ఉన్నాయి అనేసి ఏది చిన్నది ఏదైనా అనే కానీ గొడవ పడిపోతూ ఉంటారు, అరుచుకుంటూ ఉంటారు. సో దిస్ విల్ హ్యావ్ అ వెరీ నెగటివ్ ఇంపాక్ట్ ఆన్ యువర్ చైల్డ్. ఎమోషనలీ స్ట్రాంగ్ కిడ్స్, మెంటలీ స్ట్రాంగ్ కిడ్స్ ని పెంచలేము ఇలాంటి వాతావరణం ఉంటే. అందుకే మీ వాతావరణాన్ని ఫస్ట్ సరి చూసుకోండి. యూ బికమ్ ఎమోషనలీ స్ట్రాంగ్, యువర్ చిల్డ్రన్ విల్ ఆటోమేటికలీ బికమ్ ఎమోషనలీ స్ట్రాంగ్. విత్ దిస్ ఇన్ఫర్మేషన్ అబౌట్ రేజింగ్ యువర్ ఎమోషనలీ స్ట్రాంగ్ చిల్డ్రన్ ఇన్ వెనిలా ప్రోగ్రామ్, దిస్ ఇస్ యువర్ ఆర్జే చేతన్ సేయింగ్ బై ఫర్ నౌ. ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ ఇన్ అ నెక్స్ట్ సెగ్మెంట్. టిల్ దెన్ హ్యావ్ అ గ్రేట్ టైమ్.

ఆకాశవాణి విజయవాడ. స్టిల్ ద వాయిస్ ఆఫ్ ద నేషన్. 90 glorious years, 1936 టు 2026. ఇట్స్ ఏ సిక్సర్.

ఆకాశవాణి 90 ఇయర్స్ నాట్ అవుట్ ఆకాశవాణి విజయవాడ కృష్ణమ్మ సాక్షిగా స్టిల్ బ్యాటింగ్ ఫర్ యూ ఫర్ ఎవర్.

పెంచితే ఎవరికీ నష్టం ఉండదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. ఖరీఫ్ సీజన్కు రేపటి నుంచి ధవళేశ్వరం బ్యారేజీ నుంచి కాలువలకు నీటిని విడుదల చేయనున్నట్లు మంత్రి కంద్రా దుర్గేష్ ప్రకటించారు. విజయనగరం జిల్లా గణపతినగరం నియోజకవర్గంలోని గంట్యాడ మండలంలో ఉన్న పెదమర్చిపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని రాష్ట మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మంత్రి సూచించారు. నందిగామలో ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కాకానీనగర్లో నిర్వహించిన ప్రజాదర్బార్లో ప్రజల సమస్యలు నేరుగా విని సంబంధిత అధికారులకు తక్షణం చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. కర్నూలు జిల్లాలో పరిశ్రమల స్థాపనకు సంబంధించి 40 ఎంఓయూలు చేసుకోవడం జరిగిందని, ఇందులో 35 పరిశ్రమలకు సంబంధించి భూమి సందర్శన పూర్తయిందని కలెక్టర్ డాక్టర్ ఏ సిరి తెలిపారు. బాపట్ల జిల్లా చీరాల పట్టణంలో 70 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డు డ్రైన్ పనులకు ఎమ్మెల్యే మద్దులూరు మాలకొండయ్య ఈరోజు శంకుస్థాపన చేశారు. రాష్టంలోని ప్రభుత్వ ప్రైవేటు డిగ్రీ కళాశాలలో ప్రవేశాల కోసం తెలంగాణ రాష్ట ప్రభుత్వం నిర్వహించే దోస్ రెండో విడత సీట్ల కేటాయింపు జాబితా ఈరోజు విడుదలైంది. సీటు పొందిన విద్యార్థులు రేపటి నుంచి జూన్ 5 లోపు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ ద్వారా సీటును రిజర్వ్ చేసుకోవాలని, లేనిచో సీటు రద్దవుతుందని అధికారులు తెలిపారు. ఖరీఫ్ సీజన్లో రైతులకు 40% సబ్సిడీతో వేరుశనగ విత్తన కాయలను రైతు సేవా కేంద్రాల ద్వారా ఎల్లుండి నుండి పంపిణీ చేస్తామని గుత్తి ఇన్ఛార్జ్ వ్యవసాయ అధికారి మహబూబ్ బాషా ఒక ప్రకటనలో తెలిపారు. రైతులు దీనిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. నగరిలో ఈరోజు జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆధ్వర్యంలో జన విశ్వాస్ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో మహిళల భద్రత, రక్షణ, సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. గాజువాకలో టీబీ విముక్త భారత కార్యక్రమంలో భాగంగా టీబీ ఉన్నవారికి 6 నెలల పాటు ఉచిత మందులు, పోషకాహారం కోసం నెలకు 1,000 రూపాయల చొప్పున 6 నెలల పాటు నేరుగా ఖాతాల్లో జమ చేస్తామని అధికారులు తెలిపారు. జాతీయ రహదారి 216 వెంబడి విద్యుత్ టవర్ల ఎత్తు పెంపునకు రాజోలు, మామిడికుదురు మండలాల్లో టవర్ల నిర్మాణానికి సేకరిస్తున్న 39 సెంట్ల భూమికి యజమానులకు ఎకరాకు 1,00,000 చొప్పున పరిహారం అందించనున్నట్లు జేసీ నైద్యాదేవి ప్రకటించారు. గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలోని ఉండవల్లి సెంటర్ కొత్త కాలువ వంతెన వద్ద 2 ఆటోలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 1 వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై తాడేపల్లి పోలీసులు విచారణ చేపట్టారు. రాష్టంలోని నెల్లూరు, మార్కాపురం, తిరుపతి జిల్లాల్లో ఈ మధ్యాహ్నం ఈదురుగాలతో కూడిన భారీ వర్షం నమోదైంది. రాగల 3 గంటల్లో నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 6 గంటలకు వింటారు.

0: భారతి ఎఫ్ఎం 101.3. ఆకాశవాణి
1: 90 సంవత్సరాల గౌరవప్రదమైన ప్రయాణం.
0: మన భారతదేశం విన్న తొలి స్వరం
1: ఆకాశవాణి.
0: కోట్ల హృదయాలను ఏకం చేస్తూ,
1: కోట్లాది గుండెల చప్పుడుగా,
0: కేవలం ఒక ప్రసార సేవ మాత్రమే కాదు
1: సమాజ స్వరం
0: మన ఆకాశవాణి.
1: సమాచారాన్ని అందించడమే కాదు,
0: భారతదేశాన్ని ఏకతాటిపైకి తీసుకువచ్చిన శక్తివంతమైన వేదిక.
1: 9 దశాబ్దాల విశ్వసనీయత,
0: 90 ఏళ్ల అనుబంధం,
1: యుద్ధాలప్పుడు ధైర్యం చెప్పింది,
0: విపత్తులప్పుడు తోడుగా నిలిచింది.
1: గ్రామం నుంచి నగరం వరకు
0: సమాచారం,
1: వినోదం,
0: విజ్ఞానాన్ని అందిస్తూ
1: సంస్కృతికి అద్దం పట్టింది.
0: మారుతున్న కాలంతో పాటు
1: సరికొత్త సాంకేతికతతో
0: మీ ముందుకు సరికొత్తగా
1: ఆకాశవాణి వినండి,
0: ఆస్వాదించండి.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.

0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు.
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

హాయ్ హలో నమస్తే అస్సలాం వలైకుమ్ వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఈ సరదా సమయంలో మిమ్మల్ని అందరినీ అలరించడం కోసం మీ ముందుకు వచ్చేసాను నేను మీ అన్వర్. మరి కలెక్ట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం ఇవాళ మన ప్రోగ్రామ్స్ అన్ని వన్ బై వన్. స్టూడియోలో సమయం చూస్తే 8:08. మరి ఈ టైంలో మనమంతా 5 to 6 గీత్ కథ చలంటో సూపర్ హిట్ హిందీ సాంగ్స్ని వింటూ ఎంజాయ్ చేస్తుంటాం కదా, అందుకే మీకోసం ఇప్పుడు వచ్చేస్తున్న సంస్కృతి రెడీగా ఉన్నాయి ఫ్రమ్ ది మూవీస్ ఆషికి మరియు దిల్వాలే. ఈ మూవీస్ నుంచి రాకపోతున్న ఈ సూపర్ హిట్ సాంగ్స్ మీకోసం వింటూ ఎంజాయ్ ది సాంగ్స్ అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ

0: సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనం గీత్ గాథ చల్ ప్రోగ్రాంలో సూపర్ హిట్ హిందీ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తూ, మరి ఇప్పుడు నెక్స్ట్ మీకోసం రాబోతున్న సాంగ్స్ అయితే రెడీగా ఉన్నాయి ఫ్రమ్ ది మూవీస్ కలహో నహో మరియు బాడీ గార్డ్. ఈ మూవీస్ నుంచి రాబోతున్న ఈ సూపర్ హిట్ సాంగ్స్ మీకోసం వింటూ ఎంజాయ్ ది సాంగ్స్ అండ్ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
0: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
4: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
5: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
4: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
5: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
6: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
7: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
7: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
7: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
7: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.

వెల్మడి ఫ్రెండ్స్ మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున గీత్ కథా చెల్లో సూపర్ హిట్ హిందీ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తూ మరిప్పుడు నెక్స్ట్ మీకు సరిపోతున్న సాంగ్స్ ఇది రెడీగా ఉన్నాయి ఫ్రమ్ ది మూవీస్ వెల్కమ్ టు సజనాపూర్ మరియు రాత్ కాయి బాత్ కాయి. ఈ మూవీస్ నుంచి ఈ సూపర్ హిట్ సాంగ్స్ మీకోసం వింటూ ఎంజాయ్ దిస్ సాంగ్స్ అండ్ స్టార్ట్ యూ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: బాగుందిగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

ఈ స్వరం కేవలం ఒక ట్యూన్ కాదు, కోట్ల మంది భారతీయుల ఉదయపు పలకరింపు. 1936లో మొదలైన ఒక మధుర ప్రయాణం నేటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అరచేతిలో స్మార్ట్ ఫోన్ లేని కాలం నుండి అరచేతిలో ప్రపంచం ఉన్న నేటి డిజిటల్ కాలం వరకు అలుపెరగని మీ నేస్తం మీ ఆకాశవాణి. వార్తలు, విజ్ఞానం, వినోదం, మన భాష, మన సంస్కృతి, 90 ఏళ్ల మీ నమ్మకానికి నిదర్శనం ఈ విశ్వసనీయ స్వరం ఆకాశవాణి. బహుజన హితాయ, బహుజన సుఖాయ.

సబ్జైల్లో న్యాయసేవలపై అవగాహన కార్యక్రమం ఈరోజు నిర్వహించారు. న్యాయవాదిని నియమించుకోలేని పేద ఖైదీలకు శిక్ష పడిన వారికి అప్పీలు చేసుకోవడానికి ఉచిత న్యాయ సహాయం అందిస్తామని 4వ అదనపు జిల్లా జడ్జి శుంకర శ్రీదేవి తెలిపారు. కే గంగవరం మండలం దుంగేరులో మండల విద్యాశాఖాధికారి ఆధ్వర్యంలో బడి పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులకు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని అవగాహన కల్పించారు. రాష్టంలోని నగరాలు పట్టణాల ప్రజల్లో పరిశుభ్రతపై చైతన్యం తీసుకురావడానికే ప్రభుత్వం ఆపరేషన్ క్లీన్ స్లీప్ కార్యక్రమాన్ని చేపట్టిందని రాష్ట మున్సిపల్ పరిపాలనా శాఖ కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పి సంపత్ కుమార్ ఐఏఎస్ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లాలో నిర్మాణం పూర్తి చేసిన అన్ని మల్టీపర్పస్ ఫెసిలిటీ గోడౌన్లను తక్షణమే వినియోగంలోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు. కర్నూలు జిల్లాలో నేర నియంత్రణే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని, రేపు జరిగే ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ల నేపథ్యంలో బెట్టింగ్ కార్యకలాపాలపై గట్టి నిఘా ఉంచాలని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ పోలీసు అధికారులను ఆదేశించారు. నగరీ పట్టణంలో సురక్షిత త్రిచక్ర అనే వినూత్న కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ తుషార్ డూడి, నగరీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్, డీఎస్పీ డాక్టర్ తరుణ్ పహ్వా సంయుక్తంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని ఆటోరిక్షాలకు ప్రత్యేక పోలీసు గుర్తింపు సంఖ్య క్యూఆర్ కోడ్ కలిగిన స్టిక్కర్లను అతికించారు. గిరిజన యువత చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ క్రీడల్లో ప్రతిభ కనబర్చాలని పాడేరు ఎస్పీ అమిత్ భర్దార్ సూచించారు. రాష్టంలో ఈరోజు నంద్యాల సంజామలలో 41.4 డిగ్రీలు, అనంతపురంలో 40.2, కర్నూలు, మార్కాపురం, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో 40 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ పేర్కొంది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 7 గంటలకు వింటారు.

0: జ్యోతి ఎఫ్ఎం 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
0: 101.3.
2: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
3: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
2: కాసేపు ఉండొచ్చు కదా?
3: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
2: నేను మీతో పాటు వివిధ భారతి వింటానమ్మాయి గారు.
3: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
2: మీ తెలివి ముందు నాదేముందండి.
3: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
0: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

వెల్ మీడియా ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మరి స్టూడియోలో సమయం చూస్తే 6:06. మరి ఈ టైంలో మనమంతా కృష్ణ తీరమంటూ జింగ్ జింగ్ అమేజింగ్ విషయాల గురించి మాట్లాడుకుంటూ చక్కటి పాటలు వింటూ ఎంజాయ్ చేస్తుంటాం కదూ. మరి ఇక లేట్ ఎందుకు, స్టార్ట్ చేసేద్దాం ఈనాటి మన ఈ కృష్ణ తీరాన్ని. ముందుకైతే కనుక ఒక మంచి సూపర్ హిట్ సాంగ్తో స్టార్ట్ చేసేద్దాం. అందుకే మీకోసం వచ్చేస్తుంది నారీ నారీ నడుమ మురారి. ఈ చిత్రం నుంచి ఈ సూపర్ హిట్ సాంగ్ మీరు ఎంజాయ్ చేసేయండి. తర్వాత మనమంతా చక్కగా ముచ్చటించుకుందాం.

0: వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ఇప్పుడు తెలుగులో ప్రాంతీయ వార్తలను వింటారు.
1: మా పక్కింట్లో ఒక జిడ్డు మనిషి ఉన్నాడు. కాలనీ అంతా సోలార్ ప్యానెల్ పెట్టించుకున్నారు, కానీ తను మాత్రం కరెంటు బిల్లు సున్నాగా వస్తుందని నమ్మడం లేదు. నేనన్నాను, బాబు దాని పేరే పిఎం సూర్య గారు ముఫ్త్ బిజ్లీ యోజన. ఒక్కొక్కరిగా అందరికి కరెంటు బిల్ సున్నాగా రావడం మొదలయ్యింది. అప్పుడన్నాడు ఇక పెట్టించిస్తాను అని. పిఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ .gov.in.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఏబీఎస్ఆర్ మూర్తి. ముఖ్యాంశాలు. కేంద్ర జౌళిశాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ విశాఖలోని ఏపీ మెడ్టెక్ జోన్లో పలు అభివృద్ది కార్యక్రమాలను ఈరోజు ప్రారంభించారు. వ్యర్థాల నుంచి విద్యుత్ తయారీ ప్లాంట్లను రాష్టంలో మరిన్ని ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఖరీఫ్ సీజన్లో రైతులకు సాగుకు అవసరమైన సహకారం అందించేందుకు చర్యలు చేపట్టామని మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలియజేశారు. రాష్ట్రవ్యాప్తంగా 3000 విద్యుత్ బస్సు సర్వీసుల ఏర్పాటే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి మండిపల్లి రామ్ప్రసాద్ రెడ్డి తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. వివరాలు. ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా కేంద్ర జౌళిశాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ విశాఖపట్నంలోని ఏపీ మెడ్టెక్ జోన్ ఏఎంటీజెడ్ ను ఈరోజు సందర్శించారు. ఈ సందర్భంగా మెడికల్ టెక్స్టైల్స్ టెస్టింగ్ ల్యాబ్ ను ప్రారంభించిన ఆయన అత్యాధునిక వైద్య పరికరాలు, రోగ నిర్ధారణ, స్టెరిలైజేషన్, 3D ప్రింటింగ్, శస్త్రచికిత్స పరికరాలు, అధునాతన బయోమెటీరియల్స్ తయారు

0: కేంద్రాలను పరిశీలించారు. అనంతరం ఈఎంటీజెడ్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో వ్యవసాయ రంగం తర్వాత టెక్స్టైల్స్ రంగం అత్యధిక ఉపాధి అవకాశాలు కల్పిస్తోందన్నారు. టెక్నికల్ టెక్స్టైల్స్ కోసం ప్రత్యేక పార్క్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరామని చెప్పారు. మహిళా సాధికారితే లక్ష్యంగా కేంద్ర రాష్ట ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని తెలియజేశారు. ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పల్నాడు జిల్లా కొండవీడి సమీపంలోని జిందాల్ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ను ఈరోజు సందర్శించారు. వ్యర్థాల నుంచి విద్యుత్ తయారీ ప్రక్రియను ఆశాంతం పరిశీలించిన ఆయన సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజు రాష్టంలో ఉత్పత్తి అవుతున్న చెత్తను సద్వినియోగం చేసుకునే విధంగా మరిన్ని ప్లాంట్లు నెలకొల్పేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని అధికారులకు సూచించారు. ఇండోర్ మోడల్లో చెత్తను వేరు చేసేలా పనిచేసేందుకు మార్గదర్శకాలు రూపొందించాలని ఆదేశించారు. అలాగే గోదావరి నది నుంచి వ్యర్థాలను వేరుచేసి విద్యుత్ తయారీకి ఏ విధంగా ఉపయోగించాలి అనే అంశాన్ని కూడా పరిశీలించాలని అధికారులను పవన్ కళ్యాణ్ కోరారు. ఖరీఫ్ 2026 సీజన్లో రైతులకు సాగుకు అవసరమైన పూర్తి సహకారం అందించేందుకు రాష్ట ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. ఉత్పాదకత పెంపు, ప్రకృతి వ్యవసాయ ప్రోత్సాహం, గిరిజన రైతుల ఆర్థికాభివృద్ది లక్ష్యంగా ఖరీఫ్ 2026 విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని పార్వతీపురంలో మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో ఖరీఫ్ 2026కు అవసరమైన 22,348 క్వింటాళ్ల వరి విత్తనాలు సిద్దంగా ఉన్నాయన్నారు. అలాగే పచ్చి రొట్టె ఎరువుల విత్తనాలను అందుబాటులో ఉంచినట్టు వెల్లడించారు. జీలుగా, కట్టె జొనుము, పిల్లి పెసర విత్తనాలను పెద్ద ఎత్తున సరఫరా చేస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో భాగంగా మంత్రి సమీకృత గిరిజన అభివృద్ది సంస్థ ద్వారా 2023-24 సంవత్సరానికి సంబంధించి 802 టార్పాలిన్లు, 14 ఆయిల్ ఇంజిన్లను లబ్దిదారులకు పంపిణీ చేశారు. సాలూరు, మక్కువ, పాచిపెంట మండలాల్లో మొత్తం 8,100 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు పీఎండీఎస్ కిట్లను అందజేస్తున్నట్లు మంత్రి వివరించారు. రోడ్డు రవాణా సంస్థ ఆర్టీసీ ఆధునికీకరణకు ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. రాష్టంలో దశల వారీగా విద్యుత్ బస్సుల విస్తరణకు కార్యాచరణ సిద్దమైందని, తొలి దశలో 700 ఈవీ బస్సులు 2 నెలల్లో అందుబాటులోకి రానున్నాయని చెప్పారు. మహావాస్ పథకం కింద 300 ఈవీ బస్సుల కేటాయింపు జరిగిందని, మరో 500 ఈవీ బస్సుల కొనుగోలు ప్రక్రియ పూర్తయినట్టు తెలియజేశారు. రాష్టవ్యాప్తంగా 3,000 విద్యుత్ బస్సుల ఏర్పాటే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. భోగాపురం విమానాశ్రయానికి విజయవాడ నుంచి 40 ప్రత్యేక బస్సులు నడుపుతామని, గోదావరి పుష్కరాలకు గోదావరి అనే పేరుతో ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతామని వివరించారు. ఆర్టీసీని ప్రైవేటీకరించే ఆలోచన ప్రభుత్వానికి లేదన్న మంత్రి, పీపీపీ విధానంలో డిపోల ఆధునికీకరణ చేపడతామని పేర్కొంటూ,
1: గౌరవ ముఖ్యమంత్రి గారు, ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించి ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా రేపు రాబోయే తరంలో వచ్చే ప్రతి ఒక్క బస్సు ఈ బస్సుగా ఉంటుంది. వచ్చే 2-3 నెలల్లోనే 700 ఈ బస్సులను ఏపీఎస్ఆర్టీసీలోకి తీసుకొని రావస్తున్నాం. ముఖ్యంగా 300 బస్సులను జూలైలో 6 డిపోల్లో ప్రవేశపెడుతున్నాం. అలాగే ఆగస్టు సెప్టెంబర్ మాసంలో 6 డిపోల్లో మరో 450 బస్సులను ప్రవేశపెట్టేదానికి చర్యలు తీసుకున్నాం. బస్సులు కూడా
0: వస్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమయ్యే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచికలో దేశ ప్రజలతో తన భావాలు పంచుకుంటారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే ఏఐఆర్ న్యూస్, డిడి న్యూస్, పీఎంఓ, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానళ్లలో కూడా ఇది ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. హిందీ ప్రసారం ముగిసిన వెంటనే ఆకాశవాణి ఈ కార్యక్రమాన్ని ప్రాంతీయ భాషల్లో ప్రసారం చేస్తుంది. అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద విశాఖ నగరానికి కేంద్ర ప్రభుత్వం 1,500 కోట్ల రూపాయల విలువైన 3 కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను మంజూరు చేసిందని స్థానిక పార్లమెంటు సభ్యులు మతుకమిల్లి శ్రీభరత్ తెలిపారు. జిల్లా కలెక్టరేట్లో ఈరోజు నిర్వహించిన దిశా సమావేశం అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, మధురవాడ జోన్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ, 24 గంటల తాగునీటి సరఫరా, నగర వ్యాప్తంగా బల్క్, సెమీ బల్క్ వాటర్ సప్లై వ్యవస్థల అభివృద్దికి సంబంధించి ఈ ప్రాజెక్టులు మంజూరైనట్టు తెలియజేశారు. పెరుగుతోన్న నగర జనాభా దృష్ట్యా భవిష్యత్ సమస్యలను ముందుగానే అంచనా వేసి ప్రణాళికాబద్దంగా నగరాలను అభివృద్ది చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ వినూత్న పథకాన్ని తీసుకొచ్చిందన్నారు. విశాఖ నగరాన్ని పర్యావరణ పరిరక్షణతో కూడిన ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు సమన్వయంతో

0: పనిచేస్తున్నాయని శ్రీ భరత్ స్పష్టం చేశారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వ హయాంలో గడిచిన 12 సంవత్సరాల్లో ఆర్థిక పునరుద్దరణ, సామాజిక న్యాయం, జాతీయ భద్రతతో కూడిన కొత్త శకాన్ని దేశం చూస్తోందని పల్నాడు జిల్లా దాచేపల్లికి చెందిన కొప్పుల నాగేశ్వరరావు అన్నారు. బలమైన నాయకత్వం ఉంటే సుపరిపాలన సాధ్యమేనని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం నిరూపించిందని పేర్కొన్నారు. గరిష్ట పాలన, కనిష్ట ప్రభుత్వం సిద్ధాంతంతో గత 12 ఏళ్లుగా అభివృద్ది వేగాన్ని పెంచారన్నారు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం ద్వారా 81 కోట్లకు పైగా పేద ప్రజలకు ఎన్డీఏ ప్రభుత్వం ఆహార కొరత లేకుండా చేసిందని పేర్కొన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ను విజయవంతంగా నిర్వహించిందని కొప్పుల నాగేశ్వరరావు అన్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో రైతులకు ఎలాంటి సాగునీటి ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని రాష్ట పర్యాటక శాఖ మంత్రి కొందుల దుర్గేష్ అధికారులను ఆదేశించారు. రాజమండ్రి కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఈరోజు నిర్వహించిన తూర్పుగోదావరి జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కాలువల మరమ్మతులు కొనసాగుతున్న ప్రాంతాల్లో పరిస్థితులను పరిశీలించి అవసరమైన మేరకు దశల వారీగా నీటిని విడుదల చేయాలని నిర్ణయించినట్టు తెలియజేశారు. రైతులు వర్షాలపై మాత్రమే ఆధారపడకుండా ముందస్తు నాట్లు వేసుకునేందుకు ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. రేపు జరగనున్న ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని తిరుపతిలో ఈరోజు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. అలిపిరి రోడ్లోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కార్యాలయం నుంచి శ్రీ వెంకటేశ్వర వైద్య కళాశాల కూడలి వరకు జరిగిన ర్యాలీని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ వి బాలకృష్ణ నాయక్ జెండా ఊపి ప్రారంభించారు. శ్రీ వెంకటేశ్వర వైద్య కళాశాల కూడలి వద్ద మానవహారం నిర్వహించి పొగాకు నిర్మూలన ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ, పొగాకు వినియోగం వల్ల నోటి క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్తో పాటు ఇతర ప్రాణాంతక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందన్నారు. ప్రజలు పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని సూచించారు. నైరుతి రుతుపవనాలు రానున్న 4-5 రోజుల్లో అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలకు, లక్షద్వీప్, కేరళం, తమిళనాడులోని కొన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారులు తెలియజేశారు. అలాగే ఈశాన్య, ఆగ్నేయ బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు మరింతగా విస్తరించే అవకాశం ఉందని తెలియజేశారు. కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ విశాఖలోని ఏపీ మెట్టెక్ జోన్లో పలు అభివృద్ది కార్యక్రమాలను ఈరోజు ప్రారంభించారు. వ్యర్థాల నుంచి విద్యుత్ తయారీ ప్లాంట్లను రాష్టంలో మరిన్ని ఏర్పాటు చేసే అవకాశాలు పరిశీలించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఖరీఫ్ సీజన్లో రైతులకు పొగాకు సాగుకు అవసరమైన సహకారం అందించేందుకు చర్యలు చేపట్టాలని మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలియజేశారు. రాష్ట్రవ్యాప్తంగా 3000 విద్యుత్ బస్ సర్వీసుల ఏర్పాటే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి ఎం రామ్ప్రసాద్ రెడ్డి తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఈఎం ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: కోట్లాది మంది గుండె చప్పుడు ఆకాశవాణి.
5: ఓ ఆకాశవాణి, టైమ్లెస్ ఫ్లేమ్, ఈచ్ నోట్ యు సెండ్ స్టిల్ స్పీక్స్ అవర్ నేమ్. అండ్ ఇన్ యువర్ సాంగ్ వి హియర్ అవర్ ఓన్ ఎ కంట్రీస్ హార్ట్ ఇన్ ఎయిర్ వేవ్స్ సోన్.
4: మారుతున్న కాలంతో పాటు సరికొత్త సాంకేతికతతో
5: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా ఈ తరం జెన్ జీ కిడ్స్ కూడా ఆకాశవాణిని ఎంజాయ్ చేస్తున్నాం.
6: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
7: అయితే సినిమాకి

0: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
1: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
2: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనము నామ కృష్ణ తీరంలో. మరి ఈనాటి మన ఈ కృష్ణా తీరంలో మనం అంతా సింగ్ సింగ్ అమేజింగ్ అనిపించే విషయాల గురించి మాట్లాడుకుందామని చెప్పాను కదా. అందులో ఇప్పుడు నేను మీకు చెప్పేస్తున్న విషయం ఏమిటి అంటే, బేసికల్గా భయ్య మనందరికీ ప్రకృతి అందాలంటే మహా ఇష్టం. అందులోనూ వాటిని ఎంత చూసినా కూడా తనివి తీరినదే ఈ ప్రకృతి అందాలు. ఒక్కో సమయంలో ఒక్కోలా కనబడుతూ ఈ ప్రకృతి అనేది మనల్ని చాలా కన్విన్స్ చేస్తూ ఉంటుంది. అసలు వాటికి మంత్రముగ్ధులు కాని వాడు ఎవరుంటారు చెప్పండి. అందుకేనేమో రాత్రి వేళల్లో కూడా ఈ ప్రకృతి అందాలను వీక్షించేందుకోసం, కాస్త సౌలభ్యంగా ఉండడం కోసం ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా పూర్తి స్థాయి పానోరామిక్ నైట్ ట్రైన్ను తీసుకొచ్చిన దేశం ఏదో తెలుసా? నార్వే. అసలు ఈ పానోరామిక్ నైట్ ట్రైన్ అంటే ఏంటి భయ్యా అంటారా? ఏం లేదు భయ్య, ఇది కూడా నార్మల్ ట్రైనే, పట్టాల మీద వెళ్తుంది. కాకపోతే నార్మల్ ట్రైన్కి పైన టాప్ ఉండదు చూసారా, అలా ఉండకుండా మొత్తమంతా గాజు అద్దాలతో నింపబడి ఉంటుంది. అప్పుడేమవుతుంది, మనకి చుట్టూ ఉన్న ప్రపంచం అంతా కళ్ళ ముందు కనబడుతూ ఉంటుంది కదా. సో మరి అద్దాల నుంచి అన్నీ కనబడుతుంది కదా, అదే ఈ ట్రైన్ స్పెషాలిటీ. ఎంతైనా కానీ భయ్య, ఈ నార్వే ప్రజలు ఉన్నారు చూసారు, వాళ్ళు బలే ప్రకృతి ప్రేమికులు భయ్యా. ఇలాంటి వాటిని బలే ప్రోత్సహిస్తూ ఉంటారు, బాగా చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అదన్నమాట సంగతి. మీకు కూడా అట్లా ప్రకృతి అందాలను చూసి నైట్ పూట ఎలా ఉంటుందో తెలియాలనుకుంటే ఒకసారి ట్రైన్ ఎక్కేసి వచ్చి ఎలా ఉందో నాకు చెప్పండి, అప్పుడు నేను అందరికీ చెప్తా. అదన్నమాట సంగతి. మరి ఇప్పుడైతే మీకోసం ఒక మంచి పాటను వినిపించేస్తున్నాను ఫ్రమ్ ది మూవీ అనగనక ఒక రాజు నుంచి. వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండండి, స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
4: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
3: ఓ పాట కనులు తుడిస్తే
4: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
3: ఓ పాట మనసుకి హత్తుకుంటే
4: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
3: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
4: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
3: 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM 101.3. మనము కృష్ణ తీరంలో జింగ్ జింగ్ అమేజింగ్ విషయాల గురించి మాట్లాడుకుంటూ, భయం మీ అందరికీ ఒక విషయం తెలుసా, మన గురుత్వాకర్షణ శక్తి ఆ సిద్ధాంతాన్ని ప్రతిపాదించి అదేలేండి కనిపెట్టే నాటికి మన న్యూటన్ భయ్యా గారి వయసు 23 సంవత్సరాలేనట. 23 సంవత్సరాలకే ప్రపంచాన్ని కుదిపేసే ఒక శక్తిని ఆయన కనిపెట్టి మనకు అందించారంటే అది మామూలు విషయం కాదు భయ్యా. అదే ఆ వయసులో మనం ఏం చేస్తున్నామా వెనక్కి తిరిగి చూసుకుంటుంటే, భయ్యా నాన్నతో తిట్లు తింటూ అమ్మ చేతిలో ముట్టికాయలు తింటూ అటు ఉన్న సిరుడు ఇటు వచ్చేదాకా నిద్రలేచేవాళ్ళం కానీ కాదు. అందుకే అంటుంటారు మరి గొప్ప గొప్ప వాళ్ళంతా గొప్పోళ్ళుగా అవుతుంటారండి, అదన్నమాట సంగతి. మరి ఇప్పుడైతే మీకోసం ది రాజా సాబ్ మూవీ చేత ఒక మంచి పాట వినిపిస్తున్నా, వింటూ ఎంజాయ్ చేసేయండి. స్టేట్ యూన్ టు వివిధ భారతి FM 101.3.

0: लिया।
1: முடிச்சிடலாமா?

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడు అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట.
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట.
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం.
2: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు.
0: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు.
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మరుణం కృష్ణ తీరంలో భయ చాలా మంది ఉద్యోగాల కోసం చాలా వేట మొదలు పెడుతూ ఉంటారు. ఉద్యోగ ప్రకటన కనబడగానే చాలా అప్లికేషన్స్ పెట్టేస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు నేను మీకు చెప్పబోయేటువంటి ఒక విషయం ఉంటుంది భయ్యా, మామూలుగా ఉండదు భయ్యా, ఇందులో ఏముందా అనిపిస్తుంది, కానీ కాస్త ఆలోచించి చూస్తే చాలా ఉంది అనిపిస్తుంది. అందుకే మ్యాటర్ ఏంటంటే భయ్యా, చైనాలో ఒక కంపెనీ వాళ్ళు ఒక ఉద్యోగం కోసం ప్రకటన ఇచ్చారట. దానికోసం ఒక యువకుడు తన రెజ్యూమ్ను కూడా సగం మాత్రమే పంపించాడట. అది నిలువుగానో లేక అడ్డంగానో ఏదైనా కానీ సగం మాత్రమే డేటా పంపించాడు. అది చూసిన కంపెనీ వారు తనకు ఫోన్ చేసి సగం మాత్రమే పంపారేమిటి, మిగతా సగం ఏది అని ఫోన్ చేస్తే ఆ కుర్రాడు, నన్ను ఉద్యోగంలో ఎప్పుడు జాయిన్ అవ్వమంటారు అని అడిగాడట. అదేందిరా భయ్, నువ్వు ఇంకా నాకు పూర్తి రెజ్యూమే పంపించలేదు, సగమే పంపించి నువ్వు ఉద్యోగం అడుగుతున్నావు ఏంటి అంటే, మీ ఉద్యోగానికి కావాల్సింది ఏంటి, సృజనాత్మకత. అది ఎలాగో నా దగ్గర ఉంది కదా, అది ఉండబట్టి మీరు నాకు ఫోన్ చేశారు కదా, లేకపోతే ఎందుకు చేస్తారన్నారట. మనోడి తెలివితేటలకు మెచ్చేటువంటి ఆ కంపెనీ వాళ్ళు ఇమ్మీడియట్గా వచ్చి ఉద్యోగంలో జాయిన్ అయిపోన్నారట. చూసారా భయ్యా, టాలెంట్ అనేది ఒక్కొక్కళ్ళు ఒక రకంగా ఉంటుంది భయ్యా. మనోళ్ళు ఇలా ఉంది, మరి మనలో ఎలా ఉందనేది టైం వచ్చేప్పుడు చూపిద్దాం, అదన్నమాట సంగతి. సో ఇంత మంచి మాట విన్న తర్వాత ఇంకొక మంచి పాట వింటే కూడా బాగుంటుంది కదా. అందుకే మరి మీకోసం మన డాకు మహారాజ్ మూవీ నుంచి ఈ దిబిడి దిబిడి సాంగ్ వచ్చేస్తుంది, వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండండి. స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున జింగ్ జింగ్ అమేజింగ్ విషయాల గురించి మాట్లాడుకుంటూ మన కృష్ణా తీరంలో. మనలో చాలామందికి ఒక ఫోబియా ఉంటుంది భయ్యా, అదేంటంటే ఎక్కువగా నవ్వుతూ ఉంటే మరలా ఎక్కువగా బాధపడాల్సిన పరిస్థితి వస్తుందేమో అని ఓతగా ఆలోచన చేసి నవ్వాల్సిన సమయంలో కూడా నవ్వకుండా, ఆనందపడాల్సిన విషయంలో కూడా ఆనందపడకుండా కంట్రోల్ చేసేసుకుంటూ మనమేదో పెద్ద గొప్పగా ఫీల్ అయిపోతూ ఉంటాము. కానీ ఇంతకీ ఇలా ఉండే వాటిని ఏమంటారు తెలుసా, ఇదొక ఫోబియా, దీన్నే కెరోఫోబియా అంటారు. అవునండి, మీరు విన్నది నిజమే, కెరోఫోబియా అంటారట. మరి ఇది మనకి తరతరాలుగా మన పెద్దలు చెబుతూ ఉన్నమాటే, ఎక్కువ నవ్వితే ఎక్కువ బాధపడతారై అని. మరి వాళ్ళు ఎందుకు అన్నారో, మరి ఇది ఎందుకు వచ్చిందో ఆ దేవుడికి తెలియాలి, మనకైతే తెలిసింది ఇది అన్నమాట సంగతి. ఇదండి మ్యాటరు. మరి ఇప్పుడైతే మీకోసం మంచి పాట అయితే వినిపించేస్తా, మీకు వినిపిస్తూ బాబే చెప్పేస్తా, తర్వాత మనం కలుసుకుందాం మనసులో మనసేలో. అంతవరకు మీరు ఎంత ట్యూన్ చేసుకుంటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాజధాని అమరావతిలో నిర్మాణాలు, ఇతర ప్రతిపాదనలపై సీఆర్డీఏ సమావేశం ఈ సాయంత్రం జరిగింది. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మంత్రి సంధ్యారాణి సాలూరులో పరిశుభ్రత కార్యక్రమాల్లో ఈరోజు పాల్గొన్నారు. అనంతరం ఖరీఫ్ 2026 సీజన్కు రైతులకు రాయితీ విత్తనాల పంపిణీని ప్రారంభించారు. రాష్ట ప్రభుత్వం నిర్వహించిన మెగా డిఎస్సీని ఎంతో పారదర్శకంగా నిర్వహించామని పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ పేర్కొన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ డిఎస్సీ నోటిఫికేషన్ మొదలుకుని పోస్టింగ్ల వరకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదని తెలిపారు. రాష్ట్రంలో జూన్ నెల ఎన్టీఆర్ భరోసా పథకం కింద కొత్తగా 5606 మందికి స్పౌజ్ పెన్షన్లు ఇవ్వనున్నారు. దీనికోసం 2.24 కోట్లు విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. రేపు ఉదయం 9 గంటలకు గాజువాక డిపోలో నూతన ఎలక్ట్రిక్ బస్సుల ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమానికి గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు

కి ఓటు హక్కు కల్పిస్తూ అనర్హులు జాబితాలో చోటు చేసుకోకుండా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026ను అత్యంత పారదర్శకంగా ఖచ్చితత్వంతో నిర్వహించాలని భారత ఎన్నికల సంఘం కార్యదర్శులు సంతోష్ కుమార్ దూబే నవీన్ కుమార్ సూచించారు. జన్మనిస్తూ తల్లి మరణించకూడదు.

తెలిపారు. భారత స్టార్ రెజ్లర్ వినీస్ ఫోగాట్ న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన ఆసియా క్రీడల ఎంపిక ట్రయల్స్ లో సెమీఫైనల్స్ లో పరాజయం చెందారు. ఈ ఓటమితో వినీష్ ఆసియా క్రీడల 2026 ఎంపిక ట్రయల్స్ నుంచి నిష్క్రమించారు. ఈ రోజు సాయంత్రం నాటికి అనంతపురం జిల్లా హుస్సేన్పురంలో 51 మిల్లీమీటర్లు, కడప జిల్లాలో 45, చిత్తూరు జిల్లాలో 41.7, అనంతపురం జిల్లాలో 31.5, కడప జిల్లాలో 29 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ వెల్లడించింది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 8 గంటలకు వింటారు.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: 90 సంవత్సరాలుగా ఎన్నో జ్ఞాపకాలు, మరెన్నో అనుభవాలు, దేశభక్తి గీతాలు, హృదయాన్ని తాకే కథలు, వ్యవసాయానికి మార్గదర్శకాలు, వైద్యుల అమూల్య సలహాలు, ప్రతి మాటలో నమ్మకం, ప్రతి స్వరంలో బాధ్యత. ఇది కేవలం ప్రసారం కాదు, మనసుల్ని కలిపే మాధుర్యం. కాలం మారినా, తరాలు మారినా ఈ స్వరం మాత్రం ఎప్పటికీ మారదు. 90 వసంతాల అజరామర ప్రయాణం, మన అందరి ఆకాశవాణి.
2: వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ఇప్పుడు తెలుగులో వార్తలు వింటారు.
3: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. కర్ణాటక కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష నేతగా డీకే శివకుమార్ ఎన్నికయ్యారు. విధానసౌధలో ఈ సాయంత్రం జరిగిన సీఎల్పీ సమావేశంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు శివకుమార్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. భారత సాయుధ దళాలు అత్యంత అప్రమత్తంగా ఉన్నాయని, అవసరమైతే ఆపరేషన్ సింధూర్ 2.0 సిద్ధంగా ఉన్నాయని భారత సైన్యాల ప్రధాన అధికారి జనరల్ ఉపేంద్ర ద్వివేది తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ సెమీఫైనల్స్లో భారత జంట ధ్రువ్ కపిల, తనీష్ కాస్ట్రో, జపాన్కు చెందిన సయాకా హోబారా, యయోచి షిమోగామి చేతిలో ఓటమి పాలయ్యారు. ముందుగా ముఖ్యాంశాలు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ కేరళ రాష్ట్రంలో రేపు పర్యటించనున్నారు. కొట్టాయంలో ప్రసిద్ధ మలయాళ 140వ వ్యవస్థాపక వార్షికోత్సవాల వేడుకలను ఉపరాష్ట్రపతి ప్రారంభించనున్నారు. అనంతరం కన్నూరులో రాజ్యసభ ఎంపీ సి సదానందన్ మాస్టర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొంటారు. ఉపరాష్ట్రపతి పర్యటనను పురస్కరించుకుని కేరళ ప్రభుత్వం రాష్ట వ్యాప్తంగా విస్తృత భద్రతా ఏర్పాట్లు చేసింది. దేశంలో ఎన్నికలు, రాజ్యాంగం, ఎన్నికల చట్టాలు, ఎన్నికల కమిషన్ జారీ చేసిన పారదర్శక మార్గదర్శకాలకు అనుగుణంగానే ఖచ్చితంగా నిర్వహించబడుతున్నాయని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ స్పష్టం చేశారు. న్యూఢిల్లీలోని ఇండియా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెమోక్రసీ అండ్ ఎలక్షన్ మేనేజ్మెంట్లో జరిగిన 2వ నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ కౌన్సిల్ సమావేశంలో ఆయన ప్రసంగించారు. లోక్సభ ఎన్నికల సమయంలో పారదర్శకత, జవాబుదారీతనం, స్వేచ్ఛాయుతమైన పోలింగ్ను నిర్ధారించడానికి సుమారుగా 1.8 కోట్ల మంది సిబ్బందిని మోహరించినట్లు సిఈసి స్పష్టం చేశారు.
4: Elections in India are held strictly as per the Constitution of India, electoral rolls, electoral laws and the transparent instructions issued by Election Commission of India from time to time. No right and no left. It's only law. It's only transparency. You know how many electors are there in India? You add the continent of America, North America, South America, the entire Europe, the entire Australia, the entire Africa, and still 8 crores counting. We are roughly 95 crores plus today.
3: లోక్ సభ ఎన్నికల సమయంలో పారదర్శకత, జవాబుదారీతనం, స్వేచ్ఛాయుతమైన పోలింగ్ను నిర్ధారించడానికి సుమారుగా

0: 1.8 కోట్ల మంది సిబ్బందిని మోహరించారని సీఈసీ ఓటర్ల జాబితా నిర్వహణ, ప్రత్యేక తీవ్ర సవరణ పోలింగ్, లెక్కింపు విధానాలపై ప్రజెంటేషన్లతో ఈ కాన్ఫరెన్స్ ప్రారంభమైంది. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఒక ఉన్నతస్థాయి సమావేశంలో ఖేత్ బచావో అభియాన్ సన్నాహాలపై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఈ అభియాన్ను కేవలం ఒక కార్యక్రమంగా కాకుండా పొలాలు, రైతులు, గ్రామాలను అనుసంధానించేలా ఒక సమగ్ర జాతీయ ప్రచారంగా మార్చాలని పిలుపునిచ్చారు. ఈ ప్రచారంలో భాగంగా రసాయన ఎరువులను సమతుల్యంగా, విచక్షణారహితంగా ఉపయోగించడంపై ప్రధానంగా దృష్టి సారించారు. అలాగే వాతావరణ మార్పులు, సవాళ్లను తట్టుకునేలా రైతులకు సకాలంలో అవసరమైన తగిన సూచనలు, సలహాలు అందిస్తారు. భారత సాయుధ దళాలు అత్యంత అప్రమత్తంగా ఉన్నాయని, అవసరమైతే ఆపరేషన్ సింధూర్ 2.0కు సిద్దంగా ఉన్నాయని భారత సైన్యాల ప్రధాన అధికారి జనరల్ ఉపేంద్ర ద్వివేది తెలిపారు. పుణే ఎన్డీఏ 150వ కోర్స్ ప్యాసింగ్ అవుట్ పారేడ్లో ఆయన మాట్లాడుతూ, ఆపరేషన్ సింధూర్ దేశ దృఢ సంకల్పాన్ని, సాయుధ దళాల సమన్వయాన్ని నిరూపించిందన్నారు. మారుతున్న భద్రతా వాతావరణంలో సైనిక నైపుణ్యాలు లింగభేదం లేవని పేర్కొంటూ మహిళా క్యాడెట్లను కొనియాడారు. ఈ కోర్సులో మొత్తంగా 353 మంది క్యాడెట్లు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకోగా వారిలో 236 మందికి జేఎన్యూ డిగ్రీలు ప్రదానం చేశారు. ఇందులో 21 మంది విదేశీ క్యాడెట్లు కూడా ఉన్నారు.
1: As far as Operation Sindoor is concerned, firstly, it is still continuing. There is temporary cessation of hostilities. So the Indian Army or all the three services are preparing well for Operation Sindoor 2.0 if it takes place. Presently, we are looking at enhancing our synergy within the three services. We are looking at equipping ourselves for the next warfare. As I have told you, the next warfare will not be limited to the land, maritime and air alone. The new entries, that is the space, cyber and cognitive warfare, will play a very important role.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ఏఐఆర్ న్యూస్ _HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో కీలకమైన లిథియం బ్యాటరీలు, శాశ్వత అయస్కాంతాలను భారతదేశంలోనే తయారు చేయాలని, ఈ సాంకేతికతను స్వదేశీయులే అభివృద్ది చేయాలన్నదే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్ష అని ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈరోజు గ్రేటర్ నోయిడాలోని సూరజ్పూర్లో ఉన్న లోహుం పరిశ్రమను ఆయన సందర్శించారు. స్థిరమైన ఖనిజాలు, అధునాతన పదార్థాలను ఉత్పత్తి చేస్తున్న ఈ స్టార్టప్ కంపెనీ ప్రధానమంత్రి లక్ష్యానికి అనుగుణంగా క్లిష్టమైన సాంకేతికతను విజయవంతంగా అభివృద్ది చేసిందని మంత్రి అశ్విని వైష్ణవ్ అభినందించారు.
2: एक यंग स्टार्टअप लोहम, इन्होंने कंप्लीट टेक्नोलॉजी को डेवलप किया है और टेक्नोलॉजी को डेवलप करने के बाद में वहां से प्रोडक्शन का लेवल लेके आए. आज उस प्लांट को देखने का मौका मिला. लिथियम कार्बोनेट बनाने की मशीन है जो कि आगे सीधा बैटरी बनाने में काम में आए, और परमानेंट मैग्नेट बनाने की मशीन है जो कि बहुत ही एक अच्छे, बहुत ही कॉम्प्लेक्स टेक्नोलॉजी को अच्छे तरीके से डेवलप किया.
0: म्यांमार अध्यक्ष यू मिन आंग ह्लाइंग 5 రోజుల పర్యటన నిమిత్తం ఈ సాయంత్రం న్యూఢిల్లీ చేరుకున్నారు. కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ విమానాశ్రయంలో ఆయనకు స్వాగతం పలికారు. అంతకుముందు రోజు మయన్మార్ అధ్యక్షుడు బీహార్లోని గయను సందర్శించి మహాబోధి ఆలయంలో పూజలు చేశారు. ఆయనతో పాటు పలువురు కేబినెట్ మంత్రులు, ఉన్నతాధికారులు, వ్యాపార ప్రముఖులతో కూడిన ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం కూడా వచ్చారు. యూమిన్ ఆంగ్ హ్లైంగ్ భారత్ను సందర్శించడం ఇదే తొలిసారి. ఇరు దేశాల మధ్య ఉన్న చారిత్రక, సాంస్కృతిక బంధాలను మరింత బలోపేతం చేయడంపై సోమవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చర్చలు జరుపుతారు. అలాగే ఒక బిజినెస్ ఫోరంలో కూడా పాల్గొంటారు. మయన్మార్ అధ్యక్షులు వ్యాపార, పారిశ్రామిక ప్రముఖులతో మాట్లాడడానికి క్షేత్రస్థాయి సందర్శనల కోసం మంగళవారం ముంబైకి వెళతారు. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్ష 2023 ఫలితాలకు సంబంధించి తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఇచ్చినందుకుగాను ఒక ప్రైవేట్ కోచింగ్ సెంటర్పై సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ 7 లక్షల రూపాయలు జరిమానా విధించింది. కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఈరోజు ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. వినియోగదారుల రక్షణ చట్టం 2019 ప్రకారం అథారిటీ ఈ ఉత్తర్వులను జారీ చేసిందన్నారు. ఈ చర్య వినియోగదారుల సమాచారాన్ని పొందే హక్కును మరింత బలపరుస్తుందని మంత్రి ఒక సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. కోచింగ్ రంగంలో పారదర్శకత, జవాబుదారీతనం ఇవ్వడంలో ప్రభుత్వానికి ఉన్న నిబద్దతను ఇది ప్రతిబింబిస్తుందని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఇది ప్రతి నెలా ప్రసారమయ్యే రేడియో కార్యక్రమంలో 134వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ మొత్తం నెట్వర్క్, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్, కేంద్ర సమాచార ప్రసార శాఖ యూట్యూబ్ ఛానల్స్ లో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ సెమీఫైనల్స్ లో భారత జంట ధ్రువ కపిల, తనీషే క్రాస్టో, జపాన్ కు చెందిన సయాకా హోబారా, యుయచి షిమోగామి చేతిలో ఓటమి పాలయ్యారు. ఈరోజు జరిగిన హోరాహోరి సెమీఫైనల్స్ లో భారత జంట జపాన్ కు చెందిన సయాకా హోబారా, యుయచి షిమోగామి చేతిలో ఓటమి చెందారు. ఇదిలా ఉంటే పురుషుల డబల్స్ విభాగంలో భారత స్టార్ ద్వయం సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి సెమీఫైనల్ మ్యాచ్లో తలపడుతున్నారు. దక్షిణ కొరియాకు చెందిన బలమైన జోడీ సియో స్యుంగ్జే, కిమ్ వోన్ హోలతో భారత ఆటగాళ్లు తలపడుతున్నారు. కర్ణాటక కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష నేతగా డీకే శివకుమార్ ఎన్నికయ్యారు. ఈ సాయంత్రం విధానసౌధలో జరిగిన సీఎల్పి సమావేశంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు శివకుమార్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. శాసనసభ్యులు తనను తమ నాయకుడిగా, తదుపరి ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నట్లు డీకే శివకుమార్ కార్యాలయం విడుదల చేసిన పత్రికా ప్రకటన ధృవీకరించింది. శివకుమార్ను నాయకుడిగా ఎన్నుకునే తీర్మానాన్ని ఆమోదించిన అనంతరం ఈ విషయాన్ని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కెసి వేణుగోపాల్ సమావేశంలో కాంగ్రెస్ శాసనసభ్యులందరికీ అధికారికంగా ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నైపుణ్యాభివృద్ది రంగంలో సరికొత్త మైలురాయిని అందుకుంది. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీఎం సేతు పథకం కింద పరిశ్రమల భాగస్వామ్యాన్ని అమలు చేసిన మొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.
3: ఆకాశవాణి విజయ్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: ఆకాశవాణి 90 వసంతాల స్వర ప్రయాణం.
1: తరం మారినా, టెక్నాలజీ మారినా,
0: ప్రతి ఇంటి గుండెలో నిలిచిన ఆ మధుర స్వరం
1: ఆకాశవాణి.
0: వార్తల్లో నమ్మకం, సంగీతంలో సంస్కృతి, మాటల్లో మానవత్వం,
1: నిత్య జీవితంలో కర్షక కార్మిక ఆలంబన.
0: ఆరోగ్యానికి, విజ్ఞానానికి బాసట.
1: ఇది కేవలం రేడియో కాదు, కోట్ల హృదయాల అనుబంధం.
0: 90 సంవత్సరాలుగా భారత స్వరానికి చిరునామాగా నిలిచిన ఆకాశవాణికి హృదయపూర్వక వందనాలు.
1: ఆకాశవాణి, ప్రతి స్వరం శ్రోతల కోసమే.
2: అమ్మాయి గారు, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
3: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
2: కాసేపు ఉండొచ్చు కదా?
3: కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
2: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
3: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
2: మీ తెలివి ముందు నాదేముందండి.
3: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
4: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మరి స్టూడియోల సమయం చూస్తే 7:18. ఈ టైంలో మనమంతా మనసును మనసు అంటూ ఫిల్మిక్ విషో గేమ్ ఆడేస్తూ ఎంజాయ్ చేస్తుంటాం కదూ. మరి ఇక లేట్ ఎందుకు, స్టార్ట్ చేసేద్దాం ఈనాటి మరి మనసును మనసై. మరి మీ అందరికీ తెలుసు కదా మిత్రమా, మన ఈ మనసును మనసై అంటే నేను ఒక ప్రశ్న అడుగుతాను, దానికి సంబంధించి అడిగే ప్రశ్నకి మీరు పంపించే సమాధానాలు చక్కగా వివరంగా విపులంగా పంపిస్తూ ఉంటారు. దానికోసం మీరు ఏం చేస్తారు, మీ వాట్సాప్ నెంబర్ నుంచి మీకు తెలిసిన సమాధానం మీ పేరు ఊరు జత చేసి 0866243814కి వాట్సాప్ చేస్తారు. ఇదన్నమాట మన క్రమ పద్ధతి. మరి దీన్ని చాలా చక్కగా పద్ధతిగా స్టార్ట్ చేసేద్దామా. మరి ఇక ముందుగా మీకోసం వచ్చేస్తున్నటువంటి ప్రశ్న ఏమిటి అంటే, తండ్రిని మించిన తల్లిని ఉంటాడు, తండ్రిని మించిన తనయుడు ఉంటాడు, తల్లిని మించిన తనయుడు ఉంటాడా ఉండడు, ఈ డైలాగ్ ఏ చిత్రములోనిది? ప్రశ్న మరొకసారి, తండ్రిని మించిన తనయుడు ఉంటాడు, తల్లిని మించిన తనయుడు ఉంటాడా, ఈ డైలాగ్ ఏ చిత్రంలోనిది? మరి దీనికోసం మీకు కనుక ఈ ప్రశ్నకి సమాధానం తెలిస్తే 0866243814 అయితే వాట్సాప్ చేసేయండి. ఇప్పుడైతే వస్తున్న సూపర్ హిట్ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మరి ఇంతకు ముందు ఒక ప్రశ్న అడిగాను కదా, గుర్తున్నదా? తండ్రిని మించిన తనయుడు ఉంటాడా, తల్లిని మించిన తనయుడు ఉంటాడా అంటూ ఈ డైలాగ్ ఏ చిత్రంలోనిది అని అడిగాను. మరి దాని కోసం మరి మన మనిద్దరు పంపించేటువంటి సమాధానాలు ఎవరెవరు ఎక్కడి నుంచో చూసేద్దాం. గుడ్ ఈవినింగ్ సార్, మూవీ లెజెండ్ అంటున్నారు కామారెడ్డి నవీన్ రమేష్. కాదు భయ్యా, సింహ ఆర్ లెజెండ్ అంటున్నారు దస్తగిరి సంధ్యా ఫ్రమ్ ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి. మైలవరం నుంచి పంపించేశారు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ మోహన్ బాబు గారు చెప్పారండి డైలాగ్ అంటున్నారు, పెద్దరాయ్ చిత్రం నుంచి అంటూ గణేష్ రాజు శ్రీవాస కొనపూర్ నుంచి. కాదుగా సోదరా, ఐఎమ్ ఏంజల్ ఫ్రమ్ మైలవరం నుంచి అంటున్నారు, రైట్ ఆన్సర్ తో. గుడ్ ఈవినింగ్ సార్, ఆన్సర్ ఈజ్ అంటూ పంపించేసా సివి శ్రీనివాస్ రెడ్డి ప్రొద్దుటూరు వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్ నుంచి, రైట్ ఆన్సర్. అస్సలం అలైకుం అన్వర్ భాయ్ అంటున్నారు. వలైకుమ్ అస్సలాం అండి. ఇంతకీ సమాధానం పంపించారా అంటే మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం నుంచి పంపించేశారు, మనం అడిగిన ప్రశ్నకైతే సమాధానం రాలేదు భయ్యా. నెక్స్ట్ కార్నూర్ నుంచి తాతారావు గారు పంపించేశారు గుడ్ ఈవినింగ్ అంటూ అశోక్ గారు అంటూ. వస్తాడండి అశోక్, ఇవాళ కాదు రేపు ఎల్లుండి ఎప్పటికప్పుడు వచ్చేస్తాడు. ప్రస్తుతానికి అన్వర్ ఉన్నా కదా ఇక్కడ, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. కానీ మన ప్రశ్నకు సమాధానం అయితే రాలేదు. ఇంతకీ ఆ సమాధానం ఏంటి అంటే, గౌతమ పుత్ర శాతకర్ణి ఈ చిత్రంలోనే తండ్రిని మించిన తనయుడు ఉంటాడు, తల్లిని మించిన తనయుడు ఉంటాడా అనే డైలాగ్ రాశారనమాట మన బుర్ర సాయిమాధవ్ గారు. సూపర్ డైలాగ్స్ అండి, మామూలుగా ఉండదు అదనమాట సంగతి. మరిక తర్వాత ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఇప్పుడు మీకోసం వస్తున్న ప్రశ్న ఏమిటి అంటే, గాలి వస్తుందని మనమే తలుపు తీస్తాము, దానితో పాటే దుమ్ము కూడా వస్తుంది, ఇది అంతే, ఈ డైలాగ్ ఏ చిత్రంలోనిది? ప్రశ్న మరొకసారి, గాలి వస్తుందని మనమే తలుపు తీస్తాము, దానితో పాటే దుమ్ము కూడా వస్తుంది, ఇది అంతే, ఈ డైలాగ్ ఏ చిత్రంలోనిది? ఈ ప్రశ్నకు కూడా మీకు సమాధానం తెలిసినట్టయితే మీ వాట్సాప్ నుంచి మీకు తెలిసిన సమాధానం మీ పేరు ఊరు జత చేసి 0866241484 అయితే వాట్సాప్ చేసేయండి. ఇప్పుడు వస్తున్న ఈ సూపర్ హిట్ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు థాట్ ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనము నా మనసున మన శైలవు. మరి ఇందాక ఒక క్వశ్చన్ అడిగాను కదా, గాలి వస్తుందని మనమే తలుపు తీస్తాము, దానితో పాటే దుమ్ము కూడా వస్తుంది, ఇది అంతే. ఈ డైలాగ్ ఏ చిత్రంలోనిది అని అడిగాను. మరి దానికి కాను మన మిత్రులు పంపించే సమాధానాలు. అన్వర్జీ అసలాం అంటున్నారు, మీరు అడిగిన ప్రశ్నకు రైట్ ఆన్సర్ పంపించేశారు ఇందాక ప్రశ్నకు. వలైకుమ్ అస్సలాం అండి. ఇంతకీ ఎవరంటే మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ గారు, ఉమ్మడి జిల్లా నిజామాబాద్ నుంచి. మరి నెక్స్ట్ ఎని హిమవంత్ కుమార్ గారు పంపించేశారు విజయవాడ నుంచి రైట్ ఆన్సర్ ఇందాక ప్రశ్నకి. ఏంజల్ ఫ్రమ్ మైలవరం నుంచి ఈనాటి ప్రశ్నకు పంపించేశారు రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు పంపించారు రైట్ ఆన్సర్. ఏంజల్ అండ్ ఫ్యామిలీ అంటూ పంపించేశారు మైలవరం నుంచి రైట్ ఆన్సర్. నాగార్జున గారు కింగ్ సినిమా అంటున్నారు మొహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి నుంచి. రాంగ్ ఆన్సర్ భయ్యా, వెంకీ సినిమాలో డైలాగ్ భయ్యా ఇది, రవితేజ అంటాడు ఈ డైలాగు. రవితేజ స్నేహ హీరో హీరోయిన్స్ పాలం పోలయ్య ఆళ్ళగడ్డ జిల్లా నంద్యాల నుంచి అంటూ. కాదు కదండి. నెక్స్ట్ అరవింద సమేత వీరరాఘవ అంటున్నారు నవీన్ రమేష్ ఫ్రమ్ కామారెడ్డి నుంచి. కాదు భయ్యా, తెలియడం లేదు అన్వర్ భాయ్, జూనియర్ ఎన్టీఆర్ మూవీ అనుకుంటున్నాను అన్వర్ గారు అంటూ పంపించేశారు దస్తగిరి సంధ్య ఫ్రమ్ పొద్దుటూరు కడప జిల్లా నుంచి. కాదుగా. పెనుమాళ కోటేశ్వరరావు ఫ్రమ్ పంపించేశారు దిద్దదేవరపాటు నుంచి అంటూ, ఖైదీ నెంబర్ 786 అంటూ. కాదు సోదరా. తదుపరి ఆ సినిమా నితిన్ చెప్తాడు అంటున్నారు షరీఫ్ గన్నవరం గ్రామం భద్రాచలం ఏరియా నుంచి అంటూ. కాదు భయ్యా, వెంకీ మూవీ లేదా గమ్యం మూవీ గణేష్ రాజు కోనాపూర్ నుంచి అంటూ. కాదు భయ్యా, ఇది కూడా కాదు. అత్తారింటికి దారేది సినిమాలో మన పవన్ కళ్యాణ్ గారు చెప్తారన్నమాట, అది ఆ డైలాగు, అదనమాట సంగతి. సో మరి మన మిత్రులు కొంతమంది రైట్ ఆన్సర్ పంపించారు, కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యి రాంగ్ ఆన్సర్ పంపించారు, మరి కొంతమంది అసలు ఆప్షన్ కూడా మనకి వదిలేశారు, అది మ్యాటర్. ఇక మూడో ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. మనిషి అన్నాక ఏదో ఒక పిచ్చి ఉండాలండి, ముందు మనకి ఏం పిచ్చి ఉందో కనుక్కో, దానికోసం కష్టపడు. అసలు సూపర్ ఉండదు కదా డైలాగు. మనిషి అన్నాక ఏదో ఒక పిచ్చి ఉండాలి, ముందు మనకి ఏం పిచ్చి ఉందో కనుక్కో, దానికోసం కష్టపడు అంటూ రవితేజతో ఈ డైలాగ్ చెప్పించిన డైరెక్టర్ ఎవరు? మరి మీకు తెలిస్తే 0826243814 వాట్సాప్ చేసేయండి. ఇప్పుడైతే వస్తున్న సూపర్ హిట్ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు థాట్ ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM 101.3 మనమున మనసును మనసైలో. ఇందాకడ ఒక ప్రశ్న అడిగాను, గుర్తుందా? మనిషి అన్నాక ఏదో ఒక పిచ్చి ఉండాలి. ముందు మనకి ఏం పిచ్చి ఉందో కనుక్కో, దానికోసం కష్టపడు అంటూ రవితేజతో ఈ మాస్ రేంజ్ డైలాగ్ చెప్పించిన డైరెక్టర్ ఎవరు అని అడిగాను. మరి దానికి గాను మన మిత్రులు పంపించిన సమాధానం చూద్దాం. ఎవరెవరు ఎక్కడి నుంచో స్నేహ భాను జైనుద్దీన్ మహమ్మద్ జైనుద్దీన్ గారు పంపించేశారు రైట్ ఆన్సర్ ఇందాకడ ప్రశ్నకి. తదుపరి కనకారావు ఫ్రమ్ పెటర్ నుంచి పంపించేశారు, క్రాక్ మూవీ ఆర్ ఏ బేబీ మూవీ అంటూ. రెండూ కాదండి, రవితేజతో ఈ డైలాగ్ చెప్పించింది పలానా ఆన్సర్ అంటూ పంపించారు షరీఫ్ కన్నవరం గ్రామం నుంచి రైట్ ఆన్సర్. తదుపరి అన్వర్ భయ్య, ఆన్సర్ సరిపోదా శనివారం ఫ్రమ్ సివి శ్రీనివాసరెడ్డి పొద్దుటూరు అంటున్నారు. కాదు భయ్యా, అనంతపురం నుంచి అనురాధ గారు పంపించేశారు రైట్ ఆన్సర్. ఏంజల్ ఫ్రమ్ మైలవరం నుంచి పంపించేశారు రైట్ ఆన్సర్. జయంత్ శ్రీనివాస్ ఫ్రమ్ హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్. నమస్కారం విజయవాడ ఎఫ్ఎం వివిధ భారతి అంటూ పంపించేశారు విసి మోహన్ బొడ్డుచర్ల విలేజ్ మార్కాపూర్ డిస్టిక్ నుంచి. రాంగ్ ఆన్సర్. ఇంతకీ ఆ రైట్ ఆన్సర్ ఏమిటి అంటే, పూరి జగన్నాథ్ గారు నేనింత సినిమాలో మామూలుగా ఉండదండి, సినిమా అంతా డైలాగులతో ఒక ప్యాక్ చేశారు భయ్య ఒక మనిషి జీవితాన్ని. అలా ఉంటుంది సినిమా. ఏదైనా కానీ ఇట్లాంటి సినిమాలు నోటుకు కొట్టుకు వస్తాయి, వచ్చినప్పుడు చూసి ఆనందించేయడమే అదనమాట సంగతి. ఇదండి మరి ఈనాటి ఈ మనసును మనసే మీరంతా ఆడుతూ పాడుతూ వింటూ ఎంజాయ్ చేశారనుకుంటూ మరి నేనైతే బాయ్ బాయ్ చెప్పేస్తున్నాను. ఈనాటి ఈ మనసును మనసాయికి ఒక మంచి కొలవరి సాంగ్తో వినిపించేస్తూ మరి తర్వాత మనం కలుసుకుందాం డ్యూయెట్ డ్యూయెట్లో. అంతవరకు ట్యూన్ చేసి వింటూనండి, ఇది వివిధ భారతి FM 101.3.
1: Your voice, I am singing song, soup song, flop song.

గాలికెదురు లేదు, కడలికంతు లేదు. అలుపెరుగని, సొగసు తరగని, పచ్చదనంతో నిండిన ప్రకృతిలా, సంస్కృతి సంప్రదాయాలతో మీ ఇంట, మీ వెంట, మీ యాపులో ఉంటా అంటూ కొత్తగా సరికొత్తగా మీ యాప్ తలుపు తడుతూ తన వాణితో శ్రవణానందం కలిగిస్తూ శ్రోతల హృదయాపులను స్పృశిస్తున్న 16 అణాల నవయౌవన 90 వసంతాల వాణి మన ఆకాశవాణి.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. ఎల్లుండి కాకినాడ జిల్లా తునిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ఎన్టీఆర్ భరోసా పథకం కింద పింఛన్లను పంపిణీ చేయనున్నారు. అనకాపల్లి జిల్లా అచితాపురం సెజ్లోని ప్రముఖ అంతర్జాతీయ వస్త్ర తయారీ సంస్థ బ్రాండిక్స్ ను కేంద్ర జౌళిశాఖ మంత్రి గిరిరాజ సింగ్ ఈరోజు సందర్శించారు. ఎడ్లపాడులోని జిందాల్ ప్లాంటును సందర్శించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు అధికారులు స్వాధీనం చేసుకున్న గంజాయి ధ్వంసం ప్రక్రియపై వివరాలు అందించారు. గంజాయిని ప్రస్తుతం శాస్త్రీయ పద్దతిలో నిర్మూలిస్తున్నట్లు తెలిపారు. రాష్ట ప్రభుత్వం కార్మికుల సంక్షేమం కోసం కొత్తగా మరో 20 కార్మిక సౌకర్య సముదాయాలు ఐఎల్ఏసీఎస్ ఏర్పాట్లకు కార్మిక శాఖ కార్యదర్శి శేషగిరి బాబు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. తెనాలి గ్రామీణ నందివెలుగు జంక్షన్ రహదారి వెంట ఉన్న అనధికార నిర్మాణాలు, ఫ్లెక్సీలు, హోర్డింగ్లను అధికారులు తొలగించారు. గాలివానలు, వర్షాల సమయంలో ప్రయాణికుల భద్రతకు ముప్పు ఏర్పడే అవకాశముండటంతో ముందస్తు చర్యగా ఆక్రమణను తొలగించినట్లు అధికారులు తెలిపారు. పొన్నూరు పట్టణ పరిశుభ్రతకు ప్రాధాన్యమిస్తూ ఈరోజు ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం ప్రారంభమైంది. ఎమ్మెల్యే దూలిపల్ల నరేంద్ర కుమార్ జడ్పీ హైస్కూల్ సమీపంలోని కాలువలలో పేరుకుపోయిన మురుగు చెత్త తొలగింపు పనులను స్వయంగా పరిశీలించి పాల్గొన్నారు. పెడన టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ నియోజకవర్గానికి చెందిన 33 మంది బాధితులకు 14.24 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ప్రతి స్కానింగ్ సెంటర్ ప్రభుత్వ నిబంధనలకు లోబడి పనిచేయాలని పశ్చిమ గోదావరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి జి గీతాబాయి ఆదేశించారు. లింగ నిర్ధారణ పరీక్షలు చట్టవిరుద్దమని, వాటికి సహకరించే వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కొవ్వూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు శాశ్వత భవన నిర్మాణం కోసం కొవ్వూరు శివారులో 5 ఎకరాల భూమిని ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ఈరోజు పరిశీలించారు. మహిళలు, బాలికల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ మహిళలపై జరుగుతున్న నేరాలను అరికట్టేందుకు స్పీడ్ ట్రయల్ మానిటరింగ్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్దన్ రాజు తెలిపారు. గృహహింస, పోక్సో వంటి కేసుల నియంత్రణకు ఆపరేషన్ దండాయన్ను

వైద్యాధికారులు ప్రజల చేత ప్రతిజ్ఞ చేయించారు. ఇటీవల సంభవించిన ఈదురుగాలులకు, భారీ వర్షాలకు తీవ్రంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ఏపీ రైతు సంఘం రాష్ట నాయకులు హనుమానుల సురేంద్రనాథ్ బెనర్జీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రైతులు, విద్యార్థులు, స్వయం ఉపాధి రంగాలకు, ఎంఎస్ఎంఈ యూనిట్లకు రుణాల మంజూరులో బ్యాంకులు మరింత చొరవ చూపాలని కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి బ్యాంకులను ఆదేశించారు. సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ పేర్నాడు ప్రాథమిక వైద్యశాలను ఆకస్మికంగా ఈ రోజు తనిఖీ చేశారు. ఆసుపత్రికి వచ్చే పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, విధుల్లో నిర్లక్ష్యం వహించవద్దని ఆమె స్పష్టం చేశారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి రేపు ఉదయం 6 గంటలకు వింటారు.

0: City FM 101.3.
1: ఎదిగి ఒదిగి పయనిస్తూ కాలంతో పాటు పరుగెడుతూ గలగల పారే సెలయేరులా ఉరకలేస్తూ వస్తున్న ప్రవాహంలా సమయమే తానై ప్రతి ఇంటా శుభోదయంతో తన వారినందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ మనోరంజితంగా సాగిపోతూ చరిత్ర పుటల్లో తన స్థానం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా నిత్య మంగళధ్వనులతో నిరంతరాయంగా నిత్య యవ్వనంగా ఉర్రూతలూగిస్తున్న 90 వసంతాల నిత్య యవ్వనవాణి మన ఆకాశవాణి.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

వెల్ మీడియా ఫ్రెండ్స్, మీరు అంతా అచీవ్ చేసి ఉంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. స్టూడియోలో సమయం 8:06. మరి ఈ సమయంలో మనమంతా డ్యూయెట్ డ్యూయెట్ అంటూ బ్యూటిఫుల్ డ్యూయెట్స్ అండ్ మెలోడీస్ని వింటూ ఎంజాయ్ చేస్తుంటాం కదూ. మరి ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం ఈనాటి మన ఈ డ్యూయెట్ డ్యూయెట్ని. వయసులో ఉన్న యువతీ యువకుల మనసులకు వారి చూపులే మంత్రాలుగా మారి మాయ చేస్తూ ఉంటాయట. ఇక ఒక్కసారి కనుక ఆ మాయలో పడ్డారటే ఇక ఆ మనసుకు సామ్రాణి చెల్లి మరీ అప్పచెప్పినట్లే. అదేంటో, ఈ ప్రేమలో అన్నీ మాయగా ఉన్నా కూడా చాలా హాయిగా అనిపిస్తుందట. ఇదంతా తెలియాలంటే ఒక్కసారి ఈ చిత్రం నుంచి వచ్చే ఈ బ్యూటిఫుల్ మెలోడీని మీరు వినాలి. శక్తి మూవీ నుంచి మణిశర్మ గారి సంగీతంలో ఈ మెలోడియస్ సాంగ్ మీకోసం.

వెల్ మడియా ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్నాం డ్యూవెట్ డ్యూవెట్లో. మనసులో ఉన్న భావాలకు మౌనం అనేటువంటి ఒక తెర అడ్డుపడుతూ ఉంటే ఆ మౌనం వీడి మాట బయటకు ఎలా బయటకు వస్తుంది? పోనీ సాహసం చెబుదామా అంటే తడబాటు వదలను అంటూ వెంటే పడుతూ ఉంటే ఇక ఆ ప్రేమికులు కలిసేది ఇంకెప్పుడు? ఆ మనసులోని భావాలు బయటకు తెలిపేదెప్పుడు? ఇదిగో ఇటువంటి భావనలోనే ఉన్నారు ఈ ప్రేమికులు కూడా.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

0: ఆకాశవాణి 90 వసంతాల స్వరప్రయాణం.
1: తరం మారినా, టెక్నాలజీ మారినా,
0: ప్రతి ఇంటి గుండెలో నిలిచిన ఆ మధుర స్వరం
1: ఆకాశవాణి.
0: వార్తల్లో నమ్మకం, సంగీతంలో సంస్కృతి, మాటల్లో మానవత్వం,
1: నిత్య జీవితంలో కర్షక కార్మిక ఆలంబన,
0: ఆరోగ్యానికి విజ్ఞానానికి బాసట.
1: ఇది కేవలం రేడియో కాదు, కోట్ల హృదయాల అనుబంధం.
0: 90 సంవత్సరాలుగా భారత స్వరానికి చిరునామాగా నిలిచిన ఆకాశవాణికి హృదయపూర్వక వందనాలు.
1: ఆకాశవాణి, ప్రతి స్వరం శ్రోతల కోసమే.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్ మూర్తి. ముందుగా ముఖ్యాంశాలు. అభివృద్ధిని స్వీకరిస్తూ సాంస్కృతిక మూలాలను పరిరక్షించుకున్న రాష్ట్రం గోవా అని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించడమే ఖేత్ బసావ్ అభియాన్ ప్రధాన లక్ష్యమని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు. భారత్ను ప్రపంచ తయారీ ఆవిష్కరణల కేంద్రంగా నిలిపేందుకు కృషి చేస్తున్నామని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ పేర్కొన్నారు. సమాధాన్ దీది ప్రభుత్వ ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగాన్ని ప్రజాస్వామ్యీకరించే దిశగా కీలక ముందడుగని కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ వ్యాఖ్యానించారు. వివరాలు. అభివృద్ది, సంస్కృతి, వారసత్వాల పరిరక్షణను విజయవంతంగా సమతుల్యం చేసుకున్న గోవా ఒక ఆదర్శ రాష్టమని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. గోవా 40వ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పనాజీలోని కళా అకాడమీలో ఈరోజు జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఆధునిక అభివృద్దిని స్వీకరిస్తూనే గోవా తన సాంస్కృతిక మూలాలను పరిరక్షించుకుందని అన్నారు. గోవా ఒక పర్యాటక కేంద్రం మాత్రమే కాదని, సాంస్కృతిక మార్పిడి, సామాజిక సామరస్యం, మేధోపరమైన స్వేచ్ఛతో రూపుదిద్దుకున్న ఒక సజీవ నాగరికతగా అభివర్ణించారు. అక్షరాస్యత, ఆరోగ్య సంరక్షణ, పర్యావరణ అవగాహన, మానవ అభివృద్ది రంగాల్లో రాష్ట్రం సాధించిన విజయాలను ఉపరాష్ట్రపతి ప్రశంసిస్తూ,
1: గోవా ఈజ్ అ బ్యూటిఫుల్ స్టేట్. ఇట్ ఈస్ అ లివింగ్ సివిలైజేషన్ సేవ్డ్ బై ది సెంచురీస్ ఆఫ్ కల్చరల్ ఎక్స్చేంజ్, ఇంటలెక్చువల్ ఓపెన్నెస్, మారిటైమ్ ఎంటర్ప్రైజ్ అండ్ సోషల్ హార్మనీ. టుడే వీ గ్యాదర్ టు సెలబ్రేట్ ది రిమార్కబుల్ జర్నీ ఆఫ్ అ ల్యాండ్ దట్ హాస్ ఆల్వేస్ స్టూడ్ అట్ ది కన్ఫ్లూయన్స్ ఆఫ్ హెరిటేజ్, ప్రోగ్రెస్, ట్రెడిషన్ అండ్ మోడర్నిటీ, లోకల్ ప్రైడ్ అండ్ గ్లోబల్ అవుట్లుక్.
0: కాగా ఉపరాష్ట్రపతి రేపు కేరళంలో పర్యటించనున్నారు. కొట్టాయంలో మలయాళ 140వ వ్యవస్థాపక వార్షికోత్సవాలను ప్రారంభించి రాజ్యసభ సభ్యుడు సి సదానందన్ మాస్టర్ కన్నూరులో నిర్వహించే ఒక కార్యక్రమంలో కూడా పాల్గొంటారు. ఖేత్ బచావో అభియాన్ను పొలాలు, రైతులు, గ్రామాలను అనుసంధానించే ఒక సమగ్ర జాతీయ ప్రచారంగా మార్చాలని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. న్యూఢిల్లీలో ఖేత్ బచావో అభియాన్ సన్నాహాలకు సంబంధించి ఈరోజు జరిగిన ఉన్నతస్థాయి సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ఎరువుల సమతుల్య, వివేకవంతమైన వినియోగం, వాతావరణ సవాళ్లకు సంబంధించి రైతులకు సకాలంలో సలహాలు ఇవ్వడం, పంచాయతీ స్థాయిలో భాగస్వామ్యం, పథకాల ప్రయోజనాలను నేరుగా గ్రామాలకు అందించడం మొదలైన అంశాలపై ఈ ప్రచారం ప్రధానంగా దృష్టి సారిస్తుందన్నారు. రసాయన ఎరువుల విచక్షణారహిత వినియోగాన్ని తగ్గించడమే ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యమని కేంద్ర మంత్రి పేర్కొంటూ,
2: खेत बचाओ अभियान में एक तो उर्वरकों का संतुलित उपयोग, अनावश्यक उपयोग ना हो, सॉइल हेल्थ कार्ड में जो सिफारिश है उसके हिसाब से किसानों को एजुकेट करने की कोशिश होगी कि संतुलित उपयोग जितना आवश्यक है उतना करें, एक चीज. दूसरे, प्राकृतिक खेती की तरफ भी धीरे धीरे ध्यान दें, उस पर भी व्यापक पैमाने पर चर्चा हुई है.
0: భారత్ను ప్రపంచ తయారీ ఆవిష్కరణల కేంద్రంగా నిలిపేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు. విశాఖపట్నంలోని ఆంధ్రప్రదేశ్ మెట్టెక్ జోన్ ఏఎంటీజెడ్ను ఈరోజు ఆయన సందర్శించి వైద్య పరికరాల తయారీ యూనిట్లు, పరిశోధన, ఆవిష్కరణ కేంద్రాలు, ఇతర పారిశ్రామిక మౌలిక సదుపాయాలను సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏఎంటీజెడ్లోని సౌకర్యాలు, ఆరోగ్య సంరక్షణ సాంకేతికత, అధునాతన తయారీ రంగాల్లో భారతదేశ బలాన్ని ప్రతిబింబిస్తున్నాయన్నారు. దేశీయ ఉత్పత్తిని పెంచడానికి, ప్రపంచ మార్కెట్లలో భారత స్థానాన్ని బలోపేతం చేయడానికి ఈ రంగం మెరుగైన అవకాశాలు అందిస్తోందని గిరిరాజ్ సింగ్ పేర్కొన్నారు. కేంద్ర ప్రజా ఫిర్యాదులు, పింఛన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ న్యూఢిల్లీలో ఏఐ ఆధారిత సిపి గ్రామ్స్ వాయిస్ చాట్బాట్ సమాధాన్ దీదీని ఈరోజు ప్రారంభించారు. పరిపాలనా సంస్కరణలు, ప్రజా ఫిర్యాదుల శాఖ భాషిణి సహకారంతో అభివృద్దిపరిచిన ఈ చాట్బాట్ ఒక ఇంటరాక్టివ్ సంభాషణ వేదిక ద్వారా ప్రజలు తమ ఫిర్యాదులను నమోదు చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది. ఈ సందర్భంగా జితేంద్ర సింగ్ పాత్రికేయులతో మాట్లాడుతూ, సమాధాన్ దీది ప్రభుత్వ ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగాన్ని ప్రజాస్వామ్యీకరించే దిశగా ఒక కీలక ముందడుగు అని వ్యాఖ్యానించారు. సమాధాన్ దీది ప్రస్తుతం దేశంలోని 22 షెడ్యూల్ భాషలకు మద్దతిస్తోందని, మరికొన్ని ప్రాంతీయ భాషలను చేర్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని కేంద్ర సహాయ మంత్రి చెబుతూ,
3: ये जो चैट बॉट लॉन्च किया गया है 22 భాషాओं के अतिरिक्त दूसरी भाषाओं को भी इसमें शामिल करने का की प्रक्रिया प्रारंभ कर दी है, ताकि नागरिक को सुविधा रहे और विशेषकर वो नागरिक जो पढ़ने लिखने में शायद इतना सामर्थ्य ना रखते हों या जो दिव्यांग हैं या जो बहुत बुजुर्ग हैं उनको ईज ऑफ यूजिंग द ग्रीवेंस मैकेनिज्म रहे, बल्कि मैं तो ये कहूंगा एक वाक्य में कि दिस चैट बॉट इज डेमोक्रेटाइजेशन ऑफ गवर्नमेंट ऑफ इंडिया ग्रीवेंस रिड्रेसल।
0: आकाशवाणी జాతీయ వార్తలు వింటున్నారు. రాజ్యాంగం, చట్టాలు, ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు కట్టుబడి దేశంలో ఎన్నికలు జరుగుతాయని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ అన్నారు. న్యూఢిల్లీలోని ఇండియా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెమోక్రసీ అండ్ ఎలక్షన్ మేనేజ్మెంట్ ఐఐడిఈఎంలో ఎన్నికల సంఘానికి ప్రాతినిధ్యం వహిస్తున్న న్యాయవాదుల రెండవ జాతీయ సదస్సులో ఈరోజు ఆయన ప్రసంగించారు. లోక్సభ ఎన్నికల సమయంలో పారదర్శకత, జవాబుదారీతనంతో స్వేచ్ఛాయుత వాతావరణంలో నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించేందుకు సుమారు 180 లక్షల మంది సిబ్బంది సేవలను వినియోగిస్తామని పేర్కొన్నారు. ప్రధానమంత్రి సేతు పథకం కింద ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం ఐటీఐ క్లస్టర్ కోసం ఆర్సిలార్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా అనే ప్రైవేటు కంపెనీ సమర్పించిన వ్యూహాత్మక పెట్టుబడి ప్రణాళిక ఎస్ఐపికు జాతీయ స్టీరింగ్ కమిటీ ఎన్ఎస్సీ ఆమోదం తెలియజేసింది. న్యూఢిల్లీలో నైపుణ్యాభివృద్ది వ్యవస్థాపక మంత్రిత్వ శాఖ ఎంఎస్డిఈ ఆధ్వర్యంలో జరిగిన 3వ ఎన్ఎస్సీ సమావేశంలో ఈ ఆమోదం లభించింది. మారుతోన్న శ్రామిక శక్తి అవసరాలకు అనుగుణంగా స్పందించగల, పరిశ్రమలచే నిర్వహించబడే ఫలిత ఆధారిత సంస్థలుగా పారిశ్రామిక శిక్షణ సంస్థ ఐటీఎల్ను మార్చడంలో ఇది ఒక కీలకమైన ముందడుగని ఎంఎస్డిఈ పేర్కొంది. ఈ పథకం కింద ఒక పారిశ్రామిక భాగస్వామ్యాన్ని కార్యాచరణలోకి తెచ్చిన తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. లిథియం బ్యాటరీలు, శాశ్వత అయస్కాంతాలు ఆధునిక సాంకేతికతల్లో కీలక పాత్ర పోషిస్తాయని కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. గ్రేటర్ నోయిడాలోని సూరజ్పూర్లో సుస్థిరమైన కీలక ఖనిజాలను, అధునాతన పదార్థాలను ఉత్పత్తి చేస్తున్న లోహం అంకుర సంస్థను ఈరోజు ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ లిథియం బ్యాటరీలు, శాశ్వత అయస్కాంతాలను భారతదేశంలో తయారు చేయాలని, అలాగే ఈ సాంకేతికతను దేశీయంగా అభివృద్ది పరచాలనేది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్ష అని పేర్కొన్నారు. ఈ దార్శనికతకు అనుగుణంగా లోహం సంస్థ ఒక సంక్లిష్టమైన సాంకేతికతను విజయవంతంగా అభివృద్ది పరిచినట్లు అశ్విని వైష్ణవ్ తెలియజేశారు. రానున్న 4-5 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు కేరళం, తమిళనాడులోని కొన్ని ప్రాంతాలకు చేరుకోవడానికి వాతావరణ పరిస్థితులు మరింత అనుకూలంగా మారుతున్నాయని భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలియజేసింది. ఈ ఋతుపవనాలు అరేబియా సముద్రం, బంగాళాఖాతంలోని మరిన్ని ప్రాంతాలతో పాటు లక్షద్వీప్, కన్యాకుమారి ప్రాంతాలకు కూడా విస్తరించాయి. కేరళంలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో రేపు 6 జిల్లాలకు, ఎల్లుండి 8 జిల్లాలకు ఐఎండీ యెల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల దృష్ట్యా జూన్ 3 వరకు కేరళం, లక్షద్వీప్ తీరాల్లో సముద్రంలోనికి వెళ్లొద్దని మత్స్యకారులకు సూచించింది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటన్స్ జట్ల మధ్య ఐపీఎల్ 2026 క్రికెట్ ఫైనల్ మ్యాచ్ రేపు జరగనుంది. గత సంవత్సరం ఛాంపియన్గా నిలిచిన ఆర్సీబీ ఈ సీజన్లో కూడా సత్తా చాటి ఫైనల్స్కు చేరుకున్న తొలి జట్టుగా నిలిచింది. ఈ మ్యాచ్ రేపు రాత్రి 7:30 ప్రారంభం కానుంది. కేంద్ర వినియోగదారుల పరిరక్షణ అథారిటీ సీసీపీఏ విద్యార్థుల ప్రయోజనాలను కాపాడుతూ సమాచారంతో కూడిన నిర్ణయాలు తీసుకునే విధంగా ప్రోత్సహిస్తోందని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్ష 2023 ఫలితాలకు సంబంధించి తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఇచ్చినందుకు గాను ఒక ప్రైవేట్ కోచింగ్ సెంటర్కు సీసీపీఏ 7 లక్షల రూపాయల జరిమానా విధించినట్లు సామాజిక మాధ్యమం పోస్టులో ఈరోజు ఆయన తెలియజేశారు. కోచింగ్ రంగంలో పారదర్శకత, జవాబుదారితనం, న్యాయమైన పద్ధతులను నిర్ధారించడంలో ప్రభుత్వ నిబద్ధతను ఈ చర్య ప్రతిబింబిస్తుందన్నారు. సీసీపీఏ ఇప్పటివరకు 60కి పైగా కోచింగ్ సంస్థలకు నోటీసులు జారీ చేసి 1,46,00,000 రూపాయలకు పైగా జరిమానాలు విధించినట్లు కేంద్ర మంత్రి తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు. అభివృద్దిని స్వీకరిస్తూ సాంస్కృతిక మూలాలను పరిరక్షించుకున్న రాష్ట్రం గోవా అని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించడమే ఖేత్ బచావో అభియాన్ ప్రధాన లక్ష్యమని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు. భారత్ను ప్రపంచ తయారీ ఆవిష్కరణల కేంద్రంగా నిలిపేందుకు కృషి చేస్తున్నట్లు కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ పేర్కొన్నారు. సమాధాన్ దీది ప్రభుత్వ ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగాన్ని ప్రజాస్వామీకరించే దిశగా కీలక ముందడుగని కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ వ్యాఖ్యానించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ప్రసార్ భారతి ఎఫ్ఎం 101.3.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
5: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
4: ఓ పాట కనులు తుడిస్తే
5: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
4: ఓ పాట మనసుకి హత్తుకుంటే
5: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
4: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
5: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
4: 101.3.
6: వెల్ మీడియా ఫ్రెండ్స్, మీరంతా ఆర్టీఎం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్నాం డ్యూవెట్ డ్యూవెట్ లవ్. నిద్రలో కూడా ఒక కళ. ఆ కళ నిజంగా నిజమై ఎదురుగా వచ్చి నిలబడితే నమ్మశక్యంగా ఉంటుందా? ఎన్నో ఊహలతో ఊపిరి పోసుకున్న ఆ కళ నిజంగా ఎదురుగా వచ్చి ఒక రూపంగా మన చెయ్యి అందిస్తారంటే ఇక అంతకన్నా అద్భుతం, అదృష్టం, ఆనందం ఇంకేమైనా ఉంటుందా చెప్పండి. ఇప్పుడు మనం వినబోతున్న ఈ పాట కూడా ఇంచుమించు ఇటువంటిదే. డాన్ చిత్రం నుంచి ఈ మెలోడియస్ సాంగ్ మీకోసం

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ఆటంకం చేసి ఉంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్న డ్యూవెట్ డ్యూవెట్లో ఇంద్రలోకంలో ఉన్న ఆ అందనంతా ఒక్క రూపంలో తయారు చేసి ఆ బ్రహ్మదేవుడు భూమి మీదకి పంపితే ఆ అమ్మాయి ఎదురుగా వచ్చి మానవ ఓ మానవ అంటూ వెంటబడుతూ ఉంటే ఇలా ఉంటుంది చెప్పండి? ఆహా, ఆ ఊహే ఎంత బాగుందో అనిపిస్తుంది కదా. అయినా ఆయనంటే మెగాస్టార్ చిరంజీవి కాబట్టి వెంటబడుతూ ఉందంటారా? సరే, అలాగే కానిద్దాం. ఇప్పుడైతే ఒకసారి ఆ పాట విందాము.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
2: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
1: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
2: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందే. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
1: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో.

దిందా తిరిగిడత దిందిందా దిందా దిందా దిందా అదిందా తిరిగిడత దిందిందా దిందా దిందా దిందా తగ్గింతిరిగడ తగ్గింతిరిగడ తగ్గింతిరిగడ తగ్గింతిరిగడ కడధాంగ ధాంగ ధా కడధాంగ ధాంగ ధా కడధాంగ ధాంగ.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం

0: కదా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివి భారతి ఎఫ్ఎం
1: 101.3. లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి

0: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
1: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
2: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా అర్థం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్న మధుర స్వరాలలో ఇప్పుడు మీకోసం రాబోతున్న గీతాలు ముద్దమందారం మరియు ప్రేమాభిషేకం ఈ చిత్రాల నుంచి ఈ మధుర గీతాలు మీకోసం.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
3: వెల్ మీడియా ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. స్టూడియోల సమయం 10:03. మరి ఈ సమయంలో మనమంతా అలనాటి ఆపాత మధుర గీతాలని వినిపించిన రాగాలి అంటూ ఈ సమయంలో వింటూ ఆనందిస్తూ ఉంటాం కదూ. మరింకెందుకు ఆలస్యం, ప్రారంభించేద్దాం ఈనాటి మన ఈ వినిపించిన రాగాలి కార్యక్రమాన్ని. ముందుగా మీకోసం రాబోతున్న గీతాలు అభిమానవంతులు మరియు అందాల రాముడు. ఈ చిత్రాల నుంచి ఈ మధుర గీతాలు మీకోసం.

0: నాటి నుండి నేటి దాకా ఫికరు లేకపోయావు.
1: వేటగాడినే లేడి వేటాద వచ్చిందా, వేటగాడినే లేడి వేటాద వచ్చిందా.
0: అబ్బోసి చిన్నయ్యా,
1: అబ్బోసి చిన్నమ్మ,
0: అబ్బోసి చిన్నయ్యా,
1: అబ్బోసి చిన్నమ్మ,
0: అబో అబో అబో అబో.

వెల్ మీడియా ఫ్రెండ్స్, మీరంతా ట్రిప్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్న మధుర క్షిపించాలి, వినిపించి రాగాలి కార్యక్రమంలో ఇప్పుడు మీకోసం రాబోతున్న గీతాలు బంగారు బాబు మరియు దేవుడమ్మ ఈ చిత్రాల నుంచి ఈ మధుర గీతాలు మీకోసం.

0: చీకటిలో మల్లె తోట వెనకాల మా పటేల కలుసుకో. నీ మనసైనది దొరుకుతుంది, మనసైనది దొరుకుతుంది, దొరుకుతుంది. ఓకే
1: యా.

వెల్ మీడియా ఫ్రెండ్స్, మీరంతా ఆట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM 101.3. మనమున్నాం వినిపించిన రాగాలే కార్యక్రమంలో. ఇప్పుడు మీకోసం రాబోతున్న గీతాలు, దేవుడు చేసిన మనుషులు క్షమించాలి, ఇప్పుడు ఆ పాట విన్నాం కదా మనం, ధనమా దైవమా మరియు గాంధీ పుట్టిన దేశమా, ఈ చిత్రాల నుంచి ఈ మధుర గీతాలు మీకోసం.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

వెల్ మీడియా ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్నాం వినిపించిన రాగాలి కార్యక్రమంలో. ఇప్పుడు మీకోసం రాబోతున్న గీతాలు కన్న కొడుకు మరియు కన్నె వయసు. ఈ చిత్రాల నుంచి ఈ మధుర గీతాలు మీకోసం.

0: and Kim Won-ho in the semifinals today. And that is the end of this news bulletin.
1: సమయం 11:10. మీరంత ఇంతవరకు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై ఈనాటి మా ఈ కార్యక్రమాలు విన్నారు. మరలా తిరిగి రేపు ఉదయం 5:55 ఇదే విధంగా మా ఈ కార్యక్రమాలు వింటూ ఆనందించవచ్చు. ఇక మీ నుంచి సెలవు తీసుకుంటూ మీ అన్వర్. బై బై, గుడ్ నైట్, శుభరాత్రి.

హలో హలో హలో, దిస్ ఈజ్ మై టెస్టింగ్. మైక్ వన్ విబి, దిస్ ఈజ్ మైక్ విబి వన్, దిస్ ఈజ్ మైక్, దిస్ ఈజ్ మైక్ వన్ విబి స్టూడియో, దిస్ ఈజ్ మైక్ వన్ విబి స్టూడియో టెస్టింగ్.